0: While S. Shankar Muthuswamy Subramanian will take on a qualifier in the round of 32. In women's singles, India has a strong contingent of 7 players in the main draw, led by 5th seed Tanvi Sharma and 6th seed Devika Sihag. 17-year-old Tanvi will open a campaign against Germany's Yvonne Lee. In women's doubles, Commonwealth Games bronze medalist Teresa Jolly, Gayatri Gopichand will face Spain's Paula Lopez and Lucia Rodriguez in the opening round. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం భక్తిరంజని ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో డాక్టర్ పి శ్రీనివాస్ ఆలపించిన హనుమాన్ సుప్రభాతం వింటారు.

0: శ్రోతలు, ఇంతవరకు డాక్టర్ పి శ్రీనివాస్ ఆలపించిన హనుమాన్ సుప్రభాతం విన్నారు. ఇంతటితో ఇవాల్టి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధా. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో శ్రీ మధురి రామూర్తి గారి హితోక్తులు వింటారు.
1: తృతీయ పురుషార్థము కామము. నాలుగు పురుషార్థ

అష్టాలు మానవ జీవన విధానంలో ప్రధానమేనన్న భారతీయ శాస్త్రాలు చతుర్విధ పురుషార్థాలలోని అర్థకామాలు రెండూ ధర్మబద్ధమైనప్పుడే అవి విలువైనవి అంటూ ప్రబోధించాయి. సాధారణంగా కామం అనగా కోరిక లేదా వాంఛ. మనసులో కలిగే ఏదైనా బలమైన కోరికను కామం అంటారు. దీనికి విస్తృతమైన అనే అర్థాలు కోణాలు ఉన్నాయి. ఇక్కడ కామం అంటే భౌతికమైన సుఖాలు, ఆనందం మరియు సంతానోత్పత్తి ద్వారా సృష్టిని కొనసాగించడం. ఇది అరిషడ్వర్గాలలో మొదటిది. మానవ వినాశానికి కారణమయ్యే ఆరు అంతఃశత్రువులలో కూడా కామం ప్రధానమైనది. పరిమితి మీరిన కోరిక, వ్యామోహం మనిషి పతనానికి దారితీస్తుంది. సమకాలీన కాలంలో భావోద్వేగాన్ని సూచించడానికి కామం అన్న పదాన్ని ఉపయోగిస్తారు. హిందూ ఆలోచనలో కామం అనేది త్రివర్గములోని మూడు అంశాలలో ఒకటి. బృహదారణ్యకోపనిషత్తులో కామం అన్న పదానికి విస్తృతార్థం చెప్పారు. మనిషిలో కామం ఉంటుంది, అది అతని దృఢ సంకల్పం అలానే ఉంటుంది, అతని కార్యం అలాగే ఉంటుంది. పంచేంద్రియాలకు సంబంధించి దేనితోనైనా సంకర్షణ చెందడం ద్వారా సామరస్యంగా ఉత్పన్నమైన ఏదైన ఆమోదయోగ్యమైన మరియు కూరదగిన అనుభవం కామం అని ఇతిహాసం చెబుతుంది. అది భావోద్వేగ సంబంధం, ప్రేమ ప్రశంస, ఆనందం కామానికి పర్యాయ పదాలుగా చెబుతారు. కామం అంటే కేవలం లైంగిక సంబంధం మాత్రమే కాదు, జీవిత భాగస్వామిని కనుగొనడానికి కూడా ఉపయోగించే సాధనం అని కామసూత్రం చెబుతుంది. అర్థార్జనకు అంటే ధన సంపాదనకు ధర్మం ఎంత ముఖ్యమో కామానుభవానికి అలాగే ధర్మబద్ధమై ఉండాలి అని పెద్దలు చెప్పారు. అలా కానప్పుడు అది వ్యక్తికి సమాజానికి కూడా హానికరమేనని హెచ్చరించారు. పుట్టిన ప్రతి మనిషికి ఈ కామితాలను తీర్చుకునే హక్కు ఉంది, కానీ ఆ కోరికలకు హద్దు ఉండాలి అన్నదే నియమం. అప్పుడే లోకక్షేమం సాధ్యమవుతుంది. భారతీయ ధర్మం ఎప్పుడూ కోరికలను తిరస్కరించలేదు, వాటిని మితం చేసుకోవాలి అని చెప్పింది. ఉదాహరణకు అర్థకామాలు అభిలషించదగ్గవే కానీ అవి ధర్మవిరుద్ధమైతే మాత్రం వాటిని వదిలివేయాల్సిందే అని రామాయణం ఖచ్చితంగా చెప్పింది. కేవలం అర్థపరత, కామాతురత ఎప్పటికీ నిందార్హాలే అన్నది రామాయణం ప్రధాన సూత్రం. క్షణికములైన ఇంద్రియ సుఖాలకు బానిసైన వాణిని, సుఖలోలని, ప్రజలు శ్మశానములోని అగ్నివలే చూస్తారు అని చెప్పింది. అందుకే లక్ష్మణుని ఉద్దేశించి ధర్మవిరుద్ధమైన కామం అనర్థాలకు కారణమవుతుంది అని రామచంద్రుని ముఖత చెప్పించాడు వాల్మీకి మహర్షి. భారతీయ పురాణేతిహాసాలన్నీ ఇదే విషయాన్ని ఘోషిస్తున్నాయి. శూర్పణక దుష్టకామం తన ముక్కు చెవులకు ప్రమాదం తెచ్చిపెట్టింది. అమిత శక్తివంతుడైన రావణుని ధర్మవిరుద్ధ కామవాంఛ యుద్ధంలో ఘోర మరణం పాలు చేసింది. ఏ కోరికలైనా తీర్చుకునే అధికారం మనకున్నా వాటికి ధర్మబద్ధత ఉందా లేదా అన్న విచక్షణ మనకు ఉండాలి అనే విషయాన్ని అనేక ఉదాహరణల ద్వారా ప్రాచీనులు సూచించారు. అంతే తప్ప కోరికలను ప్రత్యేకించాలి అని బోధించలేదు. అర్థధర్మము పరిత్యజ్య యక్కామం అనువర్తతే ఏవం ఆపద్యతే క్షిప్రం రాజా దశరథో యథ. అరణ్యవాసం చేస్తున్న శ్రీరాముని నోట వాల్మీకి మహర్షి పలికించిన మాట ఇది. శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణునితో తమ తండ్రి అయిన దశరథుని గురించి ప్రస్తావించిన సందర్భంలో చెప్పిన మాట. ఎవరైనా సరే చతుర్విధ పురుషార్థాలలో ధర్మార్థాలను వదిలి కేవలం కామాన్ని ఆశ్రయించినప్పుడు ఆ వ్యక్తి దశరథుని వల్లే ఆపదలలో చిక్కుకొని ప్రాణం పోగొట్టుకుంటాడు అని దీని అర్థం. రాముడు దూరమైన పక్షంలో తాను జీవించి ఉండలేనని తెలుసు, కానీ రామ వనవాసానికి కారణం తాను కైకేయికి ఇచ్చిన వరం, అది దశరథులోని కాముకతకు పర్యవసానం. రామాయణ మహాకావ్యంలో ఇలా కేవలం కాముతకు శిక్ష అనుభవించిన వారు చాలామంది కనిపిస్తారు. ఉదాహరణకు శ్రీరాముని ఏకపత్ని వ్రతాన్ని భంగపరచాలని ప్రయత్నించి శూర్పణక శిక్షకు కారణమైంది. ధర్మధ్వంసానికి పాల్పడిన వారికి శిక్ష తప్పదని, దానికి మూలం కాముకత అయితే మరింత కఠిన శిక్ష పడుతుందని తెలిపే ఘట్టమిది. అలాగే కిష్కింధలో సుగ్రీవుని మైత్రుని పొందిన రామచంద్రుడు అతని అన్నయ్యైన వాలిని వధించాడు. దానికి కారణం వాలి తన సోదరుని భార్యను చెరపట్టడమే. వాలి వద్ద జరిగిన తీరును నేటికీ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంలో వాలి స్వయంగా శ్రీరాముని అనేక ప్రశ్నలు వేస్తాడు. అందుకు శ్రీరాముడు, వాలి, ధర్మతత్వం చాలా సూక్ష్మమైనది. నీవు చపలుడివి, కాముకుడివి. సనాతన ధర్మానుసారం తమ్ముడు, కొడుకు, శిష్యుడు ఈ ముగ్గురు పుత్ర సమానుడు. నీ తమ్ముడైన సుగ్రీవుని భార్య రుమని నీవు ధర్మవిరుద్ధంగా అనుభవిస్తున్నావు, నీకు శిక్ష తప్పదు అంటూ మరణశిక్ష వేశాడు. తన తప్పులను రాముని ఎదుట వాలి అంగీకరించాడు. ఇక రామాయణంలో కేవలం కాముకతకు ఘోరమైన శిక్ష అనుభవించిన పాత్ర లంకాధిపతి అయిన రాక్షసరాజు రావణాసురుడు. వేదాంగవేత్త, షట్శాస్త్ర పాండితీ మండనుడు, చతుర్దశ భువనాలను తన పరాక్రమముచే గడగడలాడించి భయభ్రాంతులను గురి చేసిన వీరాగ్రగణ్యుడు, పరమశివుని ఆత్మలింగాన్ని సాధించిన మహాభక్తుడు, శివతాండవ స్తోత్ర నిర్మాత అయిన రావణునంతటి వాడే శ్రీరాముని చేతిలో శిక్షను అనుభవించి మరణాన్ని పొందాడు. దానికి ప్రధాన కారణం అతనిలోని కాముకతయే. రావణాసురుడు పులస్త్య బ్రహ్మకుమారుడు. అందుకే వాల్మీకి మహర్షి ఈ మహాకావ్యాన్ని రామాయణం, సీతాచరితం అనే నామాలతో పాటు పౌలస్త్యవధగా కూడా వ్యవహరించాడు. ఇక భారతంలో కూడా కాముకుల ప్రవర్తన, దానికి వారు అనుభవించిన శిక్ష

0: మనకు కనిపిస్తున్నది. అజ్ఞాతవాసంలో ఉన్న సైరంధ్రిని కీచకుడు బలాత్కరించడం పోయి అతిహేయమైన చావును చవిచూస్తాడు. అన్యాయంగా ఏకవస్త్రాయిన ద్రౌపదిని అవమానించిన దుశ్శాసనుడు కురుక్షేత్రంలో హీనాతిహీనమైన మరణాన్ని పొందుతాడు. ఇలా ఎందరో కాముకుల దుష్టవర్తనలు వారి భయంకర మరణాలను గురించి పురాణాలు మనకు తెలియజేశాయి. కామాతురాణం నభయం నలజ్జ అంటూ పెద్దలు ఆనాడే తెలిపారు. అందుకే ధర్మ అర్థ కామ మోక్షములను నాలుగు పురుషార్థాలను సాధించడం మానవ జీవన విధానములో ఒక ముఖ్యమైన అంశం. కానీ ధర్మార్థాలను వదిలి కేవలం కామాన్ని ఆశ్రయిస్తే ఫలితం దారుణంగా ఉంటుంది అన్న మహత్ సందేశాన్ని రామాయణ మహాభారత మహాకావ్యాలు పై పాత్రల ద్వారా ప్రపంచానికి తెలియజేశాయి.
1: శ్రోతలు, ఇంతవరకు శ్రీ మధుర రామూర్తి గారి హితోక్తులు విన్నారు. ఇంతటితో ఇవాల్టి సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం పొలం పనులు.

ఏ ప్రాంతంలోనైనా సాగులో లేని చౌడు, రాతి, నీటి ముంపునకు అలాగే నీటి కోతకు గురి అయ్యే భూములను బంజర భూములుగా పరిగణించవచ్చు. ప్రస్తుత అంచనాలను బట్టి భారతదేశంలో అడవులు 78.9 మిలియన్ల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. వాతావరణ సమతుల్యాన్ని రక్షించడానికి అడవుల విస్తీర్ణం భూభాగంలో 33% ఉండవలసి ఉన్నది. కానీ వీటి విస్తీర్ణం ఇప్పుడు భూభాగంలో 24% మాత్రమే ఉన్నది. బాధాకరమైన విషయం ఏమిటంటే సాలీనా మన దేశంలో 47,500 హెక్టార్లలో అడవులు నరకబడుతున్నాయని అంచనా. ఇంత విస్తీర్ణంలో అడవులు నరకడానికి అనేక కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి అధిక శాతం గ్రామీణ ప్రజలు వంట చెరకు కోసం అడవులపై ఆధారపడటం వలన దేశంలో వాడుతున్న వంట చెరుకులో 75% అడవుల నుండి మాత్రమే సేకరించబడుచున్నది. నిషిద్ధమైన అడవుల్లో పశువుల సంచారం కూడా వాటి నాశనానికి తోడ్పడుతున్నది. అడవుల విస్తీర్ణం తగ్గడం వలన ఆయా నేలలలో నిస్సారమగుచున్నాయి. ఈ విధంగా నిర్వీర్యమైన అడవుల మూలంగా వంట చెరకు కొరత ఏర్పడటమే గాక పరిశ్రమలకు ఉపయోగపడు కలపకు కూడా కొరత ఏర్పడుచున్నది. అంతేగాక దీని మూలంగా వాతావరణం కూడా కలుషితమవుతున్నది. సామాజిక అడవుల ముఖ్య ఉద్దేశం సామాజిక ప్రయోజనం సాధించడమే కాక మానవతా ఉద్దేశం కూడా కలిపి ఉన్నది. దేశంలో పశువుల మేత, వంట చెరకు, అలాగే కలప అవసరాల్లో స్వయం సమృద్ధి సాధించటం, అటవీ ఉత్పత్తుల మూలంగా ఉద్యోగ అవకాశాలను పెంచి తద్వారా గ్రామీణ రుగ్మతలను నివారించటం, ప్రజల్లో చెట్ల పెంపకాన్ని గురించిన చైతన్యం తీసుకొని రావటం, ఆర్థిక అభివృద్ధి సాధించడంలో ఉపయోగపడే చెట్లను పెంచడంలో ప్రజలకు సహాయపడటం, గ్రామీణ ఆదాయాన్ని పెంచడానికి వివిధ అటవీ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించటం, పట్టణాల్లో చెట్ల పెంపకం ద్వారా నానాటికి పెరిగిపోతున్న కాలుష్య నివారణకు దోహదపడటం, అనుబంధ పరిశ్రమలకు కావలసిన ముడి పదార్థాలను సరఫరా చేయటం, నిరుపయోగమైన క్షార భూములను వ్యవసాయ యోగ్యం చేయటం, నేల కోతకు గురైన భూముల్లో చెట్లు పెంచి వాటిని వ్యవసాయ యోగ్యం చేయటం, వ్యవసాయ భూముల గట్లపైన అలాగే వ్యవసాయ ఇతర భూముల్లోనూ చెట్లు పెంచటం, పెనుగాలులు వీచేటప్పుడు సారవంతమైన పైమట్టి కొట్టుకొని పోకుండా నివారించవచ్చు. వీటి ద్వారా భూసారాన్ని పరిరక్షించవచ్చు. పంటల వ్యవసాయంతో చెట్ల పెంపకాన్ని జతపరిచి వ్యవసాయం చేసే పద్ధతి వలన పంటల నుండి ఆదాయమే గాక చెట్ల నుండి కూడా వివిధ రకాల లాభాలను పొందవచ్చు. చెట్లను అలాగే పశుగ్రాస మొక్కలను జతపరిచి పెంచటం, దీని వలన కూడా బహుళ ప్రయోజనం ఉంది. చెట్లను పట్టణ ప్రాంతాల్లో పెంచి తద్వారా పట్టణాలకు శోభను చేకూర్చే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించటం, చెట్లు పెంచడం ద్వారా ప్రజలకు వినోదాన్ని ఉల్లాసాన్నిచ్చే విధంగా పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయటం, ముందుగా చెట్లు నాటవలసిన బంజరు భూముల్లో గల వివిధ రకాలైన ముళ్ళ పొదలను, కలుపు మొక్కలను శుభ్రం చేసి వీలైన చోట్ల దున్నాలి. మొక్కలు నాటడానికి ముందు మే జూన్ మాసాల్లో ఎన్నుకున్న భూముల్లో గుంతలు

0: త్రవ్వుకోవాలి. ఎకరాకు ఎన్ని గుంతలు తీయాలన్నది పెంచే మొక్కలను బట్టి ఉంటుంది. ప్రతి గుంత సుమారుగా ఎటు చూసినా 2 నుండి 4 మీటర్ల దూరంలో ఉండాలి. త్రవ్విన ప్రతి గుంతలో 4 కిలోల పశువుల ఎరువు, తగినంత నల్లమట్టి, వీలైన చోట్ల 1/2 కిలో వేపపిండి, 50 గ్రాముల డిఏపి, అలాగే 50 గ్రాముల 3% లిండెన్ కలిపి వేయాలి. తదుపరి జూన్ జులై మాసాల్లో ఎన్నుకున్న మొక్కలను నాటాలి. మొక్కలు నాటిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలను చూసినట్లయితే, వర్షాకాలంలో వర్షం కురిసిన తర్వాత మొక్కకు 100 గ్రాముల చొప్పున డిఏపి 2 సార్లు మొదట జులైలోనూ ఆ పైన డిసెంబర్లోనూ వేయాలి. మొదటి 2 సంవత్సరాలు వేస్తే సరిపోతుంది. చెట్లు నాటిన మొదటి సంవత్సరం బెట్ట 2 లేక 3 వారాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా నీరు పెట్టాలి. కుండలతో నీరు పోయటం ద్వారా నీటి ఎద్దడిని తట్టుకోవచ్చు. మొక్కలు పెట్టిన మొదటి వేసవి కాలంలో 15 నుంచి 20 రోజులకోసారి 7 నుండి 8 సార్లు అవసరాన్ని బట్టి నీరు పోయాలి. ఈ విధంగా శ్రద్ధ తీసుకుంటే ఎక్కువ శాతం మొక్కలు బ్రతికి చెట్ల పెంపకం లాభసాటిగా ఉంటుంది. మొక్కలు ఏపుగా పెరగటానికి కలుపు మొక్కలు లేకుండా చూడాలి. మొక్కల మొదల్లో కలుపు మొక్కలను 2 నుంచి 3 సార్లు తీసి పాదులు చేసినట్లయితే మొక్కలు ఏపుగా పెరగటానికి అవకాశం ఉంటుంది. బాల్య దశలో పిల్లలకు క్రమశిక్షణ అలవర్చినట్లు చిన్నగా ఉన్న మొక్కల ప్రక్క కొమ్మలను తగిన రీతిలో కత్తిరించి పెంచినట్లయితే చెట్లు పెరిగిన కొద్దీ నిటారుగా పెరుగుతాయి. అడవులు పెంచే భూముల్లో అధిక శాతం తేలిక నేలలు, అలాగే నిస్సారవంతమైన భూములు కనుక వాటిలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండదు. కనుక తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంచే పద్ధతులు పాటించవలసిన అవసరం ఉన్నది. మనకు చౌకగా లభించే వరి పొట్టు ద్వారాను, జలశక్తి అనే రసాయనం లేదా మట్టి కుండల ద్వారా నీరు బొట్లుగా పడేటట్లు చేయటం ద్వారా తేమ అధిక శాతంలో ఎక్కువ కాలం నిల్వ ఉండేటట్లు చేయవచ్చు.
1: పొలం పనులు విన్నారు.
2: భూమి గుండ్రంగా ఉంది అనే నానుడి నేడు నిజమవుతుంది. మన పూర్వీకులు పాటించిన సాంప్రదాయ వ్యవసాయాన్ని మళ్లీ మనం పాటిద్దాం. నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
3: సాంప్రదాయ వ్యవసాయం సాటిలేని జీవన ప్రమాణానికి భరోసాప్రాయం.
1: మండల కేంద్రంలోని 7 విత్తనాల ఎరువుల దుకాణాల్లో నిన్న ఏకకాలంలో కర్నూలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ పవన్ కిషోర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. రిజిస్టర్లు, స్టాకు పరిశీలిస్తూ గోడర్లతో సోదాలు చేపట్టారు. 2 దుకాణాల్లో యూరియా, ఇతర ఎరువులను ఎంఆర్పి మించి అమ్మడాన్ని గుర్తించారు. ఆయా దుకాణాలపై నిత్యావసరాల చట్టం కింద కేసు నమోదు చేసి వారు చూశారు. మరి రైతులు గమనించాలి. మరి రిజిస్టర్ ఉన్నటువంటి డీలర్ల దగ్గరికి వెళ్ళి మీ విత్తనాలనైతేనే, ఎరువులనైతేనేమి ఎంఆర్పి రేట్లకే కొనాల్సిందిగా మరి అధికారులు తెలియజేస్తున్నారు. ఇంతటితో ఇవాల్టి పొలం పనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. పద్మ అవార్డుల ప్రదానోత్సవం.

0: చెందిన ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు గద్దె రాజేంద్ర ప్రసాద్, మాగంటి మురళీమోహన్ పద్మశ్రీ పురస్కారాలను స్వీకరించనున్నారు. అలాగే తెలంగాణ నుంచి శాస్త్రవేత్తలు జి చంద్రమౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, కుమారస్వామి తంగరాజ్ డైరీ విభాగంలో ఎం రామారెడ్డి మరణానంతరం పద్మశ్రీ అవార్డులు అందుకోనున్నారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో వేగంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజలతో సౌమ్యంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యం ఇవ్వాలని, టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించి పాలనను మరింత మెరుగుపరచాలని అన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పరిశుభ్రత, నీటి భద్రత, భూగర్భ జలాల సంరక్షణ, నదీ అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముందస్తు జాగ్రత్తలు, సకాలంలో వైద్య పరీక్షల ద్వారా క్యాన్సర్ను చాలా వరకు నివారించవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఒక క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైద్య రంగంలో సాంకేతికతను వినియోగించి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ముందస్తు నిర్ధారణకు ప్రాధాన్యం ఇవ్వటం అత్యంత అవసరమని పేర్కొంటూ,
1: ఒక క్యాన్సర్ మనం చూస్తే 2024లో 15 లక్షల మంది పైన క్యాన్సర్ కేసులు వచ్చాయి. ప్రతి సంవత్సరం 9 లక్షల మంది చనిపోతున్నారు. క్యాన్సర్ బారిన ఎవరన్నా పడితే కుటుంబమే కుప్పగూలిపోతుంది. మానసికంగా ఆర్థికంగా చితికిపోతారు. ఎప్పుడైనా సరే బ్రెస్ట్ క్యాన్సర్ లో మనం ముందుగా డిటెక్ట్ చేయగలిగితే చాలా వరకు నివారించుకునే పరిస్థితి ఉంటుంది. దీనికోసం ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానాన్ని మనం అవలంబించాల్సిన అవసరం ఉంది.
0: తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలోని రైల్ భవన్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ఆయన నిన్న సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో అపరిష్కృతంగా ఉన్న మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు, దానికి అవసరమైన ఆర్థిక సహాయంపై చర్చించారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ రైల్వే మంత్రితో చర్చలు సానుకూలంగా జరిగాయని తెలిపారు. మెట్రో విస్తరణ అంశంపై కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఈరోజు సమావేశం కానున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం ధర్మాన చెరువు సుందరీకరణ పనులకు రాష్ట గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమృత్ పథకం కింద 2,78 లక్షల రూపాయల వ్యయంతో ఈ అభివృద్ది పనులను చేపడతామని చెప్పారు. మచిలీపట్నంలో ఇప్పటికే పలు అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, మరిన్ని ప్రాజెక్టులను ప్రణాళికాబద్దంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ధర్మాన చెరువును అభివృద్ది చేసి మచిలీపట్నం నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలియజేస్తూ,
2: స్టాండ్ వర్షి దగ్గర ఒక 13 ఎకరాలు తీసుకున్నాం. దానికి కూడా డబ్బులు వచ్చినాయి కదా, 10,90 లక్షలు. ఏంటంటే చెత్త అంతా క్లీన్ చేసి తీసుకొచ్చి సెగ్రిగేట్ చేసి గుంటూరు పంపిస్తున్నారు. ఇప్పుడు భవిష్యత్తులో అవసరం అయితే ఇక్కడే ఒక పవర్ ప్లాంట్ పెడతారు. పవర్ ప్లాంట్ పెడితే మొత్తం చెత్త అంతా కూడా 90 టన్లు ఏ రోజుకి ఆ రోజు విడగొట్టేసి దాంట్లో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి మెన్యూర్ కింద, తడి అంతానేమో మెన్యూర్ అంటే పొలాల్లో అట్లేటప్పుడు ఉపయోగపడుతుంది, మెన్యూర్ తయారు చేస్తారు. ఈ పొడితంతా కూడా బయటికి పవర్ ప్లాంట్ పంపించేస్తారు. అది మనం ఏర్పాటు చేస్తాం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ శాఖ రూపొందించిన ఎల్నినోను సమర్థవంతంగా ఎదుర్కొందాం ప్రత్యేక సమాచార సంచికను అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్నినో పరిస్థితుల వల్ల వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు ముందస్తు ప్రణాళికలు, శాస్త్రీయ వ్యవసాయ విధానాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, వాతావరణ హెచ్చరికలు గ్రామస్థాయి వరకు చేరేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

0: ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఢిల్లీలో ఒక ప్రైవేటు ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని రాష్ట అభివృద్ది లక్ష్యాలు, భవిష్యత్తు కార్యాచరణపై ప్రసంగించారు. ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ వేగం, స్థిరత్వం, సేవతో ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రస్తుతం దేశంలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 25% వాటా ఆంధ్రప్రదేశ్కే వస్తోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు ఈ రోజు నుంచి విత్తన మేళాలు నిర్వహిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాల సరఫరాపై విత్తన సంస్థల ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీ వరకు అన్ని రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 2601 రైతు వేదికల్లో నిర్వహించే విత్తన మేళాలకు అవసరమైన విత్తనాలను, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచామని అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆరోపించారు. అనంతపురం జిల్లాలో రైతుల సమస్యలు, ఆత్మహత్యల ఘటనలపై రైతు నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, సాగునీటి కొరత, పెట్టుబడి ఖర్చులు, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పరిహారం అందకపోవడం వంటి కారణాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని, ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ సేనా మరియు రాయలసీమల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పద్మ అవార్డుల ప్రదానోత్సవం 2వ విడత కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరగనుంది. ప్రజల నుంచి వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే మా కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, ఇక 7:15 కాంత్రికులు కార్యక్రమంలో పత్రిక సమాచారం. మన ప్రాచీన వారసత్వ కళా సంపద యక్షగానం గురించి జానపద కవి డాక్టర్ వి పోతన్న గారి ప్రసంగం. చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, కొన్ని వాణిజ్య ప్రకటనలుంటాయి ఈరోజు కాంత్రికలు కార్యక్రమంలో. 8 గంటలకు హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి, 8:35 ఉత్తరాల ద్వారా మీరు

0: కూరిన సినిమా పాటల కార్యక్రమం అభిరుచి 9:30 చిన్నారి లోకం కార్యక్రమంలో కల్లూరు శ్రీ ఆదిత్య విద్యానిలయం విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి, 11:00 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 12:40 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి, 1:20 ప్రాంతీయ వార్త ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి, 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి. ఈరోజు 14:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 14:30 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ఇక ఈరోజు సాయంత్రం 5:00 మీరు మేము ఉత్తరాల కార్యక్రమం, అనంతరం సంధ్యారాగం ఉంటుంది. 6:00 ప్రసార వివరాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్త ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ప్రసార వివరాలు వింటారు 6:20. 6:25 ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమం అభిరుచి కుటుంబ సంక్షేమ గీతం బృందగానం వింటారు 7:00. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో మెట్ట ప్రాంతంలో సేంద్రియ ఎరువులు కాంపోస్టు తయారీ వాడకం గురించి వ్యవసాయ అధికారి శ్రీ జె సుందరం గారి ప్రసంగం వింటారు. జానపద గీతాలు, వాతావరణ వివరాలు, మార్కెట్ ధరలుంటాయి ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమంలో. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమర్పణ ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలవింటారు. 8:00 తుంగభద్ర కథలు, 8:15 చిత్రసీమ, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 8:40 లలిత గీతం, 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమం కూడా ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. 10:00 ఏకచిత్ర గానం శీర్షికన యోగి చిత్రం నుంచి పాటలు వింటారు. ఇక ఎప్పటిలాగే ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమం ఈరోజు రాత్రి 10:30. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి ఓ లలిత గీతం. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
2: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కే వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
4: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు PGDM జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
5: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా IPEలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ IPE బెస్ట్ చాయిస్.
6: IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయమైన నమ్మదగిన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఖతార్లో గ్యాస్ కర్మాగారంలో పేలుళ్లలో 12 మంది భారతీయులు మరణించడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. లండన్లో జరుగుతున్న FIH ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఈరోజు తలపడుతుంది. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అన్న సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత దశాబ్ద కాలంలో దేశం సాధించిన విజయాలు, నమ్మకం, స్థిరత్వం ప్రపంచ

0: సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతపై ఆధారపడి ఉన్నాయని అన్నారు.
1: एक हजार वर्ष का फ्यूचर लिखने वाला है और यही दुनिया के लिए सबसे बड़ी भारत की गारंटी है. भारत फास्ट ग्रोइंग इकोनॉमी भी है, एक क्रेडिबल इकोनॉमी भी है.
0: ఇటీవల తాను G7 సదస్సులో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ జాతీయ ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడంలో భారత్కు ఉన్న అచంచలమైన నిబద్ధతను ప్రపంచ నాయకులు గుర్తిస్తున్నారని, ఈ తత్వమే దేశ విధానాలను అభివృద్ధి ఎజెండాను రూపొందిస్తూ కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వం అధికారంలో ఉన్న 12 ఏళ్ల కాలం గురించి ప్రస్తావిస్తూ స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ప్రచారం, స్థానిక ఉత్పత్తులకు మద్దతు వంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి పౌరులు దేశ నిర్మాణం స్ఫూర్తిని స్వీకరించడమే కారణమని ప్రధానమంత్రి అన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని, ఇది ఒక పెద్ద నియో మిడిల్ క్లాస్ ఆవిర్భావానికి దారితీస్తుందని, ఆర్థిక కార్యకలాపాలు పెంచిందని మోదీ చెప్పారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు, పన్ను సంస్కరణలు, ఆరోగ్య సంరక్షణ పథకాలు, మెరుగైన పట్టణ మౌలిక సదుపాయాలను ఉదహరిస్తూ పేదలు మధ్యతరగతి ప్రజలను సాధికారత కల్పించడం కీలక ప్రాధాన్యతగా కొనసాగుతుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. స్వామి ఫండ్ వంటి ప్రాజెక్టులు నిలిచిపోయిన వేలాది గృహాల నిర్మాణం పూర్తి చేయడానికి వీలు కల్పించాయని, డిజిటల్ గవర్నెన్స్, సరళీకృత పన్ను పరిపాలనా వ్యవస్థల మీద రూపొందించి నిబంధనల భారం తగ్గించి పారదర్శకతను పెంచిందని మోదీ చెప్పారు. భారత్లో పెరుగుతున్న మౌలిక సదుపాయాల నెట్వర్క్ గురించి ప్రస్తావిస్తూ మెట్రో వ్యవస్థలు ఇప్పుడు ప్రతిరోజు 1 కోటి మందికి పైగా ప్రయాణికులకు సేవలు అందిస్తాయని, వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ రైళ్లతో పాటు విస్తరించిన రహదారులు, విమానాశ్రయాలు కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరిచాయని ప్రధానమంత్రి చెప్పారు. జన ఔషధి కేంద్రాల ద్వారా అందుబాటు ధరలో లభించే మందులు, వృద్ధులకు విస్తరించిన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణలో సాధించిన ప్రగతితో పాటు ద్వైపాక్షికంగా సంబంధాలపైన కీలక అంశాల్లో ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా ఈ ఇద్దరు నాయకుల భేటీ జరిగింది. స్థిరమైన నిర్మాణాత్మకమైన ద్వైపాక్షిక సంబంధాలు ఇరుపక్షాల మధ్య నమ్మకాన్ని, మెరుగైన అవగాహనని పెంపొందించడానికి దోహదపడతాయని అజిత్ దోవల్ ప్రత్యేకంగా చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ఇటీవలి పరిణామాలను ఇరుపక్షాలు సమీక్షించాయని కూడా ఆయన తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ HBD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఖతార్లోని రాస్ లఫాన్ గ్యాస్ ప్రాసెసింగ్ కర్మాగారంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోరమైన పేలుడు ప్రమాదంలో 12 మంది భారతీయులు పౌరులు మరణించినట్లు దోహాలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ రాయబార కార్యాలయం మృతుల కుటుంబాలకు తన గాఢ సానుభూతి తెలియజేస్తుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వారికి ఖతార్ అధికారులు తగిన వైద్య చికిత్స అందించేలాగా చర్యలు తీసుకుంటున్నారని రాయబార కార్యాలయం తెలియజేసింది. భారతీయులతో సహా ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం, పలువురు గాయపడడం పట్ల కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దోహాలోని భారత రాయబార కార్యాలయం నిరంతరం ఖతార్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని, బాధితుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు చర్యలు తీసుకుంటోందని ఆయన తెలియజేశారు. ఖతార్లోనే అతిపెద్దదైన ఈ గ్యాస్ కర్మాగారంలో సాంకేతిక లోపం కారణంగా జరిగిన పేలుళ్లలో 13 మంది మరణించగా 66 మంది గాయపడ్డారు. రాస్ లఫాన్ ఇండస్ట్రియల్

0: వాళ్ళకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు చర్యలు తీసుకుంటోందని ఆయన తెలియజేశారు. ఖతార్లోనే అతి పెద్దదైన ఈ గ్యాస్ కర్మాగారంలో సాంకేతిక లోపం కారణంగా జరిగిన పేలుళ్లలో 13 మంది మరణించగా 66 మంది గాయపడ్డారు. రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ జోన్లోని ప్రధాన లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్లో ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందో తప్ప ఎలాంటి విధ్వంసకర లేదా శత్రు చర్య కాదని ఖతార్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. రాస్ లఫాన్ పోర్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత రేవు, ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ఎగుమతి కేంద్రం కావడం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభంలో దీనిపై ఇరాన్ దాడులు జరిగాయి. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అగ్ని ప్రమాదం ఘటనపై స్పందించిన పోలీసులు వేగంగా చర్యలు ప్రారంభించారు. 15 మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న ఈ ఉదంతంలో పోలీసులు నిన్న రాత్రి 6 గురిపై కేసు నమోదు చేసి వారిలో 4 గురిని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖకు చెందిన 4 అధికారులను కూడా స్పష్టం చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అలీగంజ్ పోలీసులు 6 నిందితులతో పాటు 2 బాధ్యులపై భారతీయ న్యాయ సంహిత, ఉత్తరప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ యాక్ట్లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు సీల్ చేశారు. ప్రాంగణంలోకి ఎవరికీ ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో భవనానికి సంబంధించి డెవలప్మెంట్ అథారిటీ పాత రికార్డులు, గతంలో తీసుకున్న చర్యలను ఇప్పుడు తీవ్ర పరిశీలనలోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన 9 మంది విద్యార్థులను లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చేర్చారు. మరణాల్లో ఎక్కువ భాగం ఊపిరాడకపోవడం వల్లే సంభవించాయని అధికారులు నిర్ధారించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో 2026 పద్మ పురస్కారాలను బహుకరిస్తారు. 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను రాష్ట్రపతి అందజేస్తారు. ఈ ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు అందుకున్న 65 మంది ప్రముఖుల్లో టెన్నిస్ దిగ్గజం విజయ అమృతరాజ్, ప్రముఖ నటుడు మమ్ముటి, నేపథ్య గాయని అల్కా యాగ్నిక్, క్రికెటర్ రోహిత్ శర్మ ఉన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం 2066 సంవత్సరానికి 5 పద్మవిభూషణ్తో కలిపి మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు ఈరోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. 2024లో చైనాలోని హులూన్బైర్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ సమరం తర్వాత భారత పాకిస్తాన్లు ముఖాముఖి తలపడటం ఇదే మొదటిసారి. ఆ మ్యాచ్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. గత 10 ఏళ్లలో ఈ 2 జట్ల మధ్య ఉన్న అన్ని రికార్డులను పరిశీలిస్తే భారత్కు భారీగా ఆధిక్యం ఉంది. గత 17 మ్యాచ్ల్లో 15 విజయాలు, 2 డ్రాలతో భారత్ ఓటమి లేకుండా అజయంగా కొనసాగుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026లో భాగంగా అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరుగుతున్న గ్రూప్ 1 మ్యాచ్లో ఫ్రాన్స్, ఇరాక్ జట్లు ప్రస్తుతం తలపడుతున్నాయి. హాఫ్ టైం ముగిసేసరికి ఫ్రాన్స్ 1-0 ఆధిక్యంలో ఉంది. అంతకుముందు అర్లింగ్టన్లో జరిగిన గ్రూప్ మ్యాచ్లో అర్జెంటీనా 2-0 తేడాతో ఆస్ట్రియాపై విజయం సాధించి రౌండ్ ఆఫ్ 32లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. అర్జెంటీనా కెప్టెన్ లయనల్ మెస్సీ 38వ నిమిషంలో మొదటి గోల్ చేయగా స్టాపేజ్ టైంలో 2 గోల్స్ సాధించారు. ఈ 2 గోల్స్తో మెస్సీ ప్రపంచకప్ చరిత్రలో తన మొత్తం గోల్స్ సంఖ్యను 18కి పెంచుకున్నారు. విశేషాలు మరొకసారి. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా మారడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఖతార్లో గ్యాస్ కర్మాగారంలో జరిగిన పేలుళ్లలో 12 మంది భారతీయులు మరణించడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. లండన్లో జరగనున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ ఈరోజు పాకిస్తాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం కాంతి రేఖలు.

0: ఈనాటి కాంత్రికలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం మన ప్రాచీన వారసత్వ కళా సంపద యక్షగానం గురించి జానపద కవి డాక్టర్ వి పోతన్న గారి ప్రసంగం, చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, కొన్ని వాణిజ్య ప్రకటనలుంటాయి. ఈరోజు కాంత్రికులు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం, వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: పత్రిక సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 24న జనగిరి వద్ద జియో మైసూర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా గోల్డ్ మైనింగ్ కంపెనీ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నారు. సందర్భంగా నిన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జేసీ నూరుల్ ఖమర్ ఏర్పాట్లను పరిశీలించారు. మైనింగ్ ప్లాంట్లో హెలిప్యాడ్, వ్యూ పాయింట్, బహిరంగ సభ, స్టాళ్ల ఏర్పాట్లను మ్యాప్ ద్వారా తెలుసుకున్నారు. కార్యక్రమానికి 5,000 నుంచి 10,000 వరకు ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలన్నారు. ఆర్ఎన్బి ఎస్ఈ మహేశ్వర్రెడ్డి, డ్వామా పిడి నరసింహారెడ్డి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఓబిలేసు, విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్ కుమార్, కర్నూలు పతికొండ ఆర్డీఓలు సందీప్ కుమార్, ఓబిలేసు ఆధుని ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ మధుసూదన్ రెడ్డి, కంపెనీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
2: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడిఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
3: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
4: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: విద్యుత్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని విద్యుత్ శాఖ ఈఈ, డిఈఈ, ఏడీఈలను ఎస్ఈ ప్రదీప్ కుమార్ ఆదేశించారు. కొత్త బస్టాండ్ సమీపంలోని విద్యుత్ భవన్లో నిన్న ఉదయం 8:30 నుంచి 9:30 వరకు డైల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించారు. వినియోగదారుల నుంచి ఫోన్ ద్వారా వివిధ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. బిల్లింగ్, పోల్స్ తదితర వాటికి సంబంధించిన సమస్యలను కొందరు ఎస్ఈ దృష్టికి తెచ్చారు. డిఈఈ విజయ్ భాస్కర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
5: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
6: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న ఐపీఈ కి వెళ్తున్నాం.
5: అవునా? సూపర్.
7: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. ఐపీఈ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
0: పాలిసెట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఈ నెల 24వ తేదీ నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎస్జీ పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎంవీఎస్ఎస్ఎన్ ప్రసాద్ ఒక ప్రకటనలో నిన్న తెలియజేశారు. విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపు polyset.ap.government.in అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బీసీ విద్యార్థులు 700, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 250 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రసీదును ప్రింటౌట్ తీసుకోవాలన్నారు. 1వ ర్యాంకు నుంచి చివరి వరకు ఈ నెల 29 నుంచి జూలై 3వ తేదీ వరకు ఆన్లైన్లో ఆప్షన్ నమోదు చేసుకోవాలన్నారు. జూలై 4న ఆప్షన్లు మార్పునకు అవకాశం ఉంటుందని, జూలై 6వ తేదీ సీట్ల కేటాయింపు చేయనున్నారు.

0: అన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో సీటు పొందిన విద్యార్థులు 4,700, ప్రైవేటు కాలేజీల్లో సీటు పొందిన విద్యార్థులు 25,000 ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వానాకాలం వచ్చి 22 రోజులు అవుతున్నా ఎండాకాలంలాగానే కనిపిస్తుండటం గమనార్హం. ఇటీవల వర్షాలు కొంతవరకు మురిపించినప్పటికీ ఆ తర్వాత నైరుతి ఋతుపవనాలు ముఖం చాటేశాయి. దీంతో వర్షాలు కనుమరుగై ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు భూములను సిద్ధం చేసుకున్నారు. విత్తనం విత్తుకోవడానికి వానలు కరువయ్యాయి. సాధారణంగా ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల వరకు మాత్రమే నమోదవుతాయి. కానీ కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27.9 డిగ్రీలు నమోదయ్యాయి. నంద్యాలలో గరిష్ట ఉష్ణోగ్రత 39.5 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26.6 డిగ్రీలు నమోదయ్యాయి. సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.7 మిల్లీమీటర్లు ఉండగా 96.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 10 రోజులుగా చినుకు జాడ లేకపోవడంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకమవుతుంది. ఆగస్టు వరకు ఎల్నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వారు తెలియజేస్తున్నారు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
0: సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లు ఇన్యూమరేషన్ ఫామ్లు పంపిణీలో కర్నూలు ఆదోని నియోజకవర్గాలు వెనుకబడి ఉన్నాయి. జూన్ 15వ తేదీన ప్రారంభమైన ఇంటింట సర్వేలో ఇప్పటి వరకు బిఎల్ఓలు ఆధునిలో తక్కువగా 41.52% మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫామ్లను అందజేశారు. ఇక్కడ మొత్తం 267,980 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 111,268 మంది ఎన్యూమరేషన్ ఫామ్లు ఇచ్చారు. అలాగే ఆన్లైన్ ద్వారా 2,942 మంది ఎన్యూమరేషన్ ఫామ్లను సమర్పించారు. కర్నూలులో మొత్తం 2,274,622 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 122,579 మందికి, అంటే 44.64% మందికి ఎన్యూమరేషన్ ఫామ్లను అందజేశారు. ఇక్కడ ఆన్లైన్ ద్వారా 2,748 మంది ఫామ్లను సమర్పించారు. అత్యధికంగా ఫామ్లను అందజేసిన నియోజకవర్గాల్లో ఆలూరు 76.45% ముందంజలో ఉంది. తర్వాతి స్థానంలో పాణ్యం 68.20%, పత్తికొండ 64.48%, కొడుమూరు 63.55%, మంత్రాలయం 62.08%, ఎంగనూరు 51.77% మంది ఓటర్లకు

0: ఎన్యూమరేషన్ ఫామ్లను అందజేశారు. కాగా జిల్లాల మొత్తంలో ఇప్పటికీ వరకు 20,86,119 మంది ఓటర్లలో 12,33,566 మందికి ఎన్యూమరేషన్ ఫామ్లను అందించినట్లు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ సిరి తెలియజేశారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
3: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 లాక్స్ ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
4: ఐపీఈ, ఏ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
5: తాతయ్య, ఇది ఏం మొక్క?
6: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
5: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
6: ఎందుకు?
5: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
6: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
5: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు వెలకపూడిలోని తాత్కాలిక సచివాలయంలో నిన్న కర్ణాటక మాజీ మంత్రి ఎన్ఎస్ బోసరాజు, ఎమ్మెల్యే బసవరాజు, ఎమ్మెల్సీ బసవన్నగౌడ్ కలిశారు. ఈ నెల 25న తుంగభద్ర డ్యాంకు అమర్చిన కొత్త గేట్లు ప్రారంభానికి హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రిక అందించారు. అనంతరం తుంగభద్ర జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడంపై సీఎంతో వారు చర్చించారు. అంతకుముందు సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కర్ణాటక ప్రభుత్వం ప్రతినిధి బృందం సమావేశమై తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభానికి హాజరు కావాలంటూ ఆహ్వాన పత్రిక అందించారు.
7: నాన్నా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో PGDM అడ్మిషన్ వచ్చింది.
8: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
9: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో more than 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. AIO ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
0: ఇప్పుడు వినండి ఒక సినీ గీతం.

0: శుభోదయం చిత్రం నుంచి ఒక మంచి పాటను విన్నారు. ఇప్పుడు వినండి, మన ప్రాచీన వారసత్వ కళా సంపద యక్షగానం గురించి జానపద కవి డాక్టర్ వి పోతన్న గారి ప్రసంగం వింటారు.
1: యక్షగానం అంటే యక్షులచే ప్రదర్శించబడే ఒక కళారూపమన్నమాట. దీన్ని ఎక్కువగా జక్కుజాతి వారే ప్రదర్శిస్తారు. ఈ యక్ష శబ్దం జక్కగా మారిందని పరిశోధకుల అభిప్రాయం. కథ కమ్మగా గమ్మత్తుగా నడపటం యక్షగాన కళాకారుల ప్రత్యేకత. యక్షులు ఒక ప్రాచీన గంధర్వ తెగలకు చెందినట్లు, యక్ష రాజోకరు భట్టిప్రోలు ప్రాంతమును పరిపాలించినట్లు బౌద్ధుల నాటి ఆంధ్రుల చరిత్ర చెబుతూ ఉంది. ఈ యక్షులు బౌద్ధుల నాటికే ఒక ప్రసిద్ధ జాతిగా రూపొందారని తెలుస్తూ ఉంది. నృత్య సంగీతాలు వాళ్లకు ముఖ్య వృత్తి. యక్షగానం ఒక కథాగానం. భారత భాగవతాది పురాణ గాథల్లోని ఇతివృత్తాలను ఒక కథగా దేశి ఛందస్సులో రచన చేయబడుతూ ఉంటుంది. ఆ కథలోని అంశాలను గానం చేస్తే నర్తకి అన్ని పాత్రలను తానే అభినయిస్తూ నృత్యం చేస్తుంది ఈ యక్షగానంలో. ఇది అతి ప్రాచీనమైన కళారూపం. ప్రస్తుతం ఈ యక్షగానం ఆంధ్రదేశంలోని హరికథారూపం లాంటిదన్నమాట. ఈ యక్షగానం కాలక్రమేణా నాటక రూపంలో అనేక పాత్రలు ప్రవేశపెట్టబడి ప్రదర్శించడం జరుగుతూ ఉంది. ప్రతి పాత్రలో తనకు సంబంధించిన భాగం గానం చేస్తూ నృత్యం చేయటం జరుగుతుంది. కర్ణాటక రాష్ట్రంలో ఈ యక్షగాన రూపం ఇంకొక రకంగా కనిపిస్తుంది. కథాగానాన్ని ప్రాచీన రూపంలో సూత్రధారుడు చేస్తాడు. అతన్ని భాగవత అని పిలుస్తారు. ఆ భాగవతుడు గానం చేసినప్పుడు వివిధ పాత్రలు నాట్యం చేస్తూ ఉంటాయి. ఆ నాట్య భావనను తమ స్వంత వ్యాఖ్యానంతో ప్రేక్షకులకు భాగవతుడు ప్రబోధిస్తూ ఉంటాడు. ఈ క్రమం కర్ణాటకలోనే ఉంది. ఈ యక్షగానం ఆంధ్ర నుండి కర్ణాటక ప్రాంతానికి వెళ్ళిందా లేక ఆ ప్రాంత

నుంచి కూడా యక్షజాతి వాళ్ళు ఈ పద్ధతిని వృద్ధిలోనికి తీసుకుని వచ్చారా? ఈ విషయానికి సంబంధించి చెప్పటం కాస్త కష్టమే. యక్షగాన చరిత్ర పరిశోధించిన వారికి ఒక విషయం మాత్రం అర్థమవుతుంది. అదేమిటంటే, కన్నడ ప్రాంతంలో ఆ ప్రాచీన కళారూపం ఇంకా పూర్తిగా నిలిచి ఉంది. ఆంధ్రలో నృత్య నాటక రూపంగా అభివృద్ధి చెందింది ఈ యక్షగాన కళారూపం. కర్ణాటక దేశంలో యక్షగానంలోని పాటలను ప్రసంగాలు అని పిలుస్తారు. సుమారు 100 ప్రసంగాల వరకు కన్నడ దేశంలో ప్రచారంలో ఉన్నాయని పరిశోధకుల అభిప్రాయం. నాగచంద్ర అంటే 12వ శతాబ్దం నాటన్నమాట. అలాగే రత్నాకర వర్ణ అంటే 16వ శతాబ్దం నాటి కాలం అన్నమాట. తమ రచనల్లో యక్షగాన అనే నృత్య కేలికను గుర్చి అభివర్ణించారు. ఆ వర్ణనలు యక్షగాన రీతిని గుర్చినవుగా తెలుస్తూ ఉన్నాయి. ఈ యక్షగానం చేసే వాళ్ళనే కర్ణాటక దేశంలో ఎక్కడగారు అని పిలవటం, అదే తెలుగు వాళ్ళు జక్కుల అని పిలుస్తూ ఉన్నారు. వీళ్ళు చేసే కథలోని గాన భణితికి యక్షగానమని పేరు పెట్టారు. అష్టకవి తన గ్రంథంలో యక్షగానం రగడ ఛందస్సులో రచన చేయబడుతుందని చెప్పారు. కథాగమనం ముఖ్యంగా రగడ ఛందో రీతిలో ఉంటుంది. అది వీరరస ప్రాధాన్యత కలిగినట్టి కావ్యరతి అన్నమాట. అదే కన్నడ రీతిలోని రగలే అని అంటారు. ఈ రగలే లేక రగడ ముఖ్యంగా వీరరస ప్రదర్శనకు ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి ఇతర సన్నివేశాల్లో రసభావ పోషణకు మరికొన్ని రీతులు కూడా వీళ్ళు ఉపయోగిస్తారు. అవేంటంటే ద్విపద, నృత్త, ఖండ, త్రిపుడ, వార్ధక్య, భామిని, అర్ధచంద్ర, ధవళ, ఏల ఇలాంటివన్నమాట. వీటిలో కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యక్షగాన రచనలు కూడా కనిపిస్తాయి. కొన్ని కర్ణాటక రచనలందు ఉంటాయి. యక్షగానం సామాన్య ప్రజల కళగా ప్రారంభమై పండితుల కళగా రూపొందింది. నట్టి సంప్రదాయ విద్య ప్రాచీన కాలంలో ఉడుపు నుండి గోకర్ణ మధ్య ప్రాంతాన్ని నాగరఖండ అని పిలిచేవాళ్ళట. దానికే మరో పేరు కూడా ఉంది. అదేమిటంటే మలేనుడు అని. ఆ ప్రాంతీయ ప్రజల సంస్కృత వికాసంగా యక్షగానాన్ని చెప్పుకోవచ్చు. యక్షగాన కథలు భారత భాగవతాల నుండి వివిధ ఘట్టాలు తీసుకుని రచన చేసినట్టివి. వీరము, భయానకము వీళ్ళు ముఖ్యంగా పోషించినటువంటి రసాలు యక్షగాన కళాకారులు. ఆ రసాభినయానికి అనువైన కథాభాగాలనే వీళ్ళు ఎక్కువగా తీసుకుని ఆడతారన్నమాట. వీర, భయానక, రసోత్పత్తి ప్రాధాన్యత కలిగిన ఈ నాట్యాలు ముఖ్యంగా శుద్ధ తాండవ నృత్యాలన్నమాట. లాస్యం ఇందులో ఉండదు. ఉద్ధత, గంభీరత కలిగిన అంగ విన్యాసాలు కలిగిన నర్తనం ఇందులో గమనించవచ్చు. ఆరభటి, సాత్వితి వృత్తులు ఈ కళారూపంలో కనిపిస్తాయి. యక్షగాన సంగీతంలో రాగాలు కర్ణాటక సంగీత బాణీలే అయినప్పటికీ గానం చేసే పద్ధతిలో రీతి, కంఠం అనే పద్ధతులు ఆయా భావాలను పలికించడానికి రాగం సంచారం చేసే పద్ధతి పూర్తిగా దేశీయంగానూ ఉంటుంది. కర్ణాటకలో రాగంలో స్వర ప్రస్థానానికి ఎక్కువ విలువ ఉంటుంది. ఈ యక్షగానాల్లో ఆ రాగాలలో భావ వికాసానికి ప్రాధాన్యతనిస్తూ భావం వికసించటానికి అభినయించే సంచారాలు ప్రదర్శించుటకు అనుకూలించే రీతిని, గాన మాధుర్యంని వికసింపచేస్తారు. నాట్య సంగీత శాస్త్రజ్ఞులు కచేరీ సంగీత బాణి, పాట కచేరీ సంగీత బాణిని వేరుగా చెప్పారు. కర్ణాటక గాత్ర సంగీతంలో ఉపయోగించినన్ని రాగాలు ఇందులో కూడా ఉపయోగిస్తారు. కర్ణాటక దేశ యక్షగానంలో రసపోషణకు గాను కొన్ని ప్రత్యేక వాద్యాలు చండ వంటివి ఉపయోగిస్తారు. ఈ యక్షగానం ప్రాచీన కాలం నుంచి దక్షిణ కెనరా జిల్లాలలో విశేష ప్రాచుర్యంలో ఉంది. ఈ సంగీత బాణి ఆలయ పూజా విధానాల్లో కనిపిస్తుంది. వివాహాది వేడుకల్లో పాడే పాటలు, మంగళహారతులు, శోభనాలు, ఏలలు, ధవళగీతాలు, సువాల జోలపాటలు ఇవన్నీ ప్రాచీన దేశీ సంప్రదాయ రచనలే. యక్షగానం ఆహార్య విషయంలో ముఖానికి శోభ, కాంతి, మాధుర్యము కలిగేటట్లు రంగులతో వేషం వేసుకుంటారు. కథాకళి నర్తనం, యక్షగానం ప్రదర్శన క్రమంలో కొన్ని పోలికలు కనిపించినప్పటికీ ఆహార్యం, ముఖానికి వేసుకునే రంగులు, అలంకరణ, దేవతారూపాలకు, దుష్టపాత్రలకు, రాక్షస పాత్రలకు ఈ రెండింటిలో చాలా రమణీయంగా

ఆయా పాత్రల స్వాత్విక స్వరూపాలను నిరూపించే విధంగా కనిపిస్తాయి. యక్షగానంలో స్త్రీ పాత్రలన్నీ పురుషులే పోషిస్తారు. వేషధారణ నిమిత్తం ఈ కథా కళాకారులు స్త్రీ పాత్రలు ధరిస్తారు, జుట్టు పొడవుగా పెంచుతారు. అభినయంలోనూ నృత్యంలోనూ పూర్తి సాధికారత సాధిస్తారు. పురుష పాత్రలు పురుషులే ధరిస్తారు. వేషధారణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు ఈ యక్షగాన కళాకారులు. వృత్తిపరంగా వస్తున్న కళాకారులంతా వారి ఆహార్యాన్ని వాళ్లే తయారు చేసుకుంటారు. ముఖానికి పూర్తిగా సింధూరం, శుద్ధ నల్ల మసి, శుద్ధ పౌడర్, పసుపు, గంధం మిశ్రమాన్ని మేకప్గా వాడుకుంటారు యక్షగాన కళాకారులు. ఈ యక్షగానం వీధి నాటకం. ఈ యక్షగాన కళాకారుల్లో వేషధారణలో ఎవరికి వాళ్లే వేషం వేసుకోగలిగిన సామర్థ్యం కలిగి ఉంటారు. అందరూ అన్ని వేషాలు వేసుకుంటారు అవసరం వచ్చినప్పుడు. ఈ విషయంలో స్వయం శక్తులు యుక్తులన్నీ కలిగి ఉంటారు యక్షగాన కళాకారులు. అందుకే వాళ్ళ ఆహార్యం చాలా వైవిధ్యంగా ఉంటుంది. పూర్వం అయితే అర్దలం, మణిశీల, సింధూరం, నలుపు రంగు, విభూతి, కుంకుమ, లత్తిక, పారాణి రంగులను ఎక్కువగా ఈ యక్షగాన కళాకారులు వాడేవాళ్ళట. గంధాన్ని అరగదీసి ఆముదపు దీపం సెగపైన నల్లని మసిచేసి ఆ మసిలో ఆవు నెయ్యి కలిపి కాటుకగా ఈ యక్షగాన కళాకారులు వాడతారు. బొట్టు, పెదవులు రంగులపై కుంకుమ లత్తికను ఉపయోగిస్తారు. పసుపు, సున్నము కలపగా ఆ వచ్చిన పారాణి రంగును చేతి వేళ్లకు అలాగే కాలి గోళ్లకు ఉపయోగించుకుంటారు. ఇవి విభూతిని తెలుపు రంగు కోసం ఆయా పాత్రలకు తగ్గ శరీర ఛాయను బట్టి ముఖానికి ఇతర శరీర భాగాలకు తీర్చిదిద్దుకుంటారు. ఈ క్రమంలో రాజులు, రాణులు, దేవతలు, హిరణ్యకశ్యప, ప్రహ్లాద, లీలావతి, సీత, లక్ష్మణ, రుక్మాంగద, ఉష, శశిరేఖ, హరిశ్చంద్ర మొదలైన ఉన్నతమైన పాత్రలకు సింధూర మిశ్రపు తెలుపు రంగును ఉపయోగిస్తారట ఈ యక్షగాన కళాకారులు. అలాగే భస్మాసురుడు మొదలైన రాక్షస పాత్రలకు నలుపు రంగును ఉపయోగిస్తారు. శ్రీరాముడు, కృష్ణుడు, భరతుడు వంటి పాత్రలకు నీలము రంగున్న తెలుపు, నలుపు కాటుక కలిపితే వచ్చే నీలము రంగును ఉపయోగిస్తారు. ఇంకా మునులు, చెలికత్తెలు, జానపద పాత్రలకు గౌరువర్ణం అంటే చామన ఛాయ కనిపించేటట్లు అర్దలం విభూతి కలిపిన మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. ఈ కళాకారులు వేసుకునే అంగరచనను పరిశీలిస్తే శాస్త్రబద్ధంగా కనిపిస్తుంది. నాట్యశాస్త్రంలో ఆహార్యాభినయంలో చెప్పబడిన అంగరచనల్లోని వర్ణాలు, వర్తనము, ప్రాణులు, వేషము, ప్రతిశిరములు, కేశరచన మొదలైన అంశాలన్నీ యక్షగాన రచనల్లో మనకు కనిపిస్తాయి. అంగరచనల్లో కూచిపూడి యక్షగాన కళాకారులు పాత్రోచిత రంగులనే కాకుండా ఋషులు, మునులు వంటి పాత్రలకు తగ్గట్టుగా గడ్డాలు, మీసాలు కూడా అమర్చుకుంటారు. ఇకపోతే వ్యాధిగ్రస్తుని గురించి కానీ, త్రాగుబోతు గురించి కానీ, విధి వంచితుని గురించి కానీ చూపించటానికి లేత గడ్డం వచ్చినట్లు నలుపు రంగుతో ఈ వేషం అంటే అంగరచన వేసుకుంటారు. కూచిపూడి యక్షగానంలో కూడా మగవారే ఆడవేషాలు ధరిస్తారు. వీళ్ళ సంప్రదాయంలో కుటుంబ స్త్రీలకు ప్రవేశం ఉండదన్నమాట. కేవలం పురుషులు మాత్రమే నాట్యం నేర్చుకుని ఈ యక్షగాన కళారూపాలను ప్రదర్శిస్తారు. దీన్నే నాట్యశాస్త్రంలో భరతముని రూపానురూపంగా అభివర్ణించారు. జానపద నాటకాలలో సాంఘికాలు ఉండవు కాబట్టి ఈ జానపద నాటకాలలో వేషానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అన్ని వేషాలు విగ్గులు ధరిస్తాయి. పురుష వేషాలు గిరిజాల జుత్తున్న విగ్గులు, స్త్రీ పాత్రలు పొడవాటి సౌరం విగ్గుల్ని ధరిస్తారు. మగవేషాలు ధగధగ మెరిసే కిరీటాలు, భుజకీర్తులు, ముంజీతి కీర్తులు, చెవి కుండలాలు, మెడలో రుద్రాక్ష దండల పూసలు అలంకరించుకుంటారు. రంగురంగుల పాత్రలు గదలు ధరిస్తారు. స్త్రీ వేషధారులు సవరం విగ్గుతో జడవేసుకొని మల్లెపూలు పెట్టుకుంటారు. పాపిట బొట్లు, చెవి ఆభరణాలు, ముక్కెరలు, జడబళ్ళలు, కంకణాలు, నడుముకు వడ్డానం, మెడలో నకిలీ నగలు స్త్రీ వేషం వేసిన పురుషులు ధరిస్తారు. ఇలా వేసుకున్న వేషధారణలో ప్రేక్షకులు నాటకాన్ని చూస్తున్నంతసేపు కొన్ని వందల సంవత్సరాల వెనక్కి వెళ్ళినట్లు భావించుకొని నాటకంలో లీనమై మమేకమై ఆనందాన్ని, రసానందాన్ని, రసజ్ఞతను పొందుతారు.

0: పౌరాణిక పాత్రధారులకు అలాంటి వేషధారణ లేనప్పుడు నాటకం రసహీనంగా ఉంటుంది. కాబట్టి వేషధారణ యక్షగాన కళాకారులకు ఎంతో ముఖ్యం. ఈ యక్షగానాన్నే బయలనాటకం అని కూడా పిలుస్తారు. బయలు అంటే ఆరు బయట ఆడబడే ఆట అని అర్థం. కోడంగి నృత్యంతో యక్షగానం ప్రారంభమవుతుంది. గణపతి పూజ, అలంకరణ, చౌకీలో ముగించి రంగస్థలంపైకి ఆ విగ్రహాన్ని విదూషకుడు పట్టుకుని వచ్చి ప్రతిష్ఠించి హారతి ఇస్తాడు ప్రారంభంలో. ఆ తర్వాత నాంది ప్రస్తావన జరుగుతుంది. తర్వాత ఇద్దరు చిన్నారులు బాల గోపాలక వేషాలు ధరించి నాట్యమాడి లోనికిపోయిన వెంటనే ఇద్దరు స్త్రీ పాత్రలు రంగస్థలంపైకి ప్రవేశించి నాట్యం చేస్తారు. ఆ తర్వాత బద్దోలగా నర్తనం అంటే నాట్యం ప్రారంభమవుతుంది. ఈ యక్షగానంలో కథలోని ముఖ్య పాత్రలు తెర వెనక నిలిచి నాట్యం చేస్తాయి. తర్వాత విదూషకుడు సభలోకి ప్రవేశించి దేవతలకు నమస్కరించి సూత్రధార భాగవతునికి నమస్కరించి సభావందనాన్ని ఆచరిస్తాడు, అంటే సభకు నమస్కారం చేస్తాడు. ఆ తర్వాత కథాగానం నాట్యంతో అంటే నృత్యంతో ప్రారంభమవుతుంది. యక్షగాన కళాకారులు ప్రదర్శించే కథల్లో ప్రహ్లాద చరిత్ర, ఉషాపరిణయము, మోహిని విలాపము, మంజరీ నాటకము, కృష్ణ విలాసము, రాజగోపాల విలాసము, రఘునాథాభ్యుదయము, పూతన సంహారము, సముద్ర మంధన నాటకము, జానకీ కళ్యాణము, పుణ్యక వ్రత మొదలైన ఎన్నో నాటకాలు ఈ యక్షగాన కళాకారులు ప్రదర్శిస్తారు. కర్ణాటకలో చెప్పుకోదగ్గ యక్షగాన మేళాలు దేవాలయాలే పోషిస్తూ ఉన్నాయి. అంటే మంచి యక్షగాన కళాకారులను కర్ణాటక ప్రాంతంలో దేవాలయాలే పోషిస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మందర్తి, అమృతేశ్వరి, మరణకత్తె, కొల్లూరు, పెరుదూరు, కటిల్, ధర్మస్థల మొదలైన ప్రదేశాలలో ఉన్న దేవస్థానాలు ఈ కళాకారులను పోషిస్తూ ఉన్నారు. ఈ బృందాలన్నీ ప్రాచీన కళా సంప్రదాయంలో యక్షగానాలను ప్రదర్శిస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా.
1: శ్రోతలు, ఇంతవరకు మన ప్రాచీన వారసత్వ కళా సంపద యక్షగానం గురించి జానపద కవి డాక్టర్ వి పోతన్న గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వినండి ఓ సినీ గీతం.

0: సప్తపది చిత్రం నుంచి పాటను విన్నారు. ఇప్పుడు వినండి చరిత్రలో ఈరోజు ప్రత్యేకత. అంతర్జాతీయ వితంతు దినం. ప్రపంచంలో ఎక్కడ చూసినా మర్తిపోయిన స్త్రీల పరిస్థితి దయనీయం. వారసత్వ హక్కులు, ఆస్తి హక్కులు పోయి అవమానాలు, ప్రాణ సంకటం వారిపై వచ్చిపడతాయి. వారిని పనివారుగానే చూస్తారు. ఆహారం, వైద్యం అందుబాటులో ఉండవు. ఈ విషయాలపై ప్రపంచ ప్రజలు, పాలకుల దృష్టి పెట్టేందుకు ఐక్యరాజ్య సమితి 2011 నుండి జూన్ 23వ తేదీన వితంతువుల దినంగా పాటిస్తున్నారు. భారతదేశంలో కొన్ని పుణ్యక్షేత్రాలలో వితంతువుల పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. దేశంలో దాదాపు 40 లక్షల మంది వితంతువులుండగా ఒక్క బృందావనంలోనే 15,000 మంది జీవిస్తున్నారు. వారు రోజువారీ కనీస సౌకర్యాలు లేని దుర్పరిస్థితిలో జీవిస్తున్నారు. సులభ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ వారి సంక్షేమం చూస్తోంది. వితంతు సంక్షేమ చట్టం కోసం ఆ సంస్థ వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి ప్రజాసేవల దినోత్సవం ఈరోజు జరుపుకుంటుంది. సమాజానికి పబ్లిక్ సర్వీస్ ఎంత విలువైనవో, అవి అభివృద్ధి కార్యక్రమాలలో ఎంత కీలకమైనవో ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ప్రభుత్వంలో పనిచేసే అధికారగణం ప్రాముఖ్యతను గుర్తించి అభినందించాలని ఐక్యరాజ్య సమితి భావన. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలలో యువతరం చేరేలా ప్రోత్సహించాలని కూడా భావిస్తుంది. ఏటా జూన్ 23వ తేదీన ఈ దినోత్సవం పేరుతో పబ్లిక్ సర్వీస్లోని వారి గౌరవార్థం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
1: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
2: ఉంది సార్.
1: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
2: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారు సార్?
1: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
2: సార్ అకౌంట్ నంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
1: ఇరనా
2: 4
1: ఇరనా.
2: ఉండప్పా, వదిలేసు.
1: 50 లక్షల
2: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే. ఉండు సార్. 6 8 సార్.
1: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
2: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
1: ఇరనా ఉండు.
2: ఉండప్పా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు. సార్ 1 నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.

0: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
1: చెప్పప్ప, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఈరన్న, నీకు బ్యాంకులో డబ్బులున్నాయా?
1: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
1: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
1: ఇప్పుడు బ్యాంకుకి అంత పెద్ద కాపలా ఉంటుంది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా, చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
3: ఇప్పుడు వినండి ఓ సినీ గీతం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మే ముకేష్ కుమార్. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, भारत के तेजी से विकसित भरोसेमंद अर्थव्यवस्था और विश्व शक्ति बनने में राष्ट्र प्रथम का

0: లో మాట్లాడిన ఆయన, పరిశ్రమలు, ఆహార శుద్ది, ఫార్మా, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో రాయలసీమలో 10 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కొప్పర్తిలో పారిశ్రామిక పార్క్, పులివెందులలో ఆహార రంగ పార్క్, ఓర్వకల్లులో రక్షణ రంగ పరిశ్రమల అభివృద్దికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. యువతకు నైపుణ్య శిక్షణతో పాటు స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైజింగ్ రాయలసీమ కలను అందరి సహకారంతో సాకారం చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. రాయలసీమ అభివృద్దికి అపార అవకాశాలు ఉన్నాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ తెలిపారు. 2 రోజుల పాటు ఆయన కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ది రంగాల్లో అత్యున్నత ప్రమాణాలతో సంస్థలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. హెల్దీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో రాయలసీమ కీలక భాగస్వామిగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని అన్నారు. రాయలసీమను అభివృద్ది, ఆరోగ్య రంగాల్లో ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాయలసీమ గర్వకారణమైన గండికోటను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణ రెడ్డి తెలిపారు. జమ్మలమడుగు నియోజకవర్గ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితో కలిసి గండికోటలో సాస్కీ ప్రాజెక్టు ద్వారా చేపడుతున్న పర్యాటక అభివృద్ది పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ, గండికోటకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావటమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ స్థాయిలో అభివృద్ది పనులు చేపడుతోందని అన్నారు. గండికోట ప్రవేశ ద్వారం, ఎలివేషన్, పార్కింగ్, అమెనిటీ భవనాలు, హోటళ్లు, వాకింగ్ ట్రైల్ వంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కడప నగరంలో P4 విధానంలో నిర్మిస్తున్న స్టార్టప్ కడప పారిశ్రామిక కేంద్రం ప్రారంభోత్సవానికి సిద్దమవుతోందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన, మిగిలిన పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్టార్టప్ కడప యువ పారిశ్రామికవేత్తలు, ఫ్రీలాన్సర్లు, చిన్న మధ్యతరహా వ్యాపారాల అభివృద్దికి వేదికగా మారనుందని అన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పరిశ్రమ రావాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి ఇది దోహదపడుతుందని చెప్పారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా అన్నారు. యోగాంధ్ర 2026 పక్షోత్సవాల్లో భాగంగా కడప వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో నిర్వహించిన ఫ్యామిలీ యోగా కార్యక్రమంలో సుమారు 1000 కుటుంబాలకు చెందిన 4000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు పోలీసులు స్టేషన్ ఆవరణలు, మురుగు కాలువలను శుభ్రం చేశారు. పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. అలాగే మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించే చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖను విన్నారు. జులై నెల జిల్లా సమాచార లేఖలో మళ్లీ కలుద్దాం. రచన భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, వైఎస్ఆర్ కడప జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి ఉత్తరాల ద్వారా మేలుకోలేని సినిమా పాటల కార్యక్రమం స్వాగతం, సుస్వాగతం. మరి కార్యక్రమంలో ముందుగా సిపాయి చిన్నయ్య చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన పాట, ఈ పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామాలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, అలాగే ఇదే గ్రామం నుండి బాషా, ముబిన్ బేగం, అబ్దుల్ మన్నాన్, సైమా, మహబూబ్ బాషా, మిన్నత్ బేగం వీరి కుటుంబ సభ్యులు, అలాగే కర్నూలు చిత్తారి వీధి నుండి మద్దయ్య, సాలమ్మ, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, పావిక, రవిచంద్ర, దివ్య,

శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం కార్యక్రమంలో ముందుగా సిపాయి చిన్నయ్య చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన పాట.

0: కొత్త కరగలుచుకునే అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
1: ఆగుమొద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్ గెలుచుకుని ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరు కాదు.

0: ఉంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
1: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
2: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ ఆనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
4: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, వనపర్తి జిల్లా విపనగండ్ల మండలం కల్వరాల నుండి చంచల విష్ణువర్ధన్, కార్తీక్, శాంతి, సంతోష్, సిరి, చందన, రాధాకృష్ణ, రాఘవులు, బాలకృష్ణమ్మ, రమణ, లలిత, సునీత, రవికుమార్, అమృతవర్షిణి, హిమవర్షిణి, విజయ, కిషన్, చిన్న, శ్రీను, పురంధేశ్వరి, జయప్రకాష్, జయంతి, వెంకటేష్, లాస్య, మంజు, సూరిబాబు, లక్ష్మి, నాగేశ్వర్, ముచ్చన్న, సత్యనారాయణ, అమల, మణి, నాగేశ్వరి, నాగరాజు, ఈశ్వరయ్య, ఉషారాణి, అరుణ, వాణి, కళ్యాణి, సత్యమ్మ, లావణ్య, కల్పన, సంధ్య, స్వాతి, అలాగే రంగారెడ్డి జిల్లా కర్తల్ నుండి కాందల గోపాల్, వీరందరి కోసం వేటగాడు చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం, P సుశీల ఆలపించిన పాట

0: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడిఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
2: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
3: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
4: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్. అలాగే వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాస్సాగర్ గ్రామం నుండి గంగాధర్ శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనిస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మహిస్విన్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయి కుమార్, సుష్మా, వీరందరి కోసం మల్లెపువ్వు చిత్రం కోసం పి సుశీల ఆలపించిన పాట

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు వింటున్నారు 102.4 MHz పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమం తర్వాత ప్రేమలేఖల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట, గీతం ఆరుద్ర, సంగీతం సత్యం. ఈ పాటను వినిపించేటట్టు కోరుతున్న శ్రోతలు నంద్యాల జిల్లా పాండ్య మండలం కందికేపల్లి గ్రామం నుండి తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్, అలాగే కరీంనగర్ జిల్లా అమనకుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయికిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, పెరక కుమారయ్య, గంగాధర్ శ్రీనివాస్, లక్ష్మయ్య, ఈశ్వర్, వీరందరి కోసం ప్రేమలేఖల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట

0: పోలో తామరా
1: సైబాల్
0: బురద పుల్లా
1: సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
4: ఉంది సార్.
3: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
4: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
3: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
4: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్, 1 8 6 7 4 ఉండప్పా, వదిలేసు.
3: 50 లక్షల
4: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే. ఉండు సార్. 6 8 సార్.
3: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
4: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
5: ఉండప్ప,
4: ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
3: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
4: చెప్పప్ప, ఫోన్ కట్ చేస్తే నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
5: ఈరన్న, నీకు బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయా?
4: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
5: అందుకోసం ఫోన్ చేసింది.
4: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
5: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
4: ఇప్పుడు బ్యాంక్ కి అంత పెద్ద కాపులా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
5: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
4: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి. రే బజారి
5: అయ్యా,
4: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
5: అలాగయ్యా, కాల్చొత్తా.
6: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు, అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
7: క్యారీ బ్యాగ్ల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
8: గుడ్ మార్నింగ్ పిల్లలు.
9: గుడ్ మార్నింగ్ మేడం.
8: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
9: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
10: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
11: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
12: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు

జగిత్యాల జిల్లా కోరుగుట్ల మండలం వెంకటాపురం నుండి ఆర్మల నాగరాజు, రాజేశ్వరి హన్సిని, హరిణి నయన, మోక్షిత్ రాజేష్, లలిత మహేష్, రజని సుధీర్, రజిత మణిదీప్, మణిచంద్ర, అలాగే సికింద్రాబాద్ ముర్దిగడ్డ ఆర్య సమాజ్ శ్రోతలు సక్కుబాయి నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం నుండి జయన్న, బోరేలి సంధ్య, శ్రీనిధి, దేవాంజ్, వీరందరి కోసం అవే కళ్ళు చిత్రం నుంచి ఈ పాట

అన్నాడు. చమచక్క చమచక్క చమచక్క హోయ్ మల్లి మొగ్గ మల్లి మొగ్గ మల్లి మొగ్గ హోయ్ చమచక్క చమచక్క చమచక్క హోయ్ మల్లి మొగ్గ మల్లి మొగ్గ మల్లి మొగ్గ హోయ్ ఫలే ఫలే.

0: కన్ను మూసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు. కంటి మీద కునుకు రాదు బాబాంది, కన్ను మూసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు.
1: ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్యో.
0: హటకే హటకే హటకే, అరే బతికే బతికే బతికే, హటకే హటకే హటకే, అరే బతికే బతికే బతికే. ఓయ్ భలే భలే భలే భలే భలే,
1: మా ఊళ్ళో ఒక పడుతుంది దయ్యమంటే భయమన్నది, ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నానే పదమన్నది.

0: తండ్రి పిట్ట చుర్రుమంటే బాబో అంది. అత్త కొడుకుని అరోబులే పిల్ల అన్నాడు. బుర్రి పిట్ట తుర్రుమంటే బాబో అంది. అత్త కొడుకుని అరవబోకులే పిల్ల అన్నాడు.
1: ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో ఎవంటూ అరిచిందయ్యో.
0: హటకే హటకే హటకే,
1: అరే బతికే బతికే బతికే.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, బరసింహ, యమున, లుంబెన్ కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెల తేజ, గౌతమ్ కుమార్, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, అలాగే మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియాస్, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెసీ శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిల, బన్నాపురం, దశరథ్, వనజ, బాలనసింహ, మొహమ్మద్ సుబాన్, మొహమ్మద్ సనత్ ఉల్లా, మొహమ్మద్ రజాక్, వీరందరి కోసం సంఘర్షణ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట, సంగీతం చక్రవర్తి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: సరుకులు పట్టి ఇచ్చింది కట్టినావా?
2: ఆ ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్తుకోబా.
1: ఎట్లా ఎత్తుకోబోయేది? నువ్వేమన్నా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
2: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
1: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
3: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
4: అభిరుచి కార్యక్రమంలో తర్వాత అక్బర్ సలీం అనార్కలి ఈ చిత్రం నుంచి మహమ్మద్ రఫీ, పి సుశీల ఆలపించిన పాట, సంగీతం సి రామచంద్ర. ఈ పాటను వినిపించండి కోరుతున్న శ్రోతలు. వైఎస్ఆర్ కడప జిల్లా ఆర్ఎస్ కొండాపురం టీ కోడూరు నుంచి రవీంద్ర శర్మ, లలితమ్మ, సుహాసిని, మహతి, హిమబిందు, సౌందర్య, సంయుక్త, అపర్ణ, లావణ్య, యమున, నేత్రావతి, సుబ్బారెడ్డి, శ్రీనివాసులు, శ్రీనివాసాచారి, మురళీధర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి. అలాగే చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపులపల్లి గ్రామం నుండి నరేంద్ర, సాయి, స్వరూప, పూజ, ప్రతుష, దిలీప్, హన్విత, పోలయ్య, పూజారి ధనుంజయ, మణికంఠ, బ్రహ్మయ్య, సర్దార్. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుండి భారతిలాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. వీరందరి కోసం అక్బర్ సలీం అనార్కలి చిత్రం నుంచి ఈ పాట.

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
3: కార్యక్రమంలో తర్వాత అమెరికా అబ్బాయి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట. గీతం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా బీ క్యాంప్ అర్రర్ నగర్ నుండి శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, పావిక, రవిచంద్ర, దివ్య, మదయ్య, సాలమ్మ వీరి కుటుంబ సభ్యులు, అలాగే అల్లంపూరు మండలం ఇందిరమ్మ కాలనీ నుండి దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, దేవరాజు, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణి, కీర్తన, మహిమ, చంద్రకళ, నాగమ్మ, మేరమ్మ, ఎస్తేరి, సరోజమ్మ, అలాగే కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్, అలాగే కర్నూలు మధుర నగర్ నుండి కాటిగారి ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, బాలాజీ, శాంతి, లక్ష్మీనారాయణ, ఉమామహేశ్వరి, చంద్రిక, వినోద్, విజయ్, వాసవి, వైష్ణవి, శారద, విజయ్, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిజ్ఞ వీరందరి కోసం అమెరికా అబ్బాయి చిత్రం నుంచి ఈ పాట

అభిరుచి కార్యక్రమంలో చివరిగా అందమైన అనుభవం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట గీతం ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్. ఈ పాటను వినిపించేటట్టు కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహారావు, స్వసుందర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు, అలాగే జాన్కంపేట్, మేడ్పల్లి, నిజామాబాద్ నుండి చిలక నారాయణ, అనసూయ, యమున, అలాగే భద్రాద్రి భువనగిరి జిల్లా నుండి చౌటుపల్లి నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర గణేష్, అలాగే శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి నుండి నాగేశ్వరరావు, బాబురావు, రజని మేడం, సుధీర్, గృహలక్ష్మి, దేవాన్షి, లక్ష్మీనారాయణ, లక్ష్మణరావు, స్వరూపరాణి, కోటి, రాము, పైడితల్లి, పాపారావు, ఈశ్వరరావు తదితరులు. వీరందరి కోసం అందమైన అనుభవం చిత్రం నుంచి ఈ పాట.

తగళ్ళు పాతగళ్ళు అంగమైదవే తగళ్ళు హద్దులే వీరే నీ వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు సారారాది.

మూర్చేది వీళ్ళు, చరితలు మార్చేది వీళ్ళు, కథలై నిలిచేది వీళ్ళు, కడలకు పందిళ్ళు వీళ్ళు. వీళ్ళే నోయి నేటి మొనగాడు, చేయి చెడు చతకాడు.

0: వినపటితో అభిరుచి కార్యక్రమం సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 6:25 అభిరుచి కార్యక్రమంలో మరికొన్ని పాటలు వినవచ్చు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిన్నారి లోకం కార్యక్రమంలో కల్లూరు శ్రీ ఆదిత్య విద్యానిలయం విద్యార్థులు సమర్పించు కథమ కార్యక్రమం వింటారు.
1: కల్లూరు శ్రీ ఆదిత్య విద్యానిలయం బాలబాలికలు సమర్పించు చిన్నారి లోకం కదంబ కార్యక్రమము వింటారు. వ్యాఖ్యాతలు లిఖిత వైష్ణవి. ముందుగా ఈరోజు కార్యక్రమాన్ని వినాయకుని శ్లోకంతో ప్రారంభించడానికి
2: తేజస్విని భార్గవి రాజేశ్వరి 10వ తరగతి నుంచి మన ముందుకు రాబోతున్నారు.

0: ఓ వేమా, చంపదగిన శత్రువు చేతికి చిక్కినా వాడికి కీడు చేయరాదు. తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష.
1: నిజము మీద భూమి నిలబడి ఉండును, సత్యవాకులన జనత నడుచు, సత్యమొకటే పాప సంహారమును జేయు. కాళికాంబ హంస కాళికాంబ.
0: నిజం కలకాలం భూమి.

0: నిలబడి ఉంటుంది. సత్యవాకు వలన జగతి నడుస్తుంది. సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి.
1: రెండవ తరగతి నుంచి ఋషిధర్ పద్యం చెప్పబోతున్నాడు, విందామా మరి?

0: వినుర వేమ.
1: హిందీలో కబీర్ ఔర్ తులసీదాస్ కవుల గురించి చెప్పడానికి రాబోతున్న విద్యార్థులు రెహానా, అతెహార్, ఫాతిమా.
2: కబీర్దాస్ జీ కా జన్మ సన్ 1398 మే హువా. కబీర్ కే రచనాఓ కో బీజక్ కహతే హై. కబీర్దాస్ జీ కా మరణ సన్ 1318 మే హువా. మే ఉన్కా ఏక్ దోహా కహనా చాహతీ హూ. బురా జో దేఖన్ మై చలా, బురా నా మిలియా కోయి, జో దిల్ ఖోజా అప్నా ముజ్సే బురా నా కోయి. ఇస్కా భావ్ కబీర్ కహతే హై కి జబ్ మైనే ఇస్ సంసార్ మే బురాయి ఢూండ్నే చలా, ఫిర్ ముజే బురాయి కహీ పర్ భీ నహీ దిఖా. జబ్ మైనే అప్నే దిల్ కే భీతర్ ఝాంకా తో ముజ్సే బురా ఇన్సాన్ కహీ నహీ దిఖా.
3: తులసీదాస్ జీ కా జన్మ రాజాపుర నామక గాంవ్ సన్ 1532 మే హువా. ఉన్కే ద్వారా లిఖీ గయే రచనాఓ కో మహారామ చరిత మానస్ కహతే హై. ఉన్కా మరణ సన్ 1623 మే హువా. మే ఉన్కా ఏక్ దోహా కహనా చాహతీ హూ. తులసీ సంత స్వంబ తరు ఫూల్ హీ ఫల్ హీ పర్హిత్, దత్తతే యే పాహన్ హరత్ ఉతతే వే ఫల్ దేతే. ఇస్కా భావ్ సంత పురుష్ అపకార్ కర్నే వాలోం కే ప్రతి భీ ఉపకార్ కర్తే హై, ఆమ్ కే పేర్ భీ పర్ ఉపకార్ కర్తే హై. ఆమోం కే లియే హమ్ ఫతరోన్ సే మార్తే హై, పేట్ కో చోట్ లగ్తీ హై, లేకిన్ వే హమే మీఠే ఫల్ ఖానే కో దేతే హై.
1: మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి చెప్పడానికి ఏ దీపిక రాబోతుంది?
0: మోక్షగుండం విశ్వేశ్వరయ్య వాజ్ బర్న్ ఆన్ 15 సెప్టెంబర్ 1860 అండ్ డైడ్ ఇన్ April 14, 1962. హీ వాజ్ అన్ సివిల్ ఇంజనీరింగ్ స్టేట్మెన్ అండ్ ద 19th డిమాండ్ ఆఫ్ మైసూర్ సర్వింగ్ ఫ్రమ్ 1912 to 1919. హీ స్టార్టెడ్ హిస్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇన్ బెంగళూరు, రిసీవ్డ్ హిస్ బీఎస్సీ డిగ్రీ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ అండ్ ద డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ బాంబే త్రూ ఇట్స్ అఫిలియేటెడ్ ఇన్స్టిట్యూషన్ అండ్ థర్డ్ డోర్లెస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఏషియా. హిజ్ వాజ్ ఇండియన్ హైయెస్ట్ ఆనర్ ద భారత్ రత్న ఇన్ 1955. హిజ్ బర్త్డే 15 సెప్టెంబర్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఇంజనీరింగ్ డే.
1: చిరలు కావాలనా రైకలు కావాలనా అనే జానపద గీతం పాడడానికి వస్తున్న చిన్నారులు వరుణ్, హారిక.
4: చిరలు కావాలనా రవికలు కావాలనా నీకేమి కావాలనే పొద్దుచూడు సంతలోనా.
5: చిరలు నాకొద్దురో, రవికలు నాకొద్దురో, నువ్వే నువ్వే కవలిరో రంగమత్త కొడుక.
4: డవులు కావాలనా హారం కావాలనా నీకేమి కావాలనే ధర్మారం సంతలోనా.
5: డవులు నాకొద్దురో, హారం నాకొద్దురో, నువ్వే నువ్వే కవలిరో రంగమత్త కొడుక.
4: కమ్మలు కావాలనా కడియాలు కావాలనా నీకేమి కావాలనే అప్పుడు వెందల సంతలోనా.
5: కమ్మలు నాకొద్దురో, కడియాలు నాకొద్దురో, నువ్వే నువ్వే కవలిరో రంగమత్త కొడుక.
4: ముక్క పుడక తెచ్చాను, మూతగుట్లో పెట్టాను, పెట్టుకోమని చెప్పవే తడికో తడిక.
5: పొగిడి కాంతి లేదు, పుడగ మెగురు లేదు, వద్దని చెప్పవే తడికో తడిక.
4: కుర్ర బియ్యం తెచ్చాను, గోంగూర తెచ్చాను, వండమని చెప్పవే తడికో తడిక.
5: కుర్ర బియ్యం తెస్తేను, గోంగూర తెస్తేను, వండనని చెప్పవే తడికో తడిక.
4: తాటి పండు తెచ్చాను, బుర్రగింజ తెచ్చాను, తినమని చెప్పవే తడికో తడిక.
5: తాటి పండు తెస్తేను, బుర్రగింజ తెస్తేను, తిననని చెప్పవే తడికో తడిక.
1: కార్తీక్ 8వ తరగతి నుంచి సోలార్ సిస్టమ్ గురించి చెప్పడానికి వస్తున్నాడు, విందామా?
6: ద సోలార్ సిస్టమ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ సన్ అండ్ 8 ప్లానెట్స్. దోస్ ప్లానెట్స్ ఆర్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. ద సోలార్ సిస్టమ్ ఆల్సో హ్యాస్ శాటిలైట్స్, కామెట్స్, యాస్ట్రాయిడ్స్ అండ్ మెట్రాయిడ్స్. సైంటిస్ట్ ఎస్టిమేటెడ్ దట్ అవర్ సోలార్ సిస్టమ్ వాస్ ఫార్మ్ అబౌట్ 4.6 బిలియన్ ఇయర్స్ అగో. దేర్ ఆర్ మెనీ థియరీస్ అబౌట్ ఆరిజిన్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థియరీస్ అమాంగ్ దెమ్ ఆర్ జియోసెంట్రిక్ థియరీ. దిస్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై అన్ ఈజిప్షియన్ ఆస్ట్రోనామర్ నేమ్డ్ టాలమీ. అకార్డింగ్ టు దిస్ థియరీ ద ఎర్త్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్. హిలియోసెంట్రిక్ థియరీ. దిస్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై పాలిష్ ఆస్ట్రోనామర్ నేమ్డ్ నికోలస్ కోపర్నికస్. అకార్డింగ్ టు దిస్ థియరీ ద సన్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్. ద నెబులార్ హైపోథెసిస్. అకార్డింగ్ టు దిస్ థియరీ ద ప్లానెట్స్ వర్ ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ క్లౌడ్ ఆఫ్ డస్ట్ అండ్ గ్యాసెస్ అసోసియేటెడ్ విత్ ద సన్. దిస్ థియరీ వాజ్ డెవలప్డ్ బై ఇమాన్యుయల్ కాంట్.
1: యక్ష ప్రశ్నలు అడగడానికి 4వ తరగతి నుంచి ఉదయ్ కుమార్, హెనోజ్ బాబు రాబోతున్నారు, విందామా? మరి
7: భూమి కంటే బరువైనదేది?
8: తల్లి.
7: ఆకాశం కంటే పొడవైనదేది?
8: తండ్రి.
7: గాలి కంటే వేగం కలదేది?
8: మనసు.
7: సూర్యుని చుట్టూ తిరుగువారు ఎవరు?
8: దేవతలు.
7: మానవునికి సహాయపడేదేది?
8: ధైర్యం.
7: రూపం నా హృదయం లేనిదేది?
8: రాయి.
1: ఇప్పుడు కరోనా అంటే అందరికీ భయం. కరోనా గురించి సంభాషణ రూపంలో చెప్పడానికి వస్తున్న విద్యార్థులు డి గాయత్రి, ఈ ఇందుప్రియ ఫ్రమ్ 8th క్లాస్.
9: టుడే అవర్ టాపిక్ ఈజ్ అబౌట్ కోవిడ్ 19.

0: COVID-19, the name itself makes us to feel fear. It has attacked so many people. Some families lost their parents and some families lost their children. It is pandemic attack. It will be destroyed the world.
1: Lot of countries lost famous personalities. We served our lives hiding homes. The thought of disease makes people fear. Such a COVID-19 and a person affected with it. Our conversation is about COVID-19 and a person.
0: Why I'm feeling like this? My nose is running out, body pains, headache. What happened to me?
1: Ha ha ha, I am COVID-19. Who attacked you?
0: Who are you?
1: I'm a virus. I will kill you.
0: Where did you come from?
1: I came from China. I will destroy the world.
0: Oh, you are so cruel.
1: Ha ha ha, yes.
0: How can we avoid you?
1: By following SMS.
0: What? SMS?
1: Yes, SMS. Sanitizer, mask, social distance.
0: Ha ha ha ha ha.
1: Hey, why you are laughing?
0: You are enemy for mankind. You should be destroyed.
1: Oh no, please don't do like that.
0: See here, vaccine for COVID-19.
1: Oh no, now I am going to destroy it. No, no.
0: Please, all of you follow SMS and get vaccinated so we can kill the virus.
2: హిందీలో జై జవాన్ కవిత చెప్పడానికి స్వాతి బుష్రా 6వ తరగతి నుంచి రాబోతున్నారు. ఆలకిద్దామా?
3: భారత్ అప్నా గౌరవశాలి, భారత్ దేశ్ మహాన్, జిస్కీ రక్షా కర్తే సైనిక్ వీర్ జవాన్.
4: ఇస్ పావన్ ధరా కో జబ్ శత్రు నే ఆంక్ దికాయి, తల్ సేనా ఆగే బడి శత్రు కో మార్ భగాయి, శాన్ నహీ జానే ది మా కి అప్నీ గావ్ ది జాన్.
3: భారత్ అప్నా గౌరవశాలి, భారత్ దేశ్ మహాన్, జిస్కీ రక్షా కర్తే సైనిక్ వీర్ జవాన్.
4: సాగర్ తచ్చే కభీ శత్రు జో భారత్ మే హీ ఆయా,
3: జల్ సేనా కే వీరో నే వహ కభీ నహీ బచ్ పాయా. భారత్ అప్నా గౌరవశాలి, భారత్ దేశ్ మహాన్, జిస్కీ రక్షా కర్తే సైనిక్ వీర్ జవాన్.
2: కథలంటే అందరికీ ఇష్టం కదా. ఒక సందేశంతో కూడిన కథను చెప్పడానికి మన ముందుకు అఫ్రా రాబోతుంది. విందామా?
5: ఒకరోజు గురువుగారు తన ప్రియ శిష్యుడితో దగ్గరలో ఉన్న ఒక అడవికి వెళ్ళాడు. నడుస్తూ నడుస్తూ ఒక చోట గురువుగారు ఆగిపోయారు. దగ్గరలో ఉన్న 4 మొక్కలను చూశాడు. అందులో ఒకటి అప్పుడే ఆకులు తోడుతున్న చిన్న మొక్క, రెండవదేమో కొంచెం పెద్ద మొక్క, మూడవదేమో దానికంటే కొంచెం పెద్దది, 4వదేమో చాలా బాగా ఎదిగిన చెట్టు. గురువుగారు తన శిష్యుడిని పిలిచి మొదటి మొక్కను చూపుతూ ఆ మొక్కను లాగేయమన్నాడు. ఆ పిల్లవాడు తేలికగా ఆ మొక్కను లాగేశాడు. ఇప్పుడు రెండవ మొక్కను లాగమ అన్నాడు. ఆ పిల్లవాడు కొంత కష్టంతో దాన్ని లాగేశాడు. ఇప్పుడు మూడో మొక్కను లాగమన్నాడు. తన శక్తిని అంతా ఉపయోగించి కష్టంతో దాన్ని లాగేశాడు. బాగా ఎదిగిన చెట్టును చూపుతూ ఇప్పుడు లాగేయడానికి ప్రయత్నించమన్నాడు. ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ 2 చేతులు వేసి ఎంత ప్రయత్నించినా ఆ చెట్టును కదిలించలేకపోయాడు. ఆయన ప్రయత్నం చేస్తున్న ఆ కుర్రాడితో ఇలా అన్నాడు, చూడు నాయన, మన అలవాట్ల విషయంలో ఇలాగే జరుగుతుంది. చెడు అలవాట్లు పాత పడిపోతే మార్చుకోవడం చాలా కష్టం. మొక్కాయ వంగనేది మానవ వంగన అనే సామెతను ఈ విధంగా ఎంత ప్రయత్నించినా ఆ అలవాట్లు మనల్ని వదిలిపోవు అని అన్నారు గురువుగారు. నీతి మలలో మొలిచిన చెడు అలవాట్లను చిన్న మొక్కగా ఉన్నప్పుడు లాగేయాలి.
6: జేన్ ఆస్టిన్ ఇంగ్లీష్ ఆథర్ గురించి చెప్పడానికి 9వ తరగతి నుంచి పి పల్లవి రాబోతుంది.
7: జేన్ ఆస్టిన్ వాజ్ అన్ ఇంగ్లీష్ నోవలిస్ట్. షీ వాజ్ బోర్న్ ఇన్ హ్యాంప్షైర్ ఇంగ్లాండ్ అండ్ December 16, 1775. హర్ ఫాదర్ వాజ్ రెవరెండ్ జార్జ్ Austin and her mother was Cassandra Lee Austin. She was youngest of the large close family. She had 6 brothers and 1 sister. She was especially close to her sister and brother Cassandra and Henry. When Jane was 8, she and her sister were sent to Oxford and then Southampton because of an outbreak of typhus, a bacterial disease caused by lice and fleas. Jane further nearly died after the both girls returned home. Jane and her sister were attended to the reading ladies boarding schools where they studied spelling, French, music, dancing and needlework. Jane continued to expand her knowledge after she left her school. Under the supervision of her father, she became great author. In her teen years, she started writing. She wrote poems, stories and comical pieces for her family's entertainment. In some of the publishing, we can find humorous novels with deliberately misspelled titles such as Love and Friendship and Ironic History of England and the book Lady Susan. And she wrote many quotations such as Look into your own heart because who look outside dreams but who look inside awakes. And she died on July 18, 1817 at the age of 41.
6: చిలిపి ప్రశ్నలు అడగడానికి భవిత మరియు షన్విత 4వ తరగతి నుంచి రాబోతున్నారు.
8: ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏమిటి? న్యూస్ పేపర్. అందరూ భయపడే బడి ఏమిటి?
9: చేతబడి.
8: అందరూ నమస్కరించే కాలు ఏమిటి?
9: పుస్తకాలు.
8: ఆయుధం లేని పోరాటం ఏమిటి?
9: మౌన పోరాటం.

0: గుడ్డు పెట్టలేని కోడి ఏమిటి?
1: పకోడీ. శన్విత, ఇప్పుడు నేను నీకు కొన్ని చిల్పి ప్రశ్నలు అడగబోతున్నాను, నువ్వు సమాధానం చెప్తావా?
0: సరే భవిత.
1: వేసుకోలేని గొడుగు ఏమిటి?
0: పుట్టగొడుగు.
1: చీమను కనిపెట్టలేని షుగర్ ఏమిటి?
0: బ్రౌన్ షుగర్.
1: మొక్కకు పోయని రోజాలేమిటి?
0: సిరోజాలు.
1: రుచిలేని కారం ఏమిటి?
0: ఆకారం.
1: డ్రైవర్ లేని బస్ ఏమిటి?
0: సిలబస్.
2: కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ గురించి చెప్పడానికి ఇప్పుడు మన ముందుకు పి పూజ ఫ్రమ్ 8th క్లాస్.
3: కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. వాటర్ ఈజ్ అ రినివబుల్ న్యాచురల్ రిసోర్స్. వీ యూజ్ ఇట్ ఫర్ డ్రింకింగ్, ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్ ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్ అండ్ ఫర్ ఏ నంబర్ ఆఫ్ యాక్టివిటీస్. ఇట్స్ స్కేర్సిటీ వుడ్ కాజ్ లాస్ ఆఫ్ వెజిటేషన్, అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ఫ్లోరా అండ్ ఫనా, ఎరోషన్ ఆఫ్ సాయిల్ ఎక్సెట్రా. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ప్రొవైడ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ బయోలాజికల్ మెటీరియల్స్. ఆల్సో ఇట్ అసిస్ట్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ ఫర్ వేరియస్ అదర్ యూజెస్. ఇట్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ఫాసిల్ fuels are of great importance. A lot of energy is produced by coal, oil and natural gas, all of which are fossil fuels. Forest is the most important natural resource. Forest provides paper, timber, furniture, medicine, gum, etc. Also, it assists in the manufacturing of medicines. Moreover, it prevents soil erosion and protect wildlife. Land resources support natural vegetation, wildlife transport. The land also provide food, shelter, cloth and other basic needs. Thank you.
2: టుకరాదో యా ప్యార్ కరో కవిత చెప్పడానికి మన ముందుకు వస్తున్న విద్యార్థిని ఎస్ జర్నా బేగం ఫ్రమ్ 10th క్లాస్.
4: సుభద్రా కుమారి చౌహాన్. ఉన్కా జన్మ 1904 మే హువా. ఉన్కా మరణ 1948 మే హువా. వే కవిత్రి తథా కహానీ లేఖికా హై. ఇన్కా కవితాఓ కా సంగ్రహ ముకుల్ హై. వే హమారే భారత దేశ్ కే లియే స్వతంత్రతా కే ఆందోళన్ మే భీ భాగ్ లియా థా. ఇన్కీ కవితా బతానా చాహతీ హూ. ఇస్ కవితా కా నామ్ ఠుకరాదో యా ప్యార్ కరో. ఠుకరాదో యా ప్యార్ కరో. దేవ్ తుమ్హారే కయీ ఉపాసక్ కయీ ఢంగ్ సే ఆతే హై. సేవా మే బహుమూల్య భేంట్ హువే కయీ రంగ్ సీ రంగ్ కీ లాతే హై. ధూమ్ ధామ్ సే సాజ్ బాజ్ సే వే మందిర్ మే ఆతే హై. ముక్తా మజీ బహుమూల్య వస్తువే లాకర్ చఢాతే హై. మే హీ హూ గరీబ్ని ఏసీ జో కుచ్ సాథ్ నహీ లాయీ. ఫిర్ భీ సాహస్ కర్ మందిర్ మే పూజా కర్నే కో ఆయీ. ధూప దీప నైవేద్య నహీ హై ఝాంకీ కా శృంగార్ నహీ. హాయ్ గలే మే పహనానే కో ఫూలోం కా భీ హార్ నహీ. స్తుతి కైసే కరూ తుమ్హారీ స్వర్ మే భీ మాధురీ నహీ. మన్ కా ఉభరావ్ ప్రకట్ కర్నే కో వాణీ మే చతురీ నహీ. నహీ దాన్ హై నహీ దక్షిణా ఖాళీ హాత్ చలి ఆయీ. పూజా కర్నే కీ భీ విధి నా జాంతీ ఫిర్ భీ నాచ్ చలి ఆయీ. పూజా ఔర్ పూజాపా ప్రభువర్ ఇస్ పుజారిన్ కో సమ్జో. దాన్ దక్షిణా ఔర్ నిచావర్ ఇస్ భికారిన్ కో సమ్జో. మే ఉన్మత్ ప్రేమ్ కీ లోభీ హృదయ దిఖానే ఆయీ హూ. జో కుచ్ హై బస్ యహీ పాస్ హై ఇసే చఢానే ఆయీ హూ. చరణో మే అర్పిత్ హై ఇస్కో చాహో తో స్వీకార్ కరో. ఠుకరా దో యా ప్యార్ కరో.
2: మహాత్ముల యొక్క సూక్తులు వివరించడానికి మన ముందుకు హబీబా రమ్య ఫ్రమ్ 6th క్లాస్.
5: తల్లిదండ్రులు తమ సంతానానికి అందించిన వాటికి ప్రతిఫలం ఈ సృష్టిలోనే లేదు.
6: ఈ వాక్యం రాసిన వారు వాల్మీకి.
5: మనుషులలో వైరాడికి 5 కారణాలు ఉంటాయి. స్త్రీలు, ఆస్తిపాస్తులు, కఠోరమైన వాకులు, కుల మత ద్వేషాలు, ఎప్పుడో తెలుసో తెలియకో చేసిన అపరాధాలు.
6: ఈ వాక్యం మహాభారతంలోనిది. ఇప్పుడు నేను వాక్యాలు చెప్తాను, అది ఎవరు రాశారో నువ్వు చెప్పు. సత్య మార్గం ఎంతో సులభం, సుఖ ప్రయాణానికి ఎంతో యోగ్యం.
5: ఈ వాక్యం ఋగ్వేదంలోనిది.
6: బంగారంలోని ప్రతి అణువు ఎంతో విలువైనది. గడిచే కాలంలోనే ఒక్కొక్క గడియ సైతం అంతే.
5: ఈ వాక్యం రాసిన వారు జే మైసన్.
2: యూక్లిడ్ గురించి చెప్పడానికి వస్తున్న విద్యార్థి టి హారిక ఫ్రమ్ 8th క్లాస్.
7: Euclid was Greek mathematician. He was father of geometry. He was born on 330 BC, mid 4th century BC in Alexandria, Egypt. His father name was Navgrus. He was famous as a mathematician. Euclidean geometry, Euclid elements, Euclidean algorithm. He was dead on 260 BC, mid 4th century BC. He was probably educated in Plato's school in Athens. The Euclid listed 23 definitions in his book Elements. I am going to use some important definitions. A point is that which has no part. A line is a breadthless length. The ends of a line are points. A surface which has length and breadth only. Thank you.
2: Nanha munha rahi hu geet paadarani ki vastuna vidyarthini S. Mubina.
8: Nanha munha rahi hu desh ka sipahi.

0: ఇప్పుడు హార్ట్ గురించి ఇంగ్లీష్లో చెప్పడానికి వస్తున్న విద్యార్థి జి సంతోష్ ఫ్రమ్ 8th క్లాస్.
1: టుడే మై రోల్ ఈస్ ఐ ఆమ్ ఏ హార్ట్. ఐ ఆమ్ ఏ విటల్ ఆర్గాన్ ఇన్ ఎవ్రీబడి. ఐ హ్యావ్ టు వర్క్ కంటిన్యూస్లీ త్రూ అవుట్ డే అండ్ నైట్. ఐ హ్యావ్ టు పంప్ బ్లడ్ టు ఆల్ బాడీ పార్ట్స్. ఐ ఆమ్ ఏ హార్ట్ వర్కర్. నవేడీస్ నో బడీ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. బ్లడ్ వెజిల్స్ ఆర్ బికమింగ్ స్టిఫ్ డ్యూ టు ది అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాట్. ఐ హ్యావ్ టు సఫర్ ఏ లాట్ డ్యూ టు ది ఫ్యాట్ ఇన్ బ్లడ్ అండ్ బ్లడ్ వెజిల్స్. ఇన్ ఓల్డెన్ డేస్ మై కండిషన్ వాస్ వెరీ గుడ్. But now I am not able to work properly due to the lack of exercise and junk food. People are busy in their works and giving stress and strains to me. Due to this problem, I have to stop after 50 and 60 years. Please keep me healthy. I will keep you healthy.
0: ఇప్పుడు సంస్కృత శ్లోకాలు వివరించడానికి 7వ తరగతి నుంచి వస్తున్న విద్యార్థి పి వంశి.
2: ఏకౌష్వాద్ నభుంజీత నైకౌషుప్తేషు జాగుర్యాత్ ఏకోన గచ్చే తద్వానం నైకౌచార్థం ప్రచింతేత్. భావము మధుర పదార్థములను తానొక్కడే తినరాదు, అందరిని దృష్టిగా తానొక్కడే మేల్కొని ఉండరాదు, తోడు లేకుండా ఒంటరి అడవి మార్గమున వెళ్ళరాదు, ముఖ్య విషయములలో తానొక్కడే నిశ్చయము చేయరాదు. భుక్వా శతపదం గచ్చే తాంబూలం తదనంతరం వామ పార్శ్వేతి శయనం ఔషధహీకిం ప్రయోజనం. భావము అన్నం తిన్న తరువాత 100 అడుగులు నడవవలను, దాని తర్వాత తాంబూలం సేవించవలను, దాని తర్వాత ఎడమ వైపుకి తిరిగి నిద్రించవలను. ఇలా చేసే వారికి మందులతో పనిలేదు. అపూజ ఎత్ర పూజ అంతే పూజ నామ చేతిక్రమ త్రీణి తత్ర భవిష్యంతి దుర్భిక్ష మరణం భయం. భావము ఎచ్చట అయోగ్యులు పూజింపబడుతున్నారో, పూజనీయులు అవమానం పొందుతున్నారో, అచ్చట కరువు మరణము భయం అను 3 ప్రమాదములు సంభవించును. ఆరంభ గుర్విక్ శైనీ క్రమేణ లగ్వీపుర వృద్ధి ముప్పేతి పశ్చాత్ దినశ్య పూర్వార్ధ పరార్ధ భిన్నచాయేవ మైత్రికల సజ్జనానం. భావము చెడ్డవారితో స్నేహం పొద్దుటిపూట నీడవలే మొదట ఎక్కువగా ఉండి క్రమంగా తగ్గిపోతుంది, మంచివారితో స్నేహం మధ్యాహ్నం పూట నీడవలే మొదట తక్కువగా ఉండి క్రమంగా పెరిగిపోతుంది.
0: ద గ్రేట్ పోయట్ ఇన్ ఇంగ్లీష్ ద విలియం షేక్స్పియర్ గురించి చెప్పడానికి 10వ తరగతి నుంచి జీ మానస రాబోతుంది.
3: విలియం షేక్స్పియర్ వాజ్ అన్ ఇంగ్లీష్ పోయట్, యాక్టర్ అండ్ ప్లే రైట్ ఇన్ ఈజ్ వైడ్లీ రిగార్డెడ్ యాజ్ ద గ్రేటెస్ట్ రైటర్ ఇన్ ద వరల్డ్. నో బర్త్ రికార్డ్ ఎగ్జిస్ట్ ఆఫ్ షేక్స్పియర్ బట్ అన్ ఓల్డ్ చర్చ్ రికార్డ్ ఎగ్జిస్ట్ దట్ హీ వాజ్ బాప్తిస్డ్ ఇన్ ఏప్రిల్ 1564 అట్ హోలీ ట్రినిటీ చర్చ్. హీఈస్ రెఫర్డ్ టు యాజ్ ఇంగ్లీష్ నేషనల్ పోయట్ అండ్ కన్సిడర్డ్ టు బి ద గ్రేటెస్ట్ డ్రామాటిస్ట్ ఆఫ్ ఆల్ ద టైమ్. జాన్ షేక్స్పియర్ అ లెదర్ మర్చెంట్ వాజ్ హిస్ ఫాదర్ అండ్ మేరీ ఆడన్ వాజ్ హిస్ మదర్. హీ వాజ్ థర్డ్ చైల్డ్ ఆఫ్ హిస్ పేరెంట్స్, 2 ఎల్డర్ సిస్టర్స్ అండ్ 2 యంగర్ బ్రదర్స్. దెర్ ఈస్ నో స్కూలింగ్ రికార్డ్ ఎగ్జిస్ట్ ఆఫ్ షేక్స్పియర్ బట్ మెనీ బిలీవ్ దట్ హీ attended King's New School in Stratford, which helped him reading and writing. On November 28, 1582, he married Annie Hathaway, who was 8 years older than him. They were blessed with 3 daughters later. The poems Venus and Adonis, The Rape of Lucrece, and A Lover Complaint, etc. were very popular and were reprinted many times. He also wrote many tragedies such as Hamlet, Othello, King Lear, and Macbeth. Hamlet had been adapted into movies in many countries. Some of his quotations were, "If we are true to ourselves, we cannot be false to anyone. No legacy is so rich as honesty. Always wrong person gives you the right lesson in your life." Throughout his career, he worked on 37 plays, 154 sonnets and 2 long narrative poems. His plays are very famous and have been translated into every language present on this world. They are considered to be the most performed plays of any other playwright. This great poet was passed away on April 23, 1616 in Stratford.
4: పద్యాలు భావాలు చెప్పడానికి 7వ తరగతి నుంచి సాయి సుప్రజ రాబోతుంది. విందామా.
5: చదువు చదువుకున్న సౌఖ్యమునుండరా, చదువు చదువనేని సరసుడగును, చదువు మర్మం ఎరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమ. భావం ఓవేమ మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాలి. చదువు ఉన్నవాడే అన్నిటిని చక్కగా గ్రహించగలుగుతాడు. కమలములు నీట బాసిన కమలాపుద్ధి రశ్మి సోగి కమలిన భంగి తమ తమ నేలవులు తప్పిన తమ మిత్రులై శత్రువులోట తద్యం సుమతి. భావం సుమతి తామరలు తమ నివాసమైన నీటిని వదిలి తమ మిత్రుడైన సూర్యుని వేడి చేత వాడిపోయాయి. అలాగే మానవులు కూడా తమ స్థానాలను వదిలి ఉండకూడని చోట ఉంటే తమ మిత్రులే శత్రువులు అవుతారు. ఇది నిజం.
4: శాలిని 8వ తరగతి నుంచి ఫ్లడ్స్ అండ్ రెయిన్స్ గురించి చెప్పడానికి రాబోతుంది. విందామా.
6: ద నంబర్ ఆఫ్ ఫ్యాటిటీస్

0: has been increased in northeastern India after landslides, floods and rivers overflow have been affecting particularly Arunachal Pradesh and Assam states. The rescue operations are being carried out by national and state disaster response forces. Search and rescue are ongoing. The water in some other states like Telangana had came up to 70 feet. Bhadrachalam and some other cities are suffering a lot by the rains. The people are traveling in boats to go to here and there. The farmers got a big loss of crops. The Maharashtra and Chhattisgarh had a great record of having rains. The National Disaster Rescue Force is trying a lot to rescue the people who are suffering a lot by the floods and rains.
1: చిత్రకళలో నైపుణ్యం గల వ్యక్తి రాజా రవివర్మ. అతని గురించి చెప్పడానికి ఎం బిందు మాధవి 8వ తరగతి నుంచి రాబోతుంది.
2: దేవుడు మనిషిని సృష్టిస్తే ఆ మనిషి దేవుణ్ణి చిత్రించి మనుషులను అందజేశాడు. అతడే రాజా రవివర్మ. గుళ్ళల్లో ఉన్న దేవుళ్లను తన కళ ద్వారా ఇళ్లకు తెచ్చిన ఘనత రవివర్మకే దక్కింది. కవులకు, పండితులకు తప్ప సాధారణ మనుషులకు దేవుడు రూపం ఎలా ఉంటుందో తెలియని రోజుల్లో మానవులకు తెలియజేసిన మహామనిషి రవివర్మ. వాల్మీకి రామాయణంలో శ్రీరాముని ఆజానుబహుం అరవింద దళాయతాక్షం అంటూ వర్ణిస్తే ఆ రామాయణం చదివిన వారి ఊహకే ఆ రూపం అందింది. ఆ ఊహకు రవివర్మ అద్భుత చిత్రకళా నైపుణ్యంతో రూపకల్పన చేసి మనకు అందించారు. శివుడు, లక్ష్మి, సరస్వతులు మొదలు ముక్కోటి దేవతలు ఈ రూపాల్లో ఉంటారని రవివర్మ చిత్రకళా నైపుణ్యంతోనే మనము తెలుసుకున్నాము. 1893లో దక్షిణ భారతదేశంలో జిప్సీల పేదరికాన్ని, నిస్సహాయతను, కారాగారంలోని స్త్రీల్లో తిరుగుబాటుతనాన్ని, కోపాన్ని, రాజపుత్ర సైనికుల్లోని సాహసాన్ని ఆయన సహజంగా చిత్రీకరించారు.
1: ఇంపార్టెన్స్ ఆఫ్ సాయిల్ గురించి చెప్పడానికి జోష్న రాబోతుంది.
3: Importance of soil. Healthy soil are essential for healthy plants growth, human nutrition and water filtration. Healthy soil support a landscape that is more resilient to the impact, great flood or fire. Soil promotes plants with food hold with the roots and hold the necessary nutrition for plants to grow. It filters the rainwater and regulates discharge of excess rainwater, preventing flooding. It is capable of organic carbon. It buffers against pollutants, thus promoting groundwater.
1: 8వ తరగతి నుంచి శృతి కీర్తన, లక్ష్మి, పొడుపు కథలు అడగడానికి మన ముందుకు రాబోతున్నారు.
4: నేను పొడుపు కథ గురించి చెప్పబోతున్నాను. కథలోని అన్ని సంపులు, మెలకువలు వినేవాడు తెలుసుకున్నాడా అనే ఆలోచన రాదు. కానీ వినేవాడి నుండి సమాధానం రాబట్టడంలోనే పొడుపు కథల్లో చమత్కారం ఉంది, స్ఫూర్తి ఉంది. కథ కాని కథ
5: పొడుపు కథ.
4: శృతి, ఇప్పుడు నేను కొన్ని పొడుపు కథలు అడుగుతా, దానికి నువ్వు సమాధానం చెప్పగలవా?
5: హా లక్ష్మి, చెప్పగలను.
4: అందరాని వస్త్రంపై అన్నీ వడియాలే.
5: నక్షత్రాలు.
4: తోకతో నీళ్లు తాగుతుంది.
5: దీపం.
4: అన్ని ప్రేమల కన్నా మిన్నయైన ప్రేమ
5: తల్లి ప్రేమ.
4: అంత గద్దు టోపివాడు దేనైనా సాధిస్తాడు.
5: అగ్గిపుల్ల.
4: కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది.
5: మేఘం. లక్ష్మి, ఇప్పుడు నువ్వు కొన్ని పొడుపు కథలు అడిగావు కదా, నేను కూడా కొన్ని పొడుపు కథలు అడుగుతాను, సమాధానం చెబుతావా?
4: హా శృతి, చెబుతాను.
5: ఐదుగురిలో చిన్నోడు పెళ్లికి మాత్రమే పెద్దోడు.
4: చిటికెన వేలు.
5: ఎర్రని రాజ్యం, నల్లని సింహాసనం, ఒక రాజు ఎక్కితే ఒక రాజు దిగుతాడు.
4: దోష.
5: చేతితో పారేసి నోటితో ఏరుకునేవి.
4: అక్షరాలు.
5: చిటపట చినుకులు, చిటారి చినుకులు ఎప్పుడు రాలినా చెప్పుడు రావు.
4: నక్షత్రాలు.
5: ఇక్కడ చూచి అక్కడ చూడమంటే ఆమెను దూరం పరిగెడుతుంది.
4: దృష్టి.
1: ఇప్పుడు శక్తి పీఠాల యొక్క కథను వివరించడానికి మన ముందుకు రాబోతున్న విద్యార్థినులు ఎస్ జయంతి, సాహితి.
6: స్త్రీ రూపాన్ని అత్యున్నత స్థాయిలో దైవంగా, శక్తి స్వరూపుగా హిందువులు కొలుస్తారు. శక్తిని పార్వతీదేవి లేదా సతీదేవి రూపంలో పూజించే పీఠాలు మన భారత ఉపఖండంలో 51 ఉన్నాయి. శక్తి స్వరూపిణిని వివిధ పేర్లతో వివిధ ప్రాంతాల్లో పూజిస్తారు. ప్రస్తుతం మనం శక్తి పీఠాలు వాటి ఆవిర్భావం గురించి కథ తెలుసుకుందాం.
7: దక్ష ప్రజాపతి కూతురైన సతీ శివుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. దక్షుడికి ఈ వివాహం ఇష్టం ఉండదు. చర్మాన్ని తరించి పాముల్ని మెడలో వేసుకుని శ్మశానాల వెంబడ తిరిగి శివుణ్ణి పెళ్లి చేసుకోవద్దని వారిస్తాడు. అయినా ఆమె పట్టుదల వదలక శివుడి భార్య అవుతుంది. అప్పుడు దక్షుడు శివుడిని అవమానించేందుకు గాను ఒక పెద్ద యజ్ఞం తలపెడతాడు. ఆ యజ్ఞానికి దేవతలందరినీ పేరు పేరున ఆహ్వానిస్తాడు. కానీ తన అల్లుడైన శివుడిని మాత్రం పిలవడు. అయినా సతీదేవి వారిస్తున్నా వినకుండా ఆ యజ్ఞానికి వెళుతుంది. అప్పుడు దక్షుడు ఆమెను అవమానించడంతో భరించలేక అగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది. శివుడు ఈ సంగతి విని కోపాదృప్తుడైపోతాడు. వీరభద్రుని సృష్టించి దక్ష యజ్ఞం పూర్తిగా నాశనం చేస్తాడు. దక్షుడి తల నరికి వేస్తాడు. తర్వాత మళ్ళీ మేకతల అతికించి అతడిని బ్రతికిస్తాడు. అయినా తన బాధ ననుచుకోలేక సతీ శరీరాన్ని తీసుకువెళ్ళి ప్రళయ తాండవం చేస్తాడు. ఆ తాండవ విలన్ నృత్యానికి విశ్వమంతా కంపించిపోతుంది. శివుడిని ఆపాలంటే సతీ శరీరాన్ని కనిపించకుండా చేయడమే అని విష్ణువు నిర్ణయించుకుంటాడు. విష్ణువు నిర్ణయం మేరకు విష్ణు చక్రం విసరక సతీదేవి

0: ఇవి శరీర భాగాలను వివిధ ప్రాంతాల్లో పడిపోతాయి. ఆ శరీర భాగాలు పడిన ప్రతి చోట ఒక్కో శక్తి పీఠం ఆవిర్భవించింది.
1: ఈ పీఠాలని వివిధ గ్రంథాల్లో వివిధ రకాలుగా వర్ణించారు. వీటి సంఖ్యను 18, 51, 108 వేరువేరు చోట్ల ఏర్కొన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో బ్రహ్మరాంబికాదేవిని విజ్ఞానాన్ని తెలివితేటలను ప్రసాదించే శక్తిగా భావిస్తారు. అస్సాంలోని కామాఖ్య ఆలయం తంత్ర విద్యలకు ప్రసిద్ధికెక్కింది. ఈ 51 శక్తి పీఠాలు సగం బెంగాల్ ప్రాంతంలోని, అంటే దేశంలోని పశ్చిమ బెంగాల్లోని కొన్ని, బంగ్లాదేశ్లో కొన్ని ఉన్నాయి. మిగిలిన వాటిలో కొన్ని శ్రీలంక, నేపాల్, టిబెట్, పాకిస్తాన్లో కూడా ఉన్నాయి.
2: కార్యక్రమంలో చివరిగా నామ రామాయణంలో బాలకాండ శ్లోకాలు పాడడానికి
3: 10వ తరగతి నుంచి బి తేజస్విని, ఎం భార్గవి అండ్ ఎస్ రాజేశ్వరి రాబోతున్నారు.

వరదన సంస్తుతరాం నావిక దావిత మృదుపదలాం మిథిలాపుర జన మోహకరాం విదేహ మానస రంజకరాం త్ర్యంబక కార్ముక

0: సీతారాం.
1: ఇంతవరకు మీరు కల్లూరు శ్రీ ఆదిత్య విద్యానిలయం బాలబాలికలు సమర్పించిన చిన్నారి లోకం కదంబ కార్యక్రమము విన్నారు. వ్యాఖ్యాతలు లిఖిత వైష్ణవి, నిర్వాహణ శ్రీ బి వాసుదేవయ్య గారు మరియు శ్రీమతి బి వరలక్ష్మి గారు, సహకారం శ్రీమతి మీనాక్షి గారు, కవిత గారు, షైనాజ్ పర్వీన్ గారు, పుణ్యావతి గారు, నజిమా బేగం గారు, విజయలక్ష్మి గారు, ఫౌజియా గారు మరియు ఉపాధ్యాయ బృందం. అందరము ఒకసారి జయజయలు చెబుదామా.
2: శ్రోతలంతవరకు కల్లూరు శ్రీ ఆదిత్య విద్యానిలయం విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఇవాళ చిన్నారి లోకం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి, 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ముందుగా ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి.
3: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లోని రాజకీయ వ్యవస్థలకు ఎన్నికల నిర్వహణ అత్యంత ప్రధానం. ముఖ్యంగా ప్రజాప్రాతినిధ్య ప్రభుత్వాల్లో నిర్ణీత కాల వ్యవధిలో జరిగే ఎన్నికల ద్వారా ప్రజలే తమకు నచ్చిన ప్రతినిధులను ఎన్నుకుని పాలనలో భాగస్వాములవుతారు. అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక పాత్ర పోషిస్తోంది. ఇది చట్టాలను, రాజ్యాంగ సూత్రాలను ఖచ్చితంగా అమలు చేస్తూ న్యాయాధికారాలను కలిగి ఉండే స్వయం ప్రతిపత్తి ఉన్న రాజ్యాంగబద్ధ సంస్థ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణ, దిశానిర్దేశం చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఎన్నికల యంత్రాంగం, ఓటర్ల జాబితాల తయారీకి సంబంధించిన విధానం అనేవి ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ప్రజాప్రాతినిధ్య చట్టం 1960 ప్రకారం జరుగుతాయి. ఈ క్రమంలో అనర్హులైన ఓటర్లను తొలగించడానికి ఓటరుగా కొత్తగా అర్హత పొందిన వారిని, గతంలో ఓటరు జాబితాలో నమోదు కాని ఓటర్లను చేర్చడానికి, స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర

సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ను నిర్వహిస్తోంది. ఓటర్ల జాబితాల సమగ్రతకు, జాబితాలో నకిలీ ఓటర్లను గుర్తించి లోపాలను సరిదిద్దడానికి, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఈ ప్రత్యేక సమగ్ర సవరణ సహాయపడుతుంది. ఓటర్ల జాబితా నుండి అక్రమ వలసదారులను గుర్తించి తొలగించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు ఇంటింటికి వెళ్లి ధృవీకరణ చేస్తారు. ఓటరు పుట్టిన ప్రదేశం గురించి వివరాలను సేకరిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం భారత పౌరుడిగా ఉండి అర్హత తేదీ నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు లేని ప్రతి వ్యక్తి ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులు. గత 20 ఏళ్లలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున చేర్పులు, తొలగింపులు జరిగాయి. దీని కారణంగా ఓటర్ల జాబితాలో గణనీయమైన మార్పు జరిగింది. వేగవంతమైన పట్టణీకరణ, జనాభా తరచుగా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వలస వెళ్లటం వల్ల ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. కొంతమంది ఓటర్లు ఒకచోట ఓటు హక్కును నమోదు చేసుకుని మరొక చోటుకు వెళ్లిపోతారు. కాని అసలు నివాస స్థలం ఉన్న దగ్గరే వారి ఓట్లు ఉంటాయి. అందుకే ప్రతి వ్యక్తిని ఓటరుగా నమోదు చేసుకునే ముందు ధృవీకరించడానికి ఎస్ఐఆర్ అవసరం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ఒక వ్యక్తి తన పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలంటే ఆ వ్యక్తి భారతీయ పౌరుడిగా ఉండాలి. ఎస్ఐఆర్ వలసదారులు, మారుతున్న జనాభా మళ్లీ ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రత్యేక సమగ్ర సవరణ నకిలీ ఓటర్లను తొలగించడం ద్వారా ఒక వ్యక్తి ఒక ఓటు దార్శనికతకు ఊతమిచ్చి, తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కొనసాగించడంలో, ప్రజాస్వామ్య చట్టబద్దతను కాపాడటంలో సహాయపడుతుంది. ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమాల ద్వారా ఎన్నికల సంఘం ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమం ఇంటింటి సర్వేలు, ఆన్లైన్ ఎంపికల ద్వారా అందుబాటులో ఉన్న ఓటరు నమోదును నిర్ధారిస్తుంది. ఈ క్రమంలో అనర్హులైన ఓటర్లను తొలగించడానికి ఓటరుగా కొత్తగా అర్హత పొందిన వారిని, గతంలో ఓటరు జాబితాలో నమోదు కాని ఓటర్లను చేర్చడానికి, స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ను నిర్వహిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భౌగోళిక వాతావరణ పరిస్థితులు, జనాభా లెక్కల ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఈ సవరణను మొత్తం 3 దశల్లో చేపట్టింది. మొదటగా బీహార్ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేశారు. 2వ దశలో మరో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీనిని అమలు చేశారు. చివరిగా 3వ దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ సమగ్ర సవరణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 4 కోట్లకు పైగా ఉన్న ఓటర్ల జాబితాను సరిచేయటానికి, సరికొత్తగా నవీకరణ చేయటానికి ఈ నెల 15న ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జులై 14 వరకు కొనసాగనుంది. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేస్తారు. జులై 1 నాటికి 18 ఏళ్లు నుండే యువతీ యువకులు కూడా ఈ ప్రక్రియ ద్వారా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులవుతారు. రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న ఇంటింటి సర్వేలో భాగంగా బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ప్రతి ఇంటికి నేరుగా వెళ్లి వివరాలను సేకరిస్తారు. ప్రతి ఓటరుకు బీఎల్ఓలు 2 గణన పత్రాలు, ఎన్యూమరేషన్ ఫామ్లను అందజేస్తారు. వీటిలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు, ఎపిక్ నెంబర్, చిరునామా వివరాలతో పాటు ఓటరు పాత ఫోటో ముద్రించి ఉంటాయి. మిగిలిన ఖాళీ వివరాలను ఓటరు స్వయంగా నింపాల్సి ఉంటుంది. ఈ వివరాలు నింపటంలో బీఎల్ఓలు ఓటర్లకు పూర్తి సహకారం అందిస్తారు. నింపిన ఫామ్లను ఓటర్ల నుంచి బీఎల్ఓలే స్వయంగా వచ్చి తీసుకుంటారు. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫామ్లను ఓటర్లు జులై 14వ తేదీలోగా తిరిగి బీఎల్ఓలకు సమర్పించాలి. ఓటర్లు కూడా తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి ఎన్నికల సంఘం సూచనలు పాటిస్తూ బీఎల్ఓలకు సహకరించి సరైన వివరాలతో ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పత్రాలు వెనక్కి ఇవ్వని వారి పేర్లు జులై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఉండవు. ఈ సర్వే కోసం కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం 4,16,00,000 ఎన్యూమరేషన్ ఫామ్లను ముద్రించింది. రాష్ట్ర వ్యాప్తంగా 46,397 మంది బీఎల్ఓలు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. రాజకీయ పార్టీల తరపున నియమించిన 68,868 మంది బూత్ స్థాయి ఏజెంట్లు కూడా బీఎల్ఓలకు సహాయంగా వ్యవహరిస్తారు. నకిలీ ఓట్ల తొలగింపు, మరణించిన వారి పేర్లను తొలగించటం, కొత్త ఓటర్ల చేరికను పారదర్శకంగా చేపట్టడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం.
ఇంటింటి సర్వే అనంతరం జులై 21న సేకరించిన ప్రాథమిక

0: వివరాల ఆధారంగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురిస్తారు. జులై 21 నుండి ఆగస్టు 20 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలపటానికి, కొత్తగా ఓటు హక్కు కోసం అభ్యర్థన దాఖలు చేయటానికి ఓటర్లకు అవకాశం కల్పిస్తారు. జులై 21 నుండి సెప్టెంబర్ 18 వరకు వచ్చిన అభ్యర్థనలు, నోటీసులు, అభ్యంతరాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారు. అన్ని సవరణలు పూర్తి చేసిన తర్వాత సెప్టెంబర్ 22 తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తారు. ఈ సర్వేకు 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,16,18,359 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2,68,86,239 మందికి 2002 నాటి ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఓటర్ల జాబితాలో పేరున్నవారు ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు 2002 నాటి జాబితాలో వారి పేరు లేదా వారి కుటుంబ సభ్యుల వివరాలు అందిస్తే సరిపోతుంది. ఇతర పత్రాలేవీ సమర్పించవలసిన అవసరం లేదు. ఓటర్లు తమ దరఖాస్తు వివరాలను తెలుసుకోవటానికి లేదా ఫిర్యాదుల కోసం ఎన్నికల సంఘం అధికారిక సిటిజన్ సర్వీస్ పోర్టల్ voters.eci.gov.inని సందర్శించవచ్చు లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1950కి కాల్ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఓటర్ల జాబితా నుంచి ఏ ఒక్కరి పేరును ఏకపక్షంగా తొలగించబోమని, ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. ఓటర్లు తమకు అందించిన ఫారాల్లోని వివరాలను సరిచూసుకుని ఫోటో సంతకాన్ని జతచేసి త్వరితగతిన తిరిగి అందచేయాలని కోరారు. ఇతర రాష్ట్రాలు లేదా విదేశాల్లో నివసిస్తున్నవారు ecinet.eci.gov.in పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చని సూచించారు. జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని, ఆ తర్వాత నెల రోజుల పాటు అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరిస్తామని స్పష్టం చేశారు.
1: బేసికలీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ప్రతి ఓటర్ ఇంటికి వెళ్తున్నారు. ఈ ప్రక్రియ అనేది ఒక నెల జరుగుతుంది. సో వాళ్ళు ఇంటికి వెళ్లేటప్పటికి ఒక ఎన్యూమరేషన్ ఫామ్ ప్రీ ఫిల్డ్ ఫామ్ తో వెళ్తారు. అండ్ ఓటర్స్ తిరిగి 2002 ఎలక్టర్ రోల్ లో ఉన్న డేటాని ప్లస్ ఒక కలర్డ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ తో తిరిగి బిఏలోకి ఇవ్వాలి. ఆ బిఏలో తిరిగి వచ్చి వాళ్ళు ఆఫీస్ లో ఈ ఫామ్ ని డిజిటైజ్ చేస్తారు. సో ఈ 1 మంత్ ప్రక్రియ అయిపోయినాక ఈ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ అనేది 21st July ఇట్ విల్ బి పబ్లిష్డ్. ఆన్ దాట్ విల్ ఆస్క్ ఫర్ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్.
0: ఓటర్లకు ఏవైనా సందేహాలుంటే ఈసీఐ నెట్ యాప్లోని కాల్ యువర్ బీఎల్ఓ ఫీచర్ను ఉపయోగించుకోవచ్చని, దీనిపై 48 గంటల్లోగా బీఎల్ఓ స్పందిస్తారని సీఈఓ తెలిపారు. జులై 14 వరకు ప్రతి ఇంటిని బీఎల్ఓలు కనీసం 3 సార్లు సందర్శిస్తారని, ఒకవేళ ఓటర్లు అందుబాటులో లేకపోతే వారి కుటుంబ సభ్యులు లేదా బంధువులు కూడా ఫారాలను అందించవచ్చని వివరించారు. కేవలం నకిలీ ఓట్లను మాత్రమే క్షుణ్ణమైన విచారణ తర్వాత తొలగిస్తామని, నిబంధనలకు విరుద్దంగా ఎలాంటి తొలగింపులు ఉండవని ఆయన స్పష్టం చేశారు.
1: ప్రతి పోలింగ్ స్టేషన్ కి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. వలస వెళ్లిన కార్మికులు, వాళ్ళ తాలూకా ఎవరైనా రిలేటివ్స్ ఉంటే ఆ రిలేటివ్స్ అండర్ టేకింగ్ సైన్ చేసి ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వచ్చు. దాంతోపాటు బుక్ ఎ కాల్ విత్ బిఎల్ఓ, అంటే ఈసీఐ నెట్ లో ఒక యాప్ ఉంటుంది, బుక్ ఎ కాల్ విత్ బిఎల్ఓ కూడా మీరు నమోదు చేసుకుంటే 48 అవర్స్ లో ఆ కన్సర్న్ బిఎల్ఓ తిరిగి ఆ ఓటర్స్ కి కాల్ చేస్తారు. సో ఇటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా జెన్యున్ ఓటర్స్ వాళ్ళు ఓట్ పోకుండా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.
0: జులై 1, 2026ను అర్హత తేదీగా ప్రామాణికంగా తీసుకుని ఈ సవరణ ప్రక్రియను చేపట్టినట్లు వివేక్ యాదవ్ పేర్కొన్నారు. గత 2 దశాబ్దాలుగా వలసలు, మరణాలు, నకిలీ నమోదుల కారణంగా ఓటర్ల జాబితాలో తలెత్తిన సమస్యలను పరిష్కరించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని వివరించారు.
1: గైడ్ లైన్స్ లో చాలా ప్రాపర్ గా చెప్పడం జరిగింది. అంటే ఎవ్రీ ఇయర్ కూడా మనం స్పెషల్ సమ్మరీ రివిజన్ చేసాము, కానీ చాలా కాలం నుంచి ఈ ఇంటెన్సివ్ రివిజన్ జరగలేదు. సో లాట్ ఆఫ్ డెత్ కేసెస్, డూప్లికేట్ కేసెస్ ఇలాంటివి కూడా ఉండిపోయినాయి. సో దాన్ని క్లియర్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది ఉపయోగపడుతుంది. జెన్యున్ ఓటర్స్ ని పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ చెప్పడం జరిగింది. బేసికలీ ఆధార్ అనేది ఒక ఆప్షనల్ డాక్యుమెంట్ కింద ఉంది, మ్యాండేటరీ కాదు. బట్ యాజ్ ఏ ఐడెంటిటీ డాక్యుమెంట్ మనం తీసుకుంటున్నాము. 2002 ఎలక్టర్ రోల్ తో మ్యాపింగ్ అవ్వకపోతే 11 డాక్యుమెంట్స్ అనేది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారు. దాంట్లో అడిషనల్ గా ఆధార్ కార్డ్ కూడా ఉంది, కానీ దట్ ఈస్ ఓన్లీ ఫర్ ది ఐడెంటిటీ పర్పస్.
0: ఓటర్ల జాబితా

సమగ్రతను కాపాడటానికి, జాబితాలో నకిలీ ఓటర్లను గుర్తించి లోపాలను సరిదిద్దటానికి, ఖచ్చితత్వాన్ని నిర్ధారించటానికి ఈ ప్రత్యేక సమగ్ర సవరణ సహాయపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఓటింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆధునికం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయటానికి, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఎన్నికల సంఘం చేస్తున్న కృషి అభినందనీయం. దేశంలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించటంలో కేంద్ర ఎన్నికల సంఘం పోషిస్తున్న ప్రముఖ పాత్ర ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం

0: కృషి అభినందనీయం. దేశంలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడంలో కేంద్ర ఎన్నికల సంఘం పోషిస్తున్న ప్రముఖ పాత్ర ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ద్వారా మరోమారు సుస్పష్టమవుతోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా, సమగ్రంగా తీర్చిదిద్దే కీలక ప్రక్రియ. ఈ సవరణ ద్వారా అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించటం, అనర్హులు లేదా డూప్లికేట్ నమోదులను తొలగించటం, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలను నవీకరించడం సాధ్యమవుతుంది. ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ విజయవంతంగా అమలుతో ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా మరింత ఖచ్చితత్వాన్ని సంతరించుకుంటుంది. ఇది ఎన్నికల పారదర్శకతను పెంపొందించటమే కాకుండా ప్రతి అర్హత గల ఓటరికి తన ప్రజాస్వామ్య హక్కును వినియోగించే అవకాశాన్ని నిర్ధారిస్తుంది. ప్రజల సహకారం, ఎన్నికల యంత్రాంగం సమర్థవంతమైన చర్యలు, రాజకీయ పక్షాల బాధ్యతాయుత భాగస్వామ్యంతో ఈ ప్రక్రియ ప్రజాస్వామ్య బలోపేతానికి ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కనపర్తి రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా సంక్రాంతి ఈ చిత్రానికి సాధనా సర్గం, ఉదిత్ నారాయణ్ పాడిన పాట వినబోతున్నారు. గీత రచన ఈఎస్ మూర్తి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు కాజా గ్రామం నుంచి తిరువేదుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి. వీరి కోరికపై ఈ పాట.

తరువాత దత్తపుత్రుడు. ఈ చిత్రానికి పి సుశీల బృందం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారు నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ. వీరి కొరకుపై ఈ పాట.

తర్వాత వనస్థలిపురం సాయినగర్ నుంచి బాలరాజు, రేణుక వీరు కోరుతున్నారు. మానస వీణ ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన ఆత్రేయ.

మేడ్చల్ జిల్లా కేసర మండలం గోధుమకొండ గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నముంతల వీరు కోరుతున్నారు రాముడే దేవుడు. ఈ చిత్రానికి ఎస్ జానకి, పి సుశీల పాడిన పాట, గీత రచన రాజశ్రీ.

తరువాత మీరు వినబోతున్న పాట శ్రీరామ వంటూ. ఈ చిత్రానికి పి సుశీల గానం చేశారు, గీత రచన వేటూరి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు గోపికానగర్ నుంచి శివకృష్ణగౌడ్, ప్రణీత్ గౌడ్. వీరి కోరికపై ఈ పాట.

కార్యక్రమం తర్వాత రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీరు కోరుతున్నారు గడుసు అమ్మాయిలు. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా

0: డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చౌటుప్పలి శ్రోతలు, కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్, వీరు కోరుతున్నారు రక్షకుడు. ఈ చిత్రానికి హరిణి, ఉదిత్ నారాయణ్, ఉన్నికృష్ణన్ పాడిన పాట, గీత రచన భువనచంద్ర.

తర్వాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి వెంకటాచారి, వరలక్ష్మి, మధుసూదనాచారి, శ్రీవాణి, రవీంద్రాచారి, త్రిలోక్చారి, రాధిక, నవీన్చారి, సౌమ్య, ఇంకా శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరంతా కోరుతున్నారు. పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం పులి బిబ్బులి. గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న పాట చిలక జోస్యం. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. గీత రచన వేటూరి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి శివప్రసాద్, శ్రీను, వెంకటేశ్వర్లు, సరోజినమ్మ, ప్రసాద్ బాబురావు, అమీర్ చాన్ బాషా వీరందరి కోరికపై ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా భట్టి ప్రభులు శ్రోత మురళి వీరి కొరికపై మన ఊరి కథ ఈ చిత్రానికి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన ఆత్రేయ.

0: మీరింతవరకు రాబోయే అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
2: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మాసిటీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు. విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్లకు విద్యుత్ సరఫరా చేసేందుకు ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. డేటా సెంటర్ల కోసం 2034 నాటికి 15 గిగావాట్ల విద్యుత్ సరఫరా నెట్వర్క్ను సిద్దం చేయనుంది. కార్మికులకు సంక్షేమ పథకాల సేవలను సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన కార్మిక సంక్షేమ బోర్డు సమావేశంలో నూతన వెబ్సైట్ను ఆయన ఆవిష్కరించారు. తూర్పు తీర రైల్వేలోని 631 కిలోమీటర్ల మార్గంలో భద్రతా సామర్థ్యం పెంపునకు 270 కోట్లు కేటాయించేందుకు భారతీయ రైల్వే శాఖ ఆమోదించింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన కవచ్ను ఈ మార్గంలో ఏర్పాటు చేయనుంది. పాఠశాల విద్యాశాఖ ఐచ్ఛిక సెలవులపై స్పష్టతనిచ్చింది. పాఠశాల స్థాయిలోనే వీటిని వినియోగించుకోవచ్చని సూచించింది. స్థానిక సెలవులపై అధికారుల ముందస్తు అనుమతితో మాత్రమే వినియోగించుకోవాలని పేర్కొంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా రాష్టంలో జరుగుతున్న ఓటర్ల గణనలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ను తెలుగుదేశం పార్టీ కోరింది. ఈ మేరకు రాష్ట సచివాలయంలో ఆయనకు పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి పి అశోక్ బాబు వినతిపత్రం అందజేశారు. భారత్లో దక్షిణ కొరియా రాయబారి లీ సియోంగ్ హోతో మంత్రి

లోకేష్ నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్లో కొరియన్ కంపెనీల విస్తరణ, భవిష్యత్లో ఇరు దేశాల నడుమ మరింత సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మాసిటీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార భద్రతా వ్యవస్థలో లోపాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్టంలో కల్తీపాలు, నకిలీ మసాలాలు, కలుషిత తాగునీరు, అపరిశుభ్ర మాంసం అమ్మకాలపై ఫిర్యాదులు రావడం ఆందోళన కలిగిస్తోందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్యేక ఆహార భద్రతా తనిఖీలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో టైం 11:04 క్రాస్ అయిపోయి 59 సెకండ్స్. సో మనం ఎంటర్ అయిపోయాం మన మూవీ టైమ్ లోకి, సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. సో చెప్పాను కదండి వచ్చేస్తాను, త్వరలోనే కలుస్తాను అని. సో అలా వచ్చేసాను అనమాట. సో మరి అలా రావడం మాత్రమే కాదు, మీకోసం బోలెడ్ అనే సినిమా కబుర్లు కూడా తీసుకొచ్చేసాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వెయిట్ చేస్తూ వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

రాజా సాబ్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 11:14 క్రాస్ అయిపోయి 37 సెకండ్స్ అయిపోయింది. అండ్ నేను మీ ఆర్జే శృతి, అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి హనుమాన్ సినిమా మన భారతీయ పురాణాలని సూపర్ హీరో కాన్సెప్ట్ తో మిక్స్ చేసిన ఒక కొత్త ప్రయత్నంగా హిస్టరీ అయితే క్రియేట్ చేసింది కదా. అయితే 2024 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ప్రశాంత్ వర్మ క్రియేట్ చేసిన ఒక సినిమాటిక్ యూనివర్స్ లో ఫస్ట్ సినిమా ఇది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి 3D వర్షన్ వస్తోంది. జూన్ 25 మూవీ థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది, అది మ్యాటర్. సూపర్ కదా. సో మరి హనుమాన్ సినిమా నుంచి అయితే ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను, నా ఫేవరెట్ సాంగ్ పూలమ్మే పిల్ల సాంగ్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారత్ FM 101.3.

ఫంకీ సినిమా నుంచి సూపర్ సాంగ్ అయితే వినేశారు. 11:23 క్రాస్ అయిపోయి 38 సెకండ్స్ అయిపోయింది మన మూవీ కబుర్లు టైం. సో మరి యాక్చువల్ గా వారణాసి మూవీ నుంచి అని ఒక్కొక్క అప్డేట్ వస్తుంటే అసలు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫుల్ ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది కదా. ప్రెజెంట్ అయితే క్లైమాక్స్ షూట్ కోసం కొన్ని కోట్ల రూపాయలతో ఒక భారీ సెట్టింగ్ వేశారు ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం అని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తోంది. వెల్ అది పక్కన పెట్టేస్తే కల్కి 2 ఒక సినిమాటిక్ వండర్ లా క్రియేట్ చేయబోతున్నారట నాగ్ అశ్విన్ గారు. మరి ఈ మూవీలో జాయిన్ అవ్వబోతున్నట్టు కొన్ని మేజర్ బాలీవుడ్ నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి చూస్తుంటే చాలా సర్ప్రైజ్లు డార్లింగ్ ఫ్యాన్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నాయి కలికి 2 సినిమాలో. సో మరి చూద్దాం, వెయిట్ చేద్దాం ఈ సినిమాలు అన్నిటి కోసం. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం, ఇంకా అప్డేట్స్ ఉన్నాయి. బట్ రైట్ నో మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్న కపిల్ ఫ్రెండ్లీ సినిమా నుంచి లవ్లీ సాంగ్ కపిల్ కపిల్ అని పాడిన పాట అనమాట. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

11:34 క్రాస్ అయిపోయి 26 సెకండ్స్. మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి అండ్ నాతో మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. బాబీ డైరెక్షన్ లో మన మెగాస్టార్ యాక్ట్ చేస్తున్న సినిమా ఫస్ట్ స్కెడ్యూల్ అయిపోయిందిట, సెకండ్ స్కెడ్యూల్ కూడా స్టార్ట్ కాబోతోంది. అండ్ మై డియర్ మెగా ఫ్యాన్స్, మన మెగాస్టార్ అసలు అద్దరు కొట్టేస్తున్నారట యాక్టింగ్. అఫ్కోర్స్ అదేమైనా కొత్త చెప్పండి, అది ఆల్రెడీ ఉన్నది కదా. ఆల్రెడీ టీమ్ మూవీ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది వీడియో. మీరెవరైనా చూడకపోతే చూసేసేయండి ఇప్పుడే. అండ్ ఆల్సో బ్యూటిఫుల్ హీరోయిన్స్ అనశ్వర రాజన్ అండ్ నివేద పేత్రాజ్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్నారు ఈ సినిమాలో అనమాట, అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ ఈ మంత్ 25th నుంచి కొరటాల శివ గారితో ఎన్బీకే 112వ సినిమా స్టార్ట్ అవ్వబోతోందని అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. దాని గురించి బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, నరుడా డో నరుడా సినిమా నుంచి అనమాట. హేమచంద్ర అండ్ గీతా మాధురి పాడిన పాట, కిట్టు విశ్వ ప్రగడ లిరిక్స్. లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3.

సాంగ్ అయితే వినేశారు. తొలి ప్రేమ సినిమా నుంచి అర్మాన్ మల్లిక్ దేవన్ ఏకాంబరం పాడిన పాట, ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్, శ్రీమణి గారి లిరిక్. ఈ సాంగ్ విన్న తర్వాత 11:42 క్రాస్ అయిపోయి 57 సెకండ్స్ అయిపోయింది మన మూవీ కబుర్లు టైం. సో మరి నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ ఏంటి ఏంటి అనేది మనం వెయిట్ చేస్తున్నారు కదా. ఓకే, ఈ మంత్ 25th నుంచి కొరటాల శివ గారితో మన బాలయ్య గారి 112వ సినిమా స్టార్ట్ కాబోతుంది అనే అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఆల్రెడీ గోపీచంద్ మల్లేని మన బాలయ్య గారి కాంబినేషన్ లో వస్తున్న 111వ సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్ గా అయిపోతుందిట. సో అదనమాట మ్యాటర్. మొత్తానికి మన బాలయ్య గారు ఫాస్ట్ ఫాస్ట్ గా తన మూవీస్ అన్ని ప్యాక్ చేసేస్తున్నారు అనిపిస్తుంది నాకు, చాలా అనిపిస్తుంది అనమాట. ఎనీవేస్, బాలయ్య గారు ఫ్యాన్స్ రెడీ అయిపోండి, మీరు సిద్ధంగా ఉండండి. ఓకే, నెక్స్ట్ OG 2 మూవీ నుంచి ప్రొడ్యూసర్ మారినట్టయితే ఒక టాక్ నడుస్తుంది. మరి ఈ సీక్వెల్ కి మన పవర్ స్టార్ సొంతంగా నిర్మించే ఛాన్స్ ఉందని కూడా టీటౌన్ టాక్. మరి దీని మీద ఇంకా కన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికి రాలేదు, అది మ్యాటర్. ఓకే, మరి నెక్స్ట్ హాలీవుడ్ మూవీస్ కలెక్షన్లో మన ఇండియాలో అంటే ఇప్పటిదాకా రిలీజ్ అయిన సినిమాల్లో హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా అవతార్. అయితే మరి రీసెంట్గా ఒక సినిమా రికార్డులు బద్దలు కొట్టేస్తుంది, దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, నారి నారి నడుము మురారి సినిమా నుంచి అనమాట. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజిషన్లో హరిచరణ్ పాడిన లవ్లీ సాంగ్. ఈ సాంగ్ వింటూ చేస్తాం, స్టే ట్యూన్డ్.

వీరసింహారెడ్డి సినిమా నుంచి స్నిగ్ధ శర్మ అండ్ రామ్ మిర్యాల పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 11:52 క్రాస్ అయిపోయి 35 సెకండ్స్ అయిపోయింది. మరి హాలీవుడ్ మూవీస్ కలెక్షన్ మన ఇండియాలో అంటే ఇప్పటిదాకా అవతార్ సినిమానే సూపర్ సక్సెస్ అయిపోయిందని చెప్పాలి, అవతార్ సినిమా. బట్ రీసెంట్ బ్లాక్ బస్టర్ అబ్సెషన్ ఈ సినిమా అండి,

0: రికార్డులు అయితే బద్దలు కొట్టేస్తుంది అనమాట. ఆల్రెడీ ఫుల్ ప్రాఫిట్ వచ్చేస్తుందంటే ఈ సినిమాకి, సో అది పక్కన పెట్టేస్తే, శివ నిర్వాణ డైరెక్షన్ లో ఇరుముడి సినిమా చేస్తున్నారు కదా మన రవితేజ ప్రెజెంట్, సో నెక్స్ట్ రాజా సాబ్ డైరెక్టర్. అదేనండి, మన మారుతి గారితో సినిమా ప్లాన్ చేస్తున్నారట. మరి ఎప్పుడు ఈ సినిమా స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ సినిమాలో ఇంకెవరు క్రూ జాయిన్ అవ్వబోతున్నారు, ఇవన్నీ తెలియాలంటే మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. రైట్ నౌ మీ అందరి కోసం హరిహర వీరమల్లు సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తాను. మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య, బెహరా, యామిని వీళ్ళందరూ కలిసి పాడిన పాట. బట్ బిఫోర్ టు దట్ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్నీ నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: ఎస్, మరి నాని బ్లడీ రోమియో షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతోందిట. అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడు అంటే ది పారడైజ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత, దసరా టైం తర్వాత నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుందిట. ఇది ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతోందనమాట నాని బ్లడీ రోమియో సినిమా. మరి ఈ సినిమాలో స్పెషల్ గా పృథ్వీరాజ్ కుమార్ అని ఒక లీడ్ రోల్ కూడా యాక్ట్ చేస్తున్నారని టాక్ అయితే నడుస్తుంది. అదే మ్యాటర్. సో మొత్తానికి మనమైతే పారడైజ్ షూటింగ్, ఐ మీన్ పారడైజ్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఈ అప్డేట్ అయితే వచ్చింది. సో మరి పారడైజ్ ఎప్పుడు, వెయిట్ చేద్దాం. ఓకే, రైట్ నౌ న్యూస్ హెడ్లైన్స్ అయితే టైం అయిపోయింది. మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 12:00 FM న్యూస్ హెడ్లైన్స్ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతు రాణి. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ప్రారంభమైన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, రాష్ట మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఎస్ఐపీబీలో ఆమోదించిన పెట్టుబడులకు సంబంధించి రాష్ట మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలపనుంది. పశుగణన వ్యయాల నిమిత్తం 9.78 కోట్ల రూపాయల విడుదలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ ఉత్తర్వులను జారీ చేశారు. రాష్టంలో మానవ అవయవాల మార్పిడి చట్టంలో నిబంధనలు సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ మానవ అవయవ మార్పిడి ఆర్డినెన్స్ 2026ను రాష్ట ప్రభుత్వం జారీ చేసింది. ఈ కొత్త చట్టం గురించి ప్రజలకు స్పష్టంగా తెలిసేలా తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో గెజెట్ ప్రచురించాలని ఆదేశించింది. హజ్ యాత్ర 2027కు దరఖాస్తులను కేంద్ర హజ్ కమిటీ ఆహ్వానిస్తోందని హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా తెలిపారు. జులై 20 వరకు హజ్ సువిధ యాప్ లేదా హజ్ కమిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్మికులకు సంక్షేమ పథకాల సేవలను సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన కార్మిక సంక్షేమ బోర్డు సమావేశంలో నూతన వెబ్సైట్ను ఆయన ఆవిష్కరించారు. తూర్పు తీర రైల్వేలోని 631 కిలోమీటర్ల మార్గంలో భద్రతా సామర్థ్యం పెంపునకు 270 కోట్ల రూపాయలు కేటాయించేందుకు భారతీయ రైల్వే శాఖ ఆమోదించింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన కవచ్ను ఈ మార్గంలో ఏర్పాటు చేయనుంది. రాష్ట వ్యాప్తంగా హెవీ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల కార్యకలాపాలపై ఏర్పడిన సమస్యల నేపథ్యంలో వివిధ జిల్లాలకు చెందిన శిక్షణా కేంద్రాల యజమానులు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఈరోజు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని

క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. అంతర్జాతీయ ఒలింపిక్ క్రీడల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఫ్రెంచ్ విద్యావేత్త పీరీ డి క్యూబర్టిన్ కృషి ఫలితంగా 1894 జూన్ 23వ తేదీన ప్యారిస్లోని సోర్బెన్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏర్పాటైంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్టంలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:04 అయిపోయింది అండ్ దిస్ ఇస్ అడ్జస్ శృతి అండ్ మనం ఎంటైపోయాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి. యాక్చువల్గా అండి మనం చాలా రోజులైంది కదా ఒక మంచి ప్లేస్ గురించి మాట్లాడుకొని, అందులోనూ ఇది బ్యూటిఫుల్ రైనీ సీజన్. అఫ్ కోర్స్ వర్షాలు ఇంకా మనకి గట్టిగా పడడం స్టార్ట్ అవ్వలేదు అనుకోండి, దుమ్ము దులిపేసిన ఎండలో కాకపోతే అప్పుడప్పుడు వర్షాలు పడి అలా మనకి కాస్త ఒక రిలీఫ్ ఫీలింగ్ ఇస్తున్నాయి కదా. మరి నిన్నైతే విజయవాడలో కొన్ని ప్లేసెస్ లో అయితే వర్షం పడింది, మా ప్లేస్ లో పడింది, చాలా గట్టిగా పడింది. సో ఏం చేద్దామంటే, బట్ సీజన్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి రైనీ సీజన్. సో ఈ రోజు స్పెషల్ గా ఈ షోలో మనం ఏం చేద్దామంటే, ఈ వర్షానికి ఎగ్జాక్ట్ అడ్రస్ అయినా నేచర్ కి పర్ఫెక్ట్ ప్లేస్ అయిన సుమత్ర అనే ఒక ప్లేస్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? అండ్ అంతేకాదు, ఈ గంట సేపు వర్షం పడనిండి పడకపోనండి మనకు సంబంధమే లేదు, మనం కురిపించేద్దాం ఈ షోలో, ఓకే? బ్యూటిఫుల్ సాంగ్స్, రెయిన్ సాంగ్స్ వింటూ, ఓకేనా? సో మరి ఇంకెందుకు ఆలస్యం, అలా స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైకమ్ అందుకోసం ఫస్ట్ నాని సాంగ్ అయితే వచ్చేస్తుంది సెగా సినిమా నుంచి, సునీత సుజాని పాడిన పాట, జోషువా శ్రీధర్ మ్యూజిక్ కంపోజిషన్, శ్రీమణి గారి లిరిక్. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

అతను ఒక్కడే సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు, చిటాపటా చిటాపటా సాంగ్. సో టిపు అండ్ సునీత పాడిన పాట చంద్రబోస్ గారి లిరిక్ అనమాట. ఈ లవ్లీ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 12:14 క్రాస్ అయిపోయి 53 సెకండ్స్. అసలు ఇలా పాట వినేటప్పుడు కన్నా అసలు ఒకసారి ఊహించుకోండి, బయట వర్షం పడుతూ ఆ వర్షంలో మంచిగా ఒక గ్రీన్ కలర్ వ్యూ కనిపిస్తూ మనకి అప్పటిదాకా కనిపించే కొండలు మబ్బులు మధ్యలో అలా దాక్కుంటే, అలాంటి టైంలో వర్షం నుంచి వచ్చే వాసన ఒకవైపు, ఆ చల్లదనం ఒకవైపు, ఇంకో పక్కన పక్షుల సౌండ్స్, అర్రెర్రెర్రెర్రెర్రే, అసలు అది కదా పర్ఫెక్ట్ మూమెంట్ అంటే ఏమంటారు, ఇదంతా ఊహేనా, నిజంగా జరుగుతుందా శృతి అంటారేమో. ఖచ్చితంగా మనకి ఆ మూమెంట్ ఎంజాయ్ చేసే టైం అయితే ఎంతో దూరంలో లేదు. బట్ సుమత్ర అనే ఒక అద్భుతమైన ఐలాండ్ ఉందండి, అది కేవలం ఐలాండ్ మాత్రమే కాదు, లైవ్ లో వేసిన ఒక పెయింటింగ్ లా ఉంటుందన్నమాట. తెలుసా ఆ ప్లేస్ గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్. బట్ రైట్ నౌ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

గీతాంజలి సినిమా నుంచి చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 12:25 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. యాక్చువల్ గా అండి, దేవుడు మనకిచ్చిన అద్భుతమైన గిఫ్ట్ ఏంటో తెలుసా? ఊహాశక్తి, ఇమాజినేషన్ పవర్. సో అదే పవర్ ని యూజ్ చేసుకుని వితౌట్ పాస్పోర్ట్ ఈ రోజు మనం ఒక ప్లేస్ కి వెళ్ళిపోదాం. వరల్డ్ లో నెంబర్ 6th పొజిషన్ లో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ ఐలాండ్ అండ్ ఇండోనేషియాలో మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్ లో ఒకటి అనమాట, అదే సుమత్రా. అండ్ అక్కడ ఎలా ఉంటుందంటే, యాక్చువల్ గా ఒక సింపుల్ గా చెప్పాలి అంటే, రోడ్ల కంటే చెట్లు ఎక్కువ ఉంటాయి, వెహికల్స్ హార్న్స్ కన్నా పక్షుల శబ్దాలు ఎక్కువగా ఉంటాయి, అండ్ పొల్యూషన్ కన్నా ప్రకృతి అందం అదిచ్చే ఆనందం ఎక్కువగా ఉంటుంది, అదే సుమత్రా అనమాట. చాలా చాలా హైలైట్స్ ఉన్నాయి ఆ ప్లేస్ కి సంబంధించి. మరి బ్రేక్ అయితే వస్తుంది కదా మనకి, ఎగ్జాక్ట్ 12:30 తెలుగులో వార్తలు వస్తాయి, మరి దాని తర్వాత మాట్లాడుకుందాం చాలా విషయాలు. ఓకే, రైట్ నా ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ, లవ్లీ సాంగ్ అనమాట, రణం సినిమా నుంచి. ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

శ్రోతలంతవరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర భూగోళ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సమావేశమై హైదరాబాద్ మెట్రో రెండో దశ తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ పోటీలో నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. మన దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంప్రదాయేతర ప్రమాదాలు జాతీయ సరిహద్దులను దాటి విస్తరిస్తున్నాయని ఆయన హెచ్చరించారు.
1: We need to be cognizant of the new security threats and challenges. Non-traditional threats have transcended national borders and have developed defeat systems against conventional responses. Innovative disruptive technologies, more camouflaged variants of terrorism, cyber threats in a world which is getting increasingly digitized, they all constitute an important threats for us.
0: వినూత్నమైన విచ్ఛిన్నకరమైన సాంకేతిక పరిజ్ఞానాలు, మరింత మారువేషాల్లో వస్తున్న ఉగ్రవాదులు, సైబర్ ముప్పులు రోజు రోజుకు మరింతగా డిజిటలైజ్ అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 16వ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో సంప్రదాయేతర భద్రతా సవాళ్లపైనే చర్చలు ప్రధానంగా సాగుతాయని అజిత్ దోవల్ స్పష్టం చేశారు. భారత్ వేగంగా అభివృద్ది చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత దశాబ్ద కాలంలో దేశం సాధించిన విజయాలు విశ్వాసం, స్థిరత్వం, ప్రపంచ సంక్షేమం పట్ల ఉన్న నిబద్దతపై ఆధారపడి ఉన్నాయన్నారు. ఇటీవల తాను G7 సదస్సులో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ జాతీయ ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడంలో భారతదేశానికి ఉన్న అచంచలమైన నిబద్దతను ప్రపంచ నాయకులు గుర్తిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అధికారంలో ఉన్న 12 కాలాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ప్రచారం, స్థానిక ఉత్పత్తులకు మద్దతు వంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి పౌరులు దేశ నిర్మాణ స్ఫూర్తిని తమదిగా స్వీకరించడమే కారణమని ప్రధానమంత్రి అన్నారు.
2: పిచ్లే 12 వర్షో కే జో భీ సిద్ధ్యా దేశ్ కీ రహీ హై ఉన్కే మూల్ మే రాష్ట్ర ప్రథమ్ కీ భావనా హీ కేంద్ర మే హై. స్వచ్ఛ భారత్ అభియాన్ సే లేకర్ మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ఖరీదనే పర్ జోర్, స్థానీయ వస్తువే ఖరీదనే పర్ జోర్, యే సారే ఇనిషియేటివ్ ఇస్లియే సఫల్ హుయే క్యోంకి దేశ్ కీ జనతా నే దేశ్ కో సబ్సే ఊపర్ రఖతే హుయే

0: अपना कर्तव्य निभाया।
1: కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి, కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అయిన జార్జ్ కురియన్ కేంద్ర మంత్రి మండలికి రాజీనామా చేశారు. జార్జ్ కురియన్ రాజీనామాను రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు న్యూఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా హైదరాబాద్ మెట్రో రెండో దశ తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణ, ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి నిన్న సమావేశమై ఆర్ఎఫ్సీ రుణం అంశంపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఖట్టర్తో జరిగిన సమావేశంలో అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో అగ్ని ప్రమాదం ఘటనపై స్పందించిన పోలీసులు వేగంగా చర్యలు ప్రారంభించారు. 15 మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న ఈ సంఘటనలో పోలీసులు నిన్న రాత్రి 6 గంటలపై కేసు నమోదు చేసి 4 గంటలకు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖకు చెందిన 4 అధికారులను కూడా సస్పెండ్ చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అలీగంజ్ పోలీసులు 6 నిందితులతో పాటు ఇతర బాధ్యతలపైన భారతీయ న్యాయ సంహిత, ఉత్తరప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ యాక్ట్లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాష్ట రాజధానిలోని అలీగంజ్లో ప్రమాదానికి గురైన భవనాన్ని పోలీసులు సీజ్ చేసి ప్రాంగణంలోకి ఎవరికీ ప్రవేశం లేదని స్పష్టం చేశారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరిగే 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో పద్మ అవార్డులను బహుకరిస్తారు. 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను రాష్టపతి అందజేస్తారు. ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాలను అందుకోనున్న 65 మంది ప్రముఖుల్లో టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృతరాజ్, ప్రముఖ నటుడు మామూటి, నేపథ్య గాయని అల్కా యాగ్నిక్, క్రికెటర్ రోహిత్ శర్మ ఉన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్బంగా ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్లతో కలిపి మొత్తం 131 పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ దూరదృష్టి గల నాయకుడని, ప్రఖ్యాత విద్యావేత్త, బలమైన దేశభక్తుడని ఆయన సోషల్ మీడియాలో అభివర్ణించారు. దేశైక్యత సమగ్రత కోసం శ్యామాప్రసాద్ ముఖర్జీ నిర్భయంగా పోరాడారని, బలమైన సంయుక్త అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణానికి ఆయన చేసిన త్యాగం, అచంచలమైన నిబద్దత రాబోయే తరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఉపరాష్టపతి అన్నారు. ప్రముఖ దేశభక్తుడు, పండితుడు, రాజనీతిజ్ఞుడు అయిన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆయనకు నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ తన జీవితాన్ని దేశ అభివృద్దికి అంకితం చేశారని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఆయన చూపిన ధైర్యం, జాతీయ ప్రయోజనాల పట్ల ఉన్న నిబద్దత తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. స్విట్జర్లాండ్లో జరిగిన మొదటి దఫా చర్చల అనంతరం తమ దేశంలోకి పరమాణు పరిశీలకులను తిరిగి అనుమతిస్తామంటూ అమెరికా ఉపాధ్యకుడు జేడీ వాన్స్ చేసిన ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో అణు పరిశీలకులను అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించిందని జేడీ వాన్స్ ఒక ప్రకటన చేయగా ఇరాన్ అది వాస్తవం కాదని ఖండించింది. అయితే చర్చల అనంతరం అమెరికా ఉపాధ్యకుడు మాట్లాడుతూ అంతర్జాతీయ అణు ఇంధన సంస్థతో చర్చలు ఈవేళ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు నిన్న అమెరికా జారీ చేసిన 60 రోజుల ఆంక్షల సడలింపు, చారిత్రాత్మకంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన అమెరికా దీర్ఘకాలిక ఆంక్షల ఆటంకాలను తొలగించింది. ఆంక్షల సడలింపు ద్వారా అమెరికా డాలర్లలో ఇరాన్ ముడి చమురు, పెట్రోకెమికల్స్ ఉత్పత్తి, విక్రయం, సరఫరాకు అనుమతి లభించింది. మరోపక్క ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య కాల్పుల విరమణను బలోపేతం చేయడానికి శాశ్వత శాంతి భద్రతల దిశగా ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్లేందుకు అమెరికా ఈ వారం వాషింగ్టన్లో ఇరు దేశాల అధికారులతో మరో దఫా చర్చలకు వేదిక కానుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షం

చల్కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అనేక ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కింలో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. రాబోయే 5 రోజుల నుంచి 7 రోజుల పాటు దేశంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ మ్యాచ్ లో భారత పురుషుల హాకీ జట్టు ఈ రోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంతవరకు నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ తమ ప్రత్యర్థులను నుంచి రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ఫిలడెల్ఫియా స్టేడియంలో జరిగిన గ్రూప్ 1 మ్యాచ్ లో ఫ్రాన్స్ 3-0 తేడాతో ఇరాక్ ను ఓడించి నాకౌట్ దశకు అర్హత సాధించింది. అంతకుముందు అర్జెంటీనా మెస్సీ చేసిన 2 గోల్స్ తో విజయం సాధించి నాకౌట్ దశకు చేరుకుంది. విశేషాలు మరొకసారి. దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు, ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: Ek Bharti FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ నేను మీ ఆర్జే శృతి, అండ్ వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా. అండ్ మన స్టూడియోలో టైం 12:41 క్రాస్ అయిపోయి 4 సెకండ్స్ అయిపోయింది. సో ఈ రోజు మనం స్పెషల్ గా రెయినీ సీజన్ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఫేమస్ ప్లేస్ అయిన సుమాత్రా ఐలాండ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్ గా అండి, అసలు వర్షాకాలంలోనే ఎందుకు ఈ ప్లేస్ బాగుంటుంది అనే మెయిన్ పాయింట్కి వచ్చేస్తే, అక్కడ సంవత్సరానికి 2000 నుంచి 4000 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం రికార్డ్ అవుతుందిట. అంతేకాదు, భూమధ్య రేఖకి దగ్గరగా ఉంటుందట ఈ ప్లేస్. సో అందుకని చుట్టూ సముద్రాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో గాలిలో ఎప్పుడూ తేమ ఉంటుంది కాబట్టి వర్షాలు కూడా బాగా ఎక్కువ పడుతుంటాయి అన్నమాట. అంటే మనకి ఇప్పుడు అప్పుడప్పుడు గెస్ట్ లాగా వచ్చే ఈ వర్షం కంప్లీట్ గా ఒక ఫ్యామిలీ మెంబర్ అన్నమాట అక్కడ. అది మ్యాటర్. ఓకే, మరి ఇంత వర్షాలు ఉంటే రెయిన్ ఫారెస్ట్లు, వర్షారణ్యాలు అంటారు చూసారు, ఆ వర్షారణ్యాలు కూడా ఉండుండాలే అని మీకు డౌట్ వచ్చిందా? ఎస్, సుమత్రాలో ఉండే వర్షారణ్యాలు ప్రపంచంలోనే అత్యంత పురాతన అడవుల్లో ఒకటిగా భావిస్తారనమాట. దాదాపుగా 5 కోట్ల సంవత్సరాలుగా ఉన్నాయని సైంటిస్టులు భావిస్తున్నారనమాట. ప్రతి నెల ఎక్కువగా వర్షాలు పడుతుంటాయి కాబట్టి సంవత్సరం మొత్తం ఎప్పుడూ కూడా చక్కగా గ్రీన్ గా బ్యూటిఫుల్ గా ఉంటాయన్నమాట ఈ రెయిన్ ఫారెస్ట్లు అన్నీ కూడా. అండ్ అక్కడ ఉండే ఒక్క చెట్టే ఒక్క ప్రపంచం. రకరకాల జంతువులు పక్షులతో కలకలలాడుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా ప్లేస్. అండ్ అక్కడే అడవి మనిషి ఒకటి ఉంది, అది కూడా చాలా ఫేమస్. మరి ఎవరు అడవి మనిషి? దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం టిప్పు అండ్ కల్పన పడిన సాంగ్ ప్లే చేస్తున్నాను, వేటూరు గారి లిరిక్. ఎవరి అతగాడు సినిమా నుంచి లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేశారు. దొంగ దొంగది సినిమా నుంచి అన్నమాట చిత్రగారు పాడిన పాట, కులశేఖర్ గారి లిరిక్. 12:52 క్రాస్ అయిపోయి 14 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి ఇండోనేషియాలోని సుమత్రా ఐలాండ్ గురించి మనం మాట్లాడుకున్నాం ఈరోజు మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. అక్కడ రెయిన్ ఫారెస్ట్ లో స్పెషల్ గా అండి అడవి మనుషులు ఉంటాయి. అడవి మనుషులు ఉంటాయి ఏమిటి, ఉంటారు అని కదా అనాలి మనిషి అంటే అని మీకు అనిపించవచ్చు, బట్ అది మనిషి కాదు, అదొక జీవి అనమాట. స్పెషల్లీ రెండు జాతుల కోతుల్ని కలిపి ఒరంగుటాన్ అని పిలుస్తారు. సుమత్రాన్ ఒరంగుటాన్ అంటే చాలా ఫేమస్ అనమాట. అవి చూడటానికి కోతుల్లా అనిపిస్తాయి కానీ కోతులు కాదు. ఇంకా బాగా చూస్తే చింపాంజీలు అనిపిస్తాయి కానీ చింపాంజీలు కూడా కాదు. ఈ రెండింటిని కలిపిన ఒక రకమైన జీవి అని చెప్పుకోవచ్చు మనం. సో అందుకే వాళ్ళు స్పెషల్గా దానికి ఒరంగుటాన్ అని చెప్పేసి ఒక పేరు పెట్టుకున్నారు. అండ్ ఇవి ఎక్కువగా చెట్లపైనే ఉంటాయి అనమాట. అండ్ స్పెషల్గా మనుషుల డిఎన్ఏతో దాదాపుగా 97% మ్యాచ్ అయ్యే జీవులట ఇవి. అండ్ అక్కడ సుమత్రన్ టైగర్స్ కూడా చాలా ఫేమస్. అండ్ మీకు విషయం తెలుసా, ప్రపంచంలోనే అతి పెద్ద పువ్వు 7 నుంచి 10 కిలోల బరువు ఉండే రఫ్లేషియా ఉండేది కూడా ఈ రెయిన్ ఫారెస్ట్ లోనే అనమాట, ఇండోనేషియాలో. సో ప్రపంచానికి ఆక్సిజన్ బ్యాంక్ లాగా పనిచేస్తాయి ఈ అడవులు. అది మ్యాటర్. ఇంకా ఉంది ఇంకొక స్పెషల్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి ఉంది ఈ సుమత్రన్ ఐలాండ్స్ కి సంబంధించి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందుకోసం ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఎవర్ గ్రీన్ సాంగ్.

సినిమా వచ్చి 38 సంవత్సరాలు అయింది ఇప్పటికి, బట్ స్టిల్ ఒక వాన పాట అంటే తప్పకుండా గుర్తొచ్చే పాట అనమాట. మన ఎస్పి బాలు గారు అండ్ ఎస్ జానకి గారు కలిసి పాడారు ఈ పాటని. వేటూరు గారి లవ్లీ లవ్లీ లవ్లీ లిరిక్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: బ్యూటిఫుల్ సాంగ్ కదా. సో మరి మన స్టూడియోలో టైం 12:58 క్రాస్ అయిపోయి 40 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, అండ్ మీకు విషయం తెలుసా అండి, సుమత్రా ద్వీపాలు వర్షపాతానికి ఎంత ఫేమసో అతి పెద్ద అగ్నిపర్వత సరస్సు ఉన్నది కూడా అక్కడే అనమాట. కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక పెద్ద విస్ఫోటనం వల్ల ఏర్పడిన అగ్నిపర్వత సరస్సు అది. సో అది కూడా ఒకవైపు ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకవైపు ఏమో మబ్బులు, వర్షాలు, ఇంకా దాంతో వచ్చే ప్రశాంతత ఇవన్నీ ఉంటే, అండ్ ఇంకొక వైపు అగ్నిపర్వత సరస్సు ఉంది. సో చూడండి, అసలు ఒక 2 డిఫరెంట్ స్టేజెస్ అనేవి ఒక్క చోటే ఉన్నాయన్నమాట, ఒకే ఒక ప్లేస్ లో. సో బాగుంది కదా. ప్రకృతిని ప్రేమించడం అంటే భవిష్యత్తుని కూడా ప్రేమించడం అని అంటూ ఉంటారు. సో ఇలాంటి ప్లేసెస్ మనకి ఎన్నో నేర్పిస్తూ ఉంటాయి. అందుకే అలాంటి ప్లేసెస్ కి అప్పుడప్పుడు ప్లాన్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు మనం ఉన్న చోటే ఉంటే ఎలా చెప్పండి. సో ట్రై చేయండి ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళడానికి. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే మనకి 1-2 కి ఎగ్జాక్ట్ గా ధీరా ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್‌ತೋ ಕನಪಡ್ತಿ ರಾಣಿ. ಅನಕಾಪಲ್ಲಿ ಜಿಲ್ಲಾ ಪರವಾಡಲೋನಿ ಫಾರ್ಮಾಸಿಟಿಲೋ ಜರುಗಿನ ಅಗ್ನಿ ಪ್ರಮಾದ ಘಟನೆಪೈ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಸಂತಾಪಂ ವ್ಯಕ್ತಂ ಚೇశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు. అగ్ని ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట సమగ్ర అభివృద్దికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం బిజినెస్ ఎలైట్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో వ్యవసాయం, ఖనిజాలు, పారిశ్రామిక రంగాల్లో ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఓటర్లను కలుసుకుని ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ సర్వే ప్రక్రియపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి కోరారు. నషా ముక్తు భారత్ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనుమానాస్పద చర్యలపై 1972 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందించాలని కోరారు. పింఛను నియంత్రణ అభివృద్ది ప్రాధికార సంస్థ పీఎఫ్ఆర్డీఏ తమ చందాదారుల కోసం కృత్రిమ మీద ఏఐ ఆధారిత ఫిర్యాదుల పరిష్కార వేదిక పీఎఫ్ఆర్డీఏ పెన్షన్ సహాయక ప్రారంభించింది. 22 భారతీయ భాషల్లో సేవలందించే ఈ పోర్టల్ ద్వారా పింఛన్ సేవలు అందరికీ మరింత సులభంగా చేరువకానున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 76,576 వద్ద, నిఫ్టీ 23,932 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు గత 3 రోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్ జశ్రుతి. మన స్టూడియోలో టైం 1:04 అయిపోయి 26 సెకండ్స్ అయిపోయింది. సో మనం ఎంటర్ అయిపోయాం ధీరా ప్రోగ్రాంలోకి. యాక్చువల్గా అండి, ప్రపంచ క్రీడా చరిత్రలో ఈ రోజు చాలా చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే ఇవాళ ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే. సో ఇది కేవలం ప్లేయర్స్ డే మాత్రమే కాదు, కళలు కనే ప్రతి ఒక్కరి కోసం ఈ రోజు స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ ఒలింపిక్స్ అనేవి కరెక్ట్గా చూసుకుంటే మనకి మూడు విలువలు నేర్పిస్తాయి. ఒకటి, అత్యుత్తమ ప్రదర్శన చేయడం. రెండు, దేశాలు వేరైనా అందరితో స్నేహం చేయడం. అండ్ మూడవది, ప్రత్యర్థిని నియమాలని గౌరవించడం కదా. సో మరి ఈ ఇయర్ 2026 థీమ్ ఏంటంటే లెట్స్ మూవ్. ఈ కార్యక్రమంలో భాగంగా యూ కెన్ డూ దిస్ అనే ఒక థీమ్ని అందరికీ ఫిజికల్గా ఫిట్గా ఉండమని ఎంకరేజ్ చేస్తున్నారన్నమాట. సో మనం చాలా చాలా చాలా విషయాలు మాట్లాడుకోవాలి ఈ సందర్భంగా, మాట్లాడుకుందాం తప్పకుండా. బట్ రైట్ నౌ మీ అందరి కోసం పరదా సినిమా నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

Brother Sinpa Nenji Mahalakshmi Ayer and Mari Javed Ali Padna beautiful song at the Vinesaru and Manamunam Dhira program. Okapudandi, Adapilalenti, Sports Ainti, Ani Adigan Sandarbhalunai. Mari Erozu, Mani India ki medal techindi Yavaru, and Yuka question uste, Ekuga Vinipisana Pelalo, Ammai Lunar. Mana India, first time Olympics lo participate chase in the chase in Apudu, women players at the Leru. కానీ 1924లో ఫస్ట్ టైం మన భారతీయ మహిళ ఒలింపిక్స్ లో అడుగుపెట్టిందనమాట. టెన్నిస్ లో ఆడారు నోరా పాలీ అనే ఒక ప్లేయర్. మరి విషయం ఏంటంటే అప్పట్లో ఆడవాళ్లు స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయటమే ఒక మొదటి గెలుపు అని చెప్పాలి. అదే ఫస్ట్ స్టెప్. తర్వాత చాలా మంది ఉమెన్ ప్లేయర్స్ కి ఇన్స్పిరేషన్ అయింది. అది మ్యాటర్. సో మరి మనకి ఇండిపెండెన్స్ 1947లో వచ్చిన తర్వాత 1952 నుంచి మనకి భారతీయ మహిళలు రకరకాల స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ అప్పట్లో ప్రాపర్ ట్రైనింగ్ కానీ స్పాన్సర్స్ కానీ ఛాన్సెస్ కానీ ఇలాంటివి ఏవి ఉండేవి కాదనమాట. అయినా కూడా మన ఒలింపిక్ జర్నీ ఆగలేదు. మరి బ్యూటిఫుల్ జర్నీలో మన ఇండియన్ ప్లేయర్స్ కంట్రిబ్యూషన్ గురించి మన న్యూస్ బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. ఓకే, స్టే ట్యూన్డ్ వివిధ్ భారత్ ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీ అందరి కోసం హ్యాపీ సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్.

శ్రోతలంతవరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:20 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట మంత్రివర్గ సమావేశం. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి. రాష్ట సమగ్రాభివృద్దికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని పేర్కొన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇటీవల రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనలను మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలుపనుంది. అదేవిధంగా పరిశ్రమలు, సమాచార సాంకేతిక రంగం, పర్యాటకం, రాజధాని అమరావతి అభివృద్ది తదితర అంశాలపై సమావేశంలో చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వంటి కీలక అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తూ రాష్ట పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీసీ సహా అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: ఎక్కడ చూసినా కూడా ఈవేళ ప్రతి గ్రామంలో 20 మంది 30 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాపుబిడ్లు ఈవేళ గ్రామాల్లో ఉంటూ ఉన్నారు. వ్యవసాయం ఇబ్బందికరంగా ఉన్న ఈవేళ ఆ యొక్క సాఫ్ట్వేర్ ఫ్యామిలీలు ఈవేళ గ్రామీణ ప్రాంతంలో ముందుకెళ్తూ ఉన్నాయి. అటువంటి సాఫ్ట్వేర్ని మీరు చూశారు, ఈవేళ గతంలో సాఫ్ట్వేర్ అవుతూ ఈవేళ క్వాలిటీని వాల్యూ అని పెట్టి ఈవేళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడం కానీ, అంటే ఈ రకంగా ఈ యొక్క 2 ఏళ్ల కూటమి పాలనలో నేరుగానే కాకుండా ఇండైరెక్ట్గా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించేటువంటి విషయంలో కూడా ఈవేళ కాపు యువత కూడా ఈరోజు లబ్ధి చెందుతున్నటువంటి పరిస్థితి.
0: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని రసాయన కర్మాగారంలో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా మరికొందరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతులు అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసిన ఆయన జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనకాపల్లి జిల్లా అగ్ని ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, కార్మిక శాఖ మంత్రి వాసనశెట్టి సుభాష్ స్పందించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను వారు ఆదేశించారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి తగిన సహాయం అందించాలని కోరారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట వ్యాప్తంగా భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. వివిధ జిల్లాలకు చెందిన హెవీ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల యజమానులు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను ఈరోజు కలిసి వారి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. పరివాహన్ పోర్టల్లో హెవీ డ్రైవింగ్ శిక్షణ ప్రక్రియ నిలిచిపోవడంతో శిక్షణార్థులు లైసెన్సులు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతినిధులు మంత్రికి వివరించారు. వారి వినతిని పరిశీలించిన మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి ఈ అంశాన్ని రవాణా శాఖ ఉన్నతాధికారులతో చర్చించి రాష్ట వ్యాప్తంగా ఉన్న సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట సమగ్రాభివృద్దికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం బిజినెస్ ఎలైట్ సమావేశంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం వేగవంతమైన వాణిజ్య విధానాన్ని అమలు చేస్తూ పరిశ్రమలకు సత్వర అనుమతులు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోందని పేర్కొన్నారు. జిల్లాలో వ్యవసాయం, ఖనిజాలు, పారిశ్రామిక రంగాల్లో ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఎవరైతే వ్యాపారస్తులు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళకి మేము అందరూ సహాయ సహకారాలు అందిస్తాం. ఎప్పుడు కూడా రెగ్యులర్ గా ఇన్వెస్ట్మెంట్స్ రావాలనే దానికోసం ఈ ప్రభుత్వం కార్యాచరణ చేస్తాం. దాంట్లో భాగంగా ప్రకాశం జిల్లా ఉంది. ఖనిగిరి ప్రాంతం మార్కాపురంలో రిలయన్స్ బయోగ్యాస్ తీసుకొచ్చాం. ఎక్కడైతే వ్యవసాయానికి పనికిరాని భూమి ఉంటుందో దాన్ని నేపర్ గ్యాస్ పెంచి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పెంచేసి దాని ద్వారా ఇండస్ట్రీస్ తీసుకురావాలని అది ఒకటి తీసుకొస్తున్నాం. బీబీసీఎల్ వస్తుంది, ఇక్కడ ఇండోసోల్ వస్తుంది, అదేవిధంగా పోర్ట్ వచ్చింది. దీన్ని స్ట్రెంగ్థన్ చేసుకుంటే కొత్త ఇండస్ట్రీస్ ఆహ్వానం ఉద్దేశమే ఈ మీట్ యొక్క ఉద్దేశం.
0: మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి కోరారు. నషా ముక్త్ భారత్ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక దుష్పరిణామాలను గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై జిల్లా పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని, చట్టవిరుద్ద కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద చర్యలపై 1972 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని ఎస్వీ మాధవ్ రెడ్డి కోరారు. అంతర్జాతీయ ఒలింపిక్ క్రీడల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రాచీన గ్రీస్ దేశంలో పుట్టిన ఒలింపిక్ క్రీడలు కొంతకాలం పాటు ఆగిపోయాయి. ఫ్రెంచ్ విద్యావేత్త పేరి డి క్యూబర్టిన్ కృషి ఫలితంగా 1894 సంవత్సరం జూన్ 23 తేదీన ప్యారిస్లోని సోర్బెన్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసీ ఏర్పాటైంది. అప్పటి నుండి ప్రతి ఏటా ఇదే రోజున ఒలింపిక్ దినోత్సవం జరుగుతోంది. ఈ కమిటీ ఏర్పాటుతో ఆధునిక ఒలింపిక్ క్రీడలకు నూతన అధ్యాయం మొదలైంది. క్రీడల ద్వారా శాంతి, స్నేహం, ఐక్యతను చాటడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం ఒలింపిక్ క్రీడల దినోత్సవ ముఖ్యోద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఓటర్ల జాబితా సవరణ, ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఓటర్లను కలుసుకుని ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ సర్వే ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటరు తమ ఓటు హక్కును భద్రపరుచుకునేందుకు అవసరమైన గణన పత్రాలు, ధృవీకరణ పత్రాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ముందుగానే సిద్దం చేసుకోవాలని సూచించారు. బూత్ స్థాయి అధికారి బీఎల్ఓ ఇంటికి వచ్చినప్పుడు ఫారాన్ని పూర్తిగా భర్తీ చేసి సంబంధిత పత్రాలను అందజేయాలని స్పష్టం చేశారు. టిట్కో గృహాల

నిర్మాణ పనులను వేగవంతం చేసి ఆగస్టు 15వ తేదీ నాటికి తొలి విడత గృహాలను లబ్దిదారులకు అందించాలని జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట మంత్రివర్గ సమావేశం. రాష్టంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి. రాష్ట సమగ్రాభివృద్దికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని పేర్కొన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి అండ్ మనం ఎంటర్ అయ్యాం సండే సండే లవ్లీ లవ్లీ గేమ్ షోలోకి. సో మరి 2:31 క్రాస్ అయిపోయి 33 సెకండ్స్ అయిపోయింది. సో మరి నాకైతే ఇక్కడ కొన్ని మెసేజెస్ వెయిట్ చేస్తున్నాయి ఎవరెవరు పంపించారు అనే విషయానికి వచ్చేస్తే, శుభ మధ్యాహ్నం అందరికీ. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామ్దాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ మెసేజ్ చేశారు. అండ్ కామతి శంకర్ రాజుల నుంచి హాయ్ అంటున్నారు. నెక్స్ట్, విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందేశ్ అందరికీ స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మెద నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ మెసేజ్. నెక్స్ట్, ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి, ఇంకా ఆర్జీలకి అందరికీ కూడా శుభ మధ్యాహ్నం అండ్ వింటున్న శ్రోతలకి కూడా అంటూ సందేశానికి స్వాగతం అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామలా మెసేజ్ చేశారు. అండ్ విజయవాడ నుంచి కరుణ మెసేజ్ చేశారు, హాయ్ శృతి గారు, ప్రశ్నల సంగ్రామానికి మేము సిద్ధం అంటూ. ఓకే, నెక్స్ట్, శుభ మధ్యాహ్నం అంటూ క్యాదర్ వీరేష్ రాజోల మండలం నుంచి మెసేజ్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు సందరే సందరి అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కాజు నుంచి టీవీ సుబ్బారావు గారు అండ్ పద్మశాలి శ్రీదేవి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందరే సందరి అంటూ గణేష్, రాజు, శ్రీవాస కోనాపూర్ నుంచి మెసేజ్. అండ్ ఆల్సో పెడన జోగానందరావు గారు, ఓకే, పెన్న జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, హాయ్ శృతి గారు ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సందడే సందడి అంటూ మెసేజ్ చేశారు. ఓకే, సో వన్స్ అగైన్ అందరికీ కూడా వెరీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో హార్టీ వెల్కమ్ చెప్పేసిన సందడి సందడి గేమ్ షోలోకి మీ అందరికీ కూడా. అండ్ ఈ గ్యాప్ లో మనకి ఇంకో మెసేజ్ కూడా వచ్చింది కొత్తగూడెం నుంచి, అకుబ్ భాషా అండ్ నూర్ జహాన్ కూడా మెసేజ్ అనమాట. ఎనీవేస్, సో మరి మన షో అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఫస్ట్ క్వశ్చన్ లో కూడా డైరెక్ట్ గా ఎంట్రీ చేద్దాం. అండ్ చాలా రోజులైంది కదా నేను పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్ అడిగి, సో ఆ క్వశ్చన్ తో ఇవాళ సందర్ని స్టార్ట్ చేస్తున్నాను. మరి పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్. సో ఒక పార్క్ ఉందన్నమాట, ఆ పార్క్ పేరు చూడు నన్నే చూడు, అది పార్క్ పేరు. ఆ పార్క్ లో ఒక బెంచ్ ఉంది, దాంట్లో ఎప్పట్లాగానే ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్ 4 ప్లేసెస్ ఉన్నాయి, అందులో 3 ప్లేసెస్ ఆల్రెడీ ఫిల్ అయిపోతాయన్నమాట. మరి 4th ప్లేస్ లో ఏముందో మీరు కనిపెట్టి చెప్పాలి. మరి ఆ 3 ప్లేసుల్లో ఏమేమి ఉన్నాయి అనే విషయానికి వస్తే, బెంచ్ పైన 1st ప్లేస్లో బుక్ ఉంది, 2nd ప్లేస్లో కాఫీ కప్ ఉంది, 3rd ప్లేస్లో యాపిల్ ఉంది, మరి 4th ప్లేస్లో ఏముండొచ్చు. సో దీనికి కూడా నేను 4 ఆప్షన్స్ ఇస్తాను మీకు. ఈ 4 ఏమై ఉండొచ్చు, ఎందుకు అనే విషయాన్ని కూడా మీరు నాకు చెప్పాలి. ఓకే, సో ఆ 4 వస్తువులు పక్కగా ఉన్న వస్తువులు ఏంటంటే, 1 పెన్సిల్, 2 గ్లాస్, 3 స్టిక్, 4 స్టాంప్. ఓకే, ఇదన్నమాట మ్యాటర్. సో ఆల్రెడీ ఉన్న ప్లేసెస్ లో ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ ది బుక్, తర్వాత కాఫీ కప్, తర్వాత యాపిల్ ఉంది, అండ్ 4th ప్లేస్లో ఏముండొచ్చు, 1 పెన్సిల్, 2 గ్లాస్, 3 స్టిక్, 4 స్టాంప్. ఈ 4 ఆప్షన్స్ లో ఏమై ఉండొచ్చు మీరు గెస్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి. ఓకే, సో మరి ఎందుకు అనే మీ ఐడియా కూడా నాకు చెప్పాలి, అది చాలా అవసరం అనమాట.

సో మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662488114 ఈ నెంబర్ కి అయితే పంపించేసేయండి. రైట్ నా బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను యముడు సినిమా నుంచి. ఎంజాయ్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3.

ఒకే ఒక్కడు బుక్ ఉన్న తర్వాత పెన్ ఉండాల్సిందే శృతి అంటున్నారు. సో అదనమాట ఒకే ఒకడు రీజన్. ఓకే సో మై నెక్స్ట్ మెసేజ్, హాయ్ శృతి మేడం అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ అని శ్రీనివాస వర్మ గారు బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు. శృతి మేడం వచ్చిందంటే షోకి జోష్ వచ్చేస్తుంది అంట. అయ్యయ్యో థ్యాంక్ యూ సో మచ్, 100 అయిపోతున్నాయి ఇక్కడ. ఎనీవేస్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మీ అభిమానానికి. అండ్ దేవనూరు మజ్రా చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు పెన్సిల్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, అయ్యయ్యో శృతి గారు నేను ప్రశ్న మిస్ అయ్యాను అంటారు విజయవాడ నుంచి కరుణ. నో ప్రాబ్లం అండి, నేను ఎలాగో మళ్ళీ రిపీట్ చేస్తాను కదా, విని పంపించేసాను ఆన్సర్. ఓకే సో హాయ్ శృతి, గుడ్ ఆఫ్టర్నూన్, చాలా డేస్ కి నీ వాయిస్ వింటున్నా అంటూ ప్రవల్లిక మెసేజ్. నేను కూడా చాలా డేస్ కి నీ మెసేజ్ చూస్తున్నాను ప్రవల్లిక, ఎలా ఉన్నావు, ఏంటి సంగతి, ఏమైపోయావు. నేనైతే మధ్యలో 2 సార్లు వచ్చాను, అప్పుడు నీ మెసేజ్ అయితే రాలేదు, అది మ్యాటర్. ఎనీవేస్ నాకు మీ ప్రశ్న విని తిక్క లేచింది అంటూ అరుణ అనంతపూర్ నుంచి మెసేజ్ చేశారు. ఆలోచిస్తే తిక్క లేవండి, ఆలోచించండి, ఆన్సర్ వస్తుంది అప్పుడు. ఓకే సో నెక్స్ట్, కానూర్ నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం గారు అంటూ మెసేజ్ చేశారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మరి నెక్స్ట్ శృతి గారు, మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ స్టాంప్ బుక్ మీద వేయడానికి అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెసేజ్. ఓకే మరి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఆన్సర్స్ అయితే వస్తున్నాయి. మరి ఇంతకీ ఏముండాలి అక్కడ, ఒక పార్క్ లో చూడు నన్నే చూడు అనే ఒక పార్క్ అనమాట. మీరు కొంచెం ఈ ప్రశ్నను కొంచెం జాగ్రత్తగా విని ఆప్షన్స్ ని జాగ్రత్తగా చూస్తే ఆన్సర్ తప్పకుండా వస్తుంది. సో ఆన్సర్స్ ఏంటంటే, ఐ మీన్ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఒక బెంచ్ మీద బుక్, కాఫీ, యాపిల్ ఈ 3 థింగ్స్ ఉన్నాయి. అయితే పక్కన 4th ప్లేస్లో ఏముండాలి ఆ బెంచ్ మీద? అయితే పక్కన కొన్ని ఐటమ్స్ ఉన్నాయి వేరే బెంచ్ మీద, వాటిల్లో దీని మీద ఏది సెట్ అవుతుంది ఫస్ట్ బెంచ్ మీద? పెన్సిల్ ఉంది, గ్లాస్ ఉంది, స్టిక్ ఉంది, స్టాంప్ ఉన్నాయి మనకి ఆప్షన్స్. వీటిల్లో ఏ ఆప్షన్ సెట్ అవ్వచ్చు మీరు ఆలోచించి పంపించేసేయండి. రైట్ నౌ మైండ్ బ్లాక్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, సారీ లేరు నీకెవరు సినిమా నుంచి, ఎంజాయ్ లిసనింగ్.

பியூட்டிஃபுல் சாங் இது வினே சார். விக்ராந்த் ரோனா சின் மனிச்சு பங்களி பாடுங்க பார்த்தா 249 கிராஸ் போய் 59 செகண்ட்ஸ் அயிப்பேன் மன சந்திரி சந்திரி ஷோ டைம். சோ மரி நேன் அடிகின க்வெஸ்சன் கி நெக்ஸ்ட் ஆன்சர் மனக்கு பெடின ஜோகானந்தரா காலனி அப்பல் ராஜ் கார் பம்பிச்சாரு. పార్క్ లో బెంచ్ పైన పెన్సిల్ ఉంటుంది ఎందుకంటే బుక్ లో రాయడానికి కావాలి కదా శృతి అని అంటున్నారు. ఓకే సో మరి నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ బుక్ మీద రాయడానికి పెన్సిల్ కావాలి అంటూ అనురాధ ఫ్రమ్ ఖమ్మం మెసేజ్ చేశారు. ఓకే నెక్స్ట్ పెన్ అంటూ కవితలు రాయడానికట గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ శృతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ ఐఎమ్ హరినాథ్ బాబు ఫ్రమ్ ఏలూరు. ఆన్సర్ ఈస్ పెన్సిల్ అనుకుంటున్నాను ఎందుకంటే పెన్సిల్తో బుక్ లో ఇంపార్టెంట్వి అండర్లైన్ చేసుకోవడానికి అట. ఓహో ఏం ఆలోచించారు. నెక్స్ట్ హాయ్ శృతి గారు అంటూ అంకయ్య గారు బన్నారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి పెన్సిల్ అంటున్నారు. నెక్స్ట్ ఇదే ఆన్సర్ తోటి మనకి చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమోజు వెంకటాచార్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ఆన్సర్ గ్లాస్ అట ఎందుకంటే బెంచ్ పేరు నన్నే చూడు కదా యాపిల్ని జ్యూస్ చేసి ఆ గ్లాస్ లో పోసుకోవడానికి అంటూ ఫనీ సచ్చేశ్రి తెనాల నుంచి మెసేజ్ చేశారు. ఓకే సో నెక్స్ట్ మంగళగిరి నుంచి దామర్ల చినిమస్తన్ రావు గారు దామర్ల పెదమస్తన్ రావు గారు నమస్తే అండి శృతి గారు అంటూ మెసేజ్. నమస్తే అండి. సో నా ఆన్సర్ ఎక్కడ ఇంతకి. నెక్స్ట్ అయితే ఆన్సర్ స్టిక్ అట ఎందుకంటే వస్తే ఆహా మంకీస్ వస్తే కొట్టడానికి పార్క్ లో అంటూ కోడమూరు నుంచి వీరేష్ ఇంకా ఊర్మిళ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెన్సిల్ కాఫీ ఆపిల్ స్నాక్స్ ఓకే ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పెన్సిల్ అయి ఉంటుంది ఎందుకంటే కాఫీ యాపిల్ స్నాక్స్ కాబట్టి వాటిని పక్కన పెట్టుకుని బుక్ పెన్సిల్ రాయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అట. మరి పెన్ను సంగతి ఏమంటారు పెన్ను కూడా ఇచ్చాను కదా. సో ఓకే ఓకే పెన్ను ఇవ్వలేదు అనుకోండి మీరైతే పెన్సిల్ సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే సో మరి నెక్స్ట్ అయితే మలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి ఆన్సర్ ఏంటి ఆన్సర్ లెటరా వై బికాస్ స్టాంప్ వేయటానికి అంటూ మెసేజ్ చేశారు. ఓకే స్టాంప్ అయ్యి ఉంటుంది ఇంతకెవరు బాలాజీ గారు. ఓకే నెక్స్ట్ మెసేజ్ గోర్లకాందొడ్డి నుంచి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత పెన్సిల్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ తిరువేదిల వెంకట సుబ్బారావు గారు శ్రీదేవి ఫ్రమ్ కృష్ణా జిల్లా కాజు నుంచి స్టిక్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే నెక్స్ట్ పెన్సిల్ బుక్ లో రాయటానికి పనికి వస్తుంది అనుకుంటున్నాను అంటూ పాలెం పోలయ్య ఆళ్లగడ్డ జిల్లా నంద్యాల నుంచి మెసేజ్ చేశారు. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి స్టాంప్ అంటున్నారు. ఓకే సో మరి నెక్స్ట్ అయితే కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి జగదీష్ అనమాట మొబైల్ అంటున్నారు. మొబైల్ నేను ఆప్షన్స్ లో ఇవ్వలేదు కదండి. నేను ఇచ్చిన ఆప్షన్స్ ఏమేంటి నాలుగు ఆప్షన్స్ పెన్సిల్ గ్లాస్ స్టిక్ స్టాంప్ ఈ నాలుగే ఇచ్చాను. ఇందులో పెన్ను కూడా లేదు. యాక్చువల్గా చాలా మంది పెన్ను అని కూడా పంపించారు బట్ పెన్ను అసలు నేను ఇవ్వలేదు అనమాట అది మ్యాటర్. ఓకే నెక్స్ట్ అయితే హాయ్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కర్ణాటక గిలేష్ గూర్ ఓకే ఆటో డ్రైవర్స్ నరసింహ హనుమంత్ ప్రణీష్ మల్లేష్ మెసేజ్ చేశారు. ఎరేజర్ అండ్ ఇంక్ ప్యాడ్ ఓ మై గాడ్ నేను ఇవ్వని ఆప్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. పైగా థ్యాంక్స్ మేడం అట. ఓకే నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ షో వింటున్నందుకు. బై ద వే మీరు ఫస్ట్ టైం మెసేజ్ చేశారేమో అనుకుంటున్నాను మరి నేనైతే మీ మెసేజ్ ఫస్ట్ టైం చూస్తున్నా. అండ్ జరిపోతుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి అనమాట. కార్యక్రమ సమర్పణలకు సహశ్రోతలకు నమస్తే అంటూ మెసేజ్ చేశారు. నమస్తే అండి మీకు కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఓకే స్టిక్ ఎందుకంటే లెసన్ చెప్పేటప్పుడు చూడు ఇతే చూడు అని స్టిక్ చూపిస్తారు కాబట్టి అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెసేజ్. ఓకే నెక్స్ట్ పెన్ అంటున్నారు కాదర్ వీరేష్ రాజోల మండలం నుంచి పెన్ను ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ అయితే పెన్ను పెన్సిల్ రెండు ఉంటాయి ఎందుకంటే రాయడానికి బుక్ మీద రాయడానికి అంటూ మెసేజ్ చేశారు విజయవాడ నుంచి కరుణ. అండ్ కాకాని నుంచి నా పేరు చంద్రశేఖర్ ఇంకా పద్మ అంటూ మెసేజ్ అయితే వచ్చింది. ఓకే హాయ్ అండి. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు పెన్సిల్ కానీ గ్లాస్ కానీ యాపిల్ ఫుడ్ ఐటెం కాబట్టి కాఫీ డ్రింక్ ఐటెం కాబట్టి అంటున్నారు అనమాట. మరి పెన్సిల్ ఓ బుక్ ఉంది కాబట్ట. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసింహ ఇంకా శివగంగా పెన్సిల్ అంటున్నారు. తప్పు రాస్తే జరుపుకోవచ్చా ఏం జరుపుతారండి మీరు బుక్ జరుపుతారా తుడుపుకోవచ్చు అంటే మనం ఎరేజ్ చేయడానికి నేను అక్కడ ఏం ఎరేజర్ ఇవ్వలేదు కదా మీకు. ఎనీవేస్ నెక్స్ట్ పెన్సిల్ పద్మ ఓకే పెన్సిల్ ఓకే పెన్సిల్ అయ్యి ఉండొచ్చు.

పద్మావతి గారు ఫ్రమ్ రెడ్డిగూడెం నుంచి మెసేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఉరవకూడి నుంచి ఈశ్వరయ్య గారు, పెన్సిల్ ఎందుకంటే తప్పులు ఉంటే చెరిపేయచ్చా, ఇది ఎలా పెన్సిల్ తో తప్పులు ఎలా జరపచ్చండి, ఎరేజర్ కదా తప్పులు జరిపేది. ఎనీవేస్, సో పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్ లో ఆన్సర్ ఏంటి అంటే గ్లాస్ అనమాట. గ్లాస్ ఎందుకు అంటే అందులో టూ లెటర్స్ ఉన్న వర్డ్ అది, ఎందుకంటే ఎస్ఎస్ ఉంది. అలాగే ఫస్ట్ మనీ నేను ఇచ్చిన ఆప్షన్స్ లో బుక్ లో రెండు ఓలు ఉన్నాయి, కాఫీలో రెండు ఎఫ్లు ఉన్నాయి, రెండు ఈలు ఉన్నాయి, అండ్ యాపిల్లో రెండు పీలు ఉన్నాయి. సో ఆ రకంగా ఈ మూడు పదాల తర్వాత మళ్ళీ రెండు లెటర్స్ ఉన్న పదం రావాలి కాబట్టి గ్లాస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చింగ్ చిక్ అదనమాట మ్యాటర్. ఎనీవేస్ అందుకే నేను చూడు, నన్నే చూడు అనే ఆప్షన్ కూడా ఇచ్చాను పేర్లలో, పార్క్ పేరు. సో అది మ్యాటర్. ఓకే, సో మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాం. మనకి ఇప్పుడు యాక్చువల్గా ఇంట్లో అండి కొన్నిసార్లు కొన్ని వంకలు ఉంటూ ఉంటాయి. అంటే వంకలు అంటే ఎలాంటివి అంటే జస్ట్ ఇప్పుడే 2 నిమిషాల్లో లేస్తా అంటారు, కానీ అది జరుగుతుందా? జరగదు. 2 నిమిషాల్లో అసలు జరగనే జరగదు అనమాట లేవరు వల్ల యాక్చువల్గా. సో ఇలా పిల్లలు చెప్తూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఇప్పుడే 2 నిమిషాల్లో కాల్ చేస్తా అంటారు, కానీ చెయ్యరు. ఆ 2 నిమిషాల్లో అసలు జరగనే జరగదు. ఫ్రెండ్స్ చెప్తుంటారు ఇలాంటివి. సో మీ ఇంట్లో ఈ జస్ట్ 2 మినిట్ థింగ్స్ ఏమేంటివి? ఓకే, మా ఇంట్లో అయితే నేను ఆల్రెడీ చెప్పేశాను 2 నిమిషాలు లేస్తా అని. నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పాను మా మదర్కి, బట్ కొన్నిసార్లు లేస్తాను కానీ మ్యాక్సిమం టైమ్స్ లేవనమాట. 2 నిమిషాల్లో అయితే అస్సలు లేవు అది. సో సరదాగా మీ ఇంట్లో ఈ జస్ట్ 2 మినిట్ థింగ్స్ ఏమేంటి? ఆ వంకలు వేటికి చెప్తారు, నాకు సరదాగా షేర్ చేయాలి అంటే నా నెంబర్ తెలుసు కదా, 8662488114 ఈ నెంబర్కి అయితే పంపించేసేయండి. రైట్ నో బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఇంటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

చూస్తుంటే ఈ 2 నిమిషాలు థింగ్స్ చాలా ఉన్నట్టున్నాయి. చాలా చాలా కంప్లైంట్స్ అయితే వచ్చేస్తున్నాయి నా దగ్గరికి. సో మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, జస్ట్ 2 మినిట్ థింగ్స్ ఏంటి మీ ఇంట్లో? అంటే 2 నిమిషాల్లో చేస్తామని వంక చెప్తూ ఉంటారు, యాక్చువల్గా అది వంకే, 2 నిమిషాలు ఏది జరగదు అనమాట. సో అలా మీ ఇంట్లో సరదాగా

చెప్పే అంశాలు ఏంటి, వంకలు ఏంటి, కంప్లైంట్స్ ఏంటి మేవి అని అడిగాను. సో నా వాట్సాప్ నెంబర్ 8662488114 ఈ నెంబర్కి అయితే పంపించేసేయండి. రైట్ నౌ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 3 o'clock కాబట్టి మీ ముందుకు వచ్చేస్తున్నాయి FM న్యూస్ హెడ్లైన్స్. మళ్ళీ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో రసాయన కర్మాగారంలో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా మరికొందరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతులు అచ్చుతాపురం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా అగ్ని ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యల పురోగతిని తెలుసుకున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి తగిన సహాయం అందించాలని కోరారు. ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ శాఖ రూపొందించిన ఎల్నినోను సమర్థవంతంగా ఎదుర్కొందాం ప్రత్యేక సమాచార సంచికను అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న ఆయన ఆవిష్కరించారు. రాష్ట సమగ్రాభివృద్దికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగూరులో నిర్వహించిన ప్రకాశం బిజినెస్ ఎలైట్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట వ్యాప్తంగా భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. వివిధ జిల్లాలకు చెందిన హెవీ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల యజమానులు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను ఈరోజు కలిసి వారి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డుల ప్రధానోత్సవం రెండవ విడత కార్యక్రమం ఈరోజు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ము వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు గద్దె రాజేంద్ర ప్రసాద్, మాగంటి మురళీమోహన్ పద్మశ్రీ పురస్కారాలను స్వీకరించనున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ క్రీడల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రాచీన గ్రీస్ దేశంలో పుట్టిన ఒలింపిక్ క్రీడలు కొంతకాలం పాటు ఆగిపోయాయి. ఫ్రెంచ్ విద్యావేత్త పియర్ డి క్యూబర్టిన్ కృషి ఫలితంగా 1894 సంవత్సరం జూన్ 23వ తేదీన ప్యారిస్లోని సోర్బెన్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసీ ఏర్పాటైంది. అప్పటి నుండి ప్రతి ఏటా ఇదే రోజున ఒలింపిక్ దినోత్సవం జరుగుతోంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

Yes, Manu Mundam Sandre game cholo, Manu Studio lo time 3-5 cross up 3 seconds I pen anamata. So nen adigina question, just 2 minute things me intlo ila rendu nimishallo chestamani cheppe vankalu em entivi ani adigano. So first aithe naku Vijayawada nunchi Karuna message chesaru, మా పిల్లలు కానీ మా వారు కానీ ఫోన్ తీసేస్తా అంటారు, ఒక్క నిమిషం అంటారు. ఆ ఒక్క నిమిషం ఉంటుందండి, ఒక్క నిమిషంలో తీయరు. ఆ ఒక్క నిమిషం ఒక గంట అవుతుంది అంటూ మెసేజ్ చేశారు. ఇది మీ ఇంట్లోనే కాదు, ఇది నాకు తెలిసి మాక్సిమం అందరిళ్లలో ఈ కంప్లైంట్ ఉంటుందన్నమాట. ఆ ఒక్క నిమిషం మీరు అన్నట్టుగా గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, అలా అలా అలా వెళ్తూనే ఉంటుంది. అది చెప్పలేము ఎంతసేపట్లో తీస్తారనేది. అండ్ నెక్స్ట్ అయితే మనకి శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, నేను అలాగా అలాంటివి చెప్పను, మాట ఇస్తే మాత్రం తప్పను అంటున్నారు. ఆహా, మీలా ఉంటేనా సగం ప్రాబ్లమ్స్ తీరిపోతాయండి. ఓకే ఒక్కడు గారు. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్, ఈటింగ్ అండ్ బాతింగ్ ఇన్ వింటర్ సీజన్ అంటూ ప్రవల్యుక మెసేజ్ చేశారు. 2 నిమిషాల్లో చేస్తా అంటారు తవ్వదట. ఈ రెండు కూడా, తినడం ఇంకా స్నానం చేయడం. నెక్స్ట్ మా సుభద్ర గారు హైదరాబాద్ నుంచి, మా అబ్బాయి బ్రష్ చేస్తాను జస్ట్ 2 నిమిషాలు అంటాడు, కానీ ఎప్పటికీ చేయలేదు. ఎప్పటికీ చేయకపోతే ఎలాగండి, కొంచెం ఎప్పటికైనా చేస్తాడు కదా. ఆ కొంచెం అట్లీస్ట్ ఒక 1 అవర్ 1.5 అవర్ మేబీ లేచిన తర్వాత అలా అలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. స్పెషల్లీ ఫోన్ తీసిన తర్వాత అయితే అది అసలు ఇంతాక మనం మాట్లాడుకున్నట్టు ఎప్పటికేవో అవుతుందనమాట అది. ఎనీవేస్ నెక్స్ట్ అయితే శ్రీగిరి హరికృష్ణ గారు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి, 2 నిమిషాల్లో స్నానం చేసి వస్తా అంటాను కానీ అవ్వదు. ఓకే నెక్స్ట్ మా మనవరాలు కూడా 2 నిమిషాల్లో లేస్తా అని చెప్పి 20 నిమిషాలైనా లేవదండి అంటున్నారు రెడ్డిగూడెం నుండి పద్మావతి గారు. చెప్పాను కదా ఇలా వస్తూనే ఉన్నాయి కంప్లైంట్స్. ఎనీవేస్ నెక్స్ట్ ఏంటంటే, 2 నిమిషాలు కాదు శృతి, 20 నిమిషాలైనా కూడా లేవరు అంటున్నారు తరాలపల్లి గ్రామం నుంచి జీర్బోతల బూచయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే నెక్స్ట్ అయితే కనకారావు గారు పెడన్ నుంచి, బయలుదేరుతున్నాను 2 నిమిషాల్లో అంటారట. వాళ్ళు బయలుదేరరు, వాళ్ళు 1 అవర్ అయినా మన దగ్గరికి రారు, ఆ 2 నిమిషాలు ఎప్పటికవ్వవు. అండ్ నెక్స్ట్ హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్గా ఈ 2 నిమిషాల్లో బయలుదేరుతున్నా అనే ఒక కంప్లైంట్ యాక్చువల్గా మనకి ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఉంటుంది. ఇప్పుడే వచ్చేస్తున్నాను రా, ఆల్రెడీ బయట ఉన్నా అంటారు. వాళ్ళు బయట ఉండరు, ఆ బాత్రూంలో ఉంటారు అన్నమాట, అది మ్యాటర్. ఎనీవేస్ నెక్స్ట్ అయితే గిలేష్ గుర్ నుంచి, నరసింహ అండ్ మిగిలిన ఆటో డ్రైవర్స్ అందరూ, హనుమత్ ప్రణీష్ మల్లేష్ వీళ్ళంతా కూడా, మేము ముగ్గురం రా టీ తాగుదామంటే 2 నిమిషాల్లో వస్తా అంటారు మా ఫ్రెండ్ హనుమంతు, కానీ రారు అట్ట. అచ్చో ఓకే, పాపం ఆయనే పనిలో ఉన్నారో, రిద్దం చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఎనీవేస్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు, 2 నిమిషాల్లో లేచి బ్రష్ చేసుకుంటాను అంటారు మమ్మీ అంటారు, కానీ చెయ్యరు. అలాగే మా వారు కూడా 2 నిమిషాలు ఇంటికి వచ్చేస్తాను అంటారు, కానీ రారు అట. అయ్యబాబోయ్. ఓకే సో నెక్స్ట్ మలాన్బి కర్నూలు నుంచి, ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు చాలాసార్లు చెప్తాను నేను 2 మినిట్స్కి చేస్తాను అని అట. చెయ్యరుగా, నాకు తెలుసు చెయ్యరు, ఇలా చాలామంది చెయ్యరు. 2 నిమిషాలు అనేవి అంటే మేబీ ఇంటెన్షనల్గా కాకపోవచ్చు, ఏదైనా పనిలో పడి కూడా అయ్యి ఉండొచ్చు కొన్నిసార్లు, ఆఫ్కోర్స్ ఇంటెన్షనల్గా కూడా. ఎనీవేస్ నెక్స్ట్ పిల్లలేమో స్కూల్కి వెళ్ళేటప్పుడు, పెద్దలైతే బయటకు వెళ్ళేటప్పుడు అంటూ మెసేజ్ చేశారన్నమాట జిలానీ అయాన్ బేక్ సాజిద్ గౌస్ తిప్పనపల్లి నుంచి. ఓకే డాక్టర్ జిలానీ గారు. ఓకే సో మరి నెక్స్ట్ అయితే ఓకే ఆజు శృతి గారు, ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి అమలాపురం నుంచి, ఓకే నేను కూడా చెప్తాను బట్ ఆ టైంలో పూజ గదిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటాను అంటున్నారు. ఓహో ఓకే, పనుండి చేయలేకపోవడం అనేది ఓకే, అది కొంచెం రీజనబులే. బట్ మనం చాలా వరకు అది ఒక సాకుగాను ఒక వంకగాను చెప్తాం, 2 నిమిషాలు అనేది దాన్ని అలా వాడేస్తాం అనమాట. సింపుల్గా నేను 2 నిమిషాలు అని చెప్పాను, జనరల్గా 1 నిమిషం 5 నిమిషాలు ఇలాంటివి కూడా వస్తాయన్నమాట, 10 నిమిషాలు స్పెషల్లీ ఆ నిమిషాలు అవ్వవు, అది మ్యాటర్. ఎనీవేస్ నెక్స్ట్ అయితే ఏమండి కూరగాయలు తీసుకురండి అంటారు మా ఆవిడ, ఇదిగో 2 నిమిషాలు తీసుకొస్తాను అంటాను నేను అంటూ మెసేజ్ చేశారు కీర్తి రాజకుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి. మీరు ఇప్పుడు చెప్పేశారు, మీ వైఫ్ కనుక వింటూ ఉంటే రేడియోలో మీరు చెప్పేది వంక అని ఇప్పుడు తెలిసిపోతుందండి. అచ్చో మీ సీక్రెట్ చెప్పేశారు మాకు మీరు. ఎనీవేస్ దేవనూరు మజరా చిన్నంపల్లి గ్రామం నుంచి, అష్టదిగ్గజాలు ఫోన్ చేయడం ఫోన్ పే చేయడం ఏదైనా విషయం చెప్పుకున్నప్పుడు, ఇలాంటప్పుడు 2 నిమిషాలని సాకు చెప్తారట. ఓకే సో నెక్స్ట్ మెసేజ్, నా డాటర్ మార్నింగ్ లేపినప్పుడు 2 నిమిషాలు అంటూ 1 అవర్ చేస్తుంది అంటూ మెసేజ్ చేశారు శ్రీనివాస్ వర్మ.

బెంగళూరు నుంచి. ఓకే, ఇది చెప్పాను కదా, ఇది చాలా మందిలో ఉన్న బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ కంప్లైంట్ ఇది. నెక్స్ట్ కిరాణా షాప్కి వెళ్ళి రమ్మంటే 2 నిమిషాలు అని చెప్పి గంట తర్వాత వెళ్తాను అన్నారు గణేష్ కోనాపూర్ నుంచి. ఓకే, అప్పుడు కొంచెం ఇంట్లో దండకాలు అష్టోత్తరాలు శతనామా వాళ్ళు జరుగుతుంటాయి, అప్పుడు బయలుదేరుతాం, కొంచెం కదలిక వస్తుంది అనమాట మనలో. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్, మా పాప కూడా అండి రోజు కాలేజ్కి వెళ్తే లేవమ్మా అంటే డాడీ 2 నిమిషాలు, మళ్ళీ తర్వాత లేచి బయటకు వచ్చి సోఫాలో పడుకుంటుంది. ఇదేదో కొంచెం మనకి రిలేటెడ్గా ఉంది. ఎనీవేస్, మమ్మీ రాగానే డాడీకి చెప్పాను 2 నిమిషాలు అని చెప్పింది, చిట్కా ఇవ్వండి ఉంటే అంటూ మా పాపలు లేపడానికి అంటూ మెసేజ్ చేశారు. ఇంతకీ ఎవరు ఇది? ఓకే, ఎవరంటే మీ పేరు ఎక్కడ? ఓకే, మల్లికార్జున గారా, విజయవాడ నుంచి. ఎనీవేస్, నేనైతే ఏం చిట్కా చెప్తానండి, ఎందుకంటే నేను కూడా చేశాను కాబట్టి అది కొంచెం అలా లేచి మంచం మీద నుంచి లేచి వచ్చి సోఫాలో పడుకోవడం నాకు కూడా అలవాటు ఉంది. అండ్ ఇంకా అంతే, అంతకు దీనికి సొల్యూషన్ లేదు నా దగ్గర అయితే. ఎనీవేస్, కానూరు నుంచి తాతారావు గారు, ఏదైనా పని చేసేటప్పుడు మనం తొందర పడుతుంటే అయిపోయింది 2 నిమిషాల్లో అయిపోయింది అంటాం. ఎస్, ఇది కొంచెం పాజిటివ్గా తీసుకోవచ్చు మనం దీన్ని, 2 నిమిషాలు అయిపోతుందండి అని చెప్పినప్పుడు పాజిటివ్గా తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. దీనికి మనం కంప్లైంట్ అవసరం లేదండి, ఇది మంచి విషయమే. గుడ్ గుడ్, తాతారావు గారు. ఎనీవేస్, నెక్స్ట్ ఉడోకోండ నుంచి ఈశ్వరయ్య గారు, బజార్ వెళ్ళి కూరగాయలు తీసుకురమ్మన్నప్పుడు ఆహా, ఆ రోజు అసలు మార్కెట్కి వెళ్ళే మూడే లేదనుకోండి, స్పెషల్లీ ఆ 2 నిమిషాలు 2 రోజులేనవదు. అండ్ నెక్స్ట్ మెసేజ్, కొత్తగూడెం నుంచి అక్కుబాషా నూర్జహాన్, డ్యూటీ నుండి ఇంటికి వచ్చే టైం లేట్ అయినప్పుడు ఫోన్ చేస్తే 2 నిమిషాలు వస్తా అని చెప్పడం అట. కరెక్ట్, ఇలా చాలామంది చెప్పి ఇంటికి వచ్చి చాలా లేట్గా వచ్చి కొంచెం ఇబ్బంది పడే సందర్భాలు ఉంటాయి. ఎనీవేస్, నెక్స్ట్ షాప్ నుంచి అలసిపోయి వచ్చి కాసేపు అలా పడుకుందాం అని పడుకుంటే అన్నానికి పిలిచినప్పుడు 2 నిమిషాల్లో లేస్తా అని చెప్పి నిద్రపోతాను, ఆ రోజు నైట్ అన్నం తినకుండా ఒకటి నిద్రపోతుంటాను అని చెప్పారు పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. కదా, చాలా అలసిపోయినప్పుడు స్పెషల్లీ నిద్రపోతున్నప్పుడు అన్నానికి పిలిస్తే కనుక అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కాసేపు అలా పడుకుని పోదాం రే, ఇవాళ అన్నం కూడా వద్దు అసలు మనకి, మనకి నిద్ర ఫస్ట్, కాసేపు అలా రెస్ట్ కావాలి, మన నడుము అలా కాసేపు మన ఆరాంసే. చాలా మంచిది యాక్చువల్గా, బట్ అన్నం తినకుండా పడుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ట్రై చేయండి ఈసారి లేచి మళ్ళీ ఒక అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుని మళ్ళీ లేస్తాను అని చెప్పైనా పోనీ వాళ్ళకి 2 నిమిషాలు అని చెప్పకుండా నేను ఒక హాఫ్ అన్ అవర్లో లేస్తాను అని చెప్పి లేచి అన్నం తిని మళ్ళీ పడుకోండి. ఓకే, ఖాళీ కడుపుతో పడుకోవడం అంత మంచిది కాదు కదా. ఎనీవేస్, నెక్స్ట్ 2 నిమిషాలు ఆగిన శృతి గారు చెప్తాను అట. హా, సూపర్, ఇది వాంశీ ఫ్రమ్ తిరుపతి ఆదికోట చెప్పు. అండ్ నెక్స్ట్ మెసేజ్, నాది కాదు కానీ జనరల్గా షేర్ ఎక్కువగా యూజ్ చేస్తారు, పక్కనే ఉన్నా వచ్చేస్తున్నా అంటారు కానీ రారు అట. అయ్యయ్యో, ఎనీవేస్ ప్రవళిక మెసేజ్ అదే. నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం లతా ఫ్రమ్ ఉయ్యూర్, టీవీ ఆఫ్ చేయడం వింటర్ సీజన్లో స్నానం చేయడం ఈ రెండు కూడా 2 నిమిషాల సాకులే అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఇలా అయితే చాలా ఉన్నాయి, నేను ఒక చిన్న బ్రేక్ తీసుకుని అయితే చెప్తాను. ఈ బ్రేక్లో మీకోసం రాజాది గ్రేట్ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ప్లే చేస్తున్నా, ఎంజాయ్ లిస్నింగ్.

Yes, a beautiful song. It is Saru Sai Karthik music composition in the Kasala Syam Gari lyric. Ravi Teja, L. Revan, Saket Padana Pata. Raja the Great Sin Manichi Vinatravata, 317 cross up by 5 seconds. I pende mana Sunday show time. So, my next question answer Maniki Devi Renikunda Pinchapamincharu. Nene Tani Panlu Vaida Vestune Untanuata. Ante Miku Rendu Nivishal and a Wanka Bold Sarlu Kavalan Mata. Anyways, next day Maniki. ఓకే హరికృష్ణ గారు సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేశారు. 2 నిమిషాల్లో వంట చేస్తాను అని మావిడ అంటుందండి అంటూ మెసేజ్ చేశారు. ఇంకా నయమండి, మీ వైఫ్ 2 మినిట్స్లో వంట చేస్తాను అంటున్నారు. చాలా మంది చిటికలో వంట చేస్తా అంటారు. చేస్తారా ఏమిటి? చేయరు కదా. సో ఇది అలాంటిదే. సో నెక్స్ట్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి, మేము నిమిషాలు ఆగండి అనేవాళ్ళం, ఇప్పుడు సెకండ్లో చెప్తున్నారు శృతి అట. ఓకే, ఓ 2 సెకండ్స్ అని చెప్తున్నారా ఇప్పుడు మీరు? మీరే చెప్తున్నారా లేకపోతే ఇంకెవరైనా మీకు చెప్తున్నారా చిన్నమ్మాయి గారు? ఎనీవేస్, నెక్స్ట్ అయితే బయటికి వెళ్ళినప్పుడు 2 మినిట్స్ అంటాను అంటూ మెసేజ్ చేశారు ఎవరు? కాకాన్ నుంచి. ఓకే, చంద్రశేఖర్ గారు. అండ్ నెక్స్ట్ అయితే ఓకే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్మురిహరి గారు, యశోదా జానకి రాజు, మీరు అడిగిన దానికి 2 నిమిషాల్లో చెప్తాను అట. ఆహా, 2 నిమిషాలు గంట అయింది అంటారు చాలా మంది మన వాళ్ళు. ఎనీవేస్, కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక, వెన్నెలవల్లి, అనురాధ, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, మా పిల్లలు సెల్ చూడడానికి తీసుకొని 2 నిమిషాలు అమ్మా అని చెప్పి గంట అయినా ఇవ్వరు. ఈ కంప్లైంట్ కూడా చాలా మంది దగ్గర ఉంది. అండ్ నెక్స్ట్ మా పని చెప్పినప్పుడు ఓకే మా వనర్ అంటే ఏమిటో విజయవాడ భార్గవి మెసేజ్ చేశారు. 2 నిమిషాలు 10 నిమిషాలైనా చెయ్యను అంటూ. ఓకే, ఏదైనా పని చెప్పినప్పుడు అనుకుంటా. బహుశా మీ మెసేజ్ కొంచెం అర్థం కాలేదు నాకు భార్గవి గారు. ఎనీవేస్, నెక్స్ట్ హాయ్ హాయ్ అంటూ వివేక్ వివేక్ మెసేజ్ చేశారు. వివిధ భారతి ఫ్యామిలీ, ఈరోజు లేట్ అయ్యాను, ఏం క్వశ్చన్ వేశారు అట. ఓకే, ఇంతకీ తాడేపల్లి నుంచి నాగమణి గారా, హాయ్ హాయ్ అంటే వివేక్ అనుకున్నా, వివిధ భారతి క్వశ్చన్ తిప్పలా అది. ఓకే అండి నాగమణి గారు, మీరు నిజంగానే చాలా లేట్ అయ్యారు. యాక్చువల్గా నెక్స్ట్ నంద్యాల జిల్లా భానుముకుల గ్రామం నుంచి ఎంఎఫ్ఎస్ సర్దార్, ఓకే చెప్పిన మాట చేయడమే నాకు ఇష్టమట. ఓకే, మీరైతే 2 నిమిషాలు అని చెప్తే 2 నిమిషాలు చేసేస్తారనమాట. వెరీ గుడ్. అండ్ కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి ఒక ఎమోజీ పంపించారు. ఆశ్చర్యమో మరి అది, లేకపోతే ఆలోచిస్తున్నారో ఇంకా నాకైతే అర్థం కాలేదు. 2 నిమిషాలు టాపిక్ బాగుంది అంటూ నాసిక వేణు దేశాయిపేట నుంచి మెసేజ్ చేశారు. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. సో అదనమాట మ్యాటర్, జస్ట్ 2 మినిట్ థింగ్స్ అనే కంప్లైంట్స్ చాలా వచ్చేసాయి ఈరోజు. ఎనీవేస్, నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. యాక్చువల్గా రీసెంట్గా నేను ఫోన్ చూస్తున్నప్పుడే నాకు ఒక విషయం తెలిసింది. ఏంటంటే ఇలా నడవడం వల్ల మనకి క్యాలరీస్ బాగా ఖర్చు అవుతాయట, మోకాళ్ళకి మంచిదట, బ్రెయిన్ షార్ప్ అవుతుంట. ఎలా నడవడం వల్ల మీరు ఆలోచించి నాకు చెప్పండి. ఓకే, మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662488114 ఈ నెంబర్కి. ఇలా నడవడం వల్ల క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవుతాయట, మోకాళ్ళకి మంచిదట, బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుందట.

ప్రేమికుడు సినిమా నుంచి ఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో మనో అండ్ స్వనంతో పని సూపర్ సాంగ్ అయితే వినేశారు. 3:25 క్రాస్ అయిపోయి 43 సెకండ్స్ అయిపోయింది. సో మరి నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఇలా నడవడం వల్ల క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవుతాయి, మోకాళ్ళకి మంచిది, బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుందంట, సో ఎలా నడవడం వల్ల అని అడిగి ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. సో నాకు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్ అండి. సో మరి చాలా వరకు నాకు రైట్ ఆన్సర్స్ వచ్చాయని అనిపిస్తోంది. ఓకే సో వెరీ నైస్. తాడేపల్లి నుంచి నాగమణి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ లక్ష్మి ఫ్రమ్ గుంటూర్ స్లోగా నడవడం వల్ల అంటున్నారు, స్లోగా అయితే కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ప్రవల్లిక, కాళ్ళతో నడవడం వల్ల, ఆహా వెరీ నైస్, గుడ్ వన్ యాక్చువల్లీ, గుడ్ జోక్. అండ్ అదైతే కాదనమాట, అది కాదు రీజన్. ఓకే కాళ్ళతోనే ఎలా నడవడం వల్ల, కనకారావు గారు పెడన్ నుంచి మోకాళ్ళ మీద నడవడం వల్ల అంటున్నారు, కాదండి. అండ్ నెక్స్ట్ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదా నుంచి కరెక్ట్ ఆన్సర్, కానూర్ నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ విజయవాడ నుంచి కరుణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ శృతి గారు ఫాస్ట్ గా నడవడం వల్ల అంటూ మెసేజ్ చేశారు. ఇంతకు ఎవరు, శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి. నో అదైతే కాదు ఆన్సర్. అండ్ నెక్స్ట్ హర్నాథ్ బాబు ఫ్రమ్ ఏలూరు, క్యాట్ వాక్ లో నడవడం వల్ల అంటున్నారు, అది కూడా కాదండి. అండ్ నెక్స్ట్ మల్లికార్జున్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ భద్రేశ్వర్ చారి మేడ్చల్ అయ్యప్ప నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి కర్ణాటక. ఓకే సో ఏంటి, ఒక్క కాల్తో నడవడం వల్ల, అయ్యా బాబోయ్ కాదండి. అండ్ నెక్స్ట్ కర్నూలు ముజఫర్ నగర్ నుంచి అనురాధ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు, కాదు ఏ గురుకుంటూ నడిస్తేనా, అసలు కాదు. నెక్స్ట్ ఓకే సో లాంగ్ స్టెప్ వాకింగ్ వల్ల అంటూ బాలాజీ గారు మెసేజ్ చేశారు మలాంబి కర్నూలు నుంచి. నో అదైతే కాదు, బట్ మీ 2 ఆన్సర్స్ లో ఒకటైతే రైట్. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ కాదు కాదు కాదు కాదు ఏంటి, చిన్న చిన్న అడుగులు వేస్తూ వేగంగా నడిస్తేనా, యాక్చువల్గా మేబీ ఇది కొంచెం రైటేనేమో, బట్ నేను అడిగిన దానికైతే ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్ ఇది కాదు. అండ్ నెక్స్ట్ వైవీ రావు గారు జయలక్ష్మి తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి అప్హిల్ వాకింగ్, ఓకే మీరు అనే దాన్ని బట్టి యాక్చువల్గా ఈ అప్హిల్ వాకింగ్ అంటే ఏంటంటే కొంచెం మెల్లగా నడుస్తూ కొంచెం వేగంగా నడుస్తూ అది కదా. సో ఈ రెండు అంటే స్పీడ్ని పెంచుతూ తగ్గిస్తూ నడిచే వాకింగ్ని అప్హిల్ వాకింగ్ అంటారు, బట్ అదైతే కాదు. బట్ కానీ యాక్చువల్గా దాని వలన ఇప్పుడు నేను చెప్పిన ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా జరుగుతాయి. ఏదంటే క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవుతాయి, మోకాళ్ళుకి మంచిది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఒక రకంగా మీ ఆన్సర్ రైటే వైవీరావు గారు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ మెసేజ్ చేసినందుకు. అండ్ నెక్స్ట్ మెసేజ్ వీరేంద్రనాథ్ పటేల్ కుంకనూరు గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ విఖ్యాత్ చిత్తూరు నుంచి ఓకే రెగ్యులర్ వాకింగ్ చేయడం వల్ల అట, వాకింగ్ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది, బట్ నేను అడిగింది ఇలా నడవడం వల్ల జరిగే ఏమిటి. సో అదనమాట మ్యాటర్, నేను కొన్ని బెనిఫిట్స్ చెప్పాను కదా, అవి దేని వల్ల జరుగుతాయని అడుగుతున్నా. లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ కోనాపూర్ నుంచి గణేష్ రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి మీరు చెప్పిన ప్రయోజనాలు పవర్ వాకింగ్, రెట్రో వాకింగ్ లో ఉంటాయి అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో నేను చెన్నైలో ఉన్నప్పుడు అంటూ ఒకటి పంపించారు కదా, అది అది అది కావాల్సిన ఆన్సర్, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మనకి పవన్ ఓకే వివి రెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాష శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఓకే ఇంత అక్కట్లాగానే అప్హిల్ వాకింగ్, ఇంటర్వెల్ అప్హిల్ వాకింగ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ నుంచి రెట్రో వాకింగ్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ జాగింగ్ వలన అంటూ నాసిక్ వేణు ఏసాయిపేట నుంచి పంపించారు. అండ్ చక్కగా నిటారుగా అంటూ మెసేజ్ చేశారు జేర్పతులు బుచ్చయ్య గారు తరాలిపల్లి నుంచి. అండ్ కొత్తగూడెం యాకూబ్ బాషా నూర్జహాన్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రమేష్

శాంతి అనంతపురం నుంచి. కాళ్ళ వేళ్ల మీద నడవడం వల్ల యబాబోయ్, దానికి ఎంత ప్రాక్టీస్ కావాలండి. మేబీ దీనివల్ల ఏం జరుగుతుందో నాకైతే ప్రస్తుతానికి తెలియదు, కనుక్కుని చెప్పబడ్డ చెప్తాను. బట్ నా ఆన్సర్ అయితే ఇది కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ శృతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ పెదకాక నుంచి పద్మ మెసేజ్ చేశారు. ఏంటో రెండు మ్యాంగోస్ పంపించారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలే సీజన్ అయిపోతుందని చాలా బాధగా ఉంది, రెండు వచ్చాయి నా కోసం. అండ్ నెక్స్ట్ మెసేజ్ బ్రిస్క్ వాకింగ్ అంటూ దర్పణ సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూల్, ఓకే, అనంతపురం నుంచి అనురాధ గారు చిన్న చిన్న అడుగులు వేస్తూ అంటున్నారు. అండ్ మార్నింగ్ వాక్ నేచర్లో నడవడం వల్లేమో నేచర్ లోనే పీస్ఫుల్ గా ఉంటుంది అంటూ ప్రవల్లిక మెసేజ్. పెడన్ నుంచి ప్రభాకర్ రావు గారు గంగా భవాని రైట్ ఆన్సర్ పంపించారు. వేటపాలెం దగ్గర రామనగర్ బోటి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్మురారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ బడియంపేట రైట్ ఆన్సర్ వచ్చేసాయనమాట. అది మ్యాటర్. ఓకే, సో ఇంతకీ ఏంటది ఆ వాకింగ్ ఏంటి అంటే వెనక్కి నడవడం వల్ల, ఓకే, దీని వలన క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవుతాయంట, మోకాళ్ళకి మంచిదట, బ్రెయిన్ షార్ప్ అవుతుందట. ఇది నాకు రీసెంట్గా తెలుసు, అది మ్యాటర్. ఓకే, సో మరి కొంచెం ప్రాక్టీస్ ఉంటేనే ఇలా నడవాలి, జాగ్రత్తగా ఉండండి. ఓకే, చెప్పాను కదా అని అలా ముందే ట్రై చేసేట, ఓకేనా? సో మరి నెక్స్ట్ మూవీస్కి సంబంధించిన క్వశ్చన్ అయితే వచ్చేసింది. సో మరి నేను 5 సినిమా పేర్లు చెప్తాను, ఆ 5లో కామన్గా ఉన్నది ఏంటో నాకు చెప్పాలి, ఓకేనా? చాలా సింపుల్. సో 5 సినిమా పేర్లు ఏంటంటే, ఫస్ట్ ది సైనికుడు, నెక్స్ట్ సెకండ్ సినిమా స్పైడర్, థర్డ్ సినిమా మున్నా, ఫోర్త్ సినిమా వాసు, ఫిఫ్త్ సినిమా ఘర్షణ. ఘర్షణ మీన్స్ మన వెంకటేష్ గారి ఘర్షణ. ఓకే, సో ఈ 5లో కామన్గా ఉన్నది ఏంటో చెప్పండి. సో సైనికుడు, స్పైడర్, మున్నా, వాసు, ఘర్షణ. సో రైట్ నో మీ అందుకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, మరి ఫ్రమ్ ద మూవీ ఘటికుడు వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3. అండ్ నేను మీ ఆచి శృతి.

துண்டரி சினிமா நெஞ்சு சாய் கார்த்திக் மியூசிக் கம்போசிஷன்ல எம்எல்ஆர் கார்த்திகேயன் திவிஜா கார்த்திக் பண்ண சோ அவங்க வினேசாரு பரூரி சுப்பிரமணிய சர்மா கார்ி லிரிக்ஸ் அன்மாட்ட சோ 341 கிராஸ் அப்பை 27 செகண்ட்ஸ் அப்பைந்தி மன சந்திரி சந்திரி ஷோ டைம் சோ மரி நெக்ஸ்ட் வச்சின மெசேஜ் மனக்கு அக்கர்பாக்கு நுஞ்சி ரமகர் மெசேஜ் చేశారు ఓకే ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించేశారు అనమాట సూపర్ అండి బాగా గెస్ట్ చేశారు మీరు అండ్ నెక్స్ట్ ఎతిరాజం రమేష్ బాబు ఫ్రమ్ మచిలీపట్నం ఓకే సో ఇప్పటికీ కుదిరింది 2 నిమిషాలు ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నా ఇప్పటికి కుదిరింది అట ఆహా నేను వెళ్ళిపోయాక చెప్పుండాల్సింది మీరు ఎనీవేస్ నైస్ అండ్ నెక్స్ట్ నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి స్లో వాకింగ్ అంటూ ఇంతకటి క్వశ్చన్ ఆన్సర్ పంపించారు ఓకే సో మా నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఇప్పటి క్వశ్చన్ నేను అడిగిన అంటే ఇప్పుడు నేను 5 మూవీస్ నేమ్స్ ఇచ్చి అందులో ఉన్న కామన్ పాయింట్ ఏంటి అని అడిగాను కదా సో దానికి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు అండ్ నెక్స్ట్ కనకారావు గారు పెడ నుంచి కూడా రైట్ ఆన్సర్ కానూరు నుంచి తాతారావు గారు కాదు కాదు కాదు యాక్చువల్గా మీరు 2 సినిమాల్లో కామన్ పాయింట్ మహేష్ బాబు అని పంపించారు స్పైడర్ అండ్ సైనికుడు బట్ నేను అడిగింది నేను ఇచ్చిన 5 సినిమాల్లోనూ కామన్ ఏంటి అని అది ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ అయితే వచ్చేసింది పెదకాకాన్ నుంచి అనమాట పద్మ గారు ఓకే రైట్ ఆన్సర్ కాకపోతే మీరు ఎవరు అనేది పంపించలేదు పాయింట్ మాత్రం పంపించారు అండ్ నెక్స్ట్ మెసేజ్ తిరుపతి నుంచి వంశీ రైట్ ఆన్సర్ పంపించారు అండ్ నెక్స్ట్ సాయి తేజ చెన్నై నుంచి రైట్ ఆన్సర్ పంపించారు అండ్ నెక్స్ట్ మల్లికార్జున విజయవాడ నుంచి సైనికుడు అన్నారు ఏమిటి సైనికుడు కాదండి అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే కిరణ్ మయీ ఫ్రమ్ గుంటూరు రైట్ ఆన్సర్ పంపించారు అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఓకే మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి మున్నా కాదు అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆర్ వెంకట సుబ్బయ్య గారు లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి ఇంతకటి క్వశ్చన్ ఆన్సర్ ఓకే సో నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు సినిమాలకు సంబంధించిన క్వశ్చన్కి అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు అండ్ పద్మప్రియ వైజాగ్ నుంచి 5 సినిమాలు ఆర్మీకి సంబంధించినవి కదా అట ఆహా ఓకే సో మరి కాదు యాక్చువల్గా మీరు ఇంకొంచెం గెస్ట్ చేయండి అండ్ నెక్స్ట్ ప్రకాష్ రాజ్ యాక్టర్ అంటూ పంపించారు వైవీ రావు గారు జయలక్ష్మి తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి ఇది కూడా కాదు అండ్ నెక్స్ట్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట రైట్ ఆన్సర్ పంపించారు అండ్ భాస్కర్ పెడల్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి రామకార్తిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు ముజఫర్ నగర్ నుంచి పంపించారు అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎరుమలి సీత మహాలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు జిల్లా లొద్దిపల్లి నుంచి మధుమోహన్ గారు రైట్ ఆన్సర్ అండ్ ఎస్ భీమశ్రో గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ మనకి గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి పంపించారు లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే తరాలపల్లి నుంచి జేరుపోతుల బుచ్చయ్య గారు పంపించారు అండ్ నెక్స్ట్ మెసేజ్ కాళీ శ్రీనివాసరావు గారు కోదా నుంచి రైట్ ఆన్సర్ అండ్ నల్గొండ జిల్లా చెన్నంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ మెకానిక్ వెంకటాచలపతి ఓకే రైట్ ఆన్సర్ పంపించారు అండ్ మీరు 4 అంటున్నారు బట్ 5 సినిమాలు ఓకే 5 గురికి సంబంధించిన కామన్ పాయింట్ అదే మీరు ఆన్సర్ అయితే రైట్ పంపించారు అండ్ నెక్స్ట్ పెడలు జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కూడా రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ హాయ్ శృతి గారు అంటూ మురళి గారు మెసేజ్ హలో అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే రైట్ ఆన్సర్ వచ్చేసింది ఎవరంటే నందకం పాపారావు గారు టీ

నరసాపురం నుంచి. నెక్స్ట్ కోడుమూరు నుంచి శ్రీనివాసులు, జయశ్రీ, సుచిత్ర రైట్ ఆన్సర్, అండ్ మోహన్ రావు గారు, లీలావతి, అమృత, కప్పలదొడ్డి నుంచి రైట్ ఆన్సర్, హేమప్రియ గారు కూడా. అండ్ నెక్స్ట్ కర్ణాటక నుంచి ఓకే ఆటో డ్రైవర్స్ నరసింహ అండ్ మిగతా కొలీగ్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. పెడన్ నుంచి ప్రభాకర్ రావు గారు, గంగా భవానీ రైట్ ఆన్సర్, అండ్ దేశాయిపేట వేణు గారు కామన్ పాయింట్. ఎస్ అలా వాసు ఘర్షణ ఓకే మొత్తం అన్నిట్లోనూ ఎస్ ఉందంటారా? అన్నిట్లోనూ ఉందేమో కానీ మున్నాలో లేదు కదండి. ఎలా మిస్ అయిపోయారు మీరు? అయ్యో. అండ్ నెక్స్ట్ నరసింహారావు గారు దేవరకట్ల కొత్తగూడెం నుంచి రివెంజ్ అట. అయ్యో బాబోయ్, ఏదో పాయింట్ తీశారు మొత్తానికి బయటికి. ఎనీవేస్ నేను అడిగింది ఏంటంటే సైనికుడు, స్పైడర్, మున్నా, వాసు, ఘర్షణ ఈ ఐదు సినిమాల్లో కామన్ గా ఉన్నది ఏంటి అని అడిగాను. సో అవి ఉన్నది ఏమిటి అంటే హారిస్ జయరాజ్ గారి మ్యూజిక్ కంపోజిషన్ అనమాట. అదే మ్యాటర్. ఓకే సో ఈ క్వశ్చన్ ఇక్కడితో స్టాప్ చేసేయండి అండ్ ఆన్సర్స్ ఇంకా పంపించకండి పాత క్వశ్చన్స్ కి. ఓకే సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతా అండ్ మై ఫేవరెట్ క్వశ్చన్ ఇది. ఇవాటికి ఇదే ఆఖరి ప్రశ్న కూడా. ఇప్పుడు మనకి వాన అనగానే ఖచ్చితంగా కొన్ని విషయాలు గుర్తొస్తాయి. అందులో నాకైతే కాంబినేషన్ ఏం గుర్తొస్తుంది అంటే వాన పక్కన మంచూరియా, ఇంకో పక్కన రేడియోలో మంచి ఇళయరాజా గారి సాంగ్. ఇది నా ఫేవరెట్ కాంబినేషన్ ఒక వాన పడుతున్నప్పుడు. మరి మీ ఫేవరెట్ కాంబినేషన్ ఏంటి వాన వస్తున్నప్పుడు వానతో పాటుగా ఏమిటి? నాకు పంపించేసేయండి మీ ఆన్సర్ని 8662488114 ఈ నెంబర్కి అనమాట. ఓకే రైట్ నో మీ అందుకోసం లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ కేఆర్కే. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

సారంగు పాని జాతకం సినిమాని చూసే పై సాంగ్ అయితే వినేశారు. 355 క్రాస్ అయిపోయి 39 సెకండ్స్ అయిపోయింది మన సండే సండే షో టైం. సో మరి నాకైతే చాలా చాలా వాన కాంబినేషన్స్ అయితే వచ్చాయి, బట్ బిఫోర్ టు దట్ ఒక ఆన్సర్ అయితే వచ్చింది నాకు ఇంతకటి క్వశ్చన్ కి. మేడ్చల్ అయ్యప్ప నగర్ నుంచి భద్రేశ్వరి చారి గారు మెసేజ్ చేశారు, హారిస్ జయరాజ్ ఆన్సర్ తో పాటు ఆల్ ఆర్ తెలుగు మూవీస్ అట కామన్ పాయింట్. అర్రర్రర్రర్రే ఏమన్నా చెప్పారా, మొత్తానికి నవ్వించేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ స్మైల్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే అంటే ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి నేను ఏమడిగానంటే నాకైతే వాన అనగానే నాకు బాగా ఫేవరెట్ కాంబినేషన్ ఏంటంటే వాన ప్లస్ మంజూరియా ప్లస్ రేడియోలో మంచి ఇళయరాజు గారి పాట. అయితే మీ ఫేవరెట్ కాంబినేషన్ ఏంటి అని అడిగాను కదా. సో కుంకునూరు గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా నుంచి వానలో బజీల్ తింటూ అంటూ మెసేజ్ చేశారు వీరేంద్రనాథ్ పటేల్. ఓకే, సో మరి చాలా మందికి ఇదే కాంబినేషన్ ఇష్టం అన్నట్టుగా నాకైతే మెసేజెస్ వచ్చాయి. బజ్జీ పకోడీ వేడి వేడి వేడి వేడి వేడి చిక్కటి బర్లపాలతో చేసిన ఛాయ్ అట కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి. ఆహా, నాకు మీ మెసేజ్ చూడగానే ఛాయ్ చటక్కున తాగరో భాయ్ అని మన చిరంజీవి గారు పాట గుర్తొచ్చింది. ఏమన్నా చెప్పారో, ఎన్ని వేళ్లు పెట్టారు ఇక్కడ. ఎనీవేస్, నైస్ కాంబినేషన్ మీది కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. గ్యాంగ్ లీడర్ చిత్రంలో వాన వాన ఆ పాట తింటూ పక్కన పకోడీ ఇంకా మిరపకాయ బజ్జీలు ఉంటే ఆహా అంటున్నారు. ఓకే, నెక్స్ట్ నరసింహారావు గారు దేవరగడ్ల కొత్తగూడెం నుంచి వేడి వేడి ఉల్లి పకోడీ అంటున్నారు. ఎనీవేస్, మరి నెక్స్ట్ హాయ్ శృతి. ఒక మురళి గారు, మీరు మారరా, ఏదన్నా జరగని, ఎన్నైనా సంవత్సరాలు వెళ్ళిపోనివ్వండి, ఎన్ని నెలలు వారాలు అన్ని వెళ్ళిపోనివ్వండి, మీరు మాత్రం పాట పాట పాట అంటూనే ఉంటారా. ఎనీవేస్, భాస్కర్ పెడన్ నుంచి మిర్చి బజ్జీ అంటూ మెసేజ్ చేశారు. సింపుల్ గా చెప్పేశారు, నాకు వాను పడుతుంటే జస్ట్ బజ్జీ వేసుకోవాలనిపిస్తుంది శృతి అన్నట్టు. ఎనీవేస్, సేమ్ ఇదే ఆన్సర్ తోటి బజ్జీలు తింటూ అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఓకే, ఇది దాటి ఎవరైనా చెప్తారేమో చూస్తున్నాను నేను. ఎనీవేస్, నెక్స్ట్ ఎస్ భీమేశ్వరరావు గారు పెడన్ నుంచి వానతో పాటు మంచి బిర్యానీ, ఆహా అది కూడా మంచి నాన్ వెజ్ బిర్యానీ అట. ఎనీవేస్, కనకారావు గారు పెడన్ నుంచి వేడి వేడి పకోడీ అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సాంగ్స్ అంటూ మెసేజ్ చేశారు. అదిరిపోయిందండి మీ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు వేడి వేడి ఉల్లిపాయ పకోడీ మిరపకాయ బజ్జీ టీ లేదా కాఫీ అంటున్నారు. ఆహా ప్రశాంతం. నెక్స్ట్ నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి మిరపకాయ బజ్జీస్ టీ అంటూ మెసేజ్ చేశారు. ఓకే, కాంబినేషన్ ఫుల్ఫిల్ చేశారు మొత్తానికి. నెక్స్ట్ కురిసింది వాన నా గుండెలోనా అనే పాట వింటూ అంటూ మెసేజ్ చేశారు దమ్మోజి వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట చిత్రియాల గ్రామం నుంచి. ఓకే, అది వింటూ ఏదైనా తింటే ఇంకా బాగుంటుందేమో, ఆలోచించండి. అండ్ నెక్స్ట్ వాన ఇంట్లో పకోడీ కానీ లేకపోతే పాప్కార్న్ కానీ అంటూ నాసిక వేణు దేశాయిపేట నుంచి. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్, వాన వచ్చినప్పుడు వానకు తడిసి చలిగాలికి ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది. కాల్చిన మొక్కజొన్న కంకులు కావచ్చు, బజ్జీలు పకోడీ కావచ్చు, ఇలా రకరకాల తినాలనే ఐడియాస్ వచ్చేస్తుంటాయి ప్రతి ఒక్కరికి అంటూ పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్. మీరు చెప్పడమేమో కానీ మీ మెసేజ్లో నాకు అవన్నీ చూసినప్పుడు ఒక్క నిమిషం నోరూరిపోయింది సుమి. ఎనీవేస్, నెక్స్ట్ కొత్తగూడెం నుంచి యాకూబ్ భాషా గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వేడివేడి పకోడీ తింటూ కాఫీ తాగడం అంటూ మెసేజ్ చేశారు. వెరీ నైస్. అండ్ నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుంచి పాత మెలోడీస్ పాటలు వింటూ మిరపకాయ బజ్జీలు తింటాం, ఆహా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే, ఇలాంటి పాటలు కదా బాగా ఉంటాయి, స్పెషల్లీ వాన పడుతున్నప్పుడు ఇలాంటి పాటలు. అండ్ మీకు ఒక విషయం తెలుసా, నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ లో ఒకటి ముద్దబంతి పూలతో అని ఒక పాట ఉంది మనకి, మన సీనియర్ ఎన్టీఆర్ గారిది. అందులో జస్ట్ సింపుల్ మ్యూజిక్ ఉంటుంది, అసలు హడావుడే ఉంటుంది ఆ మ్యూజిక్లో. అండ్ లిరిక్స్ చాలా క్లియర్గా వినిపిస్తూ ఉంటాయి. నాకు ఆ పాట అంటే ఎంత ఇష్టం అంటే చాలా అనమాట. అండ్ అలాంటి పాటలు వినాలని ప్రశాంతంగా కూర్చొని ఏమంటారు. అండ్ నెక్స్ట్ మిర్చి బజ్జీ అండ్ పకోడాస్ అంటూ వైవి రావు గారు జయలక్ష్మి తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ మీరు తినండి శృతి అంటూ నాకు పకోడీలు పంపించారు. ఎవరు ఇంతకీ పెద్ద కాక నుంచి పద్మ గారు, థ్యాంక్ యూ సో మచ్, మంచి ఆకలి మీద ఉన్నాం అసలే. ఎనీవేస్, కొన్ని ఇంకా ఆన్సర్స్ ఉన్నాయి, మరి స్టూడియోలో టైం చూసి ఎగ్జాక్ట్ గా 4:00 అయిపోయింది కాబట్టి మీ ముందుకు వచ్చేస్తున్నాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్ట మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 80కి పైగా ఎజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వివిధ ప్రాంతాల్లో పెట్టుబడుల స్థాపనకు ప్రాధాన్యతనిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, రాజధాని అభివృద్ది, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న దాదాపు 34,000 కోట్ల రూపాయల పెట్టుబడుల స్థాపన ద్వారా 35,000 ఉద్యోగాల కల్పన సంబంధించిన నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదించింది. ఉండవల్లిలో 426 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పన, ఏపీ జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణానికి 139 కోట్ల వ్యయంతో పనులు చేపట్టడం తదితర నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం వేసింది. పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీలో ఇకపై డీజిల్ బస్సులు కొనుగోలు చేయబోమని, పర్యావరణ హితంలో భాగంగా ఎలక్ట్రిక్ సీఎన్జీ బస్సులకే ప్రాధాన్యం ఇస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖను సంపూర్ణంగా ప్రక్షాళన చేసి ఆంధ్రప్రదేశ్ను నూతన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దామని దేవాదాయ శాఖ మంత్రి ఆనో రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా జిల్లా ఎస్పీ పరిధిలో ఉన్న పెనమలూరు, కంకిపాడు, గన్నవరం, ఆత్కూరు, ఉంగటూరు, ఉయ్యూరు టౌన్, రూరల్, పమిడిముక్కల, తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లను ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

TFM 101.3. Yes, exactly. In studio lo time 4-2 cross up 59 seconds ayipindi and maniki next message Jeremil Sita Mahalakshmi garu Amlapuram nunchi pamincharu. Bayita vaanu padutunte intlo kochin TV lo cinema chustunte baaguntundi. Vaanuku mundu vache smell kuda chaala baaguntundi antu message chesaru. Okay, so me favorite aithe cinema chuttam anamata vaanu padutunappudu. And next Kannur jilla Lodipalli nunchi Madhumohan. Vaanu vastunappudu bayita arasin battalu thoraga teesayadam gurtostundanta. Okay, vaanu vache mundu వాతావరణం ఒకలా మారడం, వాన స్టార్టింగ్ లో వచ్చే స్మెల్, ఆ వాన సౌండ్, ఇవన్నీ విజయవాడ ఆకాశవాణిలో వచ్చే సాంగ్స్, ఇంట్లో వేడివేడి బజ్జీలు, అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా చెప్పారు, అసలు మొత్తం కనిపించేసింది ఆ సీనరీ అంతా నాకు. వెరీ నైస్. నెక్స్ట్ పెద్ద జోగానందరావు కాలనీ చప్పల్ రాజు గారు, వర్షం పడే సమయంలో ఒక పక్క వేడివేడి పకోడి తింటూ మరో పక్కన ఇళయరాజా గారి సంగీతంలో బాలు గారు పాడిన పాట వింటూ ఉంటే ఉంటుంది అంటున్నారు. అదే మ్యాటర్, అలా తింటూ ఉంటే నిజంగానే ఉంటుంది, అదిరిపోతుంది. నెక్స్ట్ లతా ఫ్రమ్ ఉయ్యూర్, పకోడీలు సమోసాలు లేదా కాల్చిన కండి, వీటితో పాటు అల్లం లేదా పుదీనా వేసిన వేడి వేడి టీ, కిటికీలోంచి వర్షాన్ని చూస్తూ మంచి సంగీతం. ఆహా, అద్దరు కొట్టేశారు. రామనగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం గారు, వేడిగా ఉన్న తినిబండారాలు తినాలనిపిస్తుంది, వేరుశనగ పప్పు నూనె పోకుండా వేపుడు ఉంటే ఇష్టం అంటూ మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ వానొచ్చినప్పుడు అలా జరుగుతుంది మేడం శృతి గారు అంటున్నారు. రఘుబీర్ సింగ్ సుగ్నాబాయి ఏలూరు నుంచి, ఎలా జరుగుతుందండి, గ్యాప్ పెట్టారేంటి మీరు, గ్యాప్ పెట్టారా వచ్చిందా. ఎనీవేస్, నెక్స్ట్ అయితే వాను పడుతుండే వేడి చాయ్, వేడివేడి మిరపకాయ బజ్జీలు, పకోడీలు, మొక్కజొన్నలు, అబ్బాబా. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాలచంద్ర మెసేజ్. వేడివేడి గారెలు, ఆహా ఎవరండి మీకు వర్షం వచ్చినప్పుడు గారెలు వేసి పెట్టేది. శేఖర్ పద్మ కాకాన్ నుంచి, అది మ్యాటర్, చక్కగా ఇంట్లో అలా వేసి పెడుతుంటే తింటూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట లైఫ్ ని. నెక్స్ట్ మిర్చి పకోడి అంటూ న్యూస్ వినడం చూడడం, గణేష్ కోనాపూర్ నుంచి. మీరు చాలా డిఫరెంట్ గా చెప్పారు సుమి, ఎవరైనా మ్యూజిక్ వింటాము అంటారు, న్యూస్ వినడం అనేది ఫస్ట్ టైం వింటున్నాను, అది కూడా బాన పడుతున్నప్పుడు. ఓకే, ఒప్పుకుంటాను మీరు వార్తలను ఇష్టపడతారని. అండ్ నెక్స్ట్ అయితే మనకి ఎంఎంఎస్ నివాస్ నల్లపాటి గుంటూరు నుంచి మెసేజ్ చేశారు.

0: హాయ్ శృతి అంటూ హలో అండి. నెక్స్ట్ భాను కురుస్తూ ఒకవైపు శృతి, ఓకే మాటలు వింటూ ఉండాలనిపిస్తుంది అట. అర్రే రే రే, ఓకే. నెక్స్ట్ బాణ, ఇంకా మంచి మెలోడీ సాంగ్స్, మిరపకాయ బజ్జీలు, ఇంకా ఇంకా ఇంకా అంటూ చాలా వచ్చేసాయి మనకి. పద్మప్రియ వైజాగ్ నుంచి నెక్స్ట్ కానూరు తాతారావు గారు, వర్షం రావడం ఆ సీజన్లో కరెక్ట్ గా కొంతమంది కొన్ని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు బయటకు వెళ్ళాలి, వర్షం వస్తుంది, అలాగే కొంతమందికి ఓకే ఓకే ఓకే వర్షం ఆడుతూ ఉంటారు, వాళ్ళని వర్షంలోకి వెళ్లకుండా చూడాలి. ఇవన్నీ మామూలుగా పంపించాను, ఏమనుకోద్దు శృతి గారు అంట. నేను మంచి కాంబినేషన్స్ చెప్పండి అంటే మీరు కష్టాలు కన్నీళ్లు పంపించారే, అచ్చచ్చో. ఎనీవేస్, నెక్స్ట్ వర్షంలో స్లోగా బండి మీద కనీసం 20 కిలోమీటర్లు ప్రయాణించాలని ఇష్టమట. ఇప్పుడు శాంతి దగ్గర నుంచి ఒకే ఒకడు స్లోగా వెళ్ళండి, కొంచెం స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, జాగ్రత్త. ఓకే. సో నెక్స్ట్ మర్మరాలు మసాలా తినాలనిపిస్తుంది అంటున్నారు మోహన్ రావు గారు. లీలావతి, హేమప్రియ, అమృత, కపల్ దొడ్డి నుంచి వానలు బజ్జీలు ఎవరైనా తింటారు. ఐస్ క్రీమ్ తినేవాళ్ళ రేంజ్ ఉంటుంది శృతి, వాయిస్ ఉండాలి, నువ్వే నువ్వే మూవీ డైలాగ్ అట. ఆహా, కరెక్టే. అండ్ నెక్స్ట్ కోడుమూరు నుంచి శ్రీనివాసులు, జయశ్రీ, సుచిత్ర, వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకుని తినడం అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, వర్షం పడుతున్నప్పుడు బీచ్ దగ్గర నుండి మిక్స్చర్ తింటుంటే అంటూ శ్రీ విశాఖపట్నం నుంచి మెసేజ్. అండ్ వేరుశనగకాయలు తింటూ ఉంటుంది అంటున్నారు ఎవరింతకీ పాపారావు గారు. టీ నర్సాపురం నుంచి, హాయ్ శృతి మేడం, బాగా చూసే ఎఫ్ఎంలో సాంగ్స్ వింటే చాలా బాగుంది మేడం అంటూ మెసేజ్ చేశారు పద్మజ గారు. ఓకే. నెక్స్ట్ మిర్చి బజ్జీ ఇష్టం అంటున్నారు తిరుపతి నుంచి శ్యామల. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, రమేష్ మెకానిక్ వెంకట చలపతి ఏమనంటే వర్షం పడుతున్నప్పుడు మిరపకాయ బజ్జీలు. ఓకే, ఇంకా ఇంకా ఇలా ఇలా చాలా చాలా మెసేజెస్ వచ్చాయి. అనంతపురం హౌస్ బోర్డింగ్ కాలనీ నుంచి పంపించారు టైలర్ రమేష్. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి గారు అంటూ దొడదేవరపాడు నుంచి అనమాట. ఓకే, మన ఎఫ్ఎం వింటూ సాంగ్స్ వింటూ వేడి వేడి పకోడీ తింటూ అంటూ చాలా మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి గారు, నాకు వర్షం లో తడుసు మీ మాటలు అండ్ జయశ్రీ గారి పాటలు, క్రిష్ మాటలు మాటలు పాటలు ఇవన్నీ ఇష్టం అంటూ సుధా కొత్తగూడెం నుంచి. థ్యాంక్ యూ సో మచ్, అందరినీ మొత్తాన్ని కలిపారు. ఉరైకోడ్ నుంచి ఈశ్వరయ్య గారు, వర్షం భూమి మీద పడినప్పుడు వచ్చే వాసన ఆస్వాదిస్తూ పల్లీలు తింటే బాగుంటుంది అంటున్నారు. అండ్ ఓకే, ముజఫర్నగర్ నుంచి రామకార్తిక్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మేము మా పిల్లలు వర్షం వచ్చినప్పుడు తడుస్తూ పేపర్ పడవలు వదులుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆహా, మీరు గేమ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట, వెరీ నైస్. అండ్ గుడ్ ఈవినింగ్ మేడం అంటూ పూరి విత్ ఆనియన్ అంటూ దివ్య అనంతపూర్ నుంచి. ఓకే, సో మొత్తానికి కాదండి, ఇలా టోటల్గా సందడి సందడి వివిధాల్లో కూడా వచ్చేసింది. సో మరి అది అలా అంత ఎంజాయ్మెంట్ ఉంది కాబట్టి అలా ఈరోజు షో కొంచెం డ్రాగ్ అయిపోతుంది అనమాట. ఎనీవేస్, మరి అయితే వివిధాల్లో కూడా వచ్చేసాం కాబట్టి ఈరోజు వివిధాల్లో స్పెషల్ ఏంటి చెప్తాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుని స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. ఎస్, మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 4:08 అయిపోయి 50 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మనం వివిధాల్లోకి వచ్చేసాం. సో ఈ రోజు వివిధాల్లో స్పెషల్ ఏంటో చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా మన తెలుగు సినిమాలో లిరిక్స్ అంటే జస్ట్ పదాలు మాత్రమే కాదు, ఎమోషన్స్ కి అడ్రస్ అని చెప్పాలి. మరి అలాంటి మ్యాజికల్ లిరిసిస్ట్ మనకి చాలా మంది ఉన్నారు, వాళ్ళలో ఒకరు కందికొండ గారు అనమాట, డాక్టర్ కందికొండ గారు. సో వరంగల్ నుంచి వచ్చిన రైటర్ అనమాట ఆయన. సింపుల్ వర్డ్స్ తో ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్స్ ని క్రియేట్ చేశారు ఆయన. లవ్ అయినా, పెయిన్ అయినా, యూత్ ఎమోషన్స్ అయినా, ఆడియన్స్ హార్ట్ ని డైరెక్ట్ గా టచ్ చేసే స్టైల్ అయింది. సో 100 తెలుగు ఫిలిమ్స్ లో 1000+ పాటలు రాశారు మన ఆయన. సో మరి ఆయన కెరీర్ స్టార్ట్ అయింది ఏ సినిమాతోనో తెలుసా? ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో, మళ్ళీ కూయవే గువ్వ సాంగ్ తో. సో మరి మాట్లాడుకుందాం ఆయన గురించి. అండ్ ఆయన పాటలు కూడా మీ అందరి కోసం ఈ రోజు లిరిసిస్ట్ స్పెషల్ లో వినిపించేస్తాను. మరి రైట్ నౌ హరిహరన్ గారు, కౌశల్య గారు పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

బాగా కనిపిస్తుంటాయి అన్నమాట. సో ఆయన రాసిన లిరిక్స్ వింటుంటే మన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ గుర్తొస్తూ ఉంటాయి. అందుకే ఆయన పాటలు జనరేషన్స్ మారినా కూడా ఎవర్ గ్రీన్ గా అనిపిస్తున్నాయి. సో అదే మ్యాటర్. సో మరి నెక్స్ట్ అయితే సత్యం సినిమా నుంచి శంకర్ మహాదేవన్ పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ ఇది వివిధ.

పోకిరి సినిమా నుంచి నిహాల్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మణి శర్మ గారు. మ్యూజిక్ కంపోజిషన్ కందికొండ గారి లిరిక్స్ అనమాట. సో యాక్చువల్ గా అండి, ఒక పాట హిట్ అవ్వాలంటే ట్యూన్ ఒక్కటే కాదు, ఆ ట్యూన్ కి లైఫ్ ఇచ్చే లిరిక్స్ కూడా చాలా బాగున్నారు. మరి అలాంటి లైఫ్ ని మన తెలుగు సినిమాకి ఇంకా తెలుగు సినిమా పాటలకి కూడా యాడ్ చేసిన లిరిసిస్ట్ లో ఒకరు కందికొండ గారు. సో మరి ఆయన సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే డీప్ ఎమోషన్స్ ఆయన పాటల్లో

లవ్లీ సినిమా నుంచి రంజిత్ అండ్ సాయంధవి పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి ఈ రోజు వివిధలో కందికొండ గారు రాసిన పాటలు ఏంటో ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ అయితే నీది నాది ఒకే కథ సినిమా నుంచి చిన్మయ్య శ్రీపాద పాడిన పాట ప్లే చేస్తున్నాను. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ కంపోజిషన్, కందికొండ గారు లిరిక్. లవ్లీ సాంగ్ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ, ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సదా మే సేవలో సినిమా నుంచి అభిజిత్ అండ్ సునీత పాడిన పాట వందే మాత్రం శ్రీనివాస్ గారి లిరిక్స్, ఐ మీన్ మ్యూజిక్ కంపోజిషన్ అండ్ కందికొండ గారి లిరిక్స్ అనమాట. 4:40 క్రాస్ అయిపోయి 40 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం వివిధ ప్రోగ్రామ్ లో. మరి ఇప్పుడు విన్న సాంగ్స్ లాంటి లవ్ సాంగ్స్ రాయాలన్నా, ఫ్రెండ్షిప్ సాంగ్స్ రాయాలన్నా, మాస్ బీట్ కి ఎనర్జీ ఇవ్వాలన్నా, ఎమోషనల్ సిచ్యువేషన్స్ ని హార్ట్ టచింగ్ గా చెప్పాలన్నా, అసలు కందికొండ గారు సూపర్బ్ గా చెప్తారనమాట ఆయన లిరిక్స్ లో. సో మరి

స్పెషల్ థింగ్ ఏంటంటే ఆయన లిరిక్స్ లో ఒకటి తెలుగు సాహిత్యం ఉంటుంది, అలాగే ఇవాల్టి యూత్ కి కనెక్ట్ అయ్యే ఫ్రెష్నెస్ కూడా ఉంటుంది. సో అందుకే ఆయన పెన్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. అండ్ మరి ఆయన సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే రాలేదు, బట్ లిటరేచర్ మీద ఉన్న ప్యాషన్ తో లిరిక్ రైటింగ్ స్టార్ట్ చేసి తర్వాత టాలీవుడ్ లో తన ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు. మరి బ్యూటిఫుల్ లిరిసిస్ కందుకొండ గారి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ అయితే చిరుత సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, కేకే అండ్ సునీత పాడిన పాట అనమాట. లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

చెప్పాను కదండి, కొన్ని పాటలు మనం వింటాం, కొన్ని పాటలు మనల్ని వినేలా చేస్తాయని. అలాంటి పాటలు రాయడంలో కందికొండ గారు మో స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. అనుదీప్ దేవ్ పాడిన పాట విన్నారు, లచ్చి సినిమా నుంచి, సురేష్ యువన్ మ్యూజిక్ కంపోజిషన్ అనమాట. 4:50 అయిపోయింది మన టైం, సో ఇవాటికి వివిధ అయితే ఇక్కడితో అయిపోయింది. మరి నెక్స్ట్ లిరిక్స్ అనేవి పేపర్ మీద రాసిన అక్షరాల్లా కాకుండా దాన్ని ఫీలింగ్స్ గా మార్చిన కందికొండ గారి బ్యూటిఫుల్ సాంగ్స్ విని ఎంజాయ్ చేశారు కదా. మరి రేపటి వివిధ కూడా మీకోసం రెడీగా ఉంటుంది. బట్ రైట్ నౌ ఆర్జే చేతన్ రెడీగా ఉన్నారు వెన్నెల ప్రోగ్రామ్ తో. మరి మీ శృతి టాటా బై బై చెప్పేసి టైం కూడా అయిపోయింది. మళ్ళీ మనం త్వరలోనే ఇదే రోజున ఎగ్జాక్ట్ గా కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి సైనింగ్ ఆఫ్. వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: Hello dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. పేదరికం అనేది ఓ నిర్దిష్ట జీవన ప్రమాణాలకు అవసరమైన ఆర్థిక వనరులు మరియు అవసరాలు లేని స్థితి. పేదరికం విభిన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలు, ప్రభావాలను కలిగి ఉంటుంది. గణాంకాలు లేదా ఆర్థిక శాస్త్రంలో పేదరికాన్ని అంచనా వేసేటప్పుడు రెండు ప్రధాన చర్యలున్నాయి. సంపూర్ణ పేదరికం అనేది ఆహారం, దుస్తులు, నివాసం వంటి ప్రాథమిక వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి అవసరమైన మొత్తంలో ఆదాయాన్ని పోలుస్తుంది. ఒక వ్యక్తి కనీస స్థాయి జీవన ప్రమాణాలను అందుకోలేనప్పుడు సాపేక్ష పేదరికం కొలుస్తుంది. అదే సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇతరులతో పోల్చబడింది. సాపేక్ష పేదరికం యొక్క నిర్వచనం ఒక దేశం నుండి మరో దేశానికి లేదా ఒక సమాజం నుండి మరొక దేశానికి మారుతూ ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ పేదరికంలో జీవించే వ్యక్తులు లేదా పేదరికంతో పోరాడే వ్యక్తులు ప్రతిభావంతులైనప్పటికీ వారు తమ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోలేరు. అభివృద్ధి దిశగా ప్రపంచం నడుస్తుంటే మన దేశంలో పేదరికం కనబడుతుందని అంటారు. మన దేశ సమస్యల్లో ఇదొక సమస్య. దీన్ని తొలగించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా పూర్తిగా ఈ సమస్య నుండి దేశం బయటపడుతున్నట్టుగా చెప్పడం గమనార్హం. పేదరికం అంటే తినడానికే సరైన ఆహారం సముపార్జించుకోలేని స్థితిలో జీవనం సాగించేవారు కూడా ఉండడం, అయితే దేశంలో తిండి కోసం యాచన చేసేవారు ఉండడం జరుగుతుంది. ఇంకా సంపాదన కూడా చాలక అప్పుల బాధలో ఉండే కుటుంబాలు కూడా మనకు అనేకంగా ఉంటాయి. ఇలాంటి దేశంలో పేదరిక నిర్మూలన చేయడానికి రకరకాల చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ముందుగా ఉపాధి కల్పన, చేతి వృత్తుల ప్రోత్సాహం, చిన్న వ్యాపారులకు చేయూత. చిన్న చిన్న వ్యాపారస్తులకు ఆర్థికమైన కష్టాలుంటాయి. వారు తాము నిర్వహిస్తున్న వ్యాపారంలో ఎక్కువ నష్టం వాటిల్లితే వారు వ్యాపారం కొనసాగించలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారికి చేయూతనిచ్చే విధంగా ఉండాలి. చేతి వృత్తులు చేసేవారు మనకు అధికంగా ఉంటారు. అలా చేతి వృత్తులను ప్రోత్సహించే విధంగా తగు చర్యలుండాలి. కష్టం చేసుకుని జీవించే వారికి ఒక రోజు పని ఉండి 4 రోజులు పని లేకపోతే వారి సంపాదన వారి కుటుంబ పోషణకు కూడా సరిపోకపోవచ్చు. అలాంటి వారు పేదరికంలోనే ఉన్నట్టు. కాబట్టి కష్టం చేసుకునే వారికి ప్రతిరోజు పని ఉండే విధంగా తగు చర్యలుండాలి.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: చదువుకున్న వారికి వారి అర్హతకు తగ్గట్టు ఉపాధి లభించాలి. అప్పుడే చదువు పూర్తి చేసుకున్న వారు తమ కుటుంబ సభ్యుల సంపాదనపై ఆధారపడకుండా తాము కూడా సంపాదిస్తూ కుటుంబ అవసరాలు ఆర్థికంగా సహాయపడగలరు. మహిళలకు ఇంటి నుండి పనిచేసుకునే ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇంట్లో ఉండే మహిళలు కూడా తీరిక సమయాల్లో పనులు చేసి ధనం కూడబెట్టడం వల్ల కుటుంబానికి ఆర్థిక భారం తగ్గుతుంది. అన్ని కుటుంబాలు కూడా ఆర్థికంగా బాగుంటే వారు చెల్లించే పన్నుల రూపంలో ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతుంది. కావున కుటుంబాలకు ఆర్థిక భారం పెరగకుండా దేశంలో అందరికీ ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చర్యలుండాలి. చాలా మందికి ఉపాధి అవకాశాల గురించి అవగాహన లేకుండా ఉంటారు. కొందరు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కొరకే వేచి చూస్తూ ఉంటారు. అలా కాకుండా అందరికీ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల గురించి సమాచారం తెలిసేలాగా ఉండాలి. ప్రజలలో చిన్న చిన్న పెట్టుబడులతో వ్యాపార అవకాశాల గురించి అవగాహన పెంచాలి. బ్యాంకుల్లో లభించే లోన్ల గురించి అవగాహన కల్పించాలి. ఉపాధి కోసం వేచి చూడడం కన్నా ఉపాధి అందించే ఒక ఆలోచన చేయడం గొప్ప అనే ప్రేరణ వీడియోలు ప్రచారం చేయాలి. కేవలం తన ఇష్టమైన ఉద్యోగం కోసం కాకుండా అంది వచ్చిన అవకాశం పట్టుకుని ఆర్థికంగా స్థిరపడడం ప్రధానమనే అంశం గురించి మరింత అవగాహన యువతలో పెంచాలి.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951525

0: 2270399 నంబర్ మరోసారి 09515227039. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. ఒక వ్యక్తి సంపాదన కన్నా వ్యక్తుల సంపాదన వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుంటున్నట్టుగానే కుటుంబాల ఆర్థిక వృద్ధి వల్ల దేశాభివృద్ధి ఎలా అవుతుందో అవగాహన యువతలో పెంచాలి. ఉత్పత్తి చేసే వ్యవస్థలు, సేవా సంస్థలు, సమాచార సంస్థలు, ఇలా వివిధ వ్యవస్థలు, వాటి వల్ల ఉపయోగాలు అవగాహన యువతలో పెంచాలి. ముఖ్యంగా వ్యక్తికి గాని కుటుంబానికి గాని ఆర్థిక క్రమశిక్షణ ఎంత అవసరమో యువతలో అవగాహన కల్పించాలి. ఉపాధి కోసం చూడటం కాదు, ఉపాధి అందించే వ్యవస్థనే స్థాపించిన గొప్ప వ్యక్తుల గురించి యువతలో అవగాహన కల్పించాలి. యువతకు అవగాహన, పిల్లలకు చదువు, కుటుంబ పోషకాల ఉపాధి వంటి చర్యల వల్ల భవిష్యత్తులో పేదరికం అంతరించడానికి సహాయపడుతుందంటారు. మీరు పేదవారిగా పుట్టినట్లయితే అది మీ తప్పు కాదు, అయితే మీరు పేదవారిగా చనిపోతే ఖచ్చితంగా అది మీ తప్పు. ఎంత మోటివేషనల్ కోట్ కదండి. పేదవారిగా ఎలా పుడతారో మనకు తెలియదు, ఒక్కోసారి పరిస్థితుల ప్రభావం వల్ల. కానీ ఒక్కోసారి ఈ భూమి మీద పుట్టాక, మనం అన్నీ తెలుసుకున్నాక, మన శక్తిని ఉపయోగించి మనం అనుకున్న గమ్యం వరకు చేరుకోవాలి. అప్పుడే మన జీవితానికి సార్థకత లభిస్తుంది. విత్ దిస్ మోటివేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్. I'll get back to you with more such insightful and motivation in our next program of Vennela. Bye for now.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 09515227039. నంబర్ మరోసారి 09515227039. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రెసిడెంట్ రిలే కారణంగా మీరు మేము ఉత్తరాల కార్యక్రమం రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారం చేయబడుతుంది. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 5 గంటలుగా వస్తుంది. కొద్ది క్షణాల్లో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రదానం చేసే కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. అనకాపల్లిలో 1000 మెగావాట్ల డేటా సెంటర్కు ఏర్పాటుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహూ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం శుద్ది కర్మాగారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. రాష్ట శాసనసభ పిటిషన్స్ కమిటీ ఈరోజు విశాఖపట్నంలో పర్యటించింది. వార్తల వివరాలు. అనకాపల్లిలో 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో ఈరోజు సమావేశమైన రాష్ట మంత్రివర్గం ఇటీవల జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశంలో వచ్చిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం లభించింది. కేబినెట్ సమావేశం అనంతరం సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంత్రివర్గ నిర్ణయాలను పాత్రికేయులకు వెల్లడించారు. రాష్టంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. పెట్టుబడుల విషయంలో రాష్ట ప్రభుత్వం ముందు చూపుతో వెళ్తోందన్నారు. క్లస్టర్ విధానంలో అనుబంధ పరిశ్రమలన్నీ ఒకే చోట ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటుందని మంత్రి వివరిస్తూ,
1: ఈరోజు ప్రభుత్వం ఈ పెట్టుబడుల విషయంలో కూడా చాలా ముందు చూపుతో ఆలోచన చేసి ఈ పెట్టుబడుల్ని ఆమోదిస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. పెట్టుబడుల్ని ఆమోదించడమే కాకుండా కొత్త పెట్టుబడుల్ని ఆహ్వానించే ఆలోచన కూడా చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను.

0: లో ముఖ్యమైనది ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఎకోసిస్టమ్. అదేవిధంగా మనకున్న సహజ వనరుల్ని వినియోగించుకుని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లటమే కాకుండా మన రాష్ట్రంలో మరి యువతి యువకులకి దాదాపు 20-25 లక్షల మంది ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆలోచన చేస్తామని చెప్పేసి మనం చేస్తాం.
1: అదేవిధంగా జులై 3వ తేదీన కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. సుమారు 11 సంస్థలు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర గృహ నిర్మాణం పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి తోకన్ సాహు స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి విచ్చేసిన తోకన్ సాహుతో రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈ రోజు సమావేశమయ్యారు. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో రాష్టంలో మున్సిపల్ హౌసింగ్ శాఖల్లో అమలవుతున్న పథకాల పురోగతిని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణ పనుల ప్రస్తుత పరిస్థితి, మెప్మాలో అమలవుతున్న పథకాలు, ఎలక్ట్రిక్ బస్సులు, అర్బన్ ఛాలెంజ్ ఫండ్పై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. రాజధాని అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి దార్శనికతను కేంద్ర మంత్రి ఈ సందర్భంగా కొనియాడారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ది వేగంగా జరుగుతోందని కేంద్ర మంత్రి తెలియజేశారు. కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పర్యటించనున్నారు. జొన్నగిరిలో బంగారం శుద్ది కర్మాగారం ప్రారంభోత్సవంలో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ముందుగా రేపు ఉదయం 11:45 జొన్నగిరిలో ప్లాంట్ మొదటి యూనిట్ను ప్రారంభించి అనంతరం జీఈఓ మైసూర్ ప్లాంట్ 2వ యూనిట్కు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత మధ్యాహ్నం 12:20 జొన్నగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు 405 కోట్ల రూపాయల పెట్టుబడితో బంగారు నిక్షేపాలు వెలికితీసే ఈ కర్మాగారాన్ని నెలకొల్పాయి. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జొన్నగిరి బంగారం శుద్ది కర్మాగారాన్ని రాష్ట గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ,
2: ఈ రాష్ట్రానికి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే మన మినరల్ వెల్త్ ని మనం వెలుగు తీయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగిన విధంగా మనకున్నటువంటి ఖనిజ సంపదని ఇవాళ ప్రభుత్వ పరంగా ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్ గా జొన్నగిరి గోల్డ్ మైనే కాకుండా ఇంకా 2 బ్లాక్స్ కూడా మనం ఐడెంటిఫై చేసాం. చిత్తూరులో, అనంతపూర్లో ఈ ఏరియాలన్నీ కూడా, రామగిరి అనంతపూర్ డిస్టిక్ట్ లో కూడా చూసాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పల్స్ పోలియో కార్యక్రమం ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది. పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపు వయసు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కాకినాడ జిల్లా సంయుక్త కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీతో కాకినాడ కలెక్టరేట్లో ఆయన ఈరోజు సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్, విద్య, డిఆర్డీఏ, ఐసీడీఎస్ పరిశ్రమలు, ప్రజా రవాణా శాఖల అధికారులకు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఈ సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం ఈ నెల 30వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ టి శ్రీనివాసన్ విజయవాడలోని లోక్భవన్లో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను ఈరోజు కలిసి స్నాతకోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న విద్యాభివృద్ది కార్యక్రమాలను ప్రొఫెసర్ ఈ సమావేశంలో గవర్నర్కి వివరించారు. విశ్వవిద్యాలయం అందిస్తున్న జాబ్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల అభివృద్ది, గిరిజన సంక్షేమ కార్యక్రమాలు, సమాజ అనుసంధాన కార్యక్రమాల గురించి తెలియజేశారు. అదేవిధంగా జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ 2020 లక్ష్యాలకు అనుగుణంగా 2023-24 విద్యా సంవత్సరం నుంచి వర్సిటీలో పలు విద్యా కార్యక్రమాలను రూపకల్పన చేసి అమలు చేస్తున్నామని తెలిపారు. విశ్వవిద్యాలయం కార్యక్రమాలు ముఖ్యంగా గిరిజన సమాజ అభ్యున్నతి, సాధికారత, సామాజిక ఆర్థిక అభివృద్ది కోసం చేస్తున్న కృషిని గవర్నర్ ఈ సందర్భంగా అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర శాసనసభ పిటిషన్స్ కమిటీ

నిర్వహించిన సమావేశం అత్యంత ఫలప్రదంగా సాగిందని కమిటీ చైర్మన్ కె రఘురామకృష్ణంరాజు తెలిపారు. ముఖ్యంగా గాజువాక నియోజకవర్గానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలపై స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు సమర్పించిన 14 పిటిషన్లను సమావేశంలో సవివరంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో విస్తృతంగా చర్చించినట్టు పేర్కొన్నారు. విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు.

0: విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలను గుర్తించడంతో పాటు వాటి అమలుకు నిర్దిష్ట కాల పరిమితులను నిర్ణయించడం ప్రత్యేకంగా నిలిచిందన్నారు. సమస్యల పరిష్కారానికి ఎంత సమయం అవసరమో, ఏ శాఖ ఏ విధంగా చర్యలు చేపట్టాలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్వహించాల్సిన బాధ్యతలపై ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు రఘురామకృష్ణంరాజు తెలియజేస్తూ,
1: గాజువాక ప్రాంతంలోని సమస్యలు అన్నింటి మీద కూడా అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుని డీటెయిల్ గా చర్చించడం జరిగింది. ఎంత సమయంలో మనం ఆ సమస్యను పరిష్కరించి వారికి న్యాయం చేయగలం అనే దాని మీద చాలా డీటెయిల్డ్ గా చర్చించి ప్రతి ఇష్యూకి ఒక టైం ఫ్రేమ్ నోట్ చేసుకుని ఎఫెక్టివ్ గా సమస్యల్ని పరిష్కరించగలదు అనే ఒక కాన్ఫిడెన్స్ ప్రజలకి కూడా వస్తుంది.
0: నషా ముక్త్ భారత్ సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా కళాజాతర బృందంతో మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిమాణాలపై అవగాహన కల్పించేందుకు పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు కళా ప్రదర్శనలు నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడం, యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడడం, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు పార్వతీపురం రూరల్ పోలీస్ సిబ్బంది ఈగల్ టీంతో కలిసి వెంకంపేట గ్రామ ప్రజలకు, విద్యార్థులకు కళా ప్రదర్శనలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక దుష్పరిణామాల గురించి వివరించి డ్రగ్స్, గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై జిల్లా పోలీసులు నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారని, చట్టవిరుద్ద కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనకాపల్లిలో 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం శుద్ది కర్మాగారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. రాష్ట శాసనసభ పిటిషన్స్ కమిటీ ఈరోజు విశాఖపట్నంలో పర్యటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. రేపటి ప్రసార వివరాలు. ముందుగా రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శంకర్ మహాదేవన్ ఆలపించిన శ్రీ మహాగణపతి స్తోత్రం వింటారు. 6:30 సూక్తి సుధా కార్యక్రమంలో డాక్టర్ విద్యానిధి గారి సూక్తులు. 6:35 పొలం పనులు. 6:45 ప్రాంతీయ వార్తలు. 6:55 ప్రసార వివరాలు. 7:00 లలితగీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం. అనంతరం సంఘ సంస్కర్త, సాహితీవేత్త శ్రీ కందుకూరి వీరేశలింగం గారి గురించి డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 8:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:15 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 6:35 అభిరుచి, మీరు కోరిన సినీ గీతాలు. 9:30 చిత్రాంజలి. 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు. 11:00 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు. 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు ప్రసారమవుతాయి.
3: ముఖాన మొటిమల సైబాబ్, గజ్జా బొబ్బలా సైబాబ్,

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
2: సార్, ఎక్సలెంట్ కరిక్యులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు PGDM జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
6: వినోద్ గారు, నా కొడుకు, నా మనవడు కూడా IPEలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి IPE బెస్ట్ చాయిస్.
7: IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
8: ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు మీరు మేము ఉత్తరాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6 గంటలకు ప్రసార వివరాలు, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, 6:20 ప్రసార వివరాలు, 6:25 అభిరుచి మీరు కోరిన సినీ గీతాలు, 7 గంటలకు కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో పశువుల్లో, జీవాల్లో బాహ్యపరాన్న జీవుల వల్ల వచ్చే సమస్యలు పశు వైద్యులు డాక్టర్ వై మనోజ్ అరుణ్ కుమార్ గారి ప్రసంగం, 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి, 8:00 కవి సంగమం కార్యక్రమంలో శ్రీ తెలుగు వెంకటేశ్వర్లు గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి, 8:15 చిత్రసీమ, 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, 8:40 లలిత గీతం, 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, ఇక 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినీ గీతాల ప్రత్యక్ష ప్రసారం, 10:00 ఏకచిత్రగానం కార్యక్రమంలో మూగ మనసులు చిత్రం నుంచి పాటలు, 10:30 అలనాటి మధుర గీతాలు, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. మీరింతవరకు రేపటి ప్రసార వివరాలు విన్నారు.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
9: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది IPEలో చేరారట.
10: అవును కమల, IPEలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 free బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే IPEలోనే చేరుతున్నారు.
11: IPE, a premier B school, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
12: నాకు IPE బిజినెస్ స్కూల్లో PGDM అడ్మిషన్ వచ్చింది.
13: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
7: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో more than 2 crore merit scholarship per annum. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. AIO ద్వారా ధృవీకరించబడింది. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
8: ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి మీరు కోరిన సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా శ్రీనివాస కళ్యాణం చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం, సిరివెనెల సాహిత్యమది, KV మహాదేవన్ సంగీతం. కోరుతున్న శ్రోతలు వైఎస్ఆర్ జిల్లా ఆర్ కొండాపురం కోడూరు నుంచి రవీందర్ శర్మ, మురళీధర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నరసింహారెడ్డి, సుభాష్ రెడ్డి, శ్రీనివాసచారి, అరుణ, అపర్ణ, అనిత, సీతాపతి, యమున, సుహాసిని, లక్ష్మీ

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడిఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో ఉన్నీ మినన్, కవితా కృష్ణమూర్తి పాడిన పాట ప్రేమికుల రోజు చిత్రం కోసం కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, శ్రీనిక, కిషోర్, హరిప్రియ, భాను, నవీన్ గౌడ్, వర్షిణి, అశ్విత్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, మన్విత్, ఆనంద్.

0: నాన్నా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐయూ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన.
4: ఇక తర్వాత సంగారెడ్డి జిల్లా హతినూర్ మండల్ చిద్దుల నాగారం నుండి ఉత్తరం పంపించారు.

దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, జగన్, విక్రాంత్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మి, కృష్ణవేణి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బస్తీ నుంచి భరత్లాల్, పరదేశి, భారతిబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్లోద్, అజయ్లోద్, ఆదిత్యలోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్లోద్, లక్ష్మి ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. వీరందరి కోరికపై మరో చరిత్ర చిత్రం కోసం ఓ పాట.

0: बड़े बड़े मखाड़ वो फंकार नाशा में वो भगतरी खुला मुनोई
1: శాంతినగర్ నుంచి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరీ, సమ్రిన్, ఉమే సల్మా, అహిల్, లుబానా, షహన్, ముజమిల్, గోరా వారి మిత్రులు, అలాగే అలంపూర్ నుంచి అలాగే రంగారెడ్డి జిల్లా కర్తాల నుంచి గోపాల్, మహేశ్వరి, విష్ణువర్ధన్, విఘ్నేష్, ప్రవల్లిక వీరందరి కోరికపై మన్మధుడు చిత్రం కోసం వేణు సుమంగళి పాడిన పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఇంటికోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: వేటూరి గీతానికి రాజన్ నాగేంద్ర స్వరాలు కూర్చగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం నాలుగు స్తంభాల ఆట చిత్రం కోసం. ఈ పాటను వినిపించమంటూ ఉత్తరం పంపిన శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట గ్రామం నుంచి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్. అలాగే రంగారెడ్డి జిల్లా ముచ్చల గ్రామం నుంచి యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి. అలాగే సికింద్రాబాద్, బురదిగడ్డ, ఆర్యనగర్ సమాజ్ నుంచి సక్కుబాయి, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్. అలాగే మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుంచి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియ, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిల, దశరథ, వనజ, నరసింహ.

0: రే బజారి
1: అయ్యా,
0: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
1: అలాగయ్యా, కాల్చొత్తా.
2: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
3: క్యారీ బ్యాగుల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
4: ఇంతవరకు అభిరుచి మీరు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు విందాం కుటుంబ సంక్షేమ గీతం. ముందుగా ఒక ప్రకటన.
5: గుడ్ మార్నింగ్ పిల్లలు.
6: గుడ్ మార్నింగ్ మేడం.
5: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
7: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
8: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
9: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

కుటుంబ సంక్షేమ గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:05 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. రాష్టపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్టపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఖతార్లో జరిగిన ఒక పేలుడు ఘటనలో 12 మంది భారతీయులు మరణించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. న్యూఢిల్లీలో ఈరోజు వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో అసిస్టెంట్ సెక్రటరీలుగా నియమితులైన 2024 బ్యాచ్కు చెందిన 183 మంది ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, పాలనలో పౌరుల అవసరాలకే అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని కోరారు. ఏదైనా ఒక శాఖకు మాత్రమే పరిమితం కాకుండా ప్రభుత్వంలోని అన్ని విభాగాలు కలిసికట్టుగా పనిచేసే విధానం అవసరమని ప్రధాని స్పష్టం చేశారు. పెద్ద పెద్ద అభివృద్ది సవాళ్లను విడివిడిగా పరిష్కరించలేమని, విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఉంటేనే శాశ్వత ఫలితాలు సాధించగలమని పేర్కొన్నారు. రాబోయే దశాబ్ద కాలంలో తీసుకునే ప్రతి పరిపాలనా నిర్ణయం వికసిత్ భారత్ నిర్మాణానికి దోహదపడాలన్నారు. ప్రస్తుతం దేశ ప్రాధాన్యతల్లో ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఉత్పాదకత రంగ వృద్ది, ఇంధన భద్రత, యువతకు అవకాశాలు కల్పించడం వంటివి కీలకమన్నారు. గత దశాబ్ద కాలంలో పరిపాలన అనేది కేవలం ప్రక్రియల చుట్టూ కాకుండా

0: ఫలితాల ఆధారంగా సాగుతూ విప్లవాత్మక మార్పులు సాధించిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. దేశ నిర్మాణంలో మహిళల పాత్ర పెరుగుతోందని, ప్రస్తుత ఐఏఎస్ బ్యాచ్లో 40% పైగా మహిళా అధికారులు ఉండడం విశేషమని చెప్పారు. యువ అధికారులు తాము పొందే పదవులను బట్టి కాకుండా సాధించిన ఫలితాలను బట్టి సంతృప్తి పొందాలని, దేశ ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో వారి శక్తి సామర్థ్యాలు కీలక పాత్ర పోషిస్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో జరిగిన 2వ పౌర పురస్కార వేడుకలో పద్మ అవార్డులను ప్రదానం చేశారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలైన ఈ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే 3 విభాగాలుగా అందజేస్తారు. ఈ వేడుకలో ప్రముఖ జర్నలిస్ట్ పి నారాయణన్కు సాహిత్య విద్యారంగంలో, అలాగే మాజీ న్యాయమూర్తి కెటి థామస్కు సామాజిక సేవా రంగంలో విశిష్ట సేవలకుగాను పద్మవిభూషణ్ పురస్కారాలను అందజేశారు. మాజీ టెన్నిస్ క్రీడాకారుడు విజయ్ అమృతరాజ్, ప్రముఖ నటుడు మమ్ముట్టి, ప్రముఖ నేపథ్య గాయని అల్కా యాజ్నిక్ పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులు ప్రకటించింది. ఇందులో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులున్నాయి. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, వాణిజ్యం, పరిశ్రమల వంటి వివిధ రంగాల్లో అసాధారణ విశిష్ట విజయాలు సాధించిన వారికి గుర్తింపుగా ఈ అవార్డులను అందజేస్తారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ ద్వారా దేశవ్యాప్తంగా వందే మాతరం క్యాంపులు నిర్వహించనుంది. యువతలో దేశం పట్ల రాజ్యాంగ ప్రజాస్వామ్య సంప్రదాయాలపై అవగాహనను పెంపొందించడంతో పాటు సాంస్కృతిక విశ్వాసాన్ని, పౌర బాధ్యతలను పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎంపిక చేసిన జిల్లాల్లో మొత్తం 20 క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి క్యాంపులో 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన 150 మంది యువకులు పాల్గొంటారు. ప్రతి క్యాంపులో 6 రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం ఉంటుంది. ఇందులో ఈశాన్య రాష్ట్రాల యువత భాగస్వామ్యం తప్పనిసరి. అలాగే పాల్గొనే వారిలో కనీసం 50% మంది మహిళలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారు ఉండాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రముఖ రచయిత బంకించంద్ర చటర్జీ జయంతిని పురస్కరించుకుని మొదటి క్యాంప్ రేపటి నుండి ఈ నెల చివరి వరకు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జరుగుతుంది. ఈ క్యాంపుల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 3,000 మంది యువతకు లబ్ది చేకూరుతుందని క్రీడల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, దేశంలో ఇప్పటివరకు దాదాపు 43% తక్కువ వర్షపాతం నమోదైందని, జూలై నెలలో కూడా రుతుపవనాలు బలహీనంగానే ఉండే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం వల్ల దేశవ్యాప్తంగా సుమారు 315 జిల్లాలు ప్రభావితం కావచ్చని, ఇందులో సాగునీటి సౌకర్యాలు చాలా పరిమితంగా ఉన్న 111 అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లాలున్నాయని ఆయన వెల్లడించారు. కఠిన పరిస్థితులను తట్టుకుని తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజల సాగును ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించినట్టు మంత్రి తెలిపారు. శాస్త్రీయ విధానాలు, సకాలంలో పంటల ప్రణాళిక, జిల్లా స్థాయి ముందస్తు సంసిద్ధతను రాష్ట్రాల సమన్వయంతో బలోపేతం చేస్తున్నామన్నారు. రైతులకు సకాలంలో మార్గదర్శకత్వం అందించడానికి కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విభాగాలు, ఎస్ఎంఎస్, వాట్సాప్, కాల్ సెంటర్లు, రేడియో, టీవీ, సోషల్ మీడియాలు ఉపయోగిస్తున్నట్టు చెప్పారు.
1: అల్నినో కే కారణ్ కమ్జోర్ మాన్సూన్ రహనే కి జో సంభావిత స్థితియాం హై ఔర్ జిస్కా ప్రభావ్ అబ్ దిఖనే భీ లగా హై క్యోంకి మాన్సూన్ అభి కాఫీ లేట్ చల్ రహా హై ఇస్లియే ఓవరాల్ అభి తక్ 43% బర్సాత్ కమ్ హుయీ హై ఔర్ ఆగే భీ జో మౌసమ్ కా అనుమాన్ హై కమ్జోర్ రహనే కి సంభావనా హై.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు మంగోలియా విదేశాంగ మంత్రి బ్యాట్స్ సెట్సెక్, పరిశ్రమలు, గనుల శాఖ మంత్రి గొంగోర్ థామ్ దిన్యామ్లతో కలిసి మంగోల్ రిఫైనరీ ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. భారత్ మంగోలియా స్నేహ బంధానికి ప్రతీకగా నిలిచే ఈ ప్రాజెక్టు పనులు స్థిరంగా, వేగంగా పురోగమిస్తున్నాయని జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రాజెక్టులో భాగస్వాములైన వివిధ బృందాలతో కలిసి

0: పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. అనంతరం మంగోలియా మంత్రి బట్టుమూర్ డాక్టర్ జయశంకర్ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంతో పాటు గనులు, ఇంధనం, సాంకేతికత, మానవ వనరుల రంగాల్లో కొత్త అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఖతార్లో జరిగిన ఒక పేలుడు ఘటనలో 12 మంది భారతీయులు మరణించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో మొత్తం 66 మంది గాయపడ్డారని, ప్రస్తుతం వారికి అక్కడ వైద్య చికిత్స అందుతోందని వెల్లడించారు. మృతుల భౌతిక కాయాలను స్వదేశానికి తీసుకురావడానికి ఖతార్ ప్రభుత్వంతో భారత్ సమన్వయం చేసుకుంటోందని చెప్పారు.
1: We lost 12 of our nationals in the tragedy in Ras Laffan gas field where an explosion happened. Several other people have also been injured. I am told that some 66 people are injured across nationalities. We don't know exactly how many of them are Indian nationals, but all those people who are injured are safe.
0: అదే విధంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, పాక్ తన సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న నిరసనలు పాక్ దశాబ్దాల ఆర్థిక దోపిడీ, అణచివేతకు నిదర్శనమని జైస్వాల్ అన్నారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు రేపటి వరకు బలమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీలో భారీ వర్షం, దుమ్ము తుపాను, ఈదురుగాలులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే 2-3 రోజుల్లో అసోం, మేఘాలయ, కర్ణాటక, మధ్య మహారాష్ట, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. అలాగే రేపటి వరకు అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. రాష్టపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్టపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, కిసాన్ వాణి.

0: కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.
1: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో కొర్ర సాగులో మహిళా రైతు అనుభవాల గురించి శ్రీమతి జే శ్రావణి గారితో పరిచయం, అనంతరం పొదుపు మహిళా సంఘాల తోడ్పాటుకు వ్యవసాయ రుణాల గురించి కర్నూలు మహిళా రైతు శ్రీమతి జే జయమ్మ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. మరి ముందుగా విందాం కొర్ర సాగులో మహిళా రైతు అనుభవాల గురించి శ్రీమతి జే శ్రావణి గారితో పరిచయం.
2: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమంలో మరి చిరుధాన్యాల సాగులో మహిళా రైతు అనుభవాలు, అందుకున్న విజయాలు అనే అంశం గురించి మనం మహిళా రైతు పరిచయం చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఒకనాటి కాలంలో వరి, మొక్కజొన్న, పత్తి ఇలాంటివి వ్యవసాయం చేస్తూ రైతులు వారి జీవనాన్ని సాగిస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఆ పంటలు మనకు చేతికి రాక

0: పోగా నష్టాలే మిగిలిపోతూ ఉన్నాయి. అలాగే అప్పుల ఊబిలో ప్రతి రైతు కూరుకుపోతున్నాడు. మరి ఈ మధ్య కాలంలో మన జాతీయ వాతావరణ అనుకూల వ్యవసాయ పథకంతో ఈ చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచే దిశలో మన కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఏ వాతావరణాన్నైనా తట్టుకోగలగా కెపాసిటీ శక్తి వాటికి ఉంది కాబట్టి, బెట్ట పరిస్థితులు కూడా తట్టుకోగలిగే శక్తి దానికి ఉంది కాబట్టి ఈ విస్తీర్ణం ఈ సాగు అనేది లాభదాయకంగా ఉంది అంటున్నారు మన రైతాంగం. కాబట్టి మరి ఈ చిరుధాన్యాల సాగులో మహిళా రైతులు వారి అనుభవాలు ఏంటి, మరి ఏ విధంగా వాటి నుంచి ఆదాయం పొందారు, విజయాలను ఎలా పొందారు అనే విషయాల గురించి ఈనాటి కార్యక్రమంలో మహిళా రైతు నమస్కారం అండి.
1: నమస్తే మేడం.
0: మీరు మహిళా రైతుగా మరి ముందుగా మీరు ఏ ఏ పంటలను సాగు చేసేవాళ్ళు?
1: ఫస్ట్ మునగారు పత్తులు, మామూలుగా నాటు పత్తులు అట్లా వేస్తున్నాయి మేడం. వేస్తుంటే అవి కొద్దిగా వర్షాలు తక్కువ అయ్యి సరిగా పంట రాకుండా ఉండేది. రాకుండా ఉంటే ఇంకా అట్నే చేసుకుంటానేమో పెద్దలవల్ల. ఇంకా ఒక 4 సంవత్సరాల కిందట అంతా మీటింగులు చెప్పడం సార్ వాళ్ళు మేడం వాళ్ళందు చెప్పిన తర్వాత కొర్రలు ఇంకా కంది కొర్ర అట్లా

0: అట్లా వేస్తున్నాయి మేడం. వేస్తుంటే అవి కొద్దిగా వర్షాలు తక్కువయ్యి సరిగా పంట రాకుండా ఉండేది, రాకుండా ఉంటే ఇంకా అట్నే చేసుకుంటానేమో పెద్దలల్ల. ఇంకా ఒక 4 సంవత్సరాల కిందట అంతా మీటింగులు చెప్పడం సార్ వాళ్ళు మేడం వాళ్ళందు చెప్పిన తర్వాత కొర్రలు ఇంకా కంది కొర్ర అట్లా వేసుకొని ఇంకా కొర్ర బాగానే వస్తుంది సార్ మేడం. అసలు దానివల్ల కొద్దిగా ఆదాయం పొందుతున్నాం మేము మరి.
1: అంటే మరి మీరు కొర్ర సాగును చేపట్టారు, అందులో బాగానే ఉంది, ఆదాయం ఉంది అని అంటున్నారు. కొర్రతో పాటు ఇంకా ఇప్పుడు ఏమేమి వేసుకుంటున్నారు?
0: కొర్ర, కంది, జొన్న అలాంటి వాళ్ళు వేసుకుంటున్నాం మేడం.
1: మరి కొర్ర వేసాము, ఆదాయం ఉంది అని చెప్పారు, మరి కొర్ర వ్యవసాయం ఎలా చేశారు, వాటి సాగు ఎట్లా చేశారు తెలియజేయండి.
0: వర్షంకు బాగానే అనుకుంటుంది మేడం. అసలు అప్పుడు ఫస్ట్ వర్షం వచ్చినే పంట మాకు చేతికొచ్చేది. ఇది కంది కానీ కొర్ర కానీ రెండు కలిపి వేసుకుంటే కొర్ర ఒక పంట వస్తుంది మాకు చేతికి. మళ్ళా తర్వాత కొర్ర కోసిన తర్వాత మళ్ళీ దాన్ని ఏదైనా సేద్యం చేసి అట్లా ఏమన్నా పెట్టుకుంటే బాగానే చేసుకుంటే మళ్ళీ కంది కానీ ఇంత పంట వస్తుంది మేడం, ఇబ్బంది లేకుండా. వర్షాకాలానికి తక్కువ వర్షమైనా కానీ చేతికి పంట వస్తుంది.
1: తక్కువ వర్షపాతం ఉన్నా కూడా పంట చేతికి వచ్చి మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది. మరి ఏ రకం కొర్ర పంట సాగు చేస్తున్నారు మీరు?
0: సూర్యానంది పంట బాగానే వస్తుంది మేడం. అప్పుడు ఏదో 3 నెలల పైరాన్ని అప్పుడు వేస్తున్నారు. ఇప్పుడు సూర్యానంది అని కేవీ తరపున సార్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆ కొర్ర బాగా వస్తుంది మేడం పంట.
1: అంటే కొర్రలో సూర్యానంది రకాన్ని వేసుకున్నారు, అది బాగానే వస్తుంది అని చెప్తున్నారు. ఎన్ని రోజుల పంట అది?
0: 70 రోజుల పంట.
1: 70 రోజుల పంట. మరి వాటికి నీటి వసతి ఎలా అవసరం అవుతుంది?
0: నీళ్లు కట్టేదంటే ఏం లేదు మేడం. అసలు ఇంకా వర్షానికే వండుతుంది.
1: మరి వర్షం లేని పరిస్థితి, ఇప్పుడు మనకు వర్షాలు లేవు కదా, మరి ఈ పరిస్థితులు ఎట్లా చేస్తారు?
0: వర్షం బాగా వచ్చిందంటే ఎకరాకు 20 మూటలు అందొస్తుంది మేడం. వర్షం తక్కువ వచ్చిందంటే తక్కువ వస్తుంది అంతే పంట. ఎరువు అంటే ఇంకా ఇప్పుడు మామూలుగా పెట్టపలం కాబట్టి 2 సంవత్సరాలకు ఒకసారి అట్లా తోలుకుంటాము మామూలు పేడ ఎరువు. ఇంకా మందులు అంటే ఏమి వేయ మేడం దానికి, అసలు మందు కొట్టేది లేదు, వేసేది లేదు. కందికి మాత్రమైతే కొడతాము, ఏదో పూత వచ్చినప్పుడు అది ఒకసారి. ఇంకా కొర్రకు మటుకు మందు కొట్టేదే లేదు అసలు. వర్షానికే వండాలా, ఇంకా మామూలుగా ఊకెని ఎరువు మాత్రం పేడ ఎరువు మటుకు తోలుకుంటాం 2 సంవత్సరాలకు ఒకసారి.
1: అంటే ఈ కొర్ర పంటకి మందులు కొట్టవలసిన అవసరం ఏమీ లేదు, ఎరువులు కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనము వాతావరణం అనుకూలించి వర్షం వస్తే బాగా పంట చేతికి వస్తుంది, లేదు అంటే తక్కువ పంట చేతికి వస్తుంది. మరి ఖర్చు ఎంత ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది కొర్ర?
0: ఎకరాకు అంతే ఇత్తనం వేసేది అంతే కానీ ఖర్చు అంటే ఏమి ఉండదు మేడం దానికి, పెద్ద ఖర్చు కొర్రకు ఏమి ఉండదు. కొర్రలు కొనడం అంత చేసుకోవడం విత్తనం, ఇంకా ఒకటి సేద్యాలు చేసుకుంటాం అంతే. 5000 ఖర్చు ఉంటుంది మేడం.
1: మరి పంట చేతికి వచ్చేసరికి 70 రోజులు పడుతుంది. మరి పంట ఉత్పత్తులను మీరు అమ్ముకునే దిశలో మీకు ఎంత లాభం మిగులుతుంది?
0: అంటే ఇంకా మార్కెటింగ్ రేట్ గురించి చెప్పలేము మేడం. ఒకసారి ఎక్కుతుంది, ఒకసారి తగ్గుతుంది. ఎక్కినప్పుడు మాకు బాగా రేటుకు వస్తుంది. ఇప్పుడైతే 2000 అంకనే అది. ఈ సంవత్సరం 1500 ఉన్నాయి మేడం అట్లా.
1: అంటే మార్కెట్ లో డిమాండ్ బట్టి రేటును బట్టి. మామూలుగా వ్యవసాయం చేసేటప్పుడు అందరూ ఈ వరి, జొన్న, లేదంటే పత్తి, శనగ ఇలాంటివి వేసుకుంటూ ఉంటారు. మరి మీరు ఎందుకు చిరుధాన్యాల సాగు ఎందుకు చేయాలనుకున్నారు?
0: అంటే ఇప్పుడు వర్షానికి బాగా అనుకుంటుంది కదా, తక్కువ వర్షం అయినా కానీ ఇది పంట చేతికి వస్తుంది. అది ముందు వర్షాలు అసలు లేవు. ముందు వర్షాలు ఉంటేనే కదా పత్తి వేసుకోవడానికి, ముందు వర్షాలు లేవు కాబట్టి ఇంకా ఇవి వేసుకుంటున్నారు మేడం.
1: అంటే ఇంతకుముందు లేని సాగు ఇప్పుడు అందరిలో చేస్తున్నారని విన్నాము. మరి చుట్టుపక్కల మీ రైతులందరూ కూడా ఇలాగే కొర్ర సాగు, చిరుధాన్యాల సాగు చేస్తూ ఉన్నారు?
0: చేస్తున్నారు మేడం. ఇక్కడ చుట్టుపక్కలంతా వీళ్ళు చెప్పి బాగా అందరికీ కొర్ర గురించి, జొన్నల గురించి బాగా చేస్తున్నారు మేడం. అందరూ చేసుకుంటున్నారు. అసలు మా గ్రామాన్ని చూసి వేరే గ్రామం వాళ్ళు కానీ అందరూ బాగా వేసుకుంటున్నారు. కొర్రలు కానీ జొన్నలు కానీ ఏదేగా కొరుముట్లు అందు బాగా ఈనుంటే తీసుకొని పోయి అన్ని ఫ్రీగానే ఇస్తున్నారు మేడం. ఏదైనా చేసుకోవాలంటే కొందరు డబ్బు ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, బాడిగలకు పెట్టుకోవడానికి ఎద్దు లేని వాళ్ళు అట్లా ఉన్నోళ్ళకల్లా ఏదైనా అందిస్తున్నారు, వ్యవసాయ పనిముట్లు అందిస్తున్నారు మేడం.
1: మరి ముఖ్యంగా రైతులందరూ కూడా ఎక్కువగా ఆసక్తి కనిపించేది మనం అనుకున్నాం ముందుగానే ఈ వేరుశెనగ, శనగ, కందులు, ఈ వరి, వీటి మీద అంటే బాగా పండిస్తే మనకు లాభాలు బాగా వస్తాయి అని అనుకుంటూ ఉంటారు. మరి లాభాల విషయానికి వస్తే అంటే అందరికీ అది లాభం అనేది సంతృప్తిని ఇస్తుంది అంటున్నారా?
0: అవును మేడం, అందరికి ఇస్తుంది. వర్షం వచ్చే మనకు పంట బాగా వస్తుంది కదా, పెట్టుబడి లేదు కదా, అసలు మేత వస్తుంది మాకు చాలా ఇబ్బంది పడకుండా, అక్కడ ఇక్కడ గడ్డి తెచ్చుకోకుండా మేపు ఉంటుంది అని ఇబ్బందులు.
1: కాబట్టి ఈ సాగు మీకు లాభదాయకంగానే అనిపిస్తుంది.
0: బాగా ఇబ్బంది లేకుండా ఫసలు

0: మేపు వచ్చా, మనకు ఆదాయం వచ్చా.
1: కొర్ర సాగులో మంచి అనుభవము, అలాగే మంచి లాభాలు కూడా ఉన్నాయి. వాతావరణం అనుకూలిస్తే మొత్తానికి లాభం తీసుకోవచ్చు. ఒకవేళ అననుకూలంగా ఉంటే తక్కువ లాభంతోనే మనం సాగు చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని పొందే అవకాశం ఉంటుందని తెలియజేశారు. నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు కొర్ర సాగులో మహిళా రైతు అనుభవాల గురించి శ్రీమతి జే శ్రావణి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కి సునీత.
3: अरे अरे अरे अरे क्या कर रहा है? इधर इधर इधर, हम बोल रहे हैं तेरे बीजू का.
4: पुतला बोल रहे?
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
4: मतलब?
3: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है. और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था. पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी. माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहाँ,
4: परम तो सभी डाले हैं.
3: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं. पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
4: सच है?
3: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
4: ठीक है भाई, मैं भी आज तक जैविक खेती शुरू करूँगा.
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
2: కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం పొదుపు మహిళా సంఘాల తోడ్పాటుకు వ్యవసాయ రుణాల గురించి కర్నూలు మహిళా రైతు శ్రీమతి జై జయమ్మ గారితో పరిచయ కార్యక్రమం.
6: మన దేశాభివృద్ధికి గ్రామ సీమలే పట్టుగుమ్మలన్న విషయం మనకందరికీ తెలిసింది. వ్యవసాయం, పాడిపోషణ, కుటీర పరిశ్రమల ద్వారానే మన దేశ ఆర్థికాభివృద్ధి సుస్థిరమవుతుంది. గ్రామసీమల అభివృద్ధే ధ్యేయంగా మన ప్రభుత్వం ఎన్నో చైతన్యకరమైన పథకాలకు రూపకల్పన చేసినా కొన్ని చోట్ల కొన్ని గ్రామాలు ఆ పథకాలకు నోచుకోలేక, వాటి ఫలాలను అందుకోలేక శూన్యంలోకి చూస్తూ ఉన్నాయి. ఆ గ్రామ ప్రజల ఆశలు ఆశగానే మిగిలిపోతున్నాయి. ఇటువంటి సమయంలో పొదుపు మహిళా సంఘాల ద్వారా ఎంతో కొంత నిలదొక్కుంటున్నామంటూ ఆ పొదుపు ద్వారానే పిల్లలను చదివించుకొని వారికి ఒక మంచి భవిష్యత్తును అందివ్వగలమనే ఆశతో జీవిస్తున్నామంటూ తెలియచేస్తున్నటువంటి గ్రామ మహిళా రైతు కలిసినప్పుడు వారు ఆ గ్రామ పరిస్థితుల గురించి తెలియచేసిన వైనం గురించి విందాం.
7: మేము ప్రతి నెల 5వ తారీఖు వసూలు చేస్తాం పొదుపులు. 15 మంది సభ్యులు ఉన్నాము. ఫస్ట్ లీడర్, సెకండ్ లీడర్ ఇద్దరు ఉన్నాము. అందరు సభ్యులు అందరం కూర్చొని అందరితో నెలకి ఒక మహిళతో 100 రూపాయలు పొదుపు వసూలు చేస్తాము. అందరితో కట్టించుకుంటాము పొదుపు నెలకు ఒకసారి. దాంట్లో డబ్బులు ఎంత అయినాయి అని చెప్పుకొని ఎవరికి అవసరం వాళ్ళ ఖర్చులకి, ఎవరికి వ్యవసాయం గురించే తీసుకుంటాము. అందరం ఏదైనా ఆరోగ్యాలు బాగాలేకపోతేనో పిల్లలకి గబక్కన అవసరమైన వాళ్ళకి సర్దుకుంటాం ఒకరికొకరి. మేమే మాట్లాడుకొని వ్యవసాయానికి ఎక్కువ తీసుకుంటాం. ప్రతి పాడి పరిశ్రమ, అందరికీ పాడి ఉన్నది ఊళ్ళో, అందరికీ అందరు వ్యవసాయం పాడి ఎక్కువ. మహిళలే గడ్డి కోసుకొచ్చుకోవడం మధ్యాహ్నం అట్లా, పాడు పాలు తీసుకోవడం అట్లా ఎక్కువ మహిళలే చేస్తూ ఉంటారు. ఇంకా డబ్బులు ఎవరికి ఇవ్వాలి, నెల నెల వడ్డీ కొంచెం అసలు జమ చేస్తూ ఉంటారు నెలకు ఒకసారి. ఇంకా పనులు, వ్యవసాయ కూలీలు పనులు చేసుకుంటాము అందరూ. ఒక నెల లేదంటే వడ్డీ కడతారు. అయ్యి ఇంకా ఆ రోజు ఎంత అయింది అమౌంట్ వసూలు చేసుకొని బ్యాంకింగ్ పంపిస్తాము నెలకు ఒకసారి. పంపించి మళ్ళీ తెచ్చి వేరే సభ్యురాలకు ఇస్తూ ఉంటాము. అట్లా బాగానే కట్టుకుంటూ ఉంటాము. మళ్ళీ బ్యాంకుల్లో లోను 5 లక్షలు ఇస్తారు ఒక గ్రూప్కి వచ్చి, పావులా వడ్డీతోటి ఇస్తారు. అవి తెచ్చుకొని అందరం సమానంగా పంచుకుంటాము. మీటింగ్ పెట్టుకొని నెలకు ఒకసారి ఇంత అమౌంట్ లెక్క చేయించుకొని ఇంత 1-2 వేలు కట్టాలి అసలు వడ్డీ కలిపి కడుతూ ఉంటాము. అవి బ్యాంకింగ్ పంపిస్తూ ఉంటాము. పొదుపు లక్ష్యం వల్ల మాకు వ్యవసాయానికి పెట్టుకుంటాం. ఒకేసారి 1-4 వేలు అమౌంట్ అట్లా తీసుకుంటాం, వ్యవసాయానికి పెట్టుకుంటాం. అవి ఈ పాడి గేదెల వల్ల నెల నెల కట్టుకుంటూ ఉంటాం ఈ పాల డబ్బులతోటి. చాలా మేలు మాకు. మళ్ళీ ఐక్య సంఘం వాళ్ళు మా గ్రామానికి 1,80,000 ఇచ్చారు. ఆ డబ్బులు కూడా రూపాయి వడ్డీతో అందరికీ ఎవరు అవసరాలకి వాళ్ళకి అవసరాన్ని బట్టి ఇస్తూ ఉంటాం. ఆ 1/10 రూపాయి వడ్డీ 50 పైసలు వడ్డీ గ్రామ ఐక్య సంఘానికి కడతాము నెలకు ఒకసారి. మిగతా 50 పైసలు వడ్డీ మా దగ్గరే ఉంటుంది. అది మా నిధిలాగా, ఒక నిధిలాగా ఉంటుంది. అవి మా కాడే మా అమౌంట్లు బ్యాంకుకి పంపిస్తూ ఉంటాం, దాంట్లో ఉంటూ ఉంటాయి. ఎవరికి అవసరమైతే వాళ్ళకి తెచ్చి ఇస్తూ ఉంటాం. అక్కడ నెల నెల ఒక మాత్రం కంపల్సరీ.

0: అక్కడికి పంపిస్తాం ఒక 50 పైసలు వడ్డీ రూపంలో వాళ్ళు ఇచ్చిన అమౌంట్కి. అట్లా బాగానే చేసుకుంటూ ఉంటాం అందరివి. నెలకు ఒకసారి మీటింగ్ వెళ్తూ ఉంటాము. బాగానే జరుగుతా అన్ని గ్రూపులు బాగానే జరుగుతూ ఉన్నాయి. మాకు గ్రామానికి సబ్సిడీ లోన్లు కూడా ఇచ్చారు. బ్యాంక్ వాళ్ళు కూడా బాగా పేరు వచ్చింది మా గ్రామానికి పొదుపు మహిళల తరపున.
1: కాబట్టి అంటే పొదుపు మహిళా సంఘాల ద్వారా మీరు చాలా లాభాలు పొందుతున్నారు. అంటే లాభం అంటే అందరి ఆర్థిక అవసరాలను తీర్చుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పిల్లల చదువులకైతే ఏమి, వ్యవసాయానికైతే ఏమి, పాడి పోషణకైతే ఏమి, ఇలా అందరూ ఎవరి అవసరాలకు తగ్గట్టు వారికి ఆ సమయానికి ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా ఈ పొదుపు మహిళా సంఘాలు మీకు చాలా ఆదరవునిస్తున్నాయి, ఆదుకుంటున్నాయని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మీ ఊర్లో పాడి బాగుంది అని చెప్తున్నారు కదా, మరి పాడి దిగుబడి ఎలా ఉందంటారు?
0: అదే మేడం, మాకు పాడి ఏమో బాగానే చేస్తున్నాము, కేంద్రాలకు పోస్తాము, ఫ్యాట్ బట్టి వాళ్ళు రీడింగ్లు వేస్తారు మాకు. కానీ మనకి ఇప్పుడు తౌడు ఎన్ని రేట్లు పెరిగిపోయినాయి. కూలీలు గడ్డి కోపించుకుంటే కూలీలు 200 అడుగుతూ ఉన్నారు. ఈ అదే బయట పోసుకుంటే ఇప్పుడు 56 రూపాయలు మనం పోపించుకుంటే, మనం పోస్తే ఆ ఫ్యాట్ బట్టి దాన్ని బట్టి వేస్తున్నారు. కానీ ఎక్కువ ఆదాయం రావట్లే. కానీ మాకు వేరే పని చేయాలంటే మేము చేయలేకున్నాం. ఇప్పుడు వ్యవసాయం చేస్తాము, మధ్యాహ్నం గడ్డి కోసుకోవచ్చు, మాకు అదే పని అయిపోయింది. ఇంక వేరే చేసేదానికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి మాకు ఇంట్లో కొంచెం పాలు, మజ్జిక్కి, టీలు కానీ అట్లాంటివి అందరికీ పల్లెటూళ్ళు కదా, అందరికీ అలవాటు. సరే ఇంట్లో కన్నా మనం ఖాళీగా ఉండకుండా జరుగుతూ ఉంటుంది కదని మేము అందరం కూడా ఒక బర్రె అయినా కనీసం ఒక ఇంట్లో మహిళ ఖాళీకి ఎందుకు ఉండాలని పెట్టుకుంటా ఉన్నాము. కానీ ఇంకా అట్లట్లా జరిగిపోతా ఉంది ఈ పొదుపులు కట్టుకోవటానికి. ఇంకా మా వృత్తి వేరే పని చేయడానికి లేదు. మాకు వీళ్ళు రైతు శిక్షణ కేంద్రం వాళ్ళు కూడా వచ్చి మాకు మీటింగ్లు పెట్టారు. కంపోస్ట్ ఎరువుని ఎట్లా తయారు చేయాలా దానికి ఇస్తామన్నారు. అది గాడుల్లా కట్టి చెత్త అంతా వేస్ట్ అయ్యేదంతా దాంట్లో వేసుకొని మేము ఎర్రలు ఇస్తాము, మీరు చేసుకునే పని అయితే ఒక షెడ్లాగా వేసుకొని చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ మాకు అట్లాంటి చేయాలంటే మనకి ఏదో ఈ వ్యవసాయం గురించే ఇదైపోయింది. కానీ అట్లాంటి మంచి చేయలేకుండా ఉన్నాం మేడం ఎవరు కానీ ఊళ్ళో అట్లాంటి.
1: అంటే మీకు ఇప్పుడు పొదుపు మహిళా సంఘాలు ఉన్నాయి, ఒక్కొక్క సంఘంలో దాదాపు 15 మంది సభ్యులు ఉన్నారు. మీరు మరి అందరూ కలిసి ఆ వర్మీ కంపోస్ట్ తయారు చేసుకుని దాన్ని మీరు మార్కెట్ లో అమ్ముకుంటే మీకు మంచి లాభం ఉంటుంది, మీ భూమి బాగుంటుంది, మీకు పంట కూడా బాగా వస్తుంది కదా.
0: ఉంటుంది మేడం, కానీ అందరం కలవాలంటే కష్టం కదా మేడం. ఇప్పుడు 15 మంది ఉన్నాము, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది కాబట్టి అందరం కలవలేము మేడం. అట్లా రన్నింగ్ చేయాలంటే 15 మంది మీద కష్టం మేడం. అది ఇంకా పొలం వెళ్ళే పని కాబట్టి చేయలేకున్నాం. అట్లా అందరం ఒకరి ఇద్దరం ఇళ్లలో, ఇంకా పిల్లలు చదువులు అట్లా కాబట్టి అట్లా చేసుకుంటూ ఉన్నాం.
1: మరి వ్యవసాయం విషయానికి వస్తే వ్యవసాయంలో ఎక్కువగా ఏ పంటలు పండిస్తుంటారు మీ గ్రామంలో?
0: ఇంకా ఫస్ట్ ఒరే మేడం, మేము దాంట్లో ఇంకా మందుల విషయాలంతా మగవాళ్ళు చూసుకుంటారు. కలుపులు, గినాల గడ్డి అట్లా కోపించుకోవటం, మేము పశువులకి గడ్డి కోసుకొచ్చుకోవటం అట్లాంటి ఆడవాళ్ళు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం. కూలీలతో చేపించుకొని, కూలీల రేట్లు ఏమో పెరిగిపోయినాయి. మేము ఇంకా కౌలు పొలాలు వేసుకొని దిగుబడి తక్కువైపోయింది, ఖర్చులు ఎక్కువైపోయినాయి, మాకు ఏం మిగలటలేదు. ఈ రేట్లు కూడా గవర్నమెంట్ ఏమి ఇస్తూ ఉంది కానీ ఈ డాలర్లు బయటగా కొంత రానివ్వరు, అట్లా కూడా మేము నష్టపోతున్నాము. ఇంకేమంటే మాకు అప్పులు తెచ్చుకొనైనా మేము అప్పులు చేసైనా పిల్లల్ని, మనమంటే ఇట్లున్నాము, మన పిల్లలన్నా ఇట్లా వ్యవసాయంలో ఏం మిగలటలేదు. వాళ్ళన్నా కనీసం చదివించి ఏదో బయట ఏదో ఒక వ్యాపారం ఏదో ఒకటి ఇంకా ప్రైవేట్గాను ఏదో చూసుకుంటారని
1: ఉన్నారు కదా. ఇప్పుడు పాడిలో మనకు ఫ్యాట్ని బట్టి, కొవ్వు శాతాన్ని బట్టి మనకు రేటు పాల డైరీ వాళ్ళు ఇస్తున్నారు, రేటు నిర్ణయిస్తున్నారు అని. మరి పాలల్లో ఆ కొవ్వు శాతాన్ని పెంచుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల గురించి మీరు ఆలోచించట్లేదా?
0: ఉన్నాయి మేడం, చెప్పినా కానీ ఇంకా ఏమో వాళ్ళు వేసింది మనకి, మనం చూపించుకుంటాం ఇంత వస్తుంది అంటున్నారు.
1: అంటే అట్లా కాదు, పశుగ్రాసాన్ని పెంచుకోవడం కానీ మేలైన పశుగ్రాసాల జాతుల్ని వాడుకోవడం వల్ల పాల దిగుబడి పెరుగుతుంది. అదే కాకుండా పాలల్లో ఉన్న కొవ్వు శాతం కూడా పెరుగుతుంది, దీనివల్ల మీకు అధిక ధర వచ్చే అవకాశం ఉంది. మరి వీటి గురించి మీ ఆలోచన ఎలా ఉందంటారు?
0: ఇంకంటే మేడం, ఇంకా వేరే జాతిని తోలుకొచ్చామనుకో వాటికి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఈ నాటు ఈ హైబ్రిడ్ కూడా ఉన్నాయి ఇప్పుడు అందరి ఇళ్లలో, కానీ ఇంకా ఇస్తూ ఉంటాయి 4-5 లీటర్లు, ఇవి కూడా బాగానే ఇస్తాయి. కొంత 80% కూడా బాగా పడేటి పడతా ఉంటాయి కొన్ని గేదెలు. మేము తౌడు దానా కూడా పెడతా ఉంటారు తెచ్చి ఇళ్లలో, బర్రెలకి దానా కూడా వేస్తూ ఉంటారు. తౌడు ఎక్కువ పోస్తూనే ఉంటాం, బాగానే దాన్ని పట్టి పోతూ ఉంటుంది మేడం.
2: పాలకి మంచి రేటు లేక పాడి పరిశ్రమ తగ్గిపోతుంది రోజు రోజు, గిట్టుబాటు ధరలేదు అందుకని పాడి పరిశ్రమ తగ్గిపోతుంది. పల్లెల్లో కూడా పాడి పరిశ్రమ అనేది అంతరించిపోయే రోజులు వచ్చేస్తున్నాయి. చాలా వరకు వచ్చేసింది, ఇంకా కూడా వస్తుంది అనిపిస్తుంది.
1: అంటే ముఖ్యంగా మన గ్రామ సీమలను, గ్రామ సీమల వాస్తవ పరిస్థితులను మనం కాపాడుకోవాలంటే వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవాలి, పాడి పోషణను అభివృద్ధి చేసుకోవాలి. పాడి పంట ఉంటేనే గ్రామ సీమలు పచ్చగా ఉంటాయి, గ్రామ సీమలు పచ్చగా ఉంటేనే దేశము అభ్యున్నత దిశలో వెలుగుతుంది. మరి ఈ పరిస్థితుల్లో

0: మీ వాతావరణం, మీ గ్రామాల పరిస్థితులు చూస్తే చాలా గడ్డుగా ఉన్నాయని అనిపిస్తుంది. మరి దీనికి ప్రత్యామ్నాయంగా వేరే ఆలోచన ఏమున్నాయి, ఆలోచించే మార్గాలు మీ ముందర ఏమున్నాయంటారు?
1: మాకు ఇంకేం లేవు మేడం, వ్యవసాయం ఒక్కటే మాకు. ఇంకా ఓపికలు లేవు అప్పట్లాగా. ఈ మనం తినే ఆహారాన్ని బట్టి ఎరువులు, సేంద్రియ ఎరువులు ఏమిట్లా, మనం అన్ని కాంపోస్ట్ ఎరువులు తక్కువ వాడుతున్నాము కాబట్టి మన తినే ఆహారంలో విషపూరిత మందులు అన్ని ఎక్కువ కొడుతున్నాము. ఇప్పుడు ఈ తెగుళ్ళను బట్టి మన తినే ఆహారంలో కూడా పోషక పదార్థాలు ఎట్లయినా తక్కువే కదా, కాబట్టి అందరికీ నొప్పులు ఎక్కువ వచ్చేసి మన వయసు 35 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపలే మనకి ఇంకా ఇది చేయలేమనిపించి అట్లా పాడి కూడా తీసేస్తున్నాం. అట్లా అయిపోయింది, పిల్లల చదువులకి వెళ్ళిపోతూ ఉన్నారు, వాళ్ళ ఖర్చులకి ఇంకా అప్పు సప్ప తెచ్చి పెడుతున్నాము. ఇంకా తీర్చుకోవచ్చులే నిదానంగా, వాళ్ళు అప్పు చేసినా ఇంకా 2 ఏళ్ళు వాళ్ళు చదువుకుంటే ఎటు ఒకటి తీర్చుకున్నాను ధైర్యంతో ముందుకు పోతూ ఉన్నాము. ఇప్పుడు మహిళలు బాగున్నా రైతులు బాగుండాలంటే ఎవరైనా అధికారులు వాళ్ళు చర్య తీసుకోవాలి, మనము చెప్పాలి. మేము మహిళలందరం కలిసి కానీ ఊళ్ళో ఒక పెద్ద మనుషులని ఉంటారు, అందరూ కలిసి కట్టుగా పోతే వాళ్ళ కాడికి కూడా వాళ్ళు సమస్యను ఆలోచించి పలాను ఊరు బాగు చేయాలని వాళ్ళకి ఉండాలి మేడం. అది రోడ్లు బాగలేవు మాకు, అది అధికారులు మినరల్ వాటర్ పెడుతూ ఉన్నారు అనుకున్నారు. మంచినీళ్ళు మేము క్యాన్ 10-12 రూపాయలు పెట్టుకుంటున్నాం, కానీ మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఇంక ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంటుంది మా మేము. ఇంక ఎప్పుడు పొలం పోవడం చేసుకోవడం ఇట్లా ఇది అయిపోవడం అని మాకు నిరాశ ఏర్పడుతుంది అని మాకు బాధేస్తూ ఉంటుంది.
2: విన్నారుగా, ఎంత కాయకష్టం చేసినప్పటికీ ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. సేద్యం మాత్రమే తెలిసిన మేము ఇక వేరే ఏ పని చెయ్యలేక, వ్యవసాయం ద్వారా పూర్తి ఆదాయాన్ని పొందలేక, కష్టాలు కన్నీళ్లను చిరునవ్వుతో స్వాగతిస్తూ జీవితంతో ప్రతినిత్యం పోరాడుతున్నాం అంటున్న వారి వేదన. మరి ఆ వేదన వినేవారు వచ్చి పచ్చని ప్రకృతిలో వెలసిన ఆ గ్రామ అభివృద్ధికి, ఆ గ్రామ ప్రజల ఆనందకరమైన జీవితానికి తోడ్పాటునిస్తారని ఆశిస్తాం. మీరింతవరకు పొదుపు మహిళా సంఘాల తోడ్పాటుకు వ్యవసాయ రుణాల గురించి కర్నూలు మహిళా రైతు శ్రీమతి జయమ్మ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కే సునీత.

0: రైతు సోదరులకు ముఖ్య గమనిక. కేంద్ర ప్రభుత్వం 2024-25 ఖరీఫ్ కాలానికి గాను వ్యవసాయ ఉత్పత్తులపై ప్రకటించిన కనీస మద్దతు ధరలు ఈ విధంగా ఉన్నాయి.
1: ఒడ్లు సాధారణ రకం 2,300 రూపాయలు, ఒడ్లు గ్రేడియే రకం 2,320 రూపాయలు, జొన్న
0: హైబ్రిడ్
1: 3,371 రూపాయి, జొన్న మాల్దండి రకం 3,421 రూపాయి, సజ్జలు 2,625 రూపాయలు, రాగులు 4,290 రూపాయలు, మొక్కజొన్న 2,225 రూపాయలు, కందులు 7,550 రూపాయలు, పెసలు 8,682 రూపాయలు, మినుములు 7,400 రూపాయలు, వేరుశెనగ 6,783 రూపాయలు, పొద్దుతిరుగుడు విత్తనాలు 7,280 రూపాయలు, సోయాబీన్ 4,892 రూపాయలు, నువ్వులు 9,267 రూపాయలు, నల్ల నువ్వులు 8,717 రూపాయలు, పత్తి మధ్య రకం 7,121 రూపాయి, పత్తి మేలు రకం 7,521 రూపాయి.
0: గమనిక విన్నారు.

0: ఏరా చిన్నోడా, పొద్దుగాలనే పొలంలో ఏం చేస్తున్నావు?
1: ఏం లేపేదా, భూమికి సత్వ కోసం రసాయన మందులు పెడుతున్నావు పేదా. పోయినసారి పురుగు మందులు తెగుళ్ళు ఎక్కువ వచ్చిందే, ఇంకా రసాయన మందులు కొడితే పెద్దగా దిగుబడి.

0: రాయలా ఈసారి భూమికన్నా రసాయన మందులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నట్ల అనుకుంటుండ పెడుతుండ. అందుకే
1: అదేం తెలిసిన్నోడా, భూమి సత్వరానికి రసాయనిక మందులు పెడుతున్నావా? ఇదేం ఇడ్డూరం రా, ఈ కాలం పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు చూడు. వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో నాకు అర్థమే కాదురా. నా పిల్లలు కూడా నా మాట యా పొద్దున వినకుండున్నారు. మేము మీ నాయన చేసేటప్పుడు వ్యవసాయము అసలు ఆ రోజు కూడా పట్టణానికి పోయి రసాయనిక మందులు తెచ్చింది లేదు. ఆ రోజు కూడా మేము పుట్టుక నుంచి భూమిలోనే పుట్టినాము, మళ్ళా భూమిలోనే కలిసిపోతాము, మళ్ళా భూమిలోనే రసాయనిక మందులు వేయకూడదని ఆ రోజే తీర్మానం చేసుకుంటే మేము చిన్నగున్నప్పుడే. మీకంటే చదువుల సందేహాలు వచ్చు కాబట్టి రసాయనిక మందులు ఇవన్నీ తెచ్చి చేసుకుంటున్నారు. కానీ మాకు ఆ రోజుల్లో ఏం చదువులు వచ్చు ఏమి వచ్చు. ఇప్పుడు అప్పుడు బస్సులు లేవు ఏమి లేవు. పట్టణానికి పోదామంటే బస్సు కూడా మన ఊరికి ఒక పూట వస్తే రోజుల్లో ఒక పూట వచ్చి పోయేది అంతే. ఇంకా ఇప్పుడైతే ఆటోలంట మోటార్ సైకిళ్ళంట ఇవన్నీ ఇంటింటికి. ఇప్పుడు నా మన్మనులు కూడా బండ్లు వాడుతున్నారు, చిన్న పొటగాళ్ళు బండ్లు వాడుతున్నారు. అర్థం కాకుండా ఉంది ఏమవుతుందో ఏమో. నాకైతే భయం అవుతుంటుంది, బండ్లు వేసుకొని పోతుంటారు భయం అవుతుంటుంది నాకు. అయితే ఈ రసాయనిక మందులు వాడకూడదు రాసినోడా, ఇవి వాడడం వల్ల భూసారం చాలా తగ్గిపోతుంది. ఇది తెలియదు పిల్లలకి. భూసారం తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ పంట నాణ్యత తగ్గిపోయిన పంట తిన్నప్పుడు మనము దవాఖానాలకు పోవాల్సి వస్తుంది, రోగాలు ఎక్కువైతాయి, దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. నేను నా కొడుకులకు కూడా చెప్పినా ఈ రసాయనిక మందులు ఇవన్నీ వేయొద్దండి అంటే ఏ వాడు చెప్పా ఈడు చెప్పా ఇల్లే చెప్పా మళ్ళీ చెప్పా అని చెప్తారు. చెప్తే కానీ నేను అయితే తిడతా, తిట్టి ఇంకా నేనే పొలం కాడికి పోయి నేనే ఉంటాలే, మీరు చేయొద్దనరా మీరు ఇంట్లో ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నా. అయితే సాంప్రదాయ పద్ధతుల్లో పంటల్ని పండించుకోవడం చాలా ఉత్తమము. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులు అంటే కూడా తెలియదు రాసినోడా మనలకి. మనము ఈ దిబ్బెరు ఉంటుందిలే, మనం మన ఇంట్లో పశువులు ఉంటుందిలే, ఈ పశువుల పేడ తర్వాత మన ఇంట్లో ఉన్న చెత్త చెదారము దిబ్బలో వేస్తాం కదా రోజు. ఈ దిబ్బలో వేసినాక ఈ దిబ్బెరువు, ఈ దిబ్బెరువు ఏమవుతుందంటే మగ్గి మగ్గి మగ్గి మంచి ఎరువుగా తయారవుతుంది. మంచి ఎరువుగా తయారైనప్పుడు వేసైపోయినాక మనము ఖరీఫ్ స్టార్ట్ అయ్యే ముందు అప్పుడు పొలంలో వేసి కలే దున్ని అప్పుడు పంటలు వేసుకునేటోళ్ళం. అప్పుడు భూసారము పెరిగేది. భూసారం ఎంత పెరిగేదంటే మనం అధిక దిగుబడుల కోసం ఈరోజు హైబ్రిడ్ ఇత్తనాలు అయ్యి అని అంటారు కదా, అంతకన్నా ఎక్కువ పంట వచ్చేది ఆ రోజుల్లో. ఇంతేకాకుండా ఈ వానపాముల ఎరువు కూడా వేసేటోళ్ళం అప్పుడు. ఇంక ఇప్పుడే దాన్ని ఈ వానపాముల ఎరువుని కూడా అమ్ముతున్నారంట. ఇది ఏమంటారు దాన్ని, వర్మీ కంపోస్ట్ ఏమో అంటున్నారంట, అదే అమ్ముతున్నారు. దాన్ని కూడా మేము ఆ రోజుల్లో మేమే ఈ వానపాముల ఎరువు తయారు చేసుకొని ఈ పొలంలో వేసుకునేటోళ్ళము, కలే దున్నుకునేటోళ్ళము, తర్వాత పంట వచ్చేటప్పుడు వేసుకునేటోళ్ళము. దీనివల్ల భూమి సత్వ పెరిగేది. ఇంకా ఈ పురుగుల మందులు తర్వాత పురుగులు పంట అన్నాక పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల మనకు పంట నష్టపోతుంది అని మనం అనుకుంటా ఉంటుంది. అయితే ముఖ్యంగా పురుగుల్ని నివారించడానికే అంతర పంటలు వేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటారా అంటే ఎర్ర పంటలు కూడా వేయాల, ఇంకొకటి వచ్చేసి రక్షక పంటలు వేయాల. ఈ మూడు రకాల పంటలు మన ప్రధాన పంటలో, అంటే ప్రధాన పంట, మధ్యలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, చుట్టూ రక్షక పంటలు. ఇట్లా వేస్తే మన పొలాన్ని మనం కాపాడుకుంటాం, మన పంటని మనం కాపాడుకుంటాం, ఇక ఈ పురుగులు తెగుళ్ళ నుంచి మనము చాలా వరకు మన పంటని మనం కాపాడుకొని మంచి నాణ్యతమైన పంటని మనం తీసుకొని రావచ్చు. ఈ నాణ్యతమైన పంటని మనం తింటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. మనకేం కావాలా, డబ్బు కావాలనా? ఆరోగ్యం కావాలా కదా, అంతే కదా, ఆరోగ్యమే కదా కావాల్సింది. డబ్బు కావాలనా బినికి?
2: ఆరోగ్యమే మనకి, ఆరోగ్యమే మహాభాగ్యం.
1: మరి ఇంకా ఆరోగ్యం కన్నా ఏం మించింది ఏముంది? మరి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఇప్పుడు చెప్పి ఏం చేయాలా?
2: ఈ రసాయన ఎరువులు వదిలేసి మనకు పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయము, అదే సేంద్రియ వ్యవసాయము, తర్వాత దిబ్బెరువులు మనకి గ్రామంలో అందుబాటులో ఉండే ఎరువుల్ని వాడుకొని మంచి భూమికి సత్వ పెంచుకోవాలంటావు.
1: కరెక్ట్ చెప్తే రాసినోడా, పంట అన్నాక పురుగు వస్తుంది కదా, ఈ పురుగు మందుల్ని ఆశించేదానికి నివారణ మార్గం కూడా చెప్తే కదా, అది కూడా ఒకసారి చెప్పు మళ్ళీ.
2: అంటే పురుగు మందులు కొట్టకుండా ఎర్ర పంటలు వేసుకో.

0: అని చెప్తివి. అంతర పంటలు, తర్వాత రక్షక పంట, అంటే పురుగులు చేనులో పడకముందే మనకి రక్షక పంట సుట్టి వేసింటాం కాబట్టి దాని మీద పడితేనే మనం గుర్తించవచ్చు అని కూడా చెప్పినావు. కరెక్ట్ అయిపోయి అది చేస్తే నేను బాగుంటుందని అనుకుంటున్నాను. నేను
1: ఇప్పుడు బాగా అర్థమైంది కదరా చిన్నోడా, ముందుగా మనము సత్వ పెంచుకోవాలంటే ఈ దిబ్బెరువు, వర్మీ కంపోస్టు ఇట్లాంటివి వేసుకొని కలేదున్నుకోవాలా. రసాయనిక మందుల జోలికి పోరాదు. ఇక పురుగులు తెగు ఆశించక మునిపే మనం వేసే ప్రధాన పంటలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, తర్వాత రక్షక పంటలు, ఇట్లాంటి పంటలు వేసుకుంటే మనకి ఈ పురుగులు తెగుళ్ళ బెడద కూడా తప్పుతుంది. దానివల్ల ఆరోగ్యమైన పంట, నాణ్యతమైన పంట, అధిక దిగుబడి గల పంట లభిస్తుంది.
0: సరే పెద్దయ్య, మరి ఈ కాలంలో చేసినటువంటి సాంప్రదాయ వ్యవసాయం గురించి చాలా బాగా చెప్పినావు పెద్దయ్య. మేము కూడా రాబోయే తరాల వాళ్ళకు కూడా ఇది చెప్పి ఖచ్చితంగా సాంప్రదాయ వ్యవసాయాన్ని పాటించాలని చెప్తాం పెద్దయ్య. నేను కూడా చేస్తా పెద్దయ్య.
1: శుభాశ్రా చిన్నోడా, భూమిని ప్రేమించుకుందాం, సాంప్రదాయ పద్ధతుల్లో సాగు చేద్దాం, రాబో తరాలకు బంగారమైన భూమిని, ఆరోగ్యాన్ని ఇద్దాం.
2: సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ విన్నారు.
3: ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ.
2: ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఎన్ చిరంజీవి.
1: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన, దీన్నే ముఫ్ట్ బిజిలీ యోజన అని కూడా అంటారు. భారతదేశంలోని గృహాలకు ఉచిత విద్యుత్తును అందించడమే లక్ష్యంగా చేసుకుని ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద గృహాలు తమ పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ అందించబడుతుంది. ఈ సోలార్ ప్యానెళ్ల ఖర్చులో 40% వరకు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. గృహాలకు ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా ప్రభుత్వానికి కరెంటు ఖర్చు తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని భావించి ఈ పథకాన్ని అమలు చేస్తుంది. మరి ఈ పథకం గురించి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నటువంటి కుసుమ లింగమూర్తి గారి మాటల్లో విందాం.
2: ఇది భారతదేశంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేసి ఆ విద్యుత్తు ప్రొడక్షన్ లో కామన్ గా వచ్చేటువంటి సూర్యఘర్ యోజన అనే ఒక పథకం. దాంట్లో సూర్యు నుంచి వచ్చేటువంటి కిరణాల నుంచి మనం సౌర పలకాల నుంచి వచ్చేటువంటి విద్యుత్ను పెంపొందించడం కోసము మన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
1: ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు విందాం.
2: ఇది గృహాలకు అంటే మినిమం 300 యూనిట్స్ కాల్చుకున్నటువంటి వాళ్ళకి ఈ విద్యుత్ ఛార్జ్ను తగ్గించుకోవడం కోసము ఈ సౌర పలకాలను ఏర్పరచుకొని వాటి ద్వారా వచ్చినటువంటి విద్యుత్ను వినియోగించుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ పథకంలో మినిమం 200 నుంచి 300 యూనిట్లు కాల్చుకున్నటువంటి ఇంటికి ప్రతి ఒక్కరికి సౌర పలకాలు పెట్టుకొని అంటే సన్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ను పెట్టుకొని ఈ విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి పథకం ఇది. మినిమం మనకి 300 యూనిట్లు కాల్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా దాదాపు ఒక 2,000 నుంచి 3,000 రూపాయలు బిల్లు వస్తుంది. కాబట్టి ఆ బిల్లును తగ్గించుకోవడం కోసం మనము రూఫ్ టాప్ సన్ సోలార్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రయోజనాల విషయానికి వస్తే మనకు అత్యాధునికమైనటువంటి ముందు జాగ్రత్త చర్యగా మన ప్రధానమంత్రి గారు ఏర్పరిచినటువంటి ఈ విద్యుత్ను తగ్గించుకోవడం కోసము రూఫ్ టాప్ సన్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడానికి మనకి అనుమానమైనటువంటి రూఫ్ టాప్ ను ఏర్పాటు చేసుకుని ఈ విద్యుత్ బిల్లును తగ్గించుకోవడం కోసం మనము ఉపయోగించుకోవచ్చు. ముఫ్త్ బిజిలీ యోజనలో తప్పనిసరిగా భారతీయ పౌరుడే ఉండాలి. అలాగే పైన రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పరచుకునేటువంటి పైకప్పు అనేది అనుకూలమైనటువంటి ప్లేస్ అయి ఉండాలి. అలాగే తప్పనిసరి ఈ విద్యుత్ బిల్ అనేటువంటి యజమాని పేరు మీద కరెంటు మీటర్ అయి ఉండాలి. అలాగే అనువైనటువంటి సౌర పలకాలు నిర్మించుకున్నటువంటి ప్లేస్ అయి ఉంటే సరిపోతుంది. ఈ విద్యుత్ బిల్లును తగ్గించుకోవడంతో పాటుగా మనకు పర్యావరణానికి ముప్పు లేకుండా కామన్ గా సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలతోటి మనం వినియోగించుకుంటున్నాం. కాబట్టి ఇది దాదాపుగా రేడియేషన్ లేకుండా, వాయు కాలుష్యం లేకుండా వాటిని మనం వినియోగించుకోవడానికి పూర్తిగా అనువైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో చాలా మంది ముందుకొస్తున్నారు. ఎందుకని

0: అంటే దీంట్లో ఈ విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకొని మనం కూడా డబ్బులు ఆదా చేసుకునేటువంటి మార్గంలో చాలా మంది అవేర్నెస్ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు.
1: ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడానికి ఎటువంటి ఇల్లులు ఆమోదయోగ్యమో ఇప్పుడు విందాం.
0: డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్, ఎందుకంటే మనకు రూఫ్ టాప్ లో దాదాపుగా అంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి దాంట్లో 15x15 ప్లేస్ నా కూడా మనం 3 కిలోవాట్ అనువైనటువంటి సౌర పలకలను మనం ఏర్పాటు చేసుకునేటువంటి ప్లేస్ ఉంటే సరిపోతుంది. భారీగా బాగా పెద్ద కూడా ఉండాల్సిన పని లేదు, ఎందుకంటే ఏ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా కూడా మినిమం 120 యార్డ్స్ వరకైతే ఉంటుంది కాబట్టి 15x15 ప్లేస్ లో ఉన్నటువంటి బాబతి కూడా మనకు అనువైనటువంటి ప్లేస్. అది సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి మాత్రమే అనువైనటువంటి స్కీమ్ ఇది, ఎందుకంటే రెంట్ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు కానీ రెంట్ ఉన్న వాళ్లకు ఓన్ గా వాళ్ళ పేరు మీద మీటర్ ఉండదు. ఆ ఇంటిది ఓన్ మీటర్ ఉన్నప్పుడు మాత్రమే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ వస్తుంది, ప్లస్ వాళ్ళు అప్రూవల్ చేస్తేనే మాత్రమే వీళ్ళకి సబ్సిడీ స్కీమ్ వస్తుంది. సో కమర్షియల్ విషయానికి వస్తే రెంటల్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు కానీ సబ్సిడీ తీసుకోవాలంటే గనక తప్పనిసరి వాళ్ళ పేరు మీద మీటర్ వచ్చి ఉండాలి, వాళ్ళ పేరు మీద మీటర్ రీడింగ్ ఉండాలి, ప్లస్ వాళ్ళకు కూడా సబ్సిడీ రావాలంటే మాత్రం ఓనర్ కూడా వాళ్ళ పేరు మీదనే ఉండాలి. సో అట్లాంటి అవకాశం లేదు కాబట్టి ఓనర్ కు మాత్రమే ఇది సబ్సిడీ కింద మాత్రం స్కీమ్ వస్తుంది. మిగతా వాళ్ళు రెంటల్ ఉన్న వాళ్ళైనా కూడా మాకు సబ్సిడీ అవసరం లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా కమర్షియల్ కింద పెట్టుకోవాల్సి వస్తుంది.
1: సూర్యాగర్ యోజనలో భాగంగా ఎన్ని యూనిట్ల వరకు ఈ సోలార్ ప్యానెల్లను పెట్టుకోవచ్చు, లబ్ధిదారులకు సబ్సిడీ ఏ విధంగా వస్తుందో ఇప్పుడు విందాం.
0: 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ అని చెప్పేసి మనము విభజించడం జరుగుతుంది. దీంట్లో 1 కిలోవాట్కు వచ్చేసి 30,000 రూపాయలు, 2 కిలోవాట్కి వచ్చేసి 60,000 రూపాయల వరకు మనకు సబ్సిడీ వస్తుంది. కానీ ఓవరాల్ గా ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి 3 కిలోవాట్ తీసుకుంటారు కాబట్టి దానికి 78,000 రూపాయలు మాత్రం మన గవర్నమెంట్ నుంచి మనకు సబ్సిడీ రావడం జరుగుతుంది. ఇది యావరేజ్ గా అంటే 1 కిలోవాట్ తీసుకున్నా మీకు 2 కిలోవాట్ తీసుకున్నా తక్కువ సబ్సిడీ వస్తుంది కాబట్టి 3 కిలోవాట్ తీసుకుంటే మనకు పెట్టుకునే ఖర్చు తక్కువనే వస్తుంది, సబ్సిడీ ఎక్కువ వస్తుంది కాబట్టి మనం 3 కిలోవాట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం దాదాపుగా. ఎందుకనంటే 100 యూనిట్లు వచ్చిన వాళ్ళకి, 150 యూనిట్స్ వచ్చిన వాళ్ళకి ఇది పెద్దగా అవసరం ఉండకపోవచ్చు, ఎందుకంటే మనం పెట్టుకునే కాస్ట్ ఎక్కువ పెరుగుతుంది, మనం సబ్సిడీ తీసుకునే తక్కువ ఉంటుంది కాబట్టి యావరేజ్ గా 3 కిలోవాట్ అంటే కాంట్రాక్టెడ్ లోడ్ ఉంటుంది సార్ దీనికి. మన కరెంటు బిల్లు చూస్తే కనుక కాంట్రాక్టెడ్ లోడ్ అనేది ఒకటి వాళ్ళకు లైన్ ఉంటుంది, దాంట్లో చూస్తే కనుక మనకు 2 కిలోవాట్ గాని 3 కిలోవాట్ గాని వాళ్ళు దీని మీద లోడ్ పడుతుందన్నలోకి మాత్రమే ఇది అనువైనటువంటి అవకాశం అనేది నేను అనుకుంటున్నా. సో ఆ 3 కిలోవాట్ లోడ్ పడ్డోళ్ళకి మాత్రమే ఇది పెట్టుకుంటే ఇటు మనం సబ్సిడీ వస్తుంది, ప్లస్ మనకు కరెంటు బిల్లు కూడా తగ్గించుకున్న వాళ్ళం అవుతాం.
1: ఇందులో ఎటువంటి పరికరాలు వినియోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
0: సౌర పలకలు ప్యానెల్స్ అని అంటాం మనం, అది ఆ ప్యానెల్స్ ఒకటి పైన రూఫ్ టాప్ మీద బిగిస్తామండి. దాని నుంచి మనకు ఏసీడిసి వైర్స్ వస్తాయి, ఏసీడిసి వైర్స్ నుంచి వచ్చేసి మనకు ఇన్వర్టర్ ఉంటుంది, ఇన్వర్టర్ నుంచి మళ్ళీ మనకు మీటర్ కు అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి మీటర్ కు మనం కనెక్ట్ చేసేస్తాము. ఇదంతా టోటల్ అంతా వచ్చేసి మన గవర్నమెంట్ TSNPDCL నుంచి కానీ అప్రూవల్ తీసుకుంటాం తప్పనిసరి. ఇది కన్వర్టర్, ఇన్వర్టర్ అండ్ బ్యాటరీస్ అంటే బ్యాకప్ కావాలనుకుంటే బ్యాకప్ తీసుకుంటాము, ప్లస్ దీనికి ఏసీడిసి మీటర్స్ వస్తాయి సార్. ఇవి వీటికి ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ.
1: లబ్ధిదారులు దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అదే విధంగా విద్యుత్ విభాగంతో ఏ విధంగా అనుమతి పొందాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
0: ఇది పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో ఒక పోర్టల్ ఉంటుంది సార్. అది ఆ పోర్టల్లో మనం ఓపెన్ చేసేస్తే మనకు దాంట్లో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీకు మీటర్ రీడింగ్ ఒకటి అడుగుతాడు, మీటర్ రీడింగ్ మనం అప్లై చేయాల్సి వస్తుంది. మనకు యూనిక్ ఐడి ఉంటుంది మనది, ఆ ఐడి కొట్టేస్తే మన కాంట్రాక్ట్ లోడ్ ఎంత ఉంది, యావరేజ్ లోడ్ తీసుకుంటుంది అంటే మన ఇయర్లీ ఇయర్ మొత్తం లోడ్ తీసేసుకొని వీళ్ళకు ఇంత అవసరం పడుతుంది, ఇది 2 కిలోవాట్ సరిపోతుంది, 3 కిలోవాట్ సరిపోతుంది, 5 కిలోవాట్ అవసరం పడుతుంది అని చెప్పేసి అనేది స్కీమ్ కింద అప్లై చేయాలనుకున్న ఆ పోర్టల్ ఓపెన్ చేసి TSNPDCL నుంచి మనకు అప్రూవల్ వస్తుంది. అంటే కస్టమర్ పేరు మీద మాత్రమే ఫీడ్ చేస్తాం మేము, ఇది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మాత్రం కస్టమర్ మొబైల్ నంబర్ కి వెళ్తుంది కాబట్టి ఏదున్నా కూడా అంటే రేపు స్కీమ్ వర్తింప చేసినా వర్తింప చేయట్లేదు దీనికి కస్టమర్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు NPDCL వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు అప్రూవల్ రావాలి అంటే మేము పెట్టినటువంటి బాపద్ది పర్ఫెక్ట్ ఉందా లేదా, ఇలా DCR ప్యానల్స్ అని నాన్ DCR ప్యానల్స్ ఉంటాయి సార్ దీంట్లో, DCR ప్యానల్స్ ఫీడ్ చేసినప్పుడు మాత్రమే ఇది స్కీమ్ కింద వర్తింప చేస్తుంది కాబట్టి NPDCL వాళ్ళు కూడా వాళ్ళు ఆ ఇంటిని అప్రోచ్ అయ్యి మీకు DCR ప్యానల్స్ పెట్టిల్లా. DCR ప్యానల్స్ మీన్స్ సార్ అంటే పర్ఫెక్ట్, ఇది స్కీమ్ కింద వర్తింపజేసేటువంటి ప్యానెల్స్ ఏ పెట్టిల్లేదనిపి చూసిన తర్వాతనే వాళ్ళు స్కీమ్ కింద వాళ్ళు ఆ సబ్సిడీ విడుదల చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి పిడిసిఎల్ వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళకు ఒక లెటర్ ఇవ్వాలి, అంటే దానికి ఇది పర్ఫెక్ట్ చేశారని చెప్పేసి గవర్నమెంట్ కు లెటర్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ దెన్ 1 మంత్ అన్న కాడ వన్ అండ్ హాఫ్ మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, మొత్తానికి అయితే 2 మంత్స్ తర్వాతనైనా కూడా వీళ్ళకు స్కీమ్ వాళ్ళ అకౌంట్ లో మాత్రమే జమ అయిపోతాయి.
1: అనుమతి పొందా

0: చాలంటే ఏ పత్రాలు అవసరం అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం.
1: గుర్తింపు కార్డు విషయానికి వస్తే ఆధార్ కార్డు కావాలి సార్, దీనికి మీటర్ బిల్ ఒకటి తీసుకోవాలి ఖచ్చితంగా, పాన్ కార్డు ఒకటి, బ్యాంక్ డీటెయిల్స్ ఒకటి ఇవ్వాలి. బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతారంటే మన స్కీమ్ కింద మనం అప్లై చేస్తున్నాం కాబట్టి మన అకౌంట్ లో పడడం కోసం అనే మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తారు. ఒక రెండు ఫోటోస్ ఇవ్వాలి. ఇది పూర్తి స్థాయి ఆన్లైన్ లో చేసేటువంటి ప్రక్రియ కాబట్టి పోర్టల్ ఓపెన్ చేస్తే మాత్రం 100% ఆన్లైన్ లో ఉంటుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అంటే రెండు ఫోటోస్ ఇవి ఇచ్చేసి మాత్రం మన ఫోన్ నంబర్ మీద మన పోర్టల్ లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇది
0: సోలార్ ప్యానెల్ల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటును ఇంట్లో అవసరాలకు వినియోగించుకొని మిగిలిన కరెంటును లబ్ధిదారులు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు విందాం.
1: ఒక్కొక్కరికి ఆ 300 యూనిట్లు కూడా యూజ్ చేసుకోకుండా, ఎగ్జాంపుల్ 200 యూనిట్స్ వాళ్ళు యూజ్ అయినాయి అనుకోండి, మిగతా 100 యూనిట్లు వాళ్ళకి అక్కడ పక్కకున్నాయి. ఆ పక్కకున్న వాపతి ఏం చేస్తుంది అంటే కొందరు అవగాహన రాహిత్యంతో గవర్నమెంట్కు పంపించేస్తే మనకు అమౌంట్ వస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. అది ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు కాకుండా కొన్ని ఒక 6 నెలలకు ఒకసారి, సంవత్సరంకు ఒకసారి వాళ్ళు రేడియేషన్ తీస్తారు దాన్ని. అంటే టోటల్గా 6 మంత్స్ బయోబ్యాక్ అప్ తీసేసి సంవత్సరం తర్వాత ఎంతెంత మిగిలి విద్యుత్ ఉంది, మా మిగిలి యూనిట్లు ఉన్నాయి, అవి ఏం చేస్తారు, ఈ మంత్ ఆ 100 యూనిట్లు మిగిలిన తర్వాత నెక్స్ట్ మంత్ కు ఫార్వర్డ్ చేస్తారు. అవి అంటే నెక్స్ట్ మంత్ కూడా దాంట్లో యాడ్ చేస్తారు, ఎక్స్టెండ్ చేస్తారు తప్ప మనకు ఇప్పుడు డబ్బులు మనకు తిరిగి ఇవ్వరు. ఒక 6 మంత్స్ వరకు చూస్తారు. టోటల్ యావరేజ్ గా ఒక 600 యూనిట్లు 700 యూనిట్లు మనకు మిగిలింది అని అన్నప్పుడు అప్పుడు వాళ్ళు కొనుగోలు చేసేటువంటి కాస్ట్ కి మనకు మన అకౌంట్ కి మాత్రం వాళ్ళు బదిలీ చేస్తారు. ఎవ్రీ మంత్ మాత్రం దీనికి క్యాల్కులేట్ చేయరు. క్యాల్కులేట్ చేసిన బాపత్ దాన్ని మాత్రం నెక్స్ట్ మంత్ కి మాత్రం మనకు ఫార్వర్డ్ చేసేస్తారు. అంటే మనకి ఇప్పుడు జల విద్యుత్ ఉంది, ఇంధన విద్యుత్ ఉంది, ఇవి రేపు ఫ్యూచర్ లో తగ్గుముఖం పడతాయి, లేకపోతే మన పవర్ ఎక్కువ అవసరం పడుతుంది, మనకు జనరేట్ అయ్యే పవర్ తక్కువ పడుతుంది కాబట్టి ఫ్యూచర్ లో మనకు విద్యుత్ వినియోగం పెరుగుతుంది రోజు రోజుకు. రేపు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి, 2 వీలర్స్ గానీ 4 వీలర్స్ గానీ వస్తున్నాయి, దానికి ఎలక్ట్రికల్ విద్యుత్ అవసరం పడుతుంది. అంటే ఇప్పుడు అవసరం పడేదానికంటే ఫ్యూచర్ లో ఇంకెక్కువ అవసరం పడుతుంది కాబట్టి ఈ సన్ సోలార్ సిస్టమ్ ను ఖచ్చితంగా ఉపయోగంలో తీసుకొచ్చుకుంటే కనుక మనం ఇంకా అడ్వాన్స్ ఉంటామని చెప్పేసి అని నా ఉద్దేశం. ఏ విద్యుత్ సంస్థలైనా కూడా వినియోగం పెరుగుతుంది కాబట్టి చార్జెస్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది కామన్ గా వచ్చేసేటువంటి వాతావరణం నుంచి వచ్చేటువంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వచ్చేటువంటి సూర్యకిరణాలతోటి మనం సాధించేటువంటి ఈ విద్యుత్ ప్రొడక్షన్ ను ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొస్తే ఇంకా ముందు ముందు చాలా బెనిఫిట్ అవుతుంది తప్ప ఇది ఎప్పుడు కూడా నష్టం జరగదు అనేది మా ఉద్దేశం కాబట్టి ఖచ్చితంగా ఈ సన్ సోలార్ సిస్టమ్ కు రాస్తే అందరికి ఆమోదయోగ్యం ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
0: ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద లబ్ధి పొందినటువంటి నర్సంపేటకు చెందినటువంటి క్రాంతి గారు ఏమంటున్నారో వారి మాటల్లో విందాం.
2: సోలార్ లైట్స్ పెట్టించుకున్నాము, సోలార్ ప్యానల్స్ బాగానే ఉన్నాయి ప్రెసెంట్ అయితే. ప్రొడక్ట్ అయితే 25 ఇయర్స్ మాకు ప్యానల్స్ వారంటీ ఇచ్చారు, బట్ కేబుల్స్ అండ్ ఇన్వర్టర్ బ్యాటరీస్ వాటికి మాత్రం 7 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. ప్రొడక్ట్ అయితే ఏ ప్రాబ్లమ్ లేదు సార్. మేము 5 మంత్స్ అవుతుంది పెట్టుకుని, 2 మంత్స్ బ్యాక్ మేము సబ్సిడీ అమౌంట్ కూడా అకౌంట్ లో పడుతున్నాం. అంటే 230,000 అయింది సార్. అంటే స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని కాస్ట్ పడుతుంది అన్నారు. మాకు మా బిల్డింగ్ అటు ఇటు పక్కన సోలార్ ప్యానల్స్ మేము నీడ పడడానికి అవకాశం లేదని చెప్పేసి కాస్ట్ కొద్దిగా తక్కువ పడుతుంది అని చెప్పేసి చెప్తున్నాను. 2,30,000 వరకు అయింది, 80,000 సబ్సిడీ పడింది నా అకౌంట్ లో. డైలీ 10-15 యూనిట్స్ వరకు జనరేట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. మాకైతే ఇప్పటి వరకు అయితే పవర్ తో ఇబ్బంది అడగ పెట్టుకున్నప్పటి నుండి కూడా 3 kV మేము పెట్టించుకున్నాము. అంటే మాకు వచ్చేసి వాళ్ళు నెలకి ఈజీగా 300 యూనిట్ల వరకు జనరేట్ అయితే సార్ ఈజీగా. మీకు ఏ వెదర్ ఏ విధంగా ఉన్నా కూడా ఇట్లా నార్మల్ వెదర్ లో ఉన్నా కూడా 300 యూనిట్ల వరకు అయితే జనరేట్ అవుతాయి అని చెప్పేసి చెప్పారు. ఫిఫ్టీ ఇప్పటి 5 మంత్స్ 6 మంత్స్ అవుతుంది, ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం రాలేదు, బాగానే ఉంది. అంతకుముందుకు మాకు 2,000-2,500 వచ్చే కరెంట్ బిల్లు, ఇవి పెట్టాక జస్ట్ మినిమం బిల్లు వస్తుంది. కాకపోతే ఇప్పటికైతే దానివల్ల మాకు ఏ ఇబ్బంది లేదు, కరెంట్ బిల్లు పూర్తిగా 0. ఇప్పుడు మాకు స్కీమ్ కింద అని చెప్పేసి స్కీమ్ అప్లై చేశారు సార్. మాకు స్కీమ్ లో సబ్సిడీ అమౌంట్ వచ్చేసింది మాకు ఇంటి పర్పస్ కాబట్టి. ఇప్పుడు పవర్ ప్లస్ చేసిన ఎవరికి కరెంట్ పోయినా మాకు సంబంధం లేదు. మాకైతే 24 అవర్స్ పవర్ ఉంటుంది. 4 రూమ్లోనూ ఇంటర్నెట్ వెనక సైడ్ రాస్తాం. మాకు 5-6 లైట్లు ఉన్నాయి, 4 ఫ్యాన్లు ఉన్నాయి, టీవీ ఉన్నాయి. ఇట్లా ఇంట్లో అది రెగ్యులర్ యూజ్ చేయొచ్చు. అంటే వాళ్ళు వీళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీకి వస్తారని చెప్పేసి చెప్పారు సార్. చెప్పినాక ఒకసారి వచ్చి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేసుకున్నారు. సరే అయితే కేబుల్స్ అయితే అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే పడతాయి అని చెప్పి వచ్చి వాళ్ళు చెక్ చేసుకుని వెళ్ళింది సార్. వెళ్ళిన తర్వాతనే అమౌంట్ కూడా సబ్సిడీ అమౌంట్ కూడా చాలా బాగుంది సార్. ఇది పెట్టుకోవడం వల్ల మనకైతే పవర్ పోతుంది అన్న బాధ అనేది ఇంతవరకు లేదు. అది పెట్టుకున్న తర్వాత 24 అవర్స్ పవర్ ఉంది మనం. ఎందుకంటే ఒక మాట చెప్పాలంటే మాకు మామూలుగా డైలీ కరెంట్ ఎక్కువ కరెంట్ బిల్ వచ్చే వాళ్ళు అయితే ఇంకా చాలా అంటే చాలా సేఫ్ లో పడిపోతారు. ఎట్లా అంటే ఒక వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఒక 10,000 కరెంట్ బిల్ వచ్చే వాళ్ళని అనుకోండి, ఏమైతుంది అంటే వాళ్ళకి ఒక 10,000 ఉన్నప్పుడు వీళ్ళు ఒక్కసారి పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయినా కూడా ఈఎంఐ పద్ధతి ఇస్తామన్నారు సార్. వాళ్ళు ఈఎంఐ పెట్టుకుంటే ఏమైతే మనకు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ లో మనకి ఈఎంఐ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, మిగతా 20 25 ఇయర్స్ వరకు మాకు చేసా కదా అట్లా కూడా చాలా బాగా అనిపించే మేము పెట్టించుకున్నాం.

0: ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన పొంది వినియోగిస్తారని ఆశిద్దాం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం కవి సంగమం ఈనాటి కవి సంగమం కార్యక్రమంలో అనుసంధానాలు శ్రీకి నిరంజన్ కుమార్ గారి కథానిక వింటారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం తుంగభద్ర కథలు ఈనాటి తుంగభద్ర కథలు కార్యక్రమంలో అనుసంధానాలు శ్రీ వి నిరంజన్ కుమార్ గారి కథానిక వింటారు.
1: రాత్రి బాగా పొద్దుపోయాక వచ్చిన బస్సులో జనాన్ని తోసుకుంటూ వెళ్ళి కూర్చుని వెంటనే హాయిగా అనిపించింది. దాదాపు 5 గంటల నుంచి వెయిటింగ్, పైగా జనం చాలామందే పోగయ్యారు. లాంగ్ జర్నీ చేయాల్సింది, సీట్ దొరుకుతుందో లేదో అనుకున్నా. దేవుడి దయవల్ల చొరవతో సీట్ సంపాదించాను. బడలికే ప్రభావంతో ఏమో 5 నిమిషాల్లో కునుకు పట్టేసింది. అప్పుడే చిన్నగా సంభాషణ వినపడసాగింది. నాకు ఖచ్చితంగా వినాలని ఆసక్తి అంటూ ఏది లేకపోయినా చెవులు మేల్కొన్నాయల్లే ప్రతి మాట స్పష్టంగా వినపడసాగింది. వారిద్దరి సంభాషణతో వారు స్నేహితులని అర్థమైంది. ఎవరైనా సెలవులకు వచ్చాయంటే ముందు ఇంటికి వెళ్ళి తర్వాత బంధువులను పరికరించాలనుకుంటారు. నువ్వేంటిలా ముందే మీ మామగారింటికి వెళ్ళాలనుకుంటున్నావు? ఏ వెళ్ళరాదా? నువ్వనేది బాగానే ఉందనుకో, అయితే అక్కడ పరిస్థితి మామూలుగా లేదు. మరి నాకు మా మేనమామగారంటే చెప్పలేనంత గౌరవము, ఇష్టమును. తనకు అనారోగ్యమని తెలిసాక ఎలా నింపదిగా ఉండగలను చెప్పు. ఎప్పుడెప్పుడు తనను చేరుకుంటానా అని ఆత్రంగా ఉంది. అందరిలాంటి వాడు కాదు మా మామయ్య, నాకు మటుకు ప్రత్యేకమే. చెప్పడం ముగించిందన్నట్లుగా మౌనం వహించాడు విద్యాసాగర్. ఏంటో ఆ ప్రత్యేకం వివరించమన్నట్లు ప్రశ్నించాడు మరోమారి మహేశ్వర్. చెబుతా విను, మా మామయ్య చాలా మంచివాడు, ఎవరిని పరుషంగా మాట్లాడేవాడే కాదు, చాలా అమాయకుడు. అబ్బాబ్బా, ముందు మాట్లాడరా, మంచివాడు అమాయకుడు ప్రత్యేకతలు ఇవేనా? స్నేహితుడికి సహనం సన్నగిలిందని గ్రహించిన విద్యాసాగర్ చెప్పడం మొదలుపెట్టాడు. పెద్దింటి సంబంధం వచ్చిందని చిన్న వయసులోనే పెళ్లి చేసేశారట. నాకు ఊహ తెలిసేసరికి మామగారు అప్పుడప్పుడు తన మామగారింటికి వచ్చేవారు. నన్ను చాలా గారాభంగా చూసుకునేవారు, ఎప్పుడూ ఎత్తుకొని తిరిగేవాడు. అంతగా గారం చేసినందుకేమో మామయ్య అంటే భయం పోయి ఇష్టం మొదలైంది. వినడానికి సిద్ధమన్నట్లుగా సర్దుకొని కూర్చున్నాడు మహేశ్వర్. మరలా చెప్పడం ప్రారంభించాడు విద్యాసాగర్. వారి పెళ్లి సందర్భంలో కట్నంగా ఇచ్చిన పొలంతో 2 ఏళ్లకోసారి పంట పండేది. నీటి అనుకూలత లేని కారణంగా 2వ ఏడు బీడుగా మారిందా భూమి. ఆదాయం తక్కువే ఉండేదట. కొన్నాళ్లకు తాతగారు చనిపోగా అందరూ కొడుకు జీవితంపై దిగులు ప్రాణం పోయిందని అనుకునేవారు. ఈ పరిస్థితులన్నింటినీ తన పెళ్లి కారణమని భావించిన మా అమ్మ అన్నకు అన్యాయం జరగకూడదని బాధపడి ఏ విధంగానైనా సహాయపడాలని ప్రయత్నించేదట. పుట్టి నుంచి దోచిపెడుతుందనే నింద చెల్లికి వస్తుందనే విషయంతో

ఆలోచించి తన అక్కడ ఉంటే చెల్లి కాపురం కలతలు వచ్చే అవకాశం ఉందని భావించి ఆ ఊరు వదిలి వచ్చేశాడట మావయ్య. పల్లె పట్టం కానీ ఓ ఊళ్ళో ఓ హోటల్లో పని కుదిరాడట. ఆ ఏడే ఆ ఊరికి అకాల వదలు వచ్చేసరికి తన చెల్లి కోసం వెళ్ళిన మావయ్య చేతిలో నన్నుంచి తీవ్ర గాయాలకు బలైన మా అమ్మ నన్ను మావయ్యకు అప్పగించి కనుమూసిందట. మహేశ్వర్ వినడానికి మాత్రమే సిద్ధంగా అన్నట్లు చూస్తూనే ఉన్నాడు. అప్పటికే వారికున్న అమ్మాయి, నేను, నలుగురికి సరిపడా ఆదాయము లేదనిపించి రాత్రి వేళల్లో ఆటో నడిపి డబ్బు సంపాదించేవాడట. మావయ్య గురించి తలుచుకుంటూనే విద్యాసాగర్ కనులు చెమర్చి ఉండడం గమనించాడు స్నేహితుడు మహేశ్వర్. ఓ రోజు ఏదో ధ్యాసలు నడుస్తుండగా నన్ను కాపాడడానికి వెళ్ళి లారీ కింద తను పడి చేయి విరగొట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆదాయం కాస్త మరింత సన్నగిలింది. అత్తయ్య మామయ్యలు ఎన్నో రోజులు ఒకే పూట తింటూ మా కడుపు నింపేవారు. ఆ మాటల్లో వింటున్నా తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి. కాసేపు విద్యాసాగర్ మహేశ్వర్ల మధ్య మౌనం స్థానం సంపాదించుకుంది. బస్సు డ్రైవర్ కర్తవ్య నిర్వహణలో బిజీగా సిన్సియర్గా ఉండగా తోటి ప్రయాణికులు వరలో చిక్కుకొని తమ చూపులను తిప్పుకోలేక చరవాణిని గమనిస్తూ మరికొందరు ఈరోజు ఒక చాలిక అంటూ మొబైల్ను ఆఫ్ చేసి కునుకు తీస్తున్నవారు మరికొందరు. ముందున్న స్నేహితుల సంభాషణపై ఆసక్తి మొదలైంది నాలోను. కనులు రెప్పల సహాయంతో మూసుకొమ్మని విన్నవించి కరుణభేరులను లైన్లో ఉంచాను. ఆ తర్వాత ఆసక్తితో మరలా ప్రశ్నించాడు విద్యాసాగర్ను. వారికి జీవితం దుర్భరం అనిపించిన రోజుల్లో నిత్యం యాతనలు తప్పని పరిస్థితుల్లో ఓ రోజు పుణ్యక్షేత్ర దర్శనానికి రెగ్యులర్గా వస్తూ పరిచయమైన ఓ వృద్ధ మహిళ అనుకోని సందర్భంలో సృహతప్పి పడిపోగా ఆమెను మేమున్న ఇంటికి పిలుచుకువచ్చి మళ్లీ మామూలు మనిషిని చేశారట. ఆమెకు కాలు ఫ్రాక్చర్ అయి కదలేని స్థితిలో ఉండగా సేవలు చేశారు అత్తమామలు. ఆ సమయంలో కూలీ పని చేసేదట అత్తమ్మ. ఆ మహిళ దగ్గర ఏ వస్తువులు డబ్బులు లేవు. అంతకుముందే ఎవరో దొంగిలించారని కొద్ది రోజుల తర్వాత చెప్పిందట. చెప్పడం కొనసాగిస్తున్నాడు విద్యాసాగర్. ఆమె ఆరోగ్యం కుదుటపడేసరికి ఇంటి ముందే బంజీలు వేసి అమ్మేవారట ఇద్దరు. మొదట్లో నష్టం వచ్చినా రుచి నచ్చాక యాత్రికులు రెగ్యులర్గా కస్టమర్లు అయ్యారట. అక్కడి నుంచి ఫంక్షన్స్కు ఆర్డర్లు వచ్చేవి. మేమిద్దరం పనిలోనూ సహాయం చేస్తామని వెళ్ళినా అడ్డగించేవారు. ఆ తర్వాత కొన్నాళ్లకు నన్ను మా మామయ్య కూతుర్ని వేరే వేరే హాస్టల్లో జాయిన్ చేసి తమిద్దరూ ఆమెకు సేవలు చేసుకుంటూ ఆ బజ్జీల బండిని మెయింటైన్ చేస్తుండేవారు. భారంగా నిట్టూర్చాడు చెప్పడం ముగించిన విద్యాసాగర్. ఎదిరించి మాట్లాడిన నాకు చదవాలని బాగా ఉన్నా కష్టాలనేవి మామూలే అంటూ మమ్మల్ని స్థిరపడాలని సర్దిపుచ్చి మాలాంటి కష్టం మీకు రాకూడదని సలహా ఇచ్చి మమ్మల్ని హాస్టల్కు పంపేవారు. ఆ తర్వాత నేను అడుగుదామని ముందు కదిలాను. మధ్యలో మహేశ్వర్ తను అనేశాడు ఆ మాట. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్నట్లు మావి కష్టాలు కాదు కర్తవ్యాలు. అలా చివరి మాటలకు దూరమైన మా ఇద్దరిని చూడడానికి అప్పుడప్పుడు అత్తయ్య మావయ్య వచ్చి వెళ్తుండేవారు. హాలిడేస్లో మేము వాళ్ళిద్దరింటికి వెళ్ళి 10-15 నుండి వచ్చేవాళ్ళం. చిమ్మ చీకట్లు చీల్చుకుంటూ చిరుదీపాల వెలుగులో గమ్యం వైపు దూసుకుపోతోంది బస్సు. ప్రయాణికులు కొంతమంది మేల్కొన్నారు వారి స్టాపింగ్ వస్తుందన్న ఆత్రంతో. తర్వాత ఏమైందిరా కుతూహలం ఆపలేక ప్రశ్నించాడు మహేశ్వర్. అంతా బాగుంది అనుకుంటున్న రోజులన్నీ బాధకు బలైంది జీవితం. ఏమైంది సాగర్? ఈసారి కాస్త భయంగా అడిగాడు మహేశ్వర్. వింటున్న నాకు కాస్త కంగారేసింది. సీట్ నుంచి ముందుకు జరిగాను. విషయం వినే విపరీతమైన ఆసక్తి ఎక్కువై విధిరా, విధి అంటే ఓరలింతనం అన్నట్లుగా రోడ్డు వెడల్పు అంటూ ఆ హోటల్ కాస్త నీలపాలు చేశారట. కానీ ఆ విషయం నాకు ఓ మారు మావయ్య నా దగ్గరికి నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు ఆయన దిగులను గమనించి అడిగినప్పుడు కానీ చెప్పలేదు. అత్త ఆరోగ్యం మరీ క్షీణించిందని, ప్రతిరోజు ఖచ్చితంగా మందులు వాడాల్సిందేనని తెలుసుకున్న నేను హాస్టల్ నుంచి తనతో పాటు వచ్చేసి సాయంగా ఉంటానంటే అడ్డగించాడు మరోసారి మావయ్య. త్వరలోనే చివరి పరీక్షలు పూర్తి చేసుకుంటారుగా, అప్పుడు వచ్చేయమన్నాడు. మరలా తనే చెబుతూ, మా అమ్మ తను చనిపోతూ నన్ను మావయ్య చేతిలో పెట్టిందని, కంటికి రెప్పలా చూసుకుని పెంచి పెద్ద చదువులు చదివించిన మావయ్య రుణం నేనెలా తీర్చుకోగలను? దుఃఖం పొంగిన విద్యాసాగర్ ముందు మాట పగల్చలేకపోయాడు. ఓదార్చే ప్రయత్నం చేశాడు మహేశ్వర్. వింటున్న నా కనులు తడిదేరి ధారగా మారి చెంపర మీదుగా జారాయి. తోబుటూ ఇచ్చిన మాట కోసం ఇంతగా పరితపిస్తారా? మరోవైపు నాకు సంశయం మొదలైంది. నా గమ్యం వీరిని అనుసరించడమేనని ఆసక్తి ఉన్న ఏదో చిన్న అనుమానం కానీ ఎలా ప్రశ్నించేది? అసలు తను వచ్చిన కార్యం నెరవేరుతుందా? వారు అడ్డగిస్తారేమో. నా అంతరంలో ఇలాంటి ప్రశ్నలే అలా ఆలోచిస్తూనే నేను నాకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను. గమ్యం చేరుకుంది బస్సు. వన్ మెన్ సర్వీస్గా మరి
డ్రైవర్ అందరినీ నిద్రలేపాడు. వారు స్టాపింగ్

0: అనుకూలంగా ఉంటుందని హెచ్చరించడంలే ఉంది. నాకు మెలకు వచ్చి ముందు సీటు వైపు చూసిగా ఖాళీ ఉండటంతో మనసు చివుక్కుమంది. వెంటనే డ్రైవర్ని అడిగాను, అదిగోండి ఇప్పుడే దిగి అటువైపు వెళుతున్నారంటూ ఆ వైపు చూపించగా నేను గబగబా దిగేసరికి అనుసరిస్తూ పరిగెత్తాను. నేను వారిని అనుసరించి నా గమ్యం ఇదేనని నిర్ధారణ చేసుకోగలిగాను. మామయ్య అంటూ ఇంట్లోకి అడుగుపెట్టిన విద్యాసాగర్ను చూసి పరిగెత్తు వచ్చింది కూతురు అవని. నాన్న నాన్న బావ వచ్చాడు అంటూ చేయి పట్టుకుని పిలుచుకు వచ్చిన వారిద్దరిని అనుసరించాడు మహేశ్వర్. వారి వెనుక వెళ్ళిన గుమ్మం దగ్గర ఆగాను. మంచపై లేవరని పరిస్థితిలో సాగర్ను చూసిన సంబరంలో లేచే ప్రయత్నం చేసిన మావయ్య దగ్గరకు ఒక ఉతుకన వెళ్ళి పదవి పట్టుకొని ఆసరా అయ్యాడు విద్యాసాగర్. దుఃఖంతో మాట పెగలలేకపోయింది కొన్ని క్షణాలు. స్నేహితుడు ఓదార్చేందుకు ముందుకు వస్తూ గుమ్మం దగ్గర నీ పిలిచిన పిలుపుకు వెనుదిరిగారంతా. ఎవరండి మీరు అని బదులుగా వస్తూ ప్రశ్నించింది అవని. నేనా, నేను మీకు మీ కుటుంబానికి రుణపడినదాన్ని అంటూ అంకుల్ ఎలా ఉన్నారు అని దగ్గరగా చేరాను నేను. మిగతా అంతా మౌనంగా వింతగా చూశారు. నమస్కారం అంకుల్, నా పేరు వెన్నెల, డాక్టర్ని. అలా నన్ను నేను స్వీపరిచయం చేసుకుని కానీ ఎవరి నుంచి రెస్పాన్స్ రాలేదు. మరలా నేనే మాట్లాడాను. నేను ఎవరో మీకు పూర్తిగా అర్థం కావాలంటే మీరు మీ కష్టాలని గుర్తు చేయాల్సి వస్తుంది. మరి మీ చేయి పూర్తిగా పాడే ఏ ఉద్యోగం లేకపోయినా, పిల్లల్ని పోషించడానికి దుర్భైన పరిస్థితుల్లోనూ మీకేమీ సంబంధం లేకపోయినా, మీరు చూస్తుండగానే అనారోగ్యం మరీ ఎక్కువై కళ్ళ ముందే పడిపోయిన ఒక మహిళను మీతో పాటు ఉంచుకొని మీ ఇంటికి తీసుకువచ్చి ఆమెకు ఆరోగ్యాన్ని ఇచ్చారు మీరు. ఆమె కూతుర్నే నేను. అవాకై చూస్తూనే ఉన్నారు మిగతా వారందరూ. ఫారిన్ నుంచి ఈ మధ్య వచ్చాను. మీ గురించి, మీ సేవా దృక్పథం గురించి చెప్పి మా అమ్మగారు నన్ను మీ దగ్గరికి పంపారు. పదండి, మా ఇంటికి వెళదాం. మీ ఆరోగ్యం మాకు ఇప్పుడు ప్రధానం అంటూ నా పరిచయాన్ని ప్రయత్నాన్ని విరమించాను. సరిగ్గా అదే సమయంలో అంకుల్ కళ్ళలో జ్యోతులు వెలిగాయి. ప్రాణం తిరిగి చేరినట్లయింది. జీవంలో ఏదో కొత్త జీవితపు మెరుపు ఆశలు. రెండు చేతులెత్తి మొక్కబోయాడు. అంకుల్, ఇదంతా ఏంటి? అడ్డగించాను నేను. మీలాంటి మనసున్న మనుషులను రుణగ్రస్తులు చాలానే ఉంటారు. అందుకే అందులో మేమొకరం. అంతే, మీరు మా తోడు రావాలి. మాకు ఆస్తి చాలానే ఉంది, ఉండేది ఇద్దరమే. ఉపవాసాలు ఎక్కువ అలవాటు చేసుకున్న మా అమ్మ ఆరోగ్యం గురించి నేను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా, తను పట్టించుకోకుండా తన బిడ్డల కోసం మా పెద్దవారి యాతనలు బ్రతుకంటూ చెప్పుకొచ్చేది. మీతో గతం విన్న తర్వాత మీ త్యాగానికి వెలగట్లేను, కానీ మా నుండి కృతజ్ఞతల తెలియజేయాలన్న ఆశతో నేను ఇప్పుడు మీ ఇంటికి వచ్చాను. మీ మునుపటి ఆరోగ్యాన్ని గమనించి తను ఏ లోకంలో ఉన్నా సంతోషపడేలా మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా మార్చుకుంటాను. వింటున్నవారు మంత్రముగ్ధులయ్యారు. వారలా ఉండగానే ఫోన్ మాట్లాడాను. ఎస్ మిస్టర్ విద్యాసాగర్, నీకు మా హాస్పిటల్లో సూపర్వైజర్ ఉద్యోగం కన్ఫర్మ్ అయింది. అమ్మ అక్కడి నుంచి ఫోన్ చేసిందన్నట్లు నీకు ఇష్టమేగా? తిరిపిగా చూస్తూ అడిగేసరికి ఏం బదులు పలకాలో తెలియక తబ్బిబ్బాడు విద్యాసాగర్. రెండంకుల్ బయట కారు సిద్ధంగా ఉంది అంటూ ముందుకు కదిలి అందరినీ అనుసరించేలా చేసింది. బదులు రుణం అంటే ఇదేనా అనిపిస్తుండగా క్యాబ్ అందరినీ వారి వారి ఆనంద గమ్యాలకు చేర్చే ప్రయత్నంగా వెలుగు కిరణాల వైపు వేగంగా పయనించసాగింది.
1: మీరింతవరకు తుంగభద్ర కథలు కార్యక్రమంలో అనుసంధానాలు శ్రీ కె నిరంజన్ కుమార్ గారి కథానిక విన్నారు.

0: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
1: ఉంది సార్.
0: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
1: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
0: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
1: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
2: ఇరనా
1: 4
2: ఇరనా.
1: ఉండప్పా, వదిలేసు.
0: 50 లక్షల
1: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే. ఉండు సార్. 6 8 సార్.
0: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నెంబర్ చెప్పు.
1: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
2: ఇరనా ఉండు.
1: ఉండపా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం, మా ఓబులేస్ ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
0: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
1: చెప్పప్ప, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఇరన్నా నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
1: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
1: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఇరన్నా, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
1: ఇప్పుడు బ్యాంకుకి అంత పెద్ద కాపులా ఉంటుంది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఇరన్నా, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకలా 3 నంబర్లు ఉంటాయి ఇరన్నా.

0: నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్నీ పోయేటివి.
2: అయ్యా డాక్టర్ గారు, మా లక్ష్మీదేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
3: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషులు డాక్టర్ గారికి పో.
2: లక్ష్మీదేవి అంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంత లావై మేత మేయడంలా పేడ ఎయ్యటంలా జ్వరం వచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
3: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి, వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీశాం, తెలుసా?
4: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విష రసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
0: ప్లాస్టిక్ బ్యాగులు మానండి, నార సంచులే వాడండి.
5: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. చిత్రసీమ. ఈనాటి చిత్రసీమ కార్యక్రమంలో అనంత్ శ్రీరామ్ గీతానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు కూర్చగా, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం శ్రేయ ఘోషాలు ఆలపించిన గీతం వినండి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఎక్స్ప్రెస్ రాజా చిత్రం కోసం నరేంద్ర పాడిన పాట, సంగీతం ప్రవీణ్ లక్కరాజు.

మనసంతా నువ్వే చిత్రం కోసం పాట విన్నారు. గానం కేకే, సంగీతం ఆర్పి పట్నాయక్. ఇంతటితో ఈనాటి చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రెండవ విడత పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రదానం చేశారు. పౌరులే కేంద్ర బిందువుగా సివిల్ సర్వెంట్ల పాలన సాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. దేశవ్యాప్తంగా సుమారు 74 లక్షల మంది రైతులకు నాఫెడ్ పోర్టల్ సహాయం అందిస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. నైరుతి ఋతుపవనాలు దేశంలో చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. వార్తల వివరాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రెండవ విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో ఈ సాయంత్రం జరిగింది. ప్రముఖ మలయాళ పాత్రికేయుడు పి నారాయణన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కెటి థామస్ పద్మవిభూషణ్ అందుకోగా, సినీ రంగ ప్రముఖులు మమ్ముట్టి, అల్కా యాగ్నిక్తో పాటు ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ పురస్కారాలను అందుకున్న వారిలో సినీ నటులు మాగంటి మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్లు ఉన్నారు. అలాగే వీరితో పాటు సినీ నటుడు మాధవన్, క్రికెటర్ రోహిత్ శర్మ, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ పురస్కారాలను అందుకున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. వీటిలో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలను ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ప్రకటించిన పురస్కారాల్లో తొలి విడతగా 66 మందికి ఇటీవల అందచేయగా, మిగిలిన వారికి ఈరోజు ప్రదానం చేశారు. నాగరిక్ దేవోభవ స్ఫూర్తితో అధికారులు పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో సహాయ కార్యదర్శులుగా పనిచేస్తున్న 2024 బ్యాచ్కు చెందిన 183 మంది ఐఏఎస్ శిక్షణార్థులతో ప్రధాని న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువ సివిల్ సర్వెంట్లు కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. దేశ నిర్మాణంలో బలమైన లక్ష్య సాధన, నూతన ఆవిష్కరణలు, పౌర కేంద్రీకృత పాలనపై దృష్టి సారిస్తూ అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇంకా 10 భారత జెండా కలిగిన నౌకలు ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యూఢిల్లీలో ఈ మధ్యాహ్నం జరిగిన పాత్రికేయుల సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆ వివరాలను వెల్లడించారు. అమెరికా, ఇరాన్ మధ్య జూన్ 17 అవగాహన ఒప్పందం కుదిరిన తరువాత ఇప్పటి వరకు 11 భారతదేశానికి వచ్చే నౌకలు హార్మోజ్ జలసంధి ద్వారా ప్రయాణించాయని తెలిపారు. వీటిలో 3 భారత జెండా కలిగిన ముడి చమురు రవాణా నౌకలు ఉన్నాయని, ఒక్కో నౌకలో 285,000 మెట్రిక్ టన్నులకు పైగా ముడి చమురు ఉన్నట్టు తెలిపారు. అదనంగా ఒక విదేశీ జెండా కలిగిన ఎల్పీజీ రవాణా నౌక, ఒక విదేశీ జెండా కలిగిన ముడి చమురు నౌక, ఎరువుల సరుకును తీసుకెళ్తున్న మరో 6 విదేశీ జెండా కలిగిన బల్క్ క్యారియర్లు ఉన్నాయని వివరించారు. మిగిలిన భారత జెండా కలిగిన నౌకలు కూడా త్వరలోనే హార్మోజ్ జలసంధిని దాటుతాయని తెలిపారు. అదేవిధంగా ఖతార్లో ఇటీవల జరిగిన పేలుడు ఘటనపై రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ,
1: Very unfortunate deaths of 12 Indian nationals. Several others also died of other nationalities, but we lost 12 of our nationals in the tragedy in Ras Laffan gas field where an explosion happened.

0: Several other people have also been injured. I am told that some 66 people are injured across nationalities. We don't know exactly how many of them are Indian nationals, but all those people who are injured are safe. We are talking to the local authorities for the identification of the mortal remains, as also for the transportation of mortal remains to India.
1: భారతదేశ వాణిజ్యం గత త్రైమాసికంలో 5.4% వృద్ధి సాధించిందని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి తెలిపారు. న్యూఢిల్లీలో ట్రేడ్ వాచ్ త్రైమాసిక నివేదిక తాజా ఎడిషన్ను విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. గత త్రైమాసికంలో భారత ఎగుమతులు 1.84 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని లాహిరి తెలిపారు. అదే సమయంలో దిగుమతులు 6.5% వృద్ధి చెందినట్టు పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్యంలో భారత్ పాత్రను విశ్లేషిస్తూ ఈ నివేదికను రూపొందించామని, ముఖ్యంగా ఔషధ రంగ వాణిజ్యంపై ప్రధానంగా దృష్టి సారించినట్టు ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నాఫెడ్ కొత్త వేలం పోర్టల్ నాఫెక్స్.ఇన్ ను కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రారంభించారు. అనంతరం అమిత్ షా ప్రసంగిస్తూ, ఈ డిజిటల్ వేదిక ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, పారదర్శక వేలం ప్రక్రియలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాఫెడ్ దేశవ్యాప్తంగా సుమారు 74 లక్షల మంది రైతులకు సహాయం అందిస్తోందని అమిత్ షా తెలియజేస్తూ,
2: నాఫెడ్ నే కిసాన్ పరివారోకు ఉచ్చ శిక్షా కే లియే ఔర్ అప్ని కెరియర్ కే లియే అప్ని మునాఫే కా 1% छात्रवृत्ति के लिए देना का निर्णय किया है. मुझे विश्वास है कि ये व्यवस्था से किसानों के बच्चों को अपने उच्च करियर गढ़ने में जितनी भी दिक्कतें आती हैं, वो दिक्कतों के समाधान के लिए बहुत बड़ा फायदा होगा.
1: అంతకుముందు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా అమిత్ షా ఆయనకు నివాళులు అర్పించారు. దేశ ఐక్యత, సమగ్రత పరిరక్షణలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుల్లో ఒకరిని కొనియాడారు. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ కవరతీలు ఈరోజు వియత్నాం చేరుకున్నాయి. స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ ఉదయగిరి, యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ కార్వెట్ ఐఎన్ఎస్ కవరతి ఆపరేషనల్ డిప్లాయ్మెంట్లో భాగంగా వియత్నాంలోని నియారాంగ్ పోర్టుకు చేరుకున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత నౌకలకు వియత్నాం పీపుల్స్ నేవీ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ స్వాగత కార్యక్రమం ఇరు దేశాల నౌకాదళాల మధ్య ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని, పెరుగుతున్న సముద్ర భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. గత మే నెలలో భారత్ వియత్నాం ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరుకున్న తరువాత వియత్నాంలో భారత నౌకాదళం చేపడుతున్న తొలి ప్రధాన స్థాయి సముద్ర ఉనికి ఇదేనని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోకి ప్రవేశించి వేగంగా విస్తరిస్తున్నాయని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల రుతుపవనాలు చురుగ్గా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్తో పాటు మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని వెల్లడించారు. రుతుపవనాల ప్రభావంతో రానున్న వారం రోజుల పాటు పశ్చిమ తీరం వెంబడి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
3: హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ 7 to 20 cm లైక్లీ అలాంగ్ ద వెస్ట్ కోస్ట్ ఫర్ నార్త్ ఈస్ట్ ఇండియా అండ్ సమ్ హిమాలయన్ వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం డ్యూరింగ్ ద వీక్. టుడే దేర్ ఇస్ ఆల్సో పాసిబిలిటీ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అట్ 1 or 2 places ఓవర్ కొంకన్ అండ్ గోవా కోస్ట్. హీట్ వేవ్ కండిషన్స్ లైక్లీ ఓవర్ ఈస్ట్ ఉత్తరప్రదేశ్ డ్యూరింగ్ నెక్స్ట్ 4-5 days అండ్ ఓవర్ విదర్భ, సౌత్ ఈస్ట్, మధ్యప్రదేశ్ అండ్ బీహార్ డ్యూరింగ్ నెక్స్ట్ 2 to 3 days.
1: అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రతను మరింత బలోపేతం చేస్తుందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధి తిరిగి తెరవడాన్ని భారత్ స్వాగతిస్తోందని తెలిపారు. దీనివల్ల సరఫరా వ్యవస్థలోని అడ్డంకులు తొలగిపోతాయని, ఎరువులు, రసాయనాలు వంటి కీలక వస్తువుల కొరతను పరిష్కరించేందుకు ఇది సహాయపడుతుందని తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో అజిత్ దోవల్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉద్భవిస్తున్న భద్రతా సవాళ్లు సాంప్రదాయేతర ముప్పులు దేశ సరిహద్దులను దాటి విస్తరిస్తున్నాయన్నారు. ప్రపంచ భద్రతా పరిస్థితుల్లో వస్తున్న మార్పులను ఎదుర్కొనేందుకు దేశాలు పరస్పర సహకారం సమన్వయంతో ముందుకు

0: సాగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండవ విడత పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రదానం చేశారు. పౌరులే కేంద్ర బిందువుగా సివిల్ సర్వెంట్లు పాలన సాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. దేశవ్యాప్తంగా సుమారు 74 లక్షల మంది రైతులకు నాఫెడ్ పోర్టల్ సహాయం అందిస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. నైరుతి రుతుపవనాలు దేశంలో చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు విందాం లలిత గీతం.

లలితగీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్లైట్. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: perseverance, excellence, and service.
1: You were listening to a special report on Padma Awards 2026. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 92890940044.
2: Spotlight.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. మా ఫోన్ నంబర్లు 259611 259612, ఎస్టీడీ కోడ్ 0518. మరి ఇవాల్టి ఫస్ట్ కాలర్ ఎవరు చూద్దామండి. హలో.
4: హలో, నమస్తే మేడం.
3: నమస్తే అండి.
4: మేడం, ముస్తాపూర్ నుంచి నరేష్ మేడం.
3: నరేష్ గారు.
4: ఓకే గారు. మేడం సినిమా
3: ఓకే అండి. ఆ చెప్పండి.
4: బాగున్నారా మేడం?
3: బాగున్నాం అండి. మీరు ఎలా ఉన్నారు?
4: నేను చాలా బాగున్నాం మేడం.
3: ఓకే, ఇంతకీ సినిమా చెప్పారు, పాట చెప్పలేదు.
4: అది మేడం కూసింది కోయిలమ్మ మేడం పాట.
3: ఓకే అండి, తప్పకుండా. ఓకే, మీ గ్రామ ప్రజల కోసం మీరు అడిగిన పాట.
4: థ్యాంక్ యూ సో మచ్.
3: ఓకే, వెల్కమ్.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: సత్యాలు మేడం.
0: సత్యాలు
1: మేడం.
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నందికొట్కూరు మేడం. అర్థ మేడం.
0: ఫస్ట్ టైమా మీరు కాల్ చేయడం?
1: ఇప్పుడే మేడం.
0: ఆహా, అంటే టోటల్లీ ఫస్ట్ టైమా లేకపోతే? హలో, అంటే మీరు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా అని అడుగుతున్నాను. పేరు వినలేదు ఇప్పుడు. హలో హలో,
1: చెప్పు మేడం.
0: మీ వాయిస్ కట్ అవుతుందండి.
1: ఇప్పుడు మేడం?
0: ఇప్పుడు పర్లేదు పర్లేదు. ఓకే,
1: ప్రేమల పవన్ కళ్యాణ్ మేడం.
0: దాంట్లో ఏ పాట అండి?
1: అదే అడకలే బాగుంది కదా మేడం పాట.
0: ఓకే, తప్పకుండా.
1: ఏం పేరు మేడం?
0: నా పేరు సంధ్య అండి.
1: అంతేనా మేడం? సరే మేడం.
0: ఓకే, అంటే అందరు ట్రై చేస్తుంటారు కదా, ఫుల్ వేయడానికి వీలు కాదు. ఓకే,
1: ఒక చరణం.
0: ఓకే ఓకే.

0: హలో
1: హలో మేడం.
0: హలో, చెప్పండి మీ పేరు.
1: మేడం
0: శేషమ్మ. ఏసమ్మ గారా, బాగున్నారా?
1: బాగున్నాం మేడం. నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు?
1: నిరవాడ మేడం, కర్నూలు జిల్లా.
0: అంటే దగ్గరలోనే ఉన్నారు మీరు. ఓకే అండి, మీ బై లక్ అండి, లక్కీగా తగిలింది అంతే మీకు. భోంచేశారా?
1: భోంచేసినాం మేడం. మీరు మేడం
0: ఏం చేశారండి ఈరోజు?

0: ఆలోచిస్తున్నారా?
1: మేడం
0: ఓకే ఓకే.
1: మానేయాడు అనిరుద్ధు స్వీటి
0: రౌడీ అల్లుడా?
1: అవును మేడం.
0: రౌడీ అల్లుడు లేదండి, దాంట్లో పాటండి.
1: అది మేడం లేదు మేడం.
0: ఓకే అండి, మీకోసం మీరు అడిగిన పాట వచ్చేస్తోంది.
1: సరే మేడం, నమస్తే మేడం.

0: హలో,
1: హలో. నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: వేటగాడు సినిమాలో నా పాట వేయండి మేడం.
0: వేటగాడు?
1: అవును మేడం.
0: అంటే ఎన్టీఆర్దా లేకపోతే రాజశేఖర్దా?
1: ఎన్టీఆర్. ఎన్టీఆర్ మేడం.
0: దాంట్లో ఏ పాట చెప్పలేదు?
1: ఏదైనా వేయండి మేడం.
0: ఏదైనా పర్వాలేదా?
1: ఏదైనా పర్వాలేదు మేడం.
0: ఓకే అండి. మీ పేరు చెప్పలేదు ఇంతకు.
1: లక్ష్మణ మేడం.
0: లక్ష్మణ గారు. ఓకే, మరి లక్ష్మణ గారు మీకోసం మీ పాట.
1: ఓకే మేడం, గుడ్ నైట్ మేడం.
0: ఓకే, వెరీ వెరీ గుడ్ నైట్ అండి మీకు కూడా.
1: ఓకే మేడం.

0: హలో,
1: హలో.
0: నమస్తే మేడం.
1: నమస్తే అండి.
0: బాగున్నారా మేడం?
1: బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు?
0: బాగున్నాం మేడం.
1: మీ పేరు?
0: మా పేరు లింగన్న మేడం, కొంగనపాడు మాది.
1: కొంగనపాడు నుంచి లింగన్న గారు. ఓకే, ఏ పాట వింటారండి?
0: స్వాగతంలో టైటిల్ సాంగ్స్ వేయాలి మేడం.
1: ఓకే, తప్పకుండా వింటుంటారా మా కార్యక్రమాలు మీరు?
0: ఫోన్లు కూడా చేస్తుంటాం మేడం. మా పిల్లలు అంతా సార్ వెనక్కి పోయినారు.
1: అవునా?
0: పొద్దుపోకంగా ఫోన్లు చేస్తుంటాం మేడం.
1: ఓకే అండి, టైం పాస్ మరి. ఓకే, మీకోసం ఈ పాట.
0: సరే మేడం, థ్యాంక్ యూ మేడం.
1: వెల్కమ్ అండి.

0: హలో
1: హలో
0: హలో కర్నూల్ ఎఫ్ఎం చెప్పండి, మీ పేరండి?
1: ధనరాజు అమ్మా.
0: ధనరాజ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: కర్నూలు నుంచి మాట్లాడుతున్నా.
0: కర్నూలు నుంచి మాట్లాడుతున్నారు. ఓకే అండి, ఏ పాట వింటారు?
1: నేనున్నాను అనే సినిమాలో వేణు మాధవ అనే పాట ఏంటమ్మా?
0: ఓకే అండి,
1: హలో.
0: ఓకే అండి, మరి మీకోసం ఆ పాటను

0: हेलो,
1: हेलो, नमस्ते मैडम।
0: नमस्ते अंडी.
1: बोला था मैडम, बोला
0: बागना अंडी, मेरు బాగున్నారా?
1: मैडम,
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: రేమట్ నుంచి మేడం వస్తున్నారు.
0: సుందర్ రావు గారు రేమట నుంచి. కార్యక్రమాలు వింటుంటారా?
1: అవును మేడం,
0: ఎక్కువ పాటలు వింటారు.
1: పాడాలి మేడం.
0: ఓకే, మరి ఈరోజు ఏం వింటారండి?
1: మేడం మిస్ అమ్మాయిన మేడం,
0: హలో,
1: ఏదైనా మిస్ అమ్మాయిన మేడం, ఏదైనా పర్వాలేదు.
0: మా చాయిస్ అడుగుతున్నారా?
1: అవును,
0: ఓకే అండి, వినిపిస్తాము.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి.

0: हेलो हेलो हेलो,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: వెంకటయ్య మేడం పెద్దమూని కలిచాడు అడ్డాకుల మండలం.
0: వెంకటయ్య గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం. సున్నంద మేడం ఈరోజు తగిలింది.
0: సున్నంద కాదండి, సంధ్య అండి.
1: సంధ్య మేడం. సరే ఓకే మేడం.
0: ఓకే, ఏ పాట వింటారు?
1: అడవి రాముడు.
0: అడవి రాముడు. అడవి అడవి రాముల్లో ఏ పాట అండి?
1: కుకు కుకు కోకిలమ్మ పిల్లికి కోనంత పందిరి మేడం.
0: ఓకే, వినిపిస్తామండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, వెల్కమ్.
1: థ్యాంక్ యూ.

0: హలో హలో
1: మేడం. నమస్కారం మేడం.
0: నమస్తే అండి. చివరి కాల్ మీదే అండి. తాండ్రపాడు నుంచి ఏ పాట కావాలండి?
1: నాకు సీతారాముడు సినిమా నుండి సాంగ్స్ కావాలా మేడం.
0: సీతారాముడు
1: కృష్ణరాజు పలికినది పిలిచినది సాంగ్స్.
0: ప్రస్తుతానికి ఆ సినిమా లేదండి, వేరే చెప్తారా?
1: సర్లే మేడం. ఇమ్మీడియట్ మొబైల్ చిరంజీవి మేడం.
0: ఓకే అండి.
1: వాన జల్

మీరు విన్న ఈ పాటతో ఈనాటి హలో కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం కార్యక్రమంలో యోగి చిత్రం నుంచి పాటలు వింటారు. గాయనీ గాయకులు శంకర్ మహాదేవన్, అద్నాన్ సమీ, సుధా, రాజేష్, గంగా, టిప్పు, సునీత, కార్తీక్, సురేష్. సంగీతం రమణ గోగుల. వినండి యోగి చిత్రం నుంచి పాటలు.

ఏకచిత్రగానం కార్యక్రమంలో మీరింతవరకు యోగి చిత్రం నుంచి పాటలు విన్నారు. గాయని గాయకులు శంకర్ మహాదేవన్, అద్నాన్ సమీ, సుధా, రాజేష్, గంగా, టిప్పు, సునీత, కార్తీక, సురేష్. సంగీతం రమణ గోగుల. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఆపాత మధురాలు అలనాటి మధురగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆత్మబలం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం వినండి. ఆత్రేయ సాహిత్యమది కెవి మహాదేవన్ స్వరకల్పన.

ఇక తర్వాత ఘంటసాల శారద ఆలపించిన గీతం వినండి. స్వరకల్పన శంకర్ జయకిషన్, చిత్రం జీవిత చక్రం.

0: కన్నవారి కలలో చిత్రం కోసం వి రామకృష్ణ పి సుశీల ఆలపించిన గీతం వినండి. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం వి కుమార్.
1: బంగారు సంకెళ్ళు

ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత లవకుశ చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో ఘంటసాల పాడిన పాట.

0: కెవి మహాదేవన్ సంగీత సారథ్యంలో ఘంటసాల పాడిన పాట. చిత్రం ప్రేమ్ నగర్.
1: తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మరిచిపోతే తాగగలను, మరువనివ్వదు.

మీరు విన్న పాట గుండమ్మ కథాచిత్రం కోసం కంఠశాల పి సుశీల ఆలపించింది. ఇంతటితో ఈనాటి అలనాటి మధురగీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11:10. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 102.4 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. అందాక సెల్వమరి నమస్తే, జై హింద్.